0: ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతుంటాడు.
1: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటాడు.
1: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
0: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద త్రీ ఆఫ్ ద వరల్డ్స్.
0: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: హీ ఈస్ ద ట్రూ సన్ హూ సెట్స్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అండ్ అ లైట్ టు ద ఎంటైర్ క్లాన్ అండ్ ద లీనియేజ్.
0: ఇది ప్రాకృతమైన, భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
0: కానీ సగత్ విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
1: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
0: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
1: బట్ దిస్ వన్ హూ డెమాన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ ఈజ్ ది టైమ్ సెల్ఫ్.
0: అతని పేరే కాణాదుడు. కాణాదుడు,
2: కాణాదుడు,
0: కాణాదుడు.
1: హిజ్ నేమ్ ఇస్ కాణాద.
0: ఇతను దేనిని కనిపెట్టాడు?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
0: అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
1: కాణాద నేమ్డ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ ద యాటమ్ యాజ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్.
0: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
1: రైట్ ఫ్రమ్ ద బర్త్ టు హిస్ డెత్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ది యాటమ్.
0: అణువు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
1: దిస్ వరల్డ్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ యాటమ్.
0: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
1: Earlier, this universe has no form.
0: Surya Chandradul leru.
1: Sun or moon.
0: Akasha bhoomulu levu.
1: The space and earth.
0: Nakshatralu levu.
1: Stars.
0: Ediyu ledu.
1: None existed in the past at the beginning.
0: Anta chikatiga krammukunnatundi.
1: Everything was pitch dark at the beginning.
0: Kani paramaanavula yokka samputamainatundi yokka cheriku cheta.
1: Because of the combination of the smallest to the particles,
0: chaala dattamainatundi reetiga kudurukoni poyindi.
1: It could combine itself into hard matter.
0: Adi kudinchukottu chetada ekku vedi sambhavinchindi.
1: Because of the solidification of the hard matter, there generated heat.
0: Ee okka vedi cheta brahmaandamainatundi shabdam yerpadindi.
1: And out of the heat came a loud sound.
0: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కల ముక్కలుగా ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా విజృంభించిపోయినది.
1: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: ఇది ఏ సృష్టికి మూల కారణం?
1: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
0: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
1: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
0: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
1: దట్ దేర్ వాజ్ ప్రెసెంట్ దిస్ ఆటమిక్ పవర్ and the atoms that have been spread everywhere.
0: ఆ పగలనటువంటి శబ్దమే ప్రణవము.
1: And the very primordial sound is pranava.
0: అది ఏ ఓంకారము?
1: That is ఓంకారా.
0: అది ఏ ప్రణవనాదము?
1: And that is the primordial sound.
0: ఇది ప్రథమనాదము.
1: That is the first sound vibration.
0: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
1: The sound vibrations are spread everywhere.
0: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
1: వాట్ వాజ్ ది ఆరిజిన్ ఆఫ్ ప్రణవ?
0: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్.
0: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
1: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
0: దీనిని పొందుటకు ఏది మార్గము?
1: వాట్ ఇస్ ద వే టు నో దాట్
0: అనేటువంటి విషయాన్ని ఈ కానాడు విచారణ చేస్తూ వచ్చాడు.
1: Kanada investigated and explored the details of the atom.
0: కట్టకడపటికి ఇది ఒక్కటే నాదం.
1: Finally he concluded that it is only primordial single sound.
0: ఇది ఏ ప్రథమ శబ్దము?
1: That is the first sound to begin with.
0: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
1: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
0: ఇలాంటి సత్యమును ప్రబోధించి,
1: this truth was taught.
0: సూక్ష్మమైనటి అణువును సూక్ష్మమగుచు,
1: that God is smallest to the small.
0: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
1: and that is biggest to the big.
0: సర్వతను సాక్షి అయ్యుండు,
1: that he stands as an eternal witness.
0: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
1: And that Omkar is God, and God is Omkar, primordial sound.
0: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
1: This truth was propagated all over the world.
0: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
1: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
0: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
1: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
1: So every human being is the combination of the smallest particles, the atom.
0: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
1: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
0: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man never made an attempt to know the mystery of an atom.
0: Prachinulu kanipettinatvanti oka satya deepamulanu ee naati manavudu artham chesukonaleka haasyaspadanga bhavistuntadu.
1: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
0: Aanaati prachina rishulu లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
1: ఆల్ ద కంపోజిషన్స్, ద డిక్టా అండ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ వర్ ఆల్ మేడ్ ఫన్ ఆఫ్ బై ద మోడర్న్ మ్యాన్.
0: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
1: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
0: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though the supreme truth is latent within, immanent within you, you are not able to recognize it.
0: ఆనాటి పరమర్షులు యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
1: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
0: అది కాదు మనం.
1: That's not the fact anyway.
0: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
1: The sacred forms will have to be installed at the altar of our hearts.
0: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, ఆశాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: The divinity that has got to be installed at the altar of hearts is neglected, is just taken in a little simple way.
0: కాని ఇది ఏనాడు జరిగినటువంటిది?
1: When had this happened?
0: కానాదుడు అనేటువంటి వాడు ఏ కాలం వాడు?
1: కానాదా, to which time does he belong to?
0: 20,000 సంవత్సరముల పూర్వము,
1: 20,000 years ago,
0: ఈ యొక్క కానాదుని విషయము జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
1: The world knew well the spirit of Kanada.
0: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
1: Kanada recognized the value of the hydrogen and oxygen.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
1: He considered hydrogen and oxygen equal to the fire.
0: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
1: The fire finds a place in one of the two.
0: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
1: The other one extinguishes the fire.
0: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
1: This is the truth observed by scientists.
0: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
1: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
0: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
0: ఈ అణువును
1: are not recognized.
0: అణు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
1: And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
0: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
1: Atomic power, how is to be understood?
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: కానీ ఎక్కడ ఉన్నది?
1: Then where is it?
0: తినే తిండిలో ఉంటుండాలి.
1: It is there in the food that you can
0: chew. చూచే చూపులో ఉంటుండాలి.
1: It's present in your looks.
0: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
1: And also in the words that
0: you utter. నడకలో ఉంటుండాలి.
1: It is present all over.
0: సర్వత్రా ఉండినటువంటిది అది.
1: The atomic power is present everywhere.
0: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
1: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water.
0: ప్రత్యేకంగా భావించి
1: he considers that it's separate from the life principle.
0: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో పక్కన పెట్టారు.
1: And he considers as a scientific principle and brushed it aside.
0: కానీ
1: but
0: ఈ అటామిక్ ప్రాసెస్,
1: the atomic process,
0: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred.
0: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
1: But we consider this low and cheap.
0: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: This process will take you to the divinity. That was the teaching of Kanada.
0: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ సక్కని రీతిలో అనుభవించటం లేదు.
1: We are not experiencing in the proper sense the atomic power.
0: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
1: We are leading our lives in the worldly materialistic way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: a small illustration for this.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శివాజీ ఒక మంత్రి
1: అండ్ హిస్ మినిస్టర్
0: ఇరువురు చేరి
1: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
0: ఏదో వన విహారంగా వెళుతున్నారు.
1: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ టైమ్.
0: కానీ మార్గ మధ్యం లోపల
1: ఆన్ ద వే
0: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
0: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
1: వాట్ శివాజీ డిడ్ వాస్ హి హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌడ్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంక్.
0: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
1: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
0: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
1: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
0: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
0: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
1: He felt so sad and bad that he felt ashamed.
0: కానీ దీన్ని అంతా కూడా నేను గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
1: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్ దట్
0: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగమును చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
1: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ the principle of sacrifice to the contemporary world.
0: ee vidhanga kontha kaalam jarigina tarvata
1: the time passed on like that.
0: kaani mantri chintinchinatundi vishayamu aa Shivaji hrudayamlo nilichipoyindi.
1: the feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
0: oka dinamu mantrini pilichadu.
1: one day he summoned the minister.
0: mantri
1: minister
0: neevu ee naadu naaku moodu talalu teeskoni raavali annadu.
1: Shivaji wanted the heads, three heads to be brought to him.
0: Okati goat mekatala.
1: One is the head of a goat.
0: Rendavadi gorre tala.
1: One is the head of a sheep.
0: Moodavadi manushi tala.
1: And third one the head of a human being.
0: Ee mooditini teeskundram anna.
1: Bring these three heads.
0: Ekkadiko vellaadu aa mekanu kottaadu గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్ ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
0: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
0: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
0: వెళ్లిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
1: అండ్ ద హెడ్ ఆఫ్ ద గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేజ్.
0: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
1: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
0: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడి పర్చేజ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
1: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్ నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీ మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
1: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్ గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
0: తీసుకెళ్లాడు, కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
1: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
0: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
1: ఓ మినిస్టర్ యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
0: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరూ కొనరు.
1: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్ దిస్ హెడ్
0: ఎవరు
1: నోబడీ వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
0: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ మై లైఫ్ ఈజ్ రిడీమ్డ్ బై బౌయింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద బుద్ధిస్ట్.
0: ధనము వచ్చును పోవును ధరణియందు.
1: మనీ కమ్స్ అండ్ గోస్ ఆన్ ఎర్త్.
0: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
1: But the respect, the courtesy and the esteem would remain.
0: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
1: The righteousness and truth would remain permanently.
0: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
1: That is the true redemption for mankind.
0: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
1: The body has got the value so long this soham, the life breath is there.
0: అది ఏ ప్రణవ శబ్దము.
1: And that is ఓంకార.
0: అది ఏ అటామిక్ ఎనర్జీ.
1: And that is atomic energy.
0: దీనికి శక్తి సామర్థ్యములు,
1: the capacities,
0: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కాని,
1: the capacity is latent in an atom.
0: ఎవరు ఆన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
1: No one created it in particular.
0: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: This truth was propagated and taught by Kanada in the olden times.
0: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
1: Human being naturally, so long they are alive, he takes care of the body.
0: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
1: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
0: ఇదంత అణువు యొక్క శక్తియే.
1: In fact, the whole thing is the power of an atom.
0: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
1: No one can understand the secret of an atom.
0: అణుస్వరూపమే దైవ స్వరూపము.
1: God is present in the form of an atom.
0: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
1: And the very atom is the entire universe.
0: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
1: The atom is the space.
0: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
1: The atom is the sound.
0: చరాచరమంతయకును అణుస్వనే నిండి ఉన్నది.
1: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
0: కనుక ఈ అణుస్వరూపమును ఆశాస్పదంగా మనం తీసుకోకూడదు.
1: So we should not neglect the principle of an atom.
0: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
1: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
0: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
0: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
1: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
0: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
1: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
0: Bhoomi tana chuttu taanu tirugutundi.
1: The earth revolves around itself.
0: Tirigi tana suryani chuttu tirugutundi.
1: It also revolves around the sun.
0: Dini evaru tipputunnaru?
1: Who is responsible for this rotation?
0: Enduvalla idu jarugutundadi?
1: Why does it happen?
0: Evaru triputunnaru?
1: Who is the main cause behind?
0: Ee satyanni gurtinchadaniki evaru prayatninchadam ledhu.
1: No one is making an effort to know this secret behind.
0: Tana chuttu taanu tirigatam cheta,
1: because earth revolves around it,
0: jagattukantaikunnu raatrim pagalu yerpadutunnayi.
1: We have day and night.
0: Tana surya chuttu tirigatam cheta,
1: as earth revolves around the sun,
0: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
1: We have got various seasons and the food.
0: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
1: They are not reasonless, in fact.
0: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
1: It is the divine will which is the main cause for all this creation.
0: ఇదంతా జగత్ నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
1: It is God's master plan for the benefit of the world.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణము లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ యాజ్ పాసింగ్ డల్ అండ్ ఇనర్ట్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్ యొక్క సంకల్పమును, మానవుని యొక్క సృష్టిని, తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్, ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: If you know the smallest of the small, you will know the mightiest.
0: Adiye daivamu.
1: That is God.
0: Adiye nijamainatuvanti yokka manavatvamu.
1: That is true human value.
0: అదియే ప్రాణతత్వము.
1: అండ్ దట్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వమే.
1: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
1: బట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్?
0: కానీ ఈ మైక్రోజిపినాసి ప్రాసెస్ ప్రాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
0: ఇది కాణాదు చెప్పాడు.
1: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
0: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఇప్పుడు చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
1: సీ హియర్, వన్ ఆటమ్ ఇస్ మూవింగ్ రైట్ నౌ.
0: దానిని మనం సంచరిస్తూ, దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆటమ్, యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్. ఎన్నో
0: పరమాణువులు ఒక క్షణంలో మనం పట్టవచ్చు.
1: యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎ ఫ్రాక్షన్.
0: ఎన్నో పట్టాం.
1: ఇన్ ఎ ఫ్రాక్షన్ యూ కెన్ హోల్డ్ దెమ్ ఇన్ యువర్ ఫిస్ట్.
0: ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
1: అండ్ దెన్ వెన్ యూ రిలీజ్ యువర్ ఫిస్ట్ దే గో ఎవరీవేర్.
0: ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
1: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
0: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: We may doubt the result of prayer.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish
0: ento ghanamaina vijayanni sadhistundadi.
1: You will have the mighty victory.
0: Manavudu sadhinchaleinatvanti vishayanni kuda sadhinchagalugutunnadu.
1: Impossible things can be made possible by prayer.
0: Oka chinna vishayamu,
1: a small example.
0: Nenu ye mandu teeskonu.
1: Bhagavan does not take any medicine.
0: Nenu prayatninchanu.
1: He doesn't take any medicine.
0: Kaani 10 dinamul nunchi kuda ikkada peddaga vaadindi.
1: But for the last 10 days there is a swelling on the cheek.
0: Ninnati dinamu nenu gamaninchanu.
1: Yesterday Bhagavan observed.
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: All that have assembled here are concentrating on the swelling on the cheek, not on Bhagavan.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
1: All are feeling so sad that Bhagavan had no relief till now and that he is feeling that he is suffering.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటరీ ఫంక్షన్. హీ డిడ్ంట్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
0: కానీ లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
0: పండుకున్నాను.
1: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
0: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
1: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
0: స్వామి రేపటికి గురుపోను.
1: భగవాన్
0: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
1: భగవాన్, టుమారో ఇస్ గురు పౌర్ణిమ, బీ నార్మల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
0: తెల్లవారు లేచాను.
1: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
0: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
0: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
1: The bliss of this day is the response to prayers.
0: Chaala mandi bhojanam kuda cheyaledu.
1: Many have not taken their food.
0: Yo repadi dinam ento aanandinchavalsinatvanti samayamu.
1: Tomorrow guru purnima is a blissful day.
0: Etta memu darshinche tellavarlestare.
1: Tomorrow what is that I am going to see?
0: Ani prarthana chestu kantidaralato varu kashtapadutu vacharu.
1: All devotees were shedding tears and praying continuously.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపైన పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒక్కటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ బాడీ.
0: ఇది నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిజ్ బాడీ.
0: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోట ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుకు కొర వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: Therefore, the same atomic power is present in every one of us.
0: ఈ అటామిక్ పవర్ ను కూడాను కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: We have to understand to some extent the mystery of an
0: atom. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and...
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివే అనే నుండి.
1: And in fact, they are also made out of these...
0: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
1: And we keep a statue there and we go on praying.
0: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు?
1: Where is he now?
0: లేదే.
1: No.
0: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
1: We have the statue of Krishna.
0: ఉన్నాడా? లేదే.
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుండాలి.
1: As the modern man is narrow-minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి.
1: The broad-mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము.
1: The narrow-mindedness is literal death.
0: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
1: So long we are narrow-minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: We should be broad-minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should have broad-minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
1: కాణాద did penance and followed spiritual paths.
0: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevisthuntundadi.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanam chodo jeevisthuntundadi.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatramu artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: atomic power. చేసుకోవచ్చును, ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును అంటూ తప్పులేదు. కానీ
1: we may meditate, we may
0: chant. అణుత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: We should not forget the nature of an atom.
0: ఆ అణువునందే ఉంటుండాలి సర్వము.
1: Everything is present within this atom.
0: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: This atomic principle is verily in you.
0: మన దేహము అణువే.
1: The body is an atom.
0: మనసు అణువే.
1: So also mind.
0: బుద్ధి అణువే.
1: Intellect.
0: చిత్తము అణువే.
1: అంతఃకరణ
0: అణువే. సర్వము అణుమయమే.
1: So everything is but nothing but the combination of atoms.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very atomic principle is divine principle.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: భగవంతుడు ఏనాడు కూడా బాధపడడు.
1: గాడ్ నెవర్ సఫర్స్.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore, the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటది.
1: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ ఎ డివైన్ సీక్రెట్.
0: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ద డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికీ అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: Develop that attitude so as to make your mind shine.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ అందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: కించిత్ మనం చదివినప్పటికి పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులు నీవు ఘనమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
1: ఇట్ ఈస్ స్మాలెస్ట్ స్టిల్ స్మాల్.
0: కనుక చదువులు యందు మనకు దైవత్వం కానరాడు.
1: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
0: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ సీ హిమ్.
0: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
1: ఇఫ్ యూ డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ అన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వీ నో టుడే?
0: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
1: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ ఇన్ యూ.
0: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
0: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెనుకలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి
1: and God is present in an atomic
0: ఆ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించండి.
1: We should know this basic truth.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: Don't be a beggar in this world.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: Let us do our duty sincerely.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: We should do our duty sincerely.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: That is true spiritual practice.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: Why should you undertake spiritual practice?
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: In order to discharge your duty properly.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీసులో పనిచేస్తున్నావు.
1: You work in office for instance.
0: ఆఫీసులో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీసులోనే పెట్టుకోవాలి.
1: You should think of all the matters relating to your office there.
0: ఆఫీసులో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: You should not think of your family while sitting in the office.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్,
0: ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీసును తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్.
0: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: Just to drop it there.
0: House work, house ke.
1: And you should limit to your family
0: business
1: at home.
0: Business work, business ke.
1: Business affairs,
0: ఆధ్యాత్మిక వర్క్ ఆధ్యాత్మికానికి.
1: And in spiritual field,
0: అన్ని మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
1: Because we mix things, we are confused and suffer.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్
0: అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే.
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన,
0: దుశ్శాసనున్నాటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలాన్ని కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: When once he touched the star Dhruva, the whole earth started moving.
0: దాంతో మరణం చెందాడు.
1: That ended his life.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: హ్యాస్ టు వర్క్ అండ్ డూ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: Manamu alpulamainappudiki adhikamainatuvanti bhavanni pettukovali.
1: We may be small, but we should have big feelings.
0: Vishalamaina hrudayanni penchukovali.
1: We should be broad minded.
0: Ee vishalamaina hrudayam lopala vishalamaina daivatvam nindi untadi.
1: In this broad mindedness we can experience divinity.
0: Kabatti manishiki maranam undi kani manasuku maranam ledu.
1: Man has death but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఈస్ డెత్ లెస్.
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్, ది రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారంలో,
1: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్ లైఫ్స్,
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో,
1: అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్ తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
0: అనేక మంది బాధలను భరించుకోలేక
1: many people could not bear suffering.
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so
0: they want to end their
1: lives. But it is the worst of the sins.
0: నీ మనసును కాదు మరణింప చేసేది.
1: It's not the mind that's going.
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
0: Savu puttukoleinatte shashvitundu.
1: God is eternal, who has neither beginning
0: adi madhyantrahitudu anadevadu.
1: And is quite eternal, has no birth.
0: Thanu chavaka puttaka champapadaka.
1: He cannot be killed nor would kill.
0: Sarvatran saneyayundu.
1: And is all pervasive.
0: Sarvatra jeevinchinatundi vaade bhagavantudu.
1: And is eternal and immortal.
0: Kanuka daivatvaniki ee vidhamaitundi yokka jananamarnalu unnadani bhavinchakoddu.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డి లోపల,
1: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డి,
0: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
1: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
0: Kani okanaadu Patel anetunte vayana vachadu.
1: One day Patel came.
0: Vachi tan chaala srimantude.
1: He was a rich man.
0: Kani jobi ninduku notes pettukunnadu.
1: He had currency notes in his pocket.
0: Baba chuchadu.
1: Baba noticed it.
0: Chuchi ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు, తలుపు వేశాడు.
1: And he noticed the residence of Shyam
0: locked. And
1: Baba wanted him to go to some other man.
0: ఈ విధంగా పంపిస్తూ పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: కానీ
1: but
0: జోబి నుండి నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
1: But there is Patel there sitting with the currency.
0: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
1: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
0: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
1: Then Shyam said,
0: శ్యామ్, నీ జీవితంలో జీవితంలో ఉండేంత వరకు నా వెంట ఉంటావు, నిజమే.
1: Shyam, you will be with me so long you are alive.
0: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నార తత్వం నీ నుండి రాకూడదు.
1: You should not be miserly.
0: లోభితనము. లోభితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్ ఎనీ టైం.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇదిగో స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
1: నేను ఐ సే 5 రూపీస్ ఆర్ నీడెడ్, కాంట్ యూ ఆఫర్ ఇట్?
0: చాలా మందికి ధనమే దైవము.
1: మెనీ పీపుల్ కన్సిడర్ మనీ యాస్ గాడ్.
0: రాజకీయమే దైవము.
1: పాలిటిక్స్ గాడ్.
0: పార్టీసే దైవము.
1: పొలిటికల్ పార్టీ
0: ప్రభుత్వమే దైవము.
1: అండ్ దే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట ఎవరో కానీ కూడా ఇవే వస్తాయి.
1: సచ్ పీపుల్ will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికి?
1: Why should you waste your life?
0: మానవుడిని పేరు పెట్టుకుని
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికి?
1: Why should you lead a polluted life? What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్
0: ది లైఫ్. ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికెంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్
0: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమనే పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life in love.
0: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది ఏ నిజమైనటువంటి ఒక జీవితం.
1: That is true life.
0: ఉపనిషత్తులు అందరికీ ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: That is the value attached to human life by Upanishads.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: You have to be respected.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: You have to be loved.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాన్ని ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: మేమేమి సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ టు హావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్
0: ఆఫ్ సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్ వీ హావ్ డిఫికల్టీస్ వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్ వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధను మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్. హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లెస్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లెస్ ఇస్ యువర్
0: సెల్ఫ్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
1: Bliss being is the center of life, why should you grieve?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి పోతుంటాయి.
1: Some connections, relations come and go.
0: ఇవన్నీ comes and goes.
1: They all comes and goes.
0: కానీ comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: But that which comes and grows is love.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: అండ్ డు నాట్ థింక్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: అండ్ టుడే వాట్ యువర్ పొజిషన్? యు ఆర్ నాట్ హ్యాపీ, యువర్ నైబర్స్ ఆర్ నాట్ హ్యాపీ.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘం లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ మెంటలీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we are alive.
0: పోతానే ఎవ్వరూ గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపెన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్,
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వీఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వీ ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈజ్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హీ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్త్.
0: కొన్ని వస్తుంటాయి కానీ సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: And it blesses his property.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం.

0: శుద్ధిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్స్టెంట్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారములు వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: ఆనందమునకు పొంగకుండ,
1: and we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక జీవిత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: we should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: నాట్ వన్ ఇన్నర్ గురు అనదర్ ఎక్స్టర్నల్ గురు.
1: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
0: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హీస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
1: కాబట్టి నీవే బ్రహ్మవు,
0: యువర్ బ్రహ్మ క్రియేటర్.
1: నీవే విష్ణువు,
0: యువర్ విష్ణు.
1: నీవే శివుడవు,
0: యువర్ శివ.
1: నీవే గురు,
0: అండ్ యువర్ గురు.
1: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
0: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: సర్వము నీవేగా ఉన్నావు.
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
1: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యూ డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
1: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
0: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
1: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
0: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
1: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
0: All should have one common goal.
1: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
0: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
1: నేనే బ్రహ్మను,
0: ఐఎమ్ బ్రహ్మ.
1: తప్పేమి లేదు,
0: నథింగ్ రాంగ్.
1: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
0: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
1: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
0: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
1: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
1: తప్పేమి లేదు,
0: నథింగ్ రాంగ్.
1: ఇది అహంకారమే కాదు,
0: ఇస్ నాట్ ఈగో.
1: నిజమైన రైట్,
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
1: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
0: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
1: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
0: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
0: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
1: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
1: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
1: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
0: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివైన్.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ డివైన్.
1: మీ మాటలంతా మంచివే చెప్పండి.
0: ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
1: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
0: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
1: ఇది కావాల్సింది.
0: దాట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
0: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: దృష్టిని మనం ఏమాత్రమే పెంచుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
1: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
1: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
1: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
0: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
1: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
1: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
0: యూ షుడ్ బి ఐడియల్ మ్యాన్.
1: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
0: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
1: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
0: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
1: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
0: You have been worshipping God and you have been visiting
1: God. కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
0: What change is there in you?
1: చాలా పొరపాటు.
0: And it's a big mistake.
1: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
0: You come here and visit and go. మీరు
1: వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all this?
1: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
0: Better such people don't come here.
1: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
0: You can remain where you are and do
1: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
0: The moment you visit and go,
1: పవిత్రమైన భావాలను పెంచుకో.
0: It's your sacred thoughts.
1: నీవు మాధవునిగా మారు.
0: You transform yourself
1: and
0: you and then you should change.
1: Aham Brahmasmi anetunti vedavaku satyanni neevu nilabettu
0: and uphold that spiritual dictum that you are God.
1: Prakrutamainti vastuvulu yokka bhavanni marchipo.
0: Give up this materialistic tendency.
1: Ivanta laukikamainatuvi.
0: That's all worldly
1: feelings. Sadhyamainta varaku dinni marchipodaniki prayatnam cheyi.
0: Try to forget this worldly feeling and worldly thought.
1: Edo nee unnanta varaku ee gnapam pettukuntavu, nee chachipothe em chestavu?
0: You may have to remember so long you are in this body, later what will happen?
1: Ee emi manaku ventaraadu.
0: Nothing will follow you later.
1: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
0: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
1: తీసుకుని పోయేది ఏమిటి?
0: వాట్ దట్ యూ గో.
1: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
0: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను గౌరవించండి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గురువులను గౌరవించండి.
0: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
1: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
1: డాగ్ ను కూడా గాడ్గానే తీసుకో.
0: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
1: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది. డివోజీ డాగ్.
0: DOG, this side, DOG.
1: కానీ ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, నీవు గాడ్ గా తయారవుతావు.
0: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, GOD, గాడ్.
1: కనుక మీరు డాగ్ ను కూడా గాడ్ గా తీసుకోండి.
0: కన్సిడర్,
1: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితంగా భావించకూడదు.
0: నథింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
0: ఇట్ ఇస్ ద డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్,
1: దేశం కూడా డివినిటీ సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
0: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యుల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
0: వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి.

0: వాహేగురు వాహేగురు వాహేగురు ఒక్కడే వాహేగురు
1: ఓన్లీ వన్ గురు
0: ఇద్దరు కాదు
1: నాట్ టూ
0: ఒకరు అంతర్గురువు ఒకరు బహిర్గురువు కాదు

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണ പ്രേമയന്റെ പുട്ടുമുഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണ പ്രേമയന്റെ പുട്ടുനു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുനത്തു
2: you will have സൗഖ്യം happiness and you will have peace of mind ക്ഷാന്തി and supreme peace these are available only in the real love
1: പ്രേമലേഖയുങ്ങേമംഗുലേദയാ സത്യ സായി മാട പ്രേമൂട സത്യ സായി മാട പ്രേമൂട
2: ഇഫ് യു ആർ ഡിറക്ട് ഓഫ് ലവ് ദേർ ഇസ് നോ ക്ഷേമ ഫോർ യു This word of Sai, the spring of love, stream of love, this word of Sai is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This word of Sai is spring of love, stream of love.
3: നാനാം ഗാനോത്തമം പ്രപഞ്ചമലോ എന്തിയോ വിധങ്ങളായിട്ട് ജ്ഞാനം ഉണ്ടാകുന്നു
2: there are several varieties of knowledge
3: സംഗീത സാഹിത്യ നൃത്യ ചിത്ര ശില്പി ഇത്യാദി ജ്ഞാനമുലേ കാക ലൗകിക വൈജ്ഞാനിക ജ്ഞാനമുലു കൂടാനു ലോകമുലോ അനേക വിധമുലുഗാ പൊന്നുടക്കു അവകാശം ഉണ്ടുന്നది മാനവനകു
2: by the knowledge of self one can have peace and happiness
3: അന്തുവരനെ നഹി നഹി രക്ഷതി ഇതുക്കും കരണി എന്നാണ് ശങ്കരൻ
2: the grammar rules നഹി നഹി രക്ഷതി they cannot save you when death comes So says
3: ആചാര്യ ശങ്കര మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానము ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానమును లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
3: కానీ ఆత్మ జ్ఞానము సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది
2: The self-knowledge can give you the form and eternal peace for you.
3: ఈ ఆత్మ జ్ఞానమన్నను బ్రహ్మ జ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి
2: Self-knowledge of Brahman are one and the same. There's no difference between these two things.
3: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మ జ్ఞానం
2: ఆత్మజ్ఞానం విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
3: ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిస్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గములో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ దట్ గివ్స్ యూ దిస్ డివైన్ నాలెడ్జ్.
3: అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
3: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
3: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
3: ఈ కర్మలు సదాచారంచే, సత్వవర్తనంచే, సద్గుణములచే, సత్సంగంచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్, యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్యకర్మ, దిస్ సదాచారం.
3: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: ది సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
3: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: దోస్ కర్మస్, ది యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ.
3: అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్యా మే బి ఏ గ్రేట్ స్కాలర్, మే బి ఏ గ్రేట్ పండిట్,
3: కానీ
2: మే బి ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
3: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేవుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్.
3: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్, ఆత్మజ్ఞాన టీచర్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
3: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: తర్వాత శోకమాత్మవిద్య, ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
3: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్కర్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
3: శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వీ మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
3: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య? ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
3: విద్య చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ హిమ్. By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
3: కానీ ఆత్మ విద్య చేత దైవానుకృతులకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ హీ విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం
3: హ్యాపీనెస్. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ, కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ఫ్రీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
3: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాన్ ఫీ బిలాంగ్?
3: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
2: నందన, ఇన్ విచ్ విలేజ్ యు వాజ్ బోర్న్?
3: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేల?
3: ఇక్కడ రాదు ఏ విద్య కలిగి ఉండే
2: ఎలిఫెంట్
3: గజరాజు వయసు కలిగి ఉండే వసుధ గృహంత
2: కలిగి
3: ఉండే తిమ్మణికెంతటి తెలివియుండే కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువస్నాదులతో దైవత్వమునికి ఎట్టి సంబంధము లేదు.
2: నాస్తి దేశ జాతి విద్యారూప కులగ్రయా విభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
3: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ ఈ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
3: నీవు ఈ తులసి జడమునకు తుగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ బెస్ట్ లీవ్ తులసి దాన్.
3: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
3: యో మద్భక్త సమే ప్రియ
2: ది డ్యూటీ ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
3: నన్ను భక్తితో కొనుకేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
3: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
3: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ పెయిన్ ఆల్సో
3: మైండ్. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
3: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
3: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెల్ that you should have faith in yourself first.
3: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
3: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్. ది బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
3: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరు.
2: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకనే లౌకిక విద్యలను కూడా మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
3: చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
3: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దేవర్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
3: పద్యములు పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ wrote ancient Purana, therefore we can understand they were also well versed in secular Vidya also.
3: Lokamunandu gala samasta padarthalu kani సమస్త లోకములు కానీ దైవం ముందే ఇమిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
3: కనుక భగవంతుడికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
3: అతను ఆశించేటువంటి లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్సెప్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
3: అందుకోసమని శోధన చెప్పాడు,
1: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయంగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయి పోతున్నా అయితే యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడ్ బై యూ. హౌ కెన్ ఐ బి ది టెంపుల్ పర్సన్?
1: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిదీపమునెవరు పట్టగలరు?
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ. హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్?
1: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
2: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్. హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్?
1: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టతమునా.
2: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ ఇన్ యువర్ స్టమక్. హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్
1: యూ? రామ రామాయణు
3: వసుడు తెలుపుతున్నది.
2: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
3: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకుంటున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం అనేటువంటిది మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్వర్డ్ ఆల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్.
3: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా పొంది జగత్వ్యాప్తిగా కీర్తిని అందుట కూడాను అవకాశం ఉంటుంది.
2: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
3: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
3: నిరంతరము దేవి ఆరాధన చెంది తన యొక్క మనసును సాధారణ భావంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
3: అతనికి ఎట్టి విద్యలు ఎందుకు అభిరుచి లేదు.
2: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
3: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంను ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
3: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
3: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందుకు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడిగా నిలిచగలిగాడు.
2: వెరీ వెరీ బ్యాక్వర్డ్ సెక్యులర్ లర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ వర్షిపింగ్ ఇన్ టుడే ఎవరివేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ ఆనర్డ్ బై ఎవరి పర్సన్ ఇన్ ది వరల్డ్.
3: అదే విధంగానే దారిని ఒప్పుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
2: డబ్బా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అని కొంత లవ్ కట్
3: రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని చేయగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
2: ప్రహ్లాదవాస్ ఏ సన్నపె డెమన్ ఏ రాక్షస
3: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
2: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
3: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకొని దైవ ఆరాధనలందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్ సిమ్ వరిషిప్ సిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
3: ఇంతే కాదు, పక్షు జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
3: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులు కూడాను సర్వ జీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
3: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
3: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానం చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
2: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు పిల్గ్రిమేజెస్ రిపీటింగ్ ది జప. ఇట్ ఈస్ నాట్ భక్తి.
3: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతునిపై కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: Undying a pure love for God is bhakti.
3: It is swartha rahitamainatundi.
2: It is selfless in its nature.
3: It is dosha rahitamainatundi.
2: It is bereft of any defect.
3: Nishchalamainatundi.
2: It is perfect eternal.
3: Nirmalamainatundi.
2: It is pure.
3: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత.
3: ఈ ప్రాకృత మార్గం అందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
3: నేను ఎవరు?
2: హుయామై?
3: ఈ దేశమా నేను?
2: ఈ దేశ బాడీ?
3: ఈ దేశమే నేనైతే నా దేశమని ఎందుకు చెప్పాలి?
2: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ?
3: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
3: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. యు ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్.
3: ప్రతి మనుషుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: In the worldly ways also, we say, he is my sister, my brother, my body, like that we will be talking.
3: My, pratyekanga untunda.
2: My is the permanent.
3: Ane, anninti yettukollu sakshi bhutamayana untundi.
2: It is the witness consciousness in everything.
3: Ade, dani consciousness antaru.
2: That is?
3: Consciousness.
2: That is consciousness.
3: Dani chaitanyamani kudunu cheptaru.
2: It is also called chaitanya.
3: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
2: ఈ చైతన్య ఈ ఆల్ పర్వే.
3: ఆ చైతన్యమని చిత్ అని చెప్తూ వచ్చారు.
2: ఈ చైతన్య దిస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
3: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: దిస్ కాన్షియస్నెస్ విత్ చిత్ ఇస్ ఆల్ పర్వేటివ్. ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవర్వేర్.
3: అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకుంటే అన్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
3: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
3: దృష్టిని అంతర్ముఖము లాభించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
3: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
2: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యు ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
3: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
2: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
3: Sarvatra undinatundi oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
2: Divinity is everywhere, therefore you can see that everywhere.
3: I see nirguna nirakara parabrahmamainatundi tattvamu saguna sakaramto kontha aadharanni teeskovali.
2: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
3: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchalemu.
2: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
3: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
2: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
3: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
2: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
3: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
2: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
3: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
2: దట్ ఇన్ ది బిగినింగ్ యూ వాస్ ఎంటర్డ్ ఇంటూ ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కూడా రియలైజేషన్.
3: పుష్పమే లేక కాయి కాదు.
2: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
3: కాయి కాక ఫలం ఏర్పడదు.
2: దట్ షో ఫ్రూట్ అట్ ఆఫ్ ఫల్ వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
3: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
3: ఈ పుష్పమే కర్మ మార్గం.
2: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
3: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
2: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
3: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
2: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రత ఇట్ బికమ్స్.
3: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
2: వెన్ ది రైట్ బికమ్స్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
3: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
2: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత డిస్పాచ్.
3: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇన్ ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
3: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి స్థితి కింద చేయాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
3: ఆ అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యు హావ్ లర్న్.
3: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
2: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకని మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మని ఏకం మహాత్మనం అన్నారు.
2: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
3: డీడ్. హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి
3: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది
2: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్.
3: ఫలాపేక్ష మొట్టమొదటి అవసరమే.
2: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
3: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
2: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
3: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
2: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
3: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
3: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది.

0: డిజైన్
1: కనుక ఈ డిజైన్ ను మనం కనుక మీద వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్మ్ ఇన్ టు వర్షిప్
0: గ్రాడ్యువల్లీ. యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇన్ టు వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది.
0: ఈ
1: దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
0: ఫర్ దట్ అడ్వాన్స్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ సాంగ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
0: లార్డ్ ఈజ్ వన్. హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్న పిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటూ అంటున్నాం.
0: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
1: పసి బిడ్డ
0: బేబీ.
1: 10 సంవత్సరం అయ్యేటప్పటికి అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికి 30 వర్షం అయ్యేటప్పటికి అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
0: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు.
0: హి విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: మొట్టమొదటి ఆస్తి అక్కార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వమైనటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోరు.
0: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదిసే.
1: ఇవి క్రమక్రమీణ పరిణామాలను పొందేటువంటి స్థితులు.
0: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
0: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధన చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
0: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధమ దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ అటే ఇది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
0: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
0: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్.
1: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రమే అతని మనిషిని గుర్తించుకోలేము.
0: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
0: బై ముఖం
1: కూడా ఉండాలి.
0: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
1: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పండవాస్తేవ కిం కురువత్ సంధియ. ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
0: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో నరుద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
0: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
0: ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
0: ది టీచింగ్ ఆఫ్ గీత దట్ యుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సెల్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
1: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీస్.

0: కర్తవ్యాలు నిర్వర్తించాలి.
1: పీపుల్ హూ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ రూపల తాను అన్ని విధములు కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూజన్. దేర్ఫోర్ దేర్ ఇస్ మిజరీ.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున వాజ్ హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీ మస్ట్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యములో ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్ హిమ్ అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన గచ్చతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ నాట్.
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
0: మోక్షం. మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: తమ సుఖములతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
0: మోహక్షయం మోక్షం.
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీస్ అండ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ ఫుడ్ get by heart the slokas and practice the teaching of those slokas, then everybody will be blessed by them.
0: కానీ అనేకమంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
1: Many devotees are wasting their time.
0: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. Time is slipping away, art is long, therefore everybody must be careful.
0: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంను కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంను కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ది మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల తాజా జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30కు ప్రారంభించి 5:30కు పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: అఖిల సంపదలును ఆధ్యాత్మిక పుచిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మిక పుచిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు, ఇంతకన్నను వేరెద్దియరుగా పరతు. సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్, విల్ రూయిన్ హిస్ లైఫ్, విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

கர்வ துரகங்காரம் புலம்பாயு நேர்வதகதி.

0: వినయమభిన వాడే విజ్ఞాని ఎగును. వినయమభిన వాడే విజ్ఞాని ఎగును.
1: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
1: ప్రేమస్వరూపస్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
0: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉన్నది.
1: For man's recognition of the individuality in the individual and his recognition of the distinctiveness of the community, there is something which is the base, which is hidden behind all that.
0: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
1: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
0: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
1: This has been called the ఆత్మ or the జీవ.
0: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
0: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
1: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
0: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
0: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
1: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
0: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
1: A truly educated person will deserve the title only if he has the knowledge of Brahman.
0: Avidya kevalam janana maranamulku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
1: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
0: Atha ee atha aneetunte padamu nanarthamulato koodi untunnadi.
1: The word atha has got a manifold meanings.
0: Modati artham mangalacharanam, mangalacharanam.
1: The first meaning is to accept victory or prosperity.
0: Rendavadi anantaram.
1: The second meaning is infinitude.
0: Moodavadi aarambham.
1: The third meaning is beginning.
0: Nalugavadi prashna.
1: The fourth meaning is enquiry or question.
0: Aidavadi sarvasvam.
1: The fifth meaning is knowledge.
0: Inka enniyo arthamulu untunnadi ee atha aneti padapadam.
1: Yet many more meanings are given to this one word atha.
0: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ ది వర్డ్ అథ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర, దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
0: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
1: We should also have to ask the question, what is it the content of?
0: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
1: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
0: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానము.
1: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
0: Rendavadi vairagyam.
1: The second one is vairagya.
0: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastamunu visarjinchi aranyavasam cheyamani kaadu.
1: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
0: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
1: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
0: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
1: The third one is the ability to get forbearance.
0: Samadhi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nishchalamaina nishwarthamaina kunti yokka pavitra bhavamulanu abhivruddhi gavinchukune kunti yokka parinamam.
1: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
0: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
1: The fourth one is mumuksha, that is to be to see.
0: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
1: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్, బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఎన్
0: మోహ క్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ, దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
0: ఇంకా ఐదవది శ్రవణము.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్, శ్రవణ.
0: శ్రవణం, దేనిని మనం శ్రవణం చేయాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
0: చేస్తున్నాం, కావలసినన్ని శ్రవణం చేస్తున్నాము.
1: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
0: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
1: We are listening to bad words, bad things and accusations of others.
0: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములనంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
0: Meetiti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
1: These organs are also called by one name, matra.
0: Matra anaga rendu arthamulu.
1: The word matra has two meanings.
0: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
1: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
0: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
1: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్,
0: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
1: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
0: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: ఇతను అన్ని విధములు కూడాను అందచందములుగా ఉంటున్నాడు, కానీ ఎత్తు తక్కువగా ఉంటుందని అంటాం మనం.
1: We sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
0: Aithe athane andachandamulu kolchinatvanti okka kolta badda edi.
1: What is the yardstick which we have used for measuring his beauty?
0: Ade kannu.
1: That is the organ which is the
0: eye. Kanukane itti kolta baddalato koodinatvantidi kanukane indriyamulaku maatra ani peru.
1: Because our organs use such yardsticks, our organs have been called maatra.
0: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
1: We decide that this material is sour or material is sweet.
0: ఈ పుల్లదనమును తీదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
1: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
0: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
1: We also say this is bad smell, this is fragrance. This decision is made.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
1: What is the implement which decides this good and bad? It is this human organ.
0: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అందచందములతో కూడినటువంటి యొక్క భగవత్తో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
1: గాడ్ హెస్ గివెన్ అస్ దీస్ ఆర్గన్స్ ఫర్ మెయింటైనింగ్ అవర్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ అవర్ లైఫ్, ఫర్ ఆల్సో అటరింగ్ ది సీక్రెట్ వర్డ్స్ రిలేటింగ్ టు గాడ్, ఫర్ సీయింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. బట్ ఫర్గెటింగ్ ద ట్రూత్ వీఆర్ యూజింగ్ దీస్ ఆర్గన్స్ ఫర్
0: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
1: బికాస్ వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్ దీస్ లిమిటేషన్స్ ప్రిస్క్రైబ్ బై గాడ్ ఫర్ అవర్ ఆర్గన్స్, ఆల్ సిన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
0: పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలింది.
1: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
0: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
1: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
0: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
1: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
0: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
1: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
0: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకును శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదవ పాయింట్.
1: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
0: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
1: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
1: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
0: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
1: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
0: అనేక మందికి మీకు తెలుసు, ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదట పత్తిని అందిస్తుంటారు.
1: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
0: అయ్యా ఈ శబ్దమును విన్నప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ పత్తిని అందిస్తుంటారు.
1: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
0: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
1: The kind of listening which we should accept is to listen
0: పవిత్రమైనటువంటి సత్సంగంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
1: Good words which come out of good company are the things which we should listen to.
0: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
1: The second stage is to absorb what you have listened to.
0: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
1: The third stage is nitityasa, that is what you have listened to and absorbed, you have to retain and digest.
0: ఇంకా కట్ట కదపడది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
1: The last one is to investigate what this twam padartha, what does twam mean?
0: Twam anaga nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
1: Twam means who am I? The investigation as to who am I is to be done first.
0: Nenu nijamuga మానవుడనా లేక దానవుడనా లేక దైవంనా అనేటువంటి యొక్క దానిని మనం ప్రతి వ్యక్తి కూడా విచారణ చేయాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఇన్వెస్టిగేట్ ట్రూలీ వెదర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ వెదర్ ఈజ్ ఎ రాక్షస ఆర్ వెదర్ ఈజ్ గాడ్.
0: లేక నీవు మానవుడుగా నీవు విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
1: If you believe that you are a human being, there is no opportunity for you.
0: నీవు మానవుడిగా ఆ విశ్వసిస్తున్నావు, దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
1: You are believing that you are a human being, but in practice you are undertaking action.
0: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
1: This is the reason why sins are growing like mountains.
0: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
1: When you believe that you are a human being, you
0: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
1: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human
0: action. కనుకని ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
1: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
0: Ante kaadu, rendavadi ataha annadu.
1: Not only that, the second word in that Brahma Sutra is ataha.
0: Ee ataha anaga ee kaaranam valana, ye kaaranam?
1: This ataha means for this reason. What reason?
0: Ee jagattunu unnatundi prati padarthamu kaani ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
1: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నాము, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
1: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
0: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
1: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
1: వాట్ ఎవర్ ఇట్ మే బి,
0: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
0: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా నువ్వు మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తరువాత ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
1: This Brahma Sutra tells us that for the reason of your recognizing the truth that all the work, all the material and all the things that you see in this world are impermanent and are untrue, after that then you seek wisdom and seek Brahma Jnana.
0: Ata, ataha. ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు.
1: We have understood the two words atha, ataha. The next is Brahma. Brahma stands for the omnipresent divinity.
0: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
1: To know this, to seek knowledge of Brahman is the jignasa.
0: శైశవంలో తల్లివడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాడు.
1: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
0: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
1: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
0: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికీ ఆట బొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
1: ది చైల్డ్ విచ్ స్టార్టెడ్ విత్ సచ్ లిమిటెడ్ బిలీఫ్ గ్రాడ్యువల్లీ యాజ్ ఇట్ గ్రోస్ అప్ ది చైల్డ్ బిగిన్స్ టు లుక్ ఎట్ టాయ్స్ టు ప్లే విత్ అండ్ విల్ లీవ్ ది మదర్స్ ల్యాప్ అండ్ విల్ బిగిన్ టు హ్యాండిల్ ది టాయ్.
0: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
1: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
0: ఈ స్థాయి క్రమక్రమేణా పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
0: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
1: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
0: he wants to appreciate appadiki inga amma nanala matalu kodanu atikramistadu.
1: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
0: Lokam yokka nindala nishturanni kodanu tejistadu.
1: He will give up the sayings and the utterances of the world about him.
0: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
1: హి విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
0: అదే సర్వస్వంగా భావిస్తాడు.
1: హి థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
0: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
1: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
0: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
1: Amongst all these things, none of them.
0: Seshavamlo talli vadi pradhananga undindi.
1: In the childhood, mother's lap was everything.
0: Tadupari aata vastule aadharanga untunnayi.
1: Thereafter, toys were the basis.
0: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
1: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరైన మార్గం అని విశ్వసించాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
0: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
1: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
0: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
1: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
0: Manamu cheseetundi sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kaani moksha prapti kosam kaadu.
1: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
0: Chitta suddhi nandin chetuvantive kani karmalu mochchanni prasadinchetuvantivi kadu.
1: Work can only purify your chitta, but cannot lead you to liberation.
0: Kanuka manamu ee nityananda praptini anubhavinchalani aashinchetuvanti vyakti కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్షప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
0: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ ఉంటుంటాయి.
1: In the individual who has cleansed his chitta, this brilliance of Atma will be seen in
0: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatundi yokka allakallolamulainatundi bhavamulato koodinatundi chittamu ee atma tattvanni anagalukutu untadi.
1: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of Atma coming forward.
0: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
0: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
1: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
0: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
1: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
0: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
1: This person performed a great deal of investigation on the human body.
0: ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaya.
1: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
0: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
0: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా నువ్వు ఫోటో తీస్తూ వచ్చాడు.
1: He has also been photographing all the human organs through this life.
0: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
1: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
0: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
1: ది పార్టికల్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఆర్ ది త్రీ బేసిక్ థింగ్స్ విత్ విచ్ ఫిజిక్స్ ఆఫ్ టుడే డీల్స్.
0: పదార్థములు అన్ని కూడా ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
1: దట్ ఆల్ ది మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్.
0: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడా వారు నిర్ణయించుకున్నారు.
1: దే ఆల్సో కమ్ టు ది కన్క్లూజన్ దట్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: అయితే ఈ కిర్లియన్ దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుండదని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
1: బట్ కిర్లియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ మెనీ వేస్ బై టేకింగ్ సచ్ ఫోటోగ్రాఫ్స్ హీ వాస్ ఎగ్జామినింగ్ ది ట్రీస్, ది రాక్స్, ది మౌంటైన్స్ అండ్ సో ఆన్.
0: ఈశావాస్యం ఇదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
1: హీ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఈశావాస్యం జగత్.
0: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతనో అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
1: ది సైంటిస్ట్ హూ సా దీస్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ కిర్లియన్ వర్ డిసప్పాయింటెడ్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ దే వాంటెడ్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ ఫర్దర్ విత్ హిస్ ఇన్వెస్టిగేషన్.
0: దీనిని కిర్లియన్ దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తంగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
1: While Kerelian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
0: ee plasma anetundi artham kanetundi yokka name ga untundadi kani atanu cheppinatundi divyattam anetundi shakti anetundi sariyainatundi peruga untundadi.
1: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
0: Peru edaithe emi padartham okkate
1: What does it matter if the names are different?
0: దీనిని వేదము ఏకం సత్య ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెట్టి వచ్చారు, కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
1: The same thing has been told to us in the Vedas, that while the truth is only one, different people see it in different ways.
0: ఇతను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు, అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్, బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హావ్
0: షోన్. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
1: వన్ డే వెన్ కిర్లియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
0: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
1: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
0: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
1: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
0: ఈ భూమిపైన ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
1: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
0: Palupantala antaru, Milky Way ani.
1: There is what is called the Milky Way.
0: Daniki kontha samipamulo inkokati kudanu untundadi nakshatra mandalam oni.
1: Close to the Milky Way there is also a cluster of stars.
0: Danini kudanu kontha varakunu andulo ye jeevi pradamu ye vidhamainatundi jeevi ga untundayi anetundi danni parishinchalani ee Kirlian ee prayatnam chestunnadu.
1: Kirlian wanted to find out what kind of life exists in this cluster of stars near the Milky Way.
0: Danini ee naati scientists lanta kudanu galaxy ane peru pettu vacharu.
1: This has also been called by the scientists of today by the word galaxy.
0: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: He was establishing that in this galaxy there is some divine life.
0: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే, మరొక వైపున ధార్మిక వాదము ఆధ్యాత్మిక వాదము నైతిక వాదము మరొక వైపున పెరుగుతూనే వస్తూ ఉండాలి.
1: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
0: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
1: If not today, sometime or other, sooner or later, all these atheists will turn into believers. There is no doubt whatsoever.
0: ఆస్తికులందరిని కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
1: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
0: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: Truly, those who follow the material philosophy and
0: కేవలం పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
1: They are taking foolish paths and blind paths.
0: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: They are not making an attempt to recognize the truth.
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: The students of today, all of them belong to this category.
0: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
1: Truly, they do not understand the meaning of education.
0: ఏ ఒక బిఏ నో, ఏ ఎంఏ నో, ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకుని తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
1: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
0: ఈ కూటి కోట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
1: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
0: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
1: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
0: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
1: Really, those students can be called students if they are good, if they do good and by their good work help the world in a good manner.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
0: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ అమంగ్స్ దీస్ వీ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ పాత్స్.
0: తేనెటీగలు ఉంటుంటాయి.
1: ది బీస్, టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది బీస్.
0: ఒక్కొక్క పుష్పమునందు ఉన్నటువంటి మకరందాన్ని అంతా కూడా గోలుతుంటాయి.
1: Each of these bees goes and gets the honey that is present in each flower.
0: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి, కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
1: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
0: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
1: Having acquired the sweet honey, they gather it in one place.
0: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
1: Ultimately, from the beehive, some other person gets the honey.
0: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
1: What they get is the sweet honey.
0: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
1: What they hand over to others also consists of sacrifice.
0: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
1: What they give away is also sacred honey.
0: నల్లటీగ ఉంటుంటుంది. నల్లటి ఈగ.
1: There is a black fly.
0: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటుంది.
1: This black fly always goes and rests on.
0: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
1: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
0: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అప అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
1: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
0: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
1: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
0: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni
1: dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
0: Taanu nivasinchedi ashuddhamaina padartham paina tirigi shuddhamaina tundi daanni kudano apa ashuddhanga cheyatamu, ee rendu kudano.

0: మంచిని మాత్రమే ప్రోగు చేసుకుని మంచిగానే ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ సీక్ గుడ్, గెట్ గుడ్ అండ్ డూ గుడ్ టు అదర్స్.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి మన యొక్క విద్యార్థులు.
1: అవర్ స్టూడెంట్ షుడ్ షో ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
0: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
0: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
1: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: Nigamamulu hariyinchi nindu dushana chese somakasurudemi sukamulunde.
1: The rakshasa somakasura, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
0: Parasati nasinche padithalal vaademi పట్టుకుపోయను గట్టిగాని.
1: ది 10-headed Ravana హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ
0: ఇలా సూది మొనలంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని. ఇలా సూది మొన ఎంత, సూది మొన ఎంత ఈయ జాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని.
1: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
0: Pasi papalanu batti kasi batti champina kamsundu ye matram kaachukoniye.
1: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye aase peddaganu.
1: Do not have these desires in any large measure.
0: Neti durmarkulaku kuda nidiye gati.
1: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani mundunnadira tondaloni musalitanamana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapa.
1: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
0: kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుందా అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
1: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
1: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manam satphalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
1: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto. Dehame oka devalayam.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatvanti hrudayamunnande bhayamu brantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu anandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chavu puttaka lenatti jeevu nedalo nitya nirmala jyoti ai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani chepputa kante premane tane yokka swaroopamu ani chepputa chaala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: A number of people worship love in the form of ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, the husband who is free from fault and who is perfect, the wife who is having defects and who is wavering in her mind.
1: Doshi aina bharta bharya nidoshi aina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace
1: in this body? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ యు ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault free pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bharta evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: భక్తి ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on the body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu, bhaktulu, Vishya priyulu, Vishaya priyulu, manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫార్మ్ డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yashassu sampada gnana vairagyamu ini ee shadgunamulo yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodunu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatundi vaadu kanukane itaniki vibhudu ani kodunu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: He is the master of all the three things. What has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: He has been called Bhavaha because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: భావహ అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడాను మరొక అర్థం.
0: Another meaning of the word Bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kudanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kudanu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
0: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్, బీయింగ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from atma.
1: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatundi okka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ఇవియ మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మ స్వరూపము.
0: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ and biggest in the biggest mountain.
1: Karuka bhagavantudu dehamanandu atma swarupudai untunnadu.
0: In the physical body he is found in the form of atma.
1: Atma enne swarupam anetundi dehamanandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahischa tas sarvavyapya narayana sthita. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వం.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: The first one is head, the second one is heart.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka eta vata deeniki pravutti lakshanam unnadi ee sirasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: Pravrutti nundiye ee samasta sankalpamulu kodanu aavirbhavistu unnai.
0: all these thoughts take their birth on the basis of action, pravrutti.
1: Inka hrudayam nundi satyamu, prema, daya, sahanamu, sanubhuti, ityadi nivrittilu lakshanalu aavirbhavistuntayi.
0: From the heart come such great qualities as truth, love, kindness, patience and compassion.
1: Kanuka manavudu hrudayam paina drishti pettadam vallane taanu pavitruduga maaripothunnadu.
0: Man becomes sacred and sanctified if he fixes his vision on such a sacred
1: thought. Kanukane vedantamulandu antardrushtini abhiruddhi parchukomani bodhisthu untaru.
0: That is why philosophy and spirituality teach to introvert the mind.
1: Adi nivrutti, idi pravrutti.
0: The one is the path of action, the other is the path of knowledge.
1: Kani nivrutti dachanamu pravrutiki ematram kudano artham kadu.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhasha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavinchetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paatapadutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye matram kodanu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్ ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్నెస్
1: ఆఫ్ హార్ట్.
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: Pooloni makarandamu teegalu anubhavinchuna.
0: Does the creeper know the fragrance available in a flower?
1: Kavyalloni madhura rasamu grantham anubhavinchuna.
0: Does the book know the greatness and the sacredness of the contents of the book?
1: Nivrutti sara sahityamu pravitta panditundettadugunu.
0: A scholar who is given to the external joys, how can he understand the power of knowledge?
1: Unnadi pallu ee pandulone unnadi madhura rasamu kaani aa rasanni chettu e maatram kudunu anubhavinchaledu.
0: In the tree there is a fruit and inside the fruit there is sweet juice, but the tree does not know the taste of the sweet juice available in the fruit.
1: Mana dehame oka vrutchamu.
0: Our physical body may be compared to a tree.
1: Induloni hrudayame oka phalamu.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్సృపృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam.
0: A small example.
1: రైలు నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఎ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హి హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండాలి?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందు ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికి,
0: వాట్ ఎవర్ ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికి,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god, that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని,
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపున చూడడు.
0: A person filled with sacrifice విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కనుక
1: యోగం ఎట్టవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది. ది
0: ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్.
1: కృష్ణ సందేశం వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యూ సే దట్ యూ డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డూ యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనస్సు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము. నీ యొక్క యోగములు, నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు?
1: నీ వలె మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, we would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
1: Sakala Shastrala Granthala Saramella, Okka Vakyala Cheppudu Okka Sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarva Jeevuli Yendu Unna దత్తం ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
1: ఈ సమస్త చింతనకు మూల కారణం మనసే.
0: ఫర్ ఆల్ ది వరీస్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దైవ చింతన కూడా మూల కారణం మనసే.
0: ఈవెన్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: పుట్టుట ఒక చింత,
0: టు బి బోర్న్ ఈజ్ ఎ వరీ.
1: భూమి నుండి చింత,
0: టు లివ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ అనదర్.
1: సావు చింత,
0: డెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ వరీ.
1: బాల్యమంతయు చింత,
0: ది ఫుల్ చైల్డ్హుడ్ ఈజ్ వరీ.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్ ఈజ్ వరీ.
1: జీవించుట ఒక చింత,
0: లివింగ్ ఇట్
1: చెడుపు చింత.
0: That is also worry.
1: Karmalanniyu chinta.
0: All actions
1: kashtamu are worry. Chinta.
0: Difficulties are worry.
1: Santasamu oka chinta.
0: And joy is a worry. And surprise and
1: ఈ వంటెండు చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
0: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy, how can we?
1: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇకనైన ప్రజలార కోరికే మీరా.
0: ఓ సిటిజన్స్, నౌ అట్ లీస్ట్ యు గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ది థాట్ ఆఫ్ ద లార్డ్ అలోన్.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
0: ఇట్ ఈస్ ఇన్ లవ్ విచ్ కెన్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ దీస్ వరీస్ అండ్ దిస్.
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ ఇన్ దిస్ లవ్.
1: సమస్తము భగవత్ స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
0: వీ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: సర్వత్రా ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: వీ రికగ్నైజ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ ఇస్ ది సేమ్.
1: కనుకనే భగవంతుడు దేశ కాల వస్తు పరిచ్ఛేదము కలవాడు, లేనివాడు అని.
0: Therefore, God transcends all the aspects of time, the region, the circumstances.
1: ఒక దేశంలో ఉన్నాడు, ఒక దేశంలో లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: ఒక కాలంలో ఉన్నాడు, మరొక కాలంలో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: ఒక వస్తువునందు ఉన్నాడు, మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
0: Therefore, he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది.
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
0: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
0: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
1: వ్యాపించి ఉంటున్నాడు,
0: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
0: Therefore, it is wrong to say that
1: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachu.
0: It is possible to clearly declare that God dwells everywhere.
1: Inka kalamu lopala oka kalamulo unnadu marok kalamulo ledu ani cheppadaniki veelu kaadu.
0: With reference to time frame, it is not possible to say
1: gadi madhya antamulu enduku nu undinatundi oka bhagavantudiki ee kalam anetundi ekkada kattubadutundi.
0: When God dwells in the beginning and in the middle and in the end, how can
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు, ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
0: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికు సర్వాత్మకుడు అన్నారు.
0: That is why God has been described as sarvatmaka.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: There are significant meanings associated with every word that is used.
1: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: We are not caring to recognize the words and their meaning.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
0: All the scriptures have declared God as found everywhere.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
0: He cannot be identified with a particular individual.
1: సమష్టాత్మకుడు.
0: He exists in collectivity, totality.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of ఆత్మ found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము, ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: They felt that Krishna, the Lord, is found in every
1: Krishnudu lenatundi ee srushtilo okkati kudanu ledu.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srushti trushtane Krishna trushna annaru vaadu.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
0: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనుభవిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, the ones who are not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vaari yokka hrudayalu nirmalamainavi, nishchayamainavi, nishwarthamainavi, prema puritamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema puchukunedi kaani ichukunedi kaadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichukunedi kaani puchukunedi kaadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: This is the basic difference between the worldly love and divine love.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu anaga nadamu Krishna vani Krishnudu pratyekam kaadu variki.
0: For them the sweet music of Krishna, the word of Krishna,
1: Deho devalaya prakto jivo deva sanatana. Manuk dehamu oka devalayamu.
0: Our physical body is a temple of God.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
0: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా గావించుకోవాలి.
0: We should really sanctify the description of the physical body as a temple of God.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: A temple where God dwells. How sacred it should be, how nicely we should
1: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: They never had any love for the world.
1: వారికి సర్వస్వము భగవంతుడే.
0: For them everything consisted
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
0: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరే కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene ayanaku chala trupti.
0: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Sakubai knew Krishna sarvavyapakudani telusu.
0: Sakubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
0: And she also knew that he dwells in
1: Kani ayanaku ranga panduranga antene ayanaku trupti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడు ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐ ఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: మ్యూజిక్ లో ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్,
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్,
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి తెప్పిత పింఛము వాడు,
0: హీఈస్ ద వన్ హూ వాజ్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీఈస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purnamadam purnamidam purnaatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాజ్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
0: He conquered a number of kingdoms.
1: రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందుకు భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా నువ్వు భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఎర్త్,
1: ఆ విధంగా కూడా నువ్వు హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: వీ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ది మానిఫెస్టేషన్,
1: ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్, వన్ ఇస్ ద బేసిస్, ది అదర్ ఇస్ ద మానిఫెస్టెడ్ వరల్డ్.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
0: వన్ ఈస్ ద ఉపాదాన కారణ, ది అదర్ ఈస్ నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: దిస్ నిమిత్త కారణ ఈస్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
1: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
0: ఉపాదాన కారణ ఈస్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్, వన్ ఈస్ గాడ్ ది అదర్ ఈస్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
0: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్
1: వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
0: Silver may be described as the upadhana.
1: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
0: ఇట్ ఇస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
0: ఉపాదాన కారణం ఇస్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.

0: ఇది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టంబ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టంబ్లర్.
1: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టంబ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి. అదే ఉపాదాన కారణం.
0: The forms, tumbler, cup and plate, they may change.
1: Yeta silver does not change. Marpu chendinatundi vaadu bhagavantudu, marpu chendinatundi jagattu.
0: The quintessence of all this is, God does not undergo any change, but the world changes.
1: Chalinche jagattu nandu,
0: in the changing world,
1: sthirattvamainatundi oka daivattvam untundadi.
0: The study principle of God is found.
1: Ee rendintitone koodinatundi ee lokam.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్,
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: When you sit in a car or a bus, it moves on the road.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: The car is moving, but the road is steady.
1: Road kuda kadilte manamu pramadamku guri ayipothu.
0: If road itself moves, it leads to danger.
1: Kanuka kadile carlu kadalanaatvanti road paine prayanam jarugutundadi.
0: The moving cars will have to go on a steady
1: ade vidhamane kadalanaatvanti okka road idi kevalam shashtamainatundi sthiramainatundi.
0: This road which is steady,
1: idi upadana karanam.
0: This may be described as upadhana.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: The moving cars may be called as
1: nimitta karanam. కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. దాన్ని ఎవ్వరు
1: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: But we are not making any effort to understand, to inquire into this truth.
1: Nijanga idi enta kadileetundi jagat ainappudikini,
0: this changing world, no doubt,
1: oka divyattam aneetundi danni chakkaga manam artham chesukoni nerchukunte ee chellinu mana em chestundi.
0: Well, if only we understand the principle of divinity clearly,
1: idi enni kashtanashtamulu dukkhamulato koodinappudu ainappudikini deento manam em artham kodunu bhayapadanakkarledu.
0: Whatever be the difficulties, problems, sorrows we may get, we will never be shaken.
1: Adhe chepparu. మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. ఎ పర్సన్ హూ నో స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ వాటర్.
1: ఈత మనం నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడక్కర్లేదు.
0: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: Yetti doshamulu kudanu undadaniki veelledu.
0: There cannot be any defect in God.
1: Dosha rahitudu.
0: God is absolutely
1: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
0: That is why he has been described as the one who is free from all faults.
1: Atane purushudu.
0: And he is
1: sadosho chanchalo vaduhu ane prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దానిని దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము, రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.

0: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
1: పర్వదినములు చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ ఎస్ గాడ్.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ with all sorts of devotion.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: The incarnation of Krishna is most attractive.
1: Anduvalle Krishna anetundi perunike untundali dini antaratham.
0: The meaning is embedded in the word Krishna itself.
1: Karshatiti Krishnaha annaru.
0: One meaning is Karshatiti Krishnaha.
1: Akarshinchetundi that Krishnatvam.
0: The principle of Krishna is highly attractive.
1: Krushititi Krishnaha annaru.
0: Another version is Krushititi Krishna.
1: Krushi anaga sedyam cheyatam. Bhoomi paina pantanu pandinchatam.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరీ కట్టకలపటికి కుష్తీతి కృష్ణ అన్నారు. ఆనందమును అందించేటువంటి వాడు చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్, కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు
0: కృష్ణ. ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్ కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
0: హీ హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: Bhagavad-gita yandu dharma kshetre kuru kshetre samaveta yuchchavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam pradham shlokam.
0: The first stanza in Bhagavad-gita is dharma kshetre kuru kshetre.
1: Dharma kshetre kuru kshetre. Dharma kshetram ante emiti?
0: What do you mean by dharma kshetra?
1: Ekkado oka pradeshamlo undinatundi kaadu adi.
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
1: పుట్టిన సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruti aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అహంకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: వెన్ యూ గెట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యుయాలిటీ ఐ అండ్ యూ, దెన్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మైన్ అండ్ థైన్,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్రం.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వన్లీనెస్.
1: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వన్లీనెస్.
1: పాండవా చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of...
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
1: Kima kurvata Sanjaya? Sanjaya niyu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses.
1: Anaga gnani kalukane niyu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I've got all the
1: wealth that may come on. Naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
0: For this Dhritarashtra is an outstanding
1: example. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
1: కనుకనే ధర్మక్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore dharma
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is dharma kshetra.
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: Body free from defects and evil tendencies dharma kshetra.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is kurukshetra.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: If we want to really understand Bhagavad Gita and the difference between Kauravas and Pandavas
1: today,
0: we have to enter into this Mahabharata and analyze deeply.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్టుక్, they kept Krishna in front and undertook.
1: Rajasuyagam cheyalanukunte kudunu Krishnu aadya kosam ee kaachukoni unnaru.
0: Even while conducting Rajasuyaga, they kept Krishna beside them.
1: Ye karyam kaalinchavallanna mundu Krishnudu.
0: Whatever work they wanted to do, they gave first place to Krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము, అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ,
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్,
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
1: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ,
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. ఎక్కడ
0: there is a need for God and full faith in God.
1: Bhagavantu undi kudunu bhagavantuni paina vishwasam lekapothe vijayanni sadhinchalemu.
0: There may be God. If there is no person who has faith in God,
1: vijayam bhagavantuni yokka aadhinamlo undetundi.
0: Victory lies within the power of God.
1: Kanaka bhagavantuni manu swadhinam chesukunte vijayam mana ventane untuntadi.
0: If we can have God himself with us, then
1: Tyagaraja kuda cheppadu, Rama నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజ్ ఆల్సో సెడ్ రామ, ఇఫ్ ఐ హావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
1: అంటే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వీ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్, చాలా
1: ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: It is possible to cut diamond only with a diamond, with another diamond, not by any other means.
1: మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: If you want to remove any defect in your love, only through love you can remove all defects in
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: It is possible to attain love only through
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: It is impossible to attain love through hatred.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: We can get hatred only by
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: Through jealousy we can reach only
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: Through anger we can develop only anger.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: Through love we can develop love.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: Therefore if you want to attain love you cannot base yourself on anger, hatred, jealousy and such other evil qualities.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: If you want to see the shining moon, is there a need for a petromax light or any other light to see?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
0: You can see moon in the splendorous light spread by moon itself.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమ స్వరూపుడు కనుక అట్టి ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: To attain Krishna, who is the very embodiment of love, it is possible only through love to attain him.
1: Prema mudita manasikago.

तव पूर्वं कृतयुगे।

தவ பூர்வம் கிருதயுகே த்ரேதாயம்.

0: கலவு பக்தி பிரேமஸ்வரூப்புல வித்யார்த்துலாரா
1: embodiments of love students
0: vidyarthiniyulara
1: boys and girls
0: manu yokka prabodhalu manasukamuku entano haayinistundi
1: the teachings of manu makes your mind very happy
0: kriteyuga dhyanamunu tretayuga yagnamu dwaparyoga archana kaliyuga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted. In Treta Yuga sacred rituals like yajñas were conducted. In Dwapara age it is archana or worship. While in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavat charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికి.

0: There is no fear of sin due to ignorance. There is no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు దైవ చింతన యందు దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ద పీపుల్ ఆఫ్ కృతయుగ హూ ఆర్ డిజైర్లెస్.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చు చూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Kruta age that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ during the course of the day.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణా కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు సల్పుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajnamanaga bhagavat arpitamainatunti karmane yajnamu.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnamu.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals.
1: ఇది ఏమా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం అని మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్ వాట్ దే స్ట్రగుల్ ఫార్ వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌ వర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరము లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ there were no more of యజ్ఞ and యాగాస్.
1: క్రమక్రమేణా కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్స్.
1: క్రమక్రమేణా యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజ. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దిస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of పరిమితమైనటువంటి
1: యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్ అవర్స్. దీనిని
1: పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharat has been declined.
1: Tetayugamanandu Ramanu palikadu janani janmabhumischa swargadipu gariyesi annadu.
0: In the age of Treta Rama declared,
1: talli kante puttina desham kante swargam ekkadunnadi.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven.
1: Kanna talli janmamichina bhumi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru visvisistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru this aaradhana sarpthunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి ఉంది?
0: పేట్రియటిజం, వెర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: ఎవరైనా ఒక దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూ వచ్చారా?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: కాపాడటం లేదు.
0: No.
1: తమ స్వార్థము, తమ సప్రయోజనం కోసమనే పాటు పడుతూ వస్తున్నారు.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: నిజంగా రాజకీయ నాయకులు అనుకుంటే తమ సర్వస్వాన్ని సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కాని అర్పితమనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: సంఘములో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: They are working for positions in society.
1: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడాను తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ బి లీడర్,
1: సేవ చేయగలడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ బి లీడర్,
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: వెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తుల,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం అని ఎవరికూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ సప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డూ నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: Ee plus vaddu minus vaddu,
0: let us not have plus or minus.
1: Nijamga desam yokka chemamu samasthi yokka chemamlone untundadi.
0: The welfare, the progress of the country depends upon the progress of the community. We should pray for the advancement and happiness of the
1: entire.
0: But in politics they claim mine and thine. Differences of this kind reflect
1: narrow-mindedness.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine. Because of selfishness, the country is ruining day by day. That day when we kill the selfishness, Then there starts the advancement of this country. Today every man is full of selfishness, narrow-minded. And how can you expect one family of the universe? Bharat has 100 crores of population. If you have got the feeling of oneness towards a family, how blissful
1: will
0: you be? You can imagine how the country will progress. But mankind today, among politicians, the politicians today, they want to fragment the country into pieces. If by dividing the country, what do they want? Each one of them can become a minister. What is this minister?
1: Minister,
0: the one who lives for a minute, he is minister. When he would leave the position, don't have such silly desire. Students, girls, don't get into politics at any time. Serve this country. Pray for the welfare of the entire universe.
1: మోసం చేయకుండా ఒకదాని కోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్ యు కెన్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉంటారు.
0: We should be much more than that.
1: Prachina Sanskritini gurinchi
0: about the ancient
1: Vivekananda Chicago lo maatladutu,
0: Vivekananda was speaking in Chicago,
1: first global brothers and sisters annaru.
0: He addressed the gathering as brothers and sisters.
1: American president kuda ento claps vesaru.
0: The American audience cheered his talk.
1: Andaru brothers sisters ante enta aanandam vachindi.
0: They were very blissful by listening to this.
1: Ye Sanskritini eruginatunti vaaru kuda aanandincharu.
0: Those that have no idea of culture appreciated it. Bharatiyas today,
1: sisters and brothers and chepparaniki kuda siggu padutunnaru.
0: We feel ashamed to address the audience as brothers and sisters.
1: Vishya shantini chekurchi vidamu nerchi,
0: in fact, the technique to establish peace in the world, killing all the narrow feelings, fostering the unity and cooperation,
1: idi panchutiye kade manavattam.
0: This is the true human quality.
1: అందరికీ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూస్ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైం.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to Bharatiya.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకని సంస్కరింపచేయటం అంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ దోషము నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ ఇస్ వాట్ ఎ గ్రేట్ కల్చర్ ఇట్ ఇస్.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు భారతీయ.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ ఆల్.
1: మానవ

0: అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్?
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
0: కోరికల యొక్క చేరికనే మనస్సు.
1: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
0: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
0: ఆచరణ, మనిషి ఆచరణగా ఉంటుంటాది.
1: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమంగానే మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణములు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
0: దివ్యత్వాన్ని పవిత్రం గావించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్.
0: సాధన,
1: దిస్ ది ట్రూ స్పిరిచువల్.
0: సాధనగా ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇంటూ గుడ్ ఇస్ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్
0: ప్రాక్టీస్ చెప్తున్నాము.
1: వీ జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు, వానికే తెలియదు.
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్, ఇట్ ఇస్ నాట్
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
0: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
0: అది నిజమైన సాధన.
1: That is the true spiritual endeavor.
0: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
1: Today we learn.
0: ఏమిటి ఈ చదువులు?
1: What are these studies?
0: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
1: It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
1: Particularly the modern times has on today it is ridiculous.
0: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్లోనే వస్తున్నాయి.
1: The question and answer appear in the same booklet.
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్
0: అగైన్. ఏంటి మీరు సాధించిన విజయం? ఏంటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఇలాంటివి చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
1: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
0: చదువు కూడా ఫ్యాషన్ అయిపోయింది.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
0: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
0: ఇలాంటి దీంట్లో లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
0: చదువు చదువు చదివి,
1: హావింగ్ బీన్ స్టడీడ్,
0: ఎన్ని విద్యలు నేర్చి,
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్,
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: సావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే
1: సో
0: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
0: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
1: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
0: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
1: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
0: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
1: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
0: Sadbhavamulu,
1: good ideas.
0: Satya chintanulu,
1: good thoughts.
0: Sadalochanulu,
1: good thinking.
0: Satya pravartanulu,
1: good conduct.
0: Dharmamu,
1: righteousness,
0: nyayamu,
1: justice.
0: Ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
1: They all come out of one's own heart.
0: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
1: What we have to study are not
0: kuda undavalsindi.
1: Yamanasukimpa
0: hematarak vidya, paramanasukimpa brahma vidya.
1: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
0: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
1: We have to struggle for our living.
0: కానీ పొట్ట కోసమే కాదు,
1: not merely for that.
0: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
1: In fact we should determine to achieve the goal of
0: education
1: life.
0: Education should be for life, not for living.
1: Education should be for life, not for living.
0: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
1: So we should work for our life.
0: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
1: In fact, the good behavior is an indication of education.
0: దానితో పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
1: There are many, many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.

0: only one caste of humanity.
1: Religion of love.
0: The religion of
1: language
0: God.
1: Of the heart. Too.
0: Language of the heart. And have these three things strongly established. But at times,
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒకరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్ ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ద డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటెన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ actually called
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతియే.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటెన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బాండ్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బాండ్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఇస్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్ ఇస్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
1: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమో భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
1: ఇంపార్టెంట్. ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ ఇంతా తీసుకున్నారు,
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైన స్త్రీగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విజేతలతోనే పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్?
1: అది విద్యనే కాదు,
0: ఇట్ ఈస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ. క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బావు,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్గివెనెస్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే,
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ,
1: తనకి కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి. ది వన్ ఆఫ్ హిస్
1: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిగానైనా మనం సాధించవచ్చును.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియదు కానీ
0: యూ డు నాట్ నో దిస్,
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్. టాప్ టు టో
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: You may be successful in examination.
1: మీరు ఏమాత్రం వెరగకండి.
0: Don't be afraid of the exam.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: Take next chance and get high grade.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
0: Don't struggle for marks.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: Be careful that you don't get remarks.
1: చెడ్డ పేర్లు రాకుండా చూసుకోండి.
0: See that you don't get remarks or bad
1: name. చెడ్డ పేర్లు రాకుండా చూసుకోండి.
0: See that you don't get bad name.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: Conduct yourself with good feelings.
1: మన విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ,
0: our students wherever they go, వారి
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: You may go anywhere basing on your conduct, everybody can say that you belong to the institute.
1: నా పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డజంట్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు,
0: ఇట్ ఈస్ అ మిస్టేక్.
1: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్, బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సల్యూటెడ్.
1: చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ బిజినెస్ ఇన్ ఎ హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కొరకు వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకో.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: కాన్ఫిడెన్స్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దెన్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఇస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బేరేగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీతను సీతత్వత కలిగినటువంటి.
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుండేటువంటి. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బి బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఎలా?
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వై ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
0: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్.
1: మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ టాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధిజం మతం మంచిది, జైనిస్ట్ మతం మంచిది, అన్ని కూడా సిక్కు మతం మంచిది,
0: సిక్కిజం, ఆల్
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్ పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవటమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై డిజోన్ యువర్ కంట్రీ.
1: స్వప్నమందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
2: యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్.
1: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
2: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
2: అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
1: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
2: సన్ గాడ్ వి సే యు జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు అస్.
1: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
2: ఎనీ వన్ విల్ బి
1: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
2: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
2: యూ షుడ్ బి గ్రేట్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
2: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే
2: సో
1: మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
2: యూ షుడ్ డిక్లేర్
1: ఏమాత్రమూ భయపడనక్కర్లేదు.
2: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
2: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ సంథింగ్ హార్మ్ టు
1: యు. చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
2: పబ్లిసైజ్ ది ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
2: ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ నాట్ టూ.
1: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
2: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
2: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
2: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
2: మదర్ ఈస్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
2: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
2: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ సచ్ యువర్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
2: మదర్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
2: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియసి అన్నాడు.
2: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
2: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
2: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
2: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
2: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
2: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
2: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: నరకరక వస్తువానాను సర్వమును త్యజించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్స్. ఇంత
1: కూడా అంతే.
2: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
2: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
2: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
2: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
2: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
2: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
2: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
2: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హస్ లాస్ట్ ద డియర్.
1: అదే బాధలు పడుతూ వచ్చింది.
2: దట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
2: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
2: హి స్టార్ట్ క్రయింగ్ హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ యూ డోంట్ డిస్టింగ్విష్ అండ్ డిస్క్రిమినేట్.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: నెవర్ బీ ఇన్ ఎ హరీ, బీ పేషెంట్ ఎనఫ్. అండ్ యూ
1: ఏ దేశమైనా వెళ్ళండి.
2: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
2: యూ పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
2: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
2: నోబడి విల్ సే నో.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
2: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
2: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
2: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: తీసుకుని ఈ పద సేవనండి.
2: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్.
1: నుంచి ముక్తి చేస్తునండి.
2: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
1: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
2: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్
1: నేర్చుకోండి. ఈ బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
2: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ అండ్ సీ దట్ యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ కార్మిక ఎఫెక్ట్.
1: ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటిది
2: దట్స్ వాట్ యు హావ్ టు డు.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
2: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: మీ కాన్షియస్ ని ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
2: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
2: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
2: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనమైపోతున్నాడు.
2: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
2: రావణ వాట్ మైటీ మ్యాన్ హీ ఇస్.
1: అంత శ్రీమంతుడే లేడు.
2: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
2: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడిగా అనిపించుకున్నాడు.
2: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
2: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది అది.
2: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
2: వాట్ ఫార్.
1: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
2: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
1: ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
2: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
2: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
2: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
2: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
2: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హి ఇస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
2: నేను రావణాస్
1: ఎవరు పంపారా నిన్ను?
2: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
2: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
2: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణి రాచి దొర నన్ను పెరా.
2: ద వన్
1: రావణ్,
2: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampichadu.
2: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Sariyaina jawab ichadu hanumantudu.
2: That is the correct answer that
1: hanuman
2: has given.
1: Etuvanti vaadu?
2: What kind of man he is?
1: Hanumantudu balavantudu. Hanumantudu
2: is one of virtue. He is one of character. Highly educated.
1: Andukosame ramulu sevakuliga tayarayyadu.
2: So he could become the best
1: ahankara ye maatramu ledu.
2: He was egoless.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
2: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
2: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హెస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
2: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
2: డూ యూ డిసోబే మీ?
1: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
2: In this world, nobody addressed me like
1: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
2: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు,
2: దెన్ హి సేస్,
1: ఏ రాజు నన్ను ఏమి రానలేదు, నోరు ముయించేనురా.
2: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యు షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో ఇది తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
2: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ దే మైట్
1: ప్రభు సాక్షాత్ దేవుడు.
2: My God is my master.
1: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
2: I will address you as if you are a servant. I have got every right to beat you.
1: అని చెప్పేటప్పటికి
2: ఇంత
1: క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
2: Because watching is all his anger and fury. రావణ was taking care of his
1: pain. ఏమైనా ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
2: Actually, monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
2: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
2: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
2: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ద రెయిన్.
1: నీవు చేసిన విద్య నీరే చేస్తా, నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
2: హీ సెట్ దిస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హాస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
2: డెమన్స్ వర్ డిస్టర్బ్.
1: వ్యర్థమై కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
2: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
2: యూ హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
1: Vintini Ramunu Bantunu Janaki Kantiki Sallanayane.
2: I have heard your message. You have been sent to Janaki and I saw you.
1: ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసని. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
2: సో
1: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
2: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హీ థాట్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడా దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
2: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఎట్టి సమయం దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
2: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
2: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
2: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
2: హ్యావ్ దిస్
1: నాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు.
2: వేర్ వాల్యూ లెస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్.
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
2: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా మెదలకుండా చూసుకోవాలి.
2: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
2: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: అది లేనిటువంటి వాడే దానవుడు.
2: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
1: కనుక మనం కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
2: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
1: మానవులని పేరు పెట్టుకున్నాం.
2: We have got the name, title.
1: Manava.
2: We are Manava, human.
1: We are not new. We
2: have been there for several births.
1: Ma, kaadu.
2: Ma, no.
1: Nava, kottadi kaadu.
2: Nava, new.
1: Patade Manava.
2: Not new, ancient.
1: Manu chala pata janmam vaalle.
2: I am quite ancient.
1: Manava.
2: Manava.
1: Ma anaga kaadu.
2: Ma, no.
1: Nava, kottadi kaadu.
2: Nava, new. Not new.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
2: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
2: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
2: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
2: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
2: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యూమన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
2: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
2: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
2: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
2: యూ సీ కౌ.
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
2: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్.
1: తినేసేస్తాయి.
2: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
2: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
2: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
2: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
2: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
2: We should keep it up.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
2: You get your own work for your own deservedness.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
2: so be deserving.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా,
2: never give up culture of Bharat.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
2: In fact, it has been undergoing so many changes age after age.
1: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
2: Let there be any number of changes, but you be changeless.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
2: They do change.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
2: At the time of birth, you are so tiny.
1: Child అన్నారు.
2: You are called child.
1: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
2: Age of 10, boy.
1: 30 ఏళ్ళకి man అన్నారు.
2: 30, man.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
2: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
1: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
2: ద చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
1: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
2: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
2: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్
1: మార్పు చెప్పించకూడదు.
2: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
2: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: భగవత్ నామాన్ని స్మరిస్తూ
2: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
1: మరవకుండా ఉండడానికి.
2: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
2: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There were people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi yulara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: Vidyayoka samskaram chetane ee pavitramaitvanti shaktilu manavulaku chekurutunnadi.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: Samskruti anaga emiti?
1: What is samskruti, culture?
0: Idi pratyekamaitvanti oka nibandhana kaadu.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai tandava maadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: ఇప్పుడమే కలిగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశము కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు.
1: యువర్
0: సత్యధర్మం మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యూఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth dharma righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantaikunnu sukshemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamulpaine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyambunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైన ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి అందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Itti kartavyam ni nirvartinchi punyam ni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్ organs belong to the same body.
0: Kanuka aneka angamulato koodinatundi ee dehamu.
1: Body is the combination of different organs.
0: Ee dehamu manavattamto koodinatundi.
1: This body is basically human.
0: Kanukani ee manavattam deniki sambandhinchinatundi.
1: This humanness, how is it related?
0: Sangamato cherinatundi, samajamto koodinatundi.
1: It is related to the community or society.
0: Samajam denito koodinatvantidi.
1: Society, how is it comprised?
0: Prakrutito koodinatvantidi.
1: It is in nature, prakruti.
0: Prakruti denito koodinatvantidi.
1: What is the composition of prakruti?
0: Prakruti paramatmato koodinatvantidi.
1: This nature is divine.
0: Kanukane prakruti paramatmani yokka angamu.
1: So nature is a part of God.
0: Manavattam prakruti yokka angamu.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్
0: సోజర్స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుండాలి.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకును గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు
1: many people proceed along the direction of right
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది
1: how do you get this right
0: కర్తవ్యమే లేకుండా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు
1: without duty there cannot be rights
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైటు నీకు ప్రాప్తిస్తుంది
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండినా కర్తవ్యమునకు ఏమాత్రం కూడాను గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It is the rain that occupies
0: వర్షము కురిసినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిదే ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ఇహమనసుకింప హిమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వన్ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇహ విద్య కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: యూ హ్యావ్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్ to be happy and comfortable
0: para vidya kosam kontha vicharana shaktini charpali
1: inquiry is needed to acquire spiritual knowledge
0: kalukane spiritual knowledge anetundi kevalam ee vidyalato labhyanchinchu kadu
1: you don't get spiritual knowledge out of this formal education
0: adhyatma vidya vidyanam annaru
1: of all the forms of education spiritual is the correct one
0: sa vidya ya vimuktaye
1: the education is for liberation
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వన్ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: యూ హ్యావ్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్.

0: సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the imminent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right.
0: Right and responsibility lopala right mukhyamu.
1: Among the two, right and responsibility, the responsibility
0: Kani
1: comes first.
0: Kani responsibility e maatramu ledaniki bhavistunnaru.
1: But we just dismiss our responsibilities.
0: Talli idanulu yokka sattvame mee endu lekundina meer ee vidhanga ee jagatlo jeevisthunnaru.
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదటి మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ee naadu science goppadi.
1: Today science is at high level.
0: Ee science ku ye vidhanga vachindi ee goppatanam?
1: How do you expect this greatness attached to science?
0: Kevalam indi bhautikamainatvanti vidyalato yerpadinatvanti maatrame kaani naukikamainatvanti atitamainatvanti kaadu.
1: It is just limited to the earth, and the life here is not transcendental.
0: Ee science yokka prabhavam emiti?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in nature.
0: ప్రకృతి యొక్క విషయాన్ని విపులంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: బట్ దేర్ లైస్ ఎ ఫౌండేషనల్ ప్రిన్సిపల్.
0: అది ఆధ్యాత్మికము.
1: ద ఫౌండేషన్ ఇస్
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: వితౌట్ స్పిరిచువల్ ఫౌండేషన్ నన్ కెన్ అండర్స్టాండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైన్స్.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ అన్నాడు చర్చి.
1: చర్చిల్ సెడ్ మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself.
0: తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: Man is not able to know himself.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: Man knows all the rest of the world.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use then?
0: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకుని ఉపయోగం ఏమిటి?
1: If you don't know your nature, what is the use by knowing the whole world?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making an attempt to know everything of the world.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: With the help of the science, he explores nature.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకపడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యు హావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days, at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father

0: నో వన్ హ్యాస్ ఎనీ రైట్.
1: కనుకొని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: We have forgotten that eternal principle of our motherland. You have forgotten the eternal principle of your motherland.
1: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
0: Everyone must understand the principle of the mother in relation to motherland.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
0: Today you receive your degrees and leave.
1: మన భారత దేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
0: In Bharat there are 200 universities.
1: 8000 హై కాలేజీలు ఉన్నాయి.
0: There are thousands of colleges.
1: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
0: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్
1: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
0: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
1: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువారు.
0: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
1: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
0: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి
1: ఇంపార్టెంట్. ఉద్యోగాలు చిక్కటం లేదు.
0: టుడే యు డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
1: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
0: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్
1: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
0: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
1: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
0: వాట్ డూ దే డూ దేర్?
1: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
0: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
1: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
0: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
1: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆదరణ చేయలేటం లేదు.
0: Students today, they don't serve their mothers and motherland.
1: మాతృభూమికి సర్వింగ్ చేయటం లేదు.
0: They don't serve their motherland.
1: ఇతర దేశాలకంత సర్వీస్ చేస్తున్నారు.
0: They serve in foreign countries.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It is not proper.
1: ఇది విద్యనే కాదు.
0: It is not education.
1: నీ పుట్టి పెరిగినటువంటి యొక్క దేశంలో నీ యొక్క జీవితాన్ని దారపోయాలి.
0: In fact, you have to dedicate your life to the land where you are born.
1: జీవిత సంగ్రామం లోపల మానవుడు విద్యావంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
0: And man must be victorious and triumphant by serving his own country and educating.
1: కాని ఈ నాటి విద్యార్థి పనికి ఏ మాత్రము ముగించట్లేదు.
0: Student is not prepared to work today.
1: Work is important.
0: Work is important.
1: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
0: Nothing great in earning degrees.
1: ఇప్పుడు ఇంతమంది చదివారు.
0: So many are educated.
1: ఇన్ని విధానాలు కూడాను మన స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైనయింది.
0: And 50 years, even more, after the
1: independence.
0: Thousands and lakhs received their degrees. All the lakhs of students, what is it they are doing to their country? They are not ready to serve the society. They don't follow the tradition and culture of this country. One has to know the culture and heritage of the country.
1: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
0: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
1: పరదేశ ప్రయాణం మానుకోండి.
0: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
1: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
0: If you don't get any job, at least serve in your own residence.
1: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
0: సర్వ్ ద సొసైటీ.
1: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
0: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
1: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
0: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
1: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
1: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
1: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
0: Till this day he has not gone abroad.
1: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
0: He has learnt all the expertise of science and technology.
1: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
0: What is not present here is not available anywhere.
1: ఎన్న భారతే తన్న భారత అన్నది.
0: What is not present here is not present
1: anywhere.
0: What you don't notice here, you don't get, you don't find anywhere.
1: భారతదేశంలో ఏమిటి ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కెపాసిటీస్ కెపబిలిటీస్ రిసోర్సెస్ ఆర్ హియర్ ఇన్ భారత్.
1: సర్వ కీర్తి కూడా భారతదేశంలో ఉంటుంది.
0: హై రెప్యుటేషన్ ఈస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలిసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి
0: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిస్టైన్ గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు.
0: వాట్ ఈస్ దట్ యూ డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్.
1: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
0: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
1: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
0: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
1: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
0: All your knowledge and education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family. Then your parents will get good name.
1: కనుకని మొట్టమొదటి నడుమంచి పని చేయాలి.
0: Therefore first bend your body.
1: కర్మవీరులు కావాలి.
0: You should be a man of action.
1: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
0: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
1: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
0: To get a good name first bend your body and work.
1: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి.
0: For a gigantic tree to grow, what is that seed
1: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
0: The seed loses its entity,
1: identity. అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
0: It sprouts.
1: అది ఏ వృక్షంగా మారుతుంది.
0: It grows into
1: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
0: And then it carries its
1: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
0: When you kill your ego, you will have positive results.
1: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
0: The seed destroys its form and name.
1: కనుక దేహాభిమానం వదలాలి.
0: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్.
1: దేశాభిమానం పట్టుకోవాలి.
0: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
1: ఈనాటి దేశాభిమానమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో దేశాభిమానం.
1: ఈనాటి విద్యార్థులకంతా కూడా నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
0: ఇఫ్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
1: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
0: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
1: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
0: Why? What is the reason?
1: జనగణమన అధినాయక చేయని ఈ భగవద్గీత యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
0: The national anthem carries with it the divine principle.
1: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు.
0: Today we are not understanding, recognizing the value of our country.
1: విద్యార్థులారా, విద్యార్థిని ద్వారా,
0: students, boys and girls,
1: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: See that the flag of the nation flies high.
1: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should improve upon the present respect.
1: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నువ్వు సాధిస్తావు?
0: If you lose your self-respect, what for is the life?
1: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
0: A man who loses his self-respect can never win esteem.
1: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
0: What you should achieve today is self-respect.
1: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
0: Out of spiritual awareness you can gain self-respect.
1: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
0: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
1: Gunam ekkada poyindi?
0: How about the guna, character?
1: Gunam lenetundi vaaniki ee balamu stalamu gunamu undi em prayojanamu?
0: Without guna the character, what for is friendship, the physical strength?
1: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
0: With all the wealth, the friendship, without quality character they are useless.
1: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
0: In the name of chelimi
1: friendship lopala sarayina gunam nu pettukovali.
0: We say hello hello, but we should have proper conduct.
1: లోపలంత హాలోనే.
0: But we say hello, but hollow inside.
1: కనుకని మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
0: So first character is important.
1: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
0: We should respect other man.
1: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
0: Then you will be respected in turn.
1: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
0: If you question why you are not respected, know that how many you are respected.
1: ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను నీవు సేవించు.
0: Serve others.
1: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
0: Then others will respect you and serve you.
1: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదటి ఇతరులకు చేసి చూపించాలి.
0: Whatever the results you want, you expect, first render service.
1: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
0: Then it comes back.
1: అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
0: Then you listen to
1: రిసౌండ్. అప్పుడే నీకు రీసెర్చ్ తెలుస్తుంది.
0: And then you will have the
1: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించడానికి నేర్చుకోండి.
0: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: పక్కింటి వారిని గౌరవించండి.
0: అండ్ రెస్పెక్ట్ యువర్ నైబర్స్.
1: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
0: టుడే యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ యువర్ నైబర్స్.
1: కానీ నీ సత్యాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
0: యూఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ థింక్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అది మంచిది కాదు.
0: ఇట్ నాట్ ప్రాపర్.
1: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
0: యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్హుడ్.
1: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
0: యూ మే బి వెల్తీ రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
1: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
0: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ మానవత్వాన్ని తప్పక మీరు సాధించాలి.
0: యూ విల్ బి రిప్యూటెడ్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
0: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్?
1: నీవు మానవుడే కాదు.
0: You are not human.
1: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
0: Because of these human values you can call yourself a human.
1: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
0: You don't have basic human quality of respecting
1: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
0: How do you expect to be respected?
1: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
0: First we should keep up, maintain human values.
1: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
0: The human values have got the humanness.
1: దైవం యొక్క గుణము.
0: They are divine qualities.
1: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇది ఆ డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
0: Today we are not proceeding towards divine qualities.
1: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంత కాలమైనా సాధించవచ్చు.
0: With the divinity you can accomplish anything in this world.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
0: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
0: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సత్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
0: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
1: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
0: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీవు మారకూడదు.
0: Under any circumstances, truth will never change.
1: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
0: Body may face danger, but just don't give up truth.
1: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
0: It is the eternal truth which is essentially divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
0: One may be a bigger, other may be a beggar.
1: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
0: But the truth is same in both.
1: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
0: When once you understand this truth, you understand unity.
1: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: We should acquire this unity.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
0: When once we attain that unity, you can experience divinity.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
0: Let us see the unity in diversity.
1: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
0: You find so many bulbs here.
1: అనేకంగా ఉంటున్నాయి.
0: There are many.
1: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
0: Bulbs are many, but current is one.
1: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
0: So think of that unity in diversity.
1: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
0: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
0: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
1: అదే నిజమైన సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
1: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
0: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, the rest will follow.
1: నీ సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
0: Don't struggle for prosperity.
1: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
0: In fact that affluence
1: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
0: Prosperity is in you.
1: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
0: You don't need to go anywhere.
1: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
0: These riches cannot be stolen.
1: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
0: You have got the wealth of divinity within you.
1: మంచి మాటలు నేర్చుకోండి.
0: Learn good words.
1: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
0: Don't hurt anybody by using
1: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
0: Never hurt anybody.
1: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
0: And speak such a way as to make everybody happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
0: Your words are good, your actions are
1: cannot always
0: are
1: oblige
0: good.
1: But you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
0: If you talk obligingly, you will come up in life.
1: The society will respect
0: you.
1: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
0: You will have high name, esteem in society.
1: మీకు తెలిసిన కదా చెప్పాను.
0: You know the story of Lincoln.
1: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
0: Lincoln didn't have money for education.
1: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
0: He had his learning by sitting under street lights.
1: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
0: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
1: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గరు ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
0: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
1: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
0: Lincoln returned home crying.
1: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
0: Mother asked him to come close to her and said, why do you cry?
1: నా దగ్గర ఒక కాసు లేదు.
0: Mother, I have no money.
1: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
0: I have no money to have any tea.
1: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
0: I am reading under the street lights.
1: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
0: I borrow books from my friends and return next day.
1: మన ఇంటి పరిస్థితి మనకు తెలుసును.
0: I know the position of my family.
1: ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
0: And father is a carpenter. He has not enough of money.
1: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
0: Mother served as a tailor, stitching the old garments and returning to people.
1: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకర్మకు అదే గౌరవాన్ని తీసింది.
0: And this hard work gave him all the name.
1: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
0: The mother said, you are behaving in full knowledge of the position of family. You are bound to be successful because you know
1: your
0: family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant
1: and victorious. కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
0: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
1: క్రమక్రమేణా తల్లి మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
0: Finally, what happened? He developed Himalayan self-respect.
1: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
0: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
1: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
1: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
0: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
1: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
0: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
1: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
0: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా, నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
0: All friends approached him and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
1: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
0: He had full faith in his friends and contested.
1: గౌరవం కోసం తాను నిలిచాడు.
0: And only for respect.
1: I want only gauram, respect to. I don't want money.
0: He said, I want only self-respect, not money.
1: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
0: He denied the help from his friends.
1: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
0: Because of hard work, he could become president of America.
1: ఎక్కడ పిచ్చివెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
0: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
1: ఈ గౌరవం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: ధనం వల్ల రాలేదు,
0: పదవుల
1: వల్ల రాలేదు,
0: నాట్ పొజిషన్,
1: ఆత్మగౌరవం వల్లనే వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
1: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
0: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో, నెవర్ గివ్ అప్ దిస్.
1: ఐఆమ్ మ్యాన్, నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
0: జస్ట్ నో యువర్ సెల్ఫ్ always by telling this I am man, not
1: animal.
0: Man is moving like a vagabond.
1: Kanaka ee vishayathi lopana sancharisthunnadu.
0: Being a vagabond is after sense.
1: Bhautikamaina sukhalu meeku enta varaku ostayi?
0: The physical pleasures won't follow you. No.
1: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
0: The physical sensual pleasure will vanish in a moment.
1: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని నువ్వు పెంచుకో.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్,
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికి అంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
0: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యుల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
0: దిస్ ఈవినింగ్ యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఎ డ్రామా టు బి ఎనాక్టెడ్ బై అవర్ స్టూడెంట్స్.
1: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేసేస్తుంది.
0: ఇట్ ఈస్ ఆల్ ద స్టోరీ ఆఫ్ లింకన్.
1: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
0: అండ్ వన్ స్టూడెంట్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్.
1: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
0: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై బుక్స్.
1: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయన నువ్వేం భయపడవద్దు.
0: Mother said, "Don't be afraid."
1: Maga Bhagavantudu naadu.
0: There is God.
1: Sarva vidhala rakshana cheseetundi vaadu taane.
0: God protects you.
1: Kaabatti veela kosam vaadu kosam nee sevanu paadu padaddu.
0: So don't worry about others.
1: Ani cheppedi aa namakam cheta oka naadu kurchoni daivaniki oka letter raastunnadu.
0: With that faith he wrote a letter to God.
1: Daivama,
0: oh God,
1: nee ekkada chusina unnavata. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను, ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
0: He said, "Oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?"
1: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
0: He was writing a letter to God.
1: బెల్ కొట్టింది కాలేజీలో.
0: And the bell is given there at the college.
1: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
0: While collecting his books, the letter dropped on the way.
1: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
0: Thinking the letter was with him, he returned.
1: జారిపోయింది.
0: But the letter dropped.
1: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
0: A virtuous man was passing by.
1: ఏదో పిల్లాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
0: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
1: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
0: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే, మై డియర్ గాడ్.
1: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులు కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
0: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody. Please make me a doctor.
1: Tanu medical college chadavadaniki povalaru.
0: And he was
1: our medical college principal kuda chaala manchi vaadu.
0: The principal of the medical college is a noble man.
1: Aina neeku chaala telivi theetulu untunnayi, nu chaala goppa vidyavantulu avutavu, nee tappaku neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
0: The principal of the medical college said, "You stood first in the examination, I'll give you admission, but you must pay fees."
1: Fees kattesevatti ek shakti lenappudu vaani evaru angikarincharu.
0: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
1: Nenu elanti vaadaina kadisku sari seat ivvali,
0: but because of his rank he must be admitted.
1: Vaala dabbu tho naaku avasaram ledu.
0: And he said, "I'm not bothered."
1: Vaala premathone naaku avasaramu.
0: It is love that is important.
1: Vaala premato sampayinchaleinatundi deentona sampayinchaleru.
0: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
1: Seat chikketappudiki aanandanga untunnadu.
0: The boy was happy.
1: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kodanu deen fees kattali.
0: But he was feeling so sad because fees must be paid.
1: Ekkadi nunchi techindi nenu?
0: Where from?
1: Naya paisa ledu na daggara.
0: I don't have any paisa.
1: Cheppulu kutteetundi vaadi daggarena kodi naya paisa untayi.
0: Even a cobbler will have some money.
1: Cheppindi paisa lede annadu.
0: He had no money with him.
1: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
0: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
1: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
0: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
1: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
0: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
1: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు, ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
0: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
1: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
0: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
1: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
0: హి సెడ్, ఓ బాయ్ డోంట్ వరీ,
1: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
0: యువర్ ఫీజ్ ఈజ్ ఆల్రెడీ పెయిడ్ అప్.
1: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? ఆశ్చర్యపడుతున్నాడు.
0: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
1: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
0: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
1: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
0: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
1: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
0: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
1: తన క్లాస్మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దానికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
0: All his classmates came and said, you are going to be a big man.
1: నాకు అక్కర్లేదు.
0: He said, I don't want to.
1: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
0: I have studied to serve
1: సమాజ సేవ మై లైక్.
0: And my life is only service to society.
1: సమాజానికి నేను సేవ చేయాలి.
0: I must serve society.
1: ఫ్రీ సేవ చేయాలి.
0: I should serve.
1: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
0: Just as I studied, I should also help others.
1: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
0: Do you find such children today?
1: చాలా అరుదుగా ఉంటున్నారు.
0: They are very rare.
1: డబ్బు చిక్కదు.
0: They don't get money.
1: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
0: They will not get admission anywhere.
1: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
0: The seat is reserved in advance before the birth of the child.
1: దానికి అడ్వాన్స్ ఒకటి కట్టాల, 20,000, 30,000, 40,000.
0: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
1: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
0: When this is situation, can you find a boy of this
1: నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది?
0: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving anything in this world. Therefore, what happened to the faith in you?
1: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
0: How can you live in this world?
1: నమ్మకము రెండు నయనములే లేవు, అందులైరి నేను అవని ఎందు.
0: People on earth today are totally blind, having lost the eyes of faith.
1: ఆ జ్ఞాననేత్రం చెరువు చెమచెచ్చం తెలిసి ప్రయోజనం లేదు.
0: It's not the physical eye that's important, the wisdom eye is important.
1: చెచ్చం తెలుపు.
0: Open the eye of wisdom.
1: ఫలితం నీకు చిక్కుతుంది.
0: Then you will get the results.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
0: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
1: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
0: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
1: లేదు.
0: నో.
1: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమో అని నేను చాలా బాధపడుతుంటాను.
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
1: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
0: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్.
1: పిల్లలు పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
0: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
1: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంత కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
0: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టెన్ లిమిట్.
1: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుండదు అన్నాడు.
0: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
1: కానీ వారు ఏమాత్రం వినలేదు.
0: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
1: ఇది చదువుతూనే ఉంటున్నారు.
0: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
0: ఎగ్జామినేషన్
1: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపేశాడు.
0: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
1: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
0: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
1: లైట్ లేవు.
0: దేర్ వాస్ నో పవర్ సప్లై.
1: చాలా బాధపడుతున్నారు.
0: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
1: నాలుగు నెలలు లైట్ లేదు.
0: There was no power supply for 4 months.
1: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
0: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
1: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు, ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
0: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
1: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
0: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
1: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
0: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డన్?
1: ఎంత అవుతుంది అన్నాడు.
0: భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ అమౌంట్.
1: 70,000.
0: 70,000
1: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
0: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
1: యోచించేయద్దు.
0: డోంట్ వరీ.
1: పిల్లలకు చెప్పద్దు.
0: డోంట్ టెల్ బాయ్.
1: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసే.
0: భగవాన్ సెడ్, ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
1: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
0: స్మాల్ న్యూస్ పేపర్
1: అంటే చూడను.
0: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
1: కానీ చూచాను,
0: దట్ డే ఇట్ హ్యాపెన్స్.
1: ఒక తల్లి ముగ్గురు బిడ్డలు పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది, తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లల్ని చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవది నేను చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ saw the news item.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో
0: With the ambition that should not happen.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏగతిపడుతుంది.
0: What will happen to the orphans?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: We should help them.
1: అలాంటి వాళ్ళకు మనం ఆదర్శం ఇవ్వాలి.
0: We should give them some refuge to these people.
1: అని పిల్లలందరినీ కూడాను తీసుకొని వచ్చాను.
0: And then స్వామి
1: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ ది స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ త్రీ మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ ఫోర్ లాన్ ద ఆర్ఫన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్ టు కీప్.
1: అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి, గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
1: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 100,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1,00,000 ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 ఇయర్స్.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 లక్షస్ లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒక్కొక్క పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1,00,000 రూపీస్ ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: All Vedas can chant Veda.
1: ఆనందంగా ఉంటారు.
0: They are very delightful.
1: నాయన మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: వాళ్ళకి ఆనందం ఎక్కడ నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీగా కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be able to
1: ఉద్ధరించాలి.
0: And they should come up.
1: మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విశేషం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order. Come on.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి
0: you go to your native place.
1: తల్లిదండ్రులను సేవించుకొని
0: serve your parents.
1: ఉద్యోగాలు కూడా చేసుకొని
0: get jobs.
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: మీరు యోచన చేసుకోండి, పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు
0: you don't need to go that far. One boy.
1: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అన్నదప్పుడు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హీ పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హీ స్టడీడ్ వెరీ వెల్.
1: అక్కడ చాలా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హీ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ
0: ఆదర్శంగా
1: ఉంటుంటారు.
0: నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే,
1: చాలా మంచి పిల్లవాడు,
0: ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్,
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి,
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: యూ నెవర్ ఆస్క్,
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
0: why these things are said,
1: ee convocation anetundi pillalku sambandhinchinatundi vishayam.
0: Convocation has got something to do with students.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యూ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
0: డెవలప్
1: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని,
0: లెట్ దెమ్ దే థింక్ యాజ్ దే లైక్.
1: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు ఏ విధమైన అసంతృప్తి కూడా పెట్టకూడదు.
0: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
0: That is the essence of education.
1: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము.
0: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble. Develop.
1: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
0: The essence of education is humility.
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: Never be egoistic.
1: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
0: Kill your ego with self-confidence, serve the society.
1: Oka naya paisa le pillalku,
0: those without paisa
1: vaadiki vache nal munchi kudanu 7000 8000 avvutundi jeetam.
0: And the salary is 6000 7000 today.
1: Beginning lone anta avutunte inga munduku enta ayyada kavachchu.
0: You can understand how he will come up in life in future.
1: Kaani manchi pillalu kabatti vaariki em maatram lotu raadu.
0: There will be no shortage because he is good.
1: వాడు భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
1: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలని ఉందా ఇష్టము?
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
1: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
0: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
1: అయితే ఉండు,
0: దెన్ స్టే బ్యాక్.
1: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
0: ద సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడి.
1: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
0: All receive salaries here in our colleges. And they don't know. Many people know, they don't
1: వాళ్ళే
0: know.
1: నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
0: Many people think that they are giving money.
1: ఎప్పటికి లేదు. ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: మంచి పనికి అవే వస్తుంటాయి.
0: And in fact, things come on in their own by his will.
1: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
0: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
1: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
0: డిడ్ భగవాన్ ఆస్క్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీబడి?
1: ఎవరు ఎప్పుడు కూడా అడగలేదు.
0: నెవర్ నెవర్.
1: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
0: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్.
1: అడగలేదు
0: భగవాన్. నెవర్ ఆస్క్.
1: అడగలేదు, అడగరు.
0: He will not ask in future.
1: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
0: బట్ భగవాన్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
1: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
0: This will grow further and further.
1: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
0: We have to take care of them.
1: యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: Youth should be molded as ideal people.
1: ఇలాంటి ఆదర్శప్రాయ పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
0: Bhagavan will be so happy to have such ideal students.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలని.
0: Many people ask, what is your property?
1: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
0: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు
0: టుడే
1: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
0: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
1: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
0: The degrees are given to you.
1: Care. Educare degree nenu istunnanu.
0: Get the degree of educare.
1: Adi aatmanandamaku sambandhinchinatundi.
0: It relates to the bliss of the self. Bliss of the self is educare.
1: Kalukane meeku edi kavasam nenu chusukuntanu.
0: Bhagavan will take care of you in every way.
1: Pani chestu nadumunchi pani cheyali.
0: You work. Bend your body.
1: Somani potu kaakurdu.
0: Never be lazy.
1: Lazy kaakurdu.
0: Don't be lazy.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
1: ఆ రియలైజేషన్ చేయడానికి పేరు రెడి.
0: అటైన్ దట్ రియలైజేషన్
1: ఈనాడు
0: టుడే
1: ఈ మన కలాం వచ్చి ఈ యొక్క ఇరిగేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారు అతను కులాభిమానం కూడా లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
1: మహమ్మడన్
0: ఇస్ అ మహమ్మడన్.
1: ఏ మాత్రము వేదం లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్.
1: అందరినీ ప్రేమిస్తాడు.
0: హీ లవ్స్ ఆల్.
1: అందరినీ చేస్తాడు, దగ్గర చేస్తాడు.
0: అండ్ హీ ఇస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
1: ఏ దేశము పోలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
0: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
1: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
0: అండ్ నథింగ్ నో వాట్స్ ఎవర్.
1: అతని హృదయమే పెద్ద అలంకారం.
0: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
1: అతని మంచి గుణము.
0: హీ ఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
1: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఈ ప్రెసిడెంట్ అయినటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate Dehabhimana or attachment to the body and to cultivate Deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబుల్, టైమ్ ఈజ్ సీక్రెట్. Human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaligina yokka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatuvantidiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti etla manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endukudanu manavata viluvalu sarine tuntiga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosamu janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavatvame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi kaapadukovalasinatundi ee nalugu.
0: What is to be developed? What is to be fostered and protected are these four points.
1: Manavudu, manavattam ante
0: ability constitute the very foundation for the mention of human life.
1: Indulo emaina kodanu kadalika kaligina.

0: and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharmame, manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyagame, manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame, manava jati.
0: The unity of these three, truth, righteousness, and sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu dharmamu khyati jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vyakti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasti anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasti aneetundi swaroopanni manam gurtinchadaniki vyakti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nunchi సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్?
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andari yendu unnatundi yokka ekatvanni gurtinchinappude ee samatvam aneetundi yokka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu కేవలము సమస్తిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
0: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యు కన్సిడర్ దట్ ది సర్వీస్ దట్ యు డూ ఈజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నాట్ ది సర్వీస్ రెండర్డ్ టు అదర్స్.
1: వారు ఎవ్వరు కూడా లేరు ఈ జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్.
1: అందరూ కూడా పరమాత్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్ ఫార్మ్స్.
1: కానీ ఇట్టి సమస్త సత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దట్ కాస్ట్

0: feeling has not been recognized and felt.
1: Anduvalanane manavudu aneka rakamainaatvanti dukhamulaku guri avutunnadu.
0: That is responsible for the chaos in humanity today.
1: Sarvatra undinatvantidi daivathame ani gurtinchukunnappudu ee baadhale manaku ye maatram kuda kanipinchu.
0: When once the all pervading principle of divinity is experienced, you will no longer suffer.
1: కనుక మొట్టమొదట మన బాధను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యూమానిటీ ఇస్ ఫేసింగ్ టుడే వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది యూనివర్సల్ ప్రిన్సిపల్.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ నో యూనిటీ ఇన్ డైవర్సిటీ, we can have understanding of the cosmic principle.
1: Prati vyakti kudanu kevalamu sharira dharigai unnadu.
0: Every individual has a physical form.
1: Kani ee shariramu kevalamu oka prakrutilo prakrutamainatundi addamana vantivi.
0: It is like a mirror in this world.
1: Mirror.
0: Mirror in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కాని మీ ప్రతిబింబమే కాని అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: ఇన్ దిస్ మిర్రర్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ నన్ ఎల్స్.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నాడు.
0: In this world today, we find selfishness.
1: Parakrama karigipothunnadi.
0: There is no trace of selflessness.
1: Deshabhimanam tarigipothunnadi. Dehabhimanam perigipothunnadi.
0: There is no patriotic feelings, but on the other hand, we find body attachment.
1: Kanukani dehabhimanam peragatam chetane deshabhimanam anetvanti samasta swaroopani marchipothunnam.
0: As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings.
1: Entati sadhakudainanu entati pavitra hrudayulainappudikini ee dehabhimanaanni pogottukonalekapothunnaru.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this
1: dehabhimanam undinanta varaku manavudu ye maatram kodanu daivabhimanamuni gurikaadu.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: Emiti ee dehabhimanam?
0: What is this physical attachment?
1: Idi pancha bhautikamu.
0: It has got senses.
1: Durbalamaina kayam.
0: It is so weak.
1: Eppudu vidicheedi erukaledu.
0: When it drops down, we do not know.
1: Satavarshamana daaka mitam cheppiri kaani nammarada maata nemanamunu.
0: Though 100 years of life is said, you cannot believe
1: Valyamandu.
0: It. At young age,
1: లేక ప్రాయమందు,
0: or youth,
1: లేక ముదిమియందు,
0: old age,
1: లేక ముసలియందు,
0: or advanced age,
1: ఎప్పుడు విడిచేది ఎరుకలేదు.
0: When you are going to leave this body, you cannot say.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైనా,
0: if you are intelligent,
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: In this life, know thyself.
1: తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కాని,
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటం, ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్, యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: All the material you want to know in this world,
1: alu manokoni ghanam varaku kudanu edanni meer chintistunnaro,
0: all that you have been thinking from microcosm to macrocosm,
1: avanni kudunu mee ende unnavi,
0: all are within you,
1: nee hrudayamunde unnavi,
0: they are present in
1: your heart, paramatmanni nee hrudayamunde unnavi,
0: they are present in your heart,
1: samudramantayu nee hrudayamunde unnadi,
0: entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్
1: పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్
1: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: వాట్ ఈస్ దట్ యు వాంట్ టు సీ?
1: అన్ని నీ ఎన్నే ఉంచుకొని. బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: హ్యావింగ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ, యూ వాంట్ టు నోటీస్ సంథింగ్ అవుట్ సైడ్, యు ఆర్ సర్టన్లీ మ్యాడ్.
1: కనుక అన్నింటికీ నీవు ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటం, ఇది కేవలం వెర్రితనమే.
0: యు ఆర్ ది బేసిస్ బట్ యు వాంట్ టు సీ సంథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: మానవతా విలువలు తెలుసుకోవాలి.
0: నౌ ద హ్యూమన్ వాల్యూస్ ఫస్ట్.
1: ఏమిటి ఈ మానవతా విలువ?
0: వాట్ ఆర్ దే?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: Truth is one and the same which is beyond time and space.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: సత్యమే దైవము.
0: Truth is God.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should make every effort to know this truth first.
1: సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ప్రియం బ్రూయాత్.
0: An acceptable
1: way. నబ్రూయాత్ సత్యమే ప్రియం.
0: Never utter a lie.
1: ఇటువంటి శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి,
0: వీ హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థము నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is neeti, the morality.
1: Neeti anaga nijamainatunte nadata.
0: Neeti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chanachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Ee daivame satyamu.
0: Your love is truth in fact.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: So we should know this truth.
1: సత్యం యొక్క రెండవ పదార్థం అడ్డు లేదు.
0: In fact, truth has no parallel.
1: ఈ సత్యము నిలచడానికి ఒక ఆధారం ఉండాలి.
0: And satya is eternal.
1: అది ధర్మము.
0: And it has got the basic foundation.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
0: And in fact, beyond truth there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచియస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
0: When once the truth and peace go together, there will be ahimsa, non-violence.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for satya truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Dharmame daivamu.
0: Righteousness is God.
1: Satyamu prema rendigini pote pranam leni jeevudu avutadu veedu.
0: If you do not have love and truth, you will be losing your life.
1: Satyam manam undi vereinada manlo oka pranam poyindi.
0: When once truth is gone, one principle is left. Of life is left.
1: Dharmam manlo nasinchina manlo rendu pranamulu poyinayi.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: Bhautikamainatundi dehamunaku aidu pranamulu unnai.
0: The physical body has got five life principles.
1: Ee aidu pranamulu lopala rendu pranamulu pogottukuntunnam.
0: Out of these five life principles, two are gone.
1: Kanuka mana pranamulu manam rakshinchukovali.
0: So we have to safeguard our life.
1: Ee praname nee yokka paramaatma tattvam.
0: This very life is essentially divine.
1: Kanuka prati vishayamlo kudanu manam chakkaga vicharana chesi manavattvamlo undinatvanti yokka divyatvam emiti
0: So we have to inquire clearly and know the divinity in humanity.
1: ఈనాడు వ్యాపారం నందు కాని,
0: టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్,
1: ఉద్యోగంలోందు కాని,
0: ఆర్ ఇన్ అవర్ ప్రొఫెషన్స్,
1: ఏ యొక్క రంగం నందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎండివర్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే గాని పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమేగానే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ శాంక్టిఫై యువర్ హార్ట్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ శాంక్టిటీ ఎవ్రీవేర్.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
1: హార్ట్. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్
1: నీ హృదయం లోపల అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్ you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచమును మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: సో ఆల్ దట్ వీ సీ ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సే ఆర్ ద రిఫ్లెక్షన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ రిసౌండ్
1: కాబట్టి చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: ఇఫ్ ఎనీథింగ్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఇస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమేమే.
0: ఇఫ్ యూ ఫేస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: ఆల్ ద బ్యాడ్ దట్ యూ ఫేస్ యూ మీట్ యూ ఈస్ జస్ట్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కన్న పనులందు ఏమాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
0: నెవర్ పాయింట్ అవుట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ.
1: ప్రపంచమంతా కూడా మానవుల యొక్క పరివర్తన పైన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటున్నది.
0: ద హోల్ వరల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: ఇఫ్ హ్యూమన్స్ ఆర్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: ఇఫ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఆటోమేటికలీ టర్న్ బ్యాడ్.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే.
0: వీ థింక్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ బ్యాడ్. ఇన్ దిస్ వరల్డ్
1: కాదు కాదు కాదు.
0: నో,
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ ఇన్ యూ కమ్స్ ఫార్వర్డ్ బై యువర్ రిఫ్లెక్షన్.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: ఇఫ్ యువర్ ఎ డెమన్ ఆల్ యువర్ యాక్షన్స్ వుడ్ బి డెమోనిక్.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యువర్ గాడ్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: యువర్ యర్నింగ్ ఇస్ లవ్.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్ ఇస్ ట్రూత్.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యాక్షన్ ఇస్ ధర్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: ది హార్మోనీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ పీస్.
1: కనుకనే శాంతి ఎక్కడ, ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: సో వేర్ ఇస్ పీస్? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ ది త్రీ.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: ద వెరీ లైఫ్ బ్రెత్ ఇస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దాట్ విల్ టీచ్ యూ ట్రూత్.
1: సో హం సో హం అదే నీ సత్యం బోధించేటువంటిది.
0: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this
1: education? ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ,
0: in spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: or all the reading that you
1: do, ఎందరి పెద్దలను దర్శించినప్పటికీ,
0: visiting noble souls,
1: కట్టగనప్పటికు నీ యందు ఉన్నటువంటి యొక్క సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ, ఆల్ దట్ అమౌంట్.
1: కనుకనే మొట్టమొదట మన దృష్టిని మన శ్రవణాన్ని మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: బుద్ధ బీయింగ్ ఎన్ ఎంపరర్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ రినన్షియంట్.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టకడపడి సత్యాన్ని గుర్తించుకొని
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడ్ ఏ నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as a true friend is in me. The text of life is in me. But I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు నడత మనిషికి ఒకటైనా.
0: When there is good mind, the conduct are one.
1: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
0: There is nothing to be achieved further.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change, transform.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: with all our
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: with all our spiritual pursuits and learning,
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ,
0: and our visits,
1: మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో.
0: First, we have to correct our looks.
1: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
0: Vision, netra, is శాస్త్ర, sacred text.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: Understand this Shastra's text of life well.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: So have good looks always.
1: తర్వాత good walk.
0: And then good talk.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: Talk is highly sacred.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: There is nothing beyond truth.
1: కనుకనే ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: Whatever you utter must be truth.
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: when we learn these two,
1: చక్కగా గుర్తిస్తేమా,
0: recognize well,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: Then we will understand the third one.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition, listening.
1: మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
0: Buddha emphasized on good looks to begin with.
1: సమ్యక్ వాక్కు అన్నాడు.
0: Second, good talk.
1: సమ్యక్ శ్రవణము.
0: థర్డ్, గుడ్ లిసనింగ్.
1: ఈ మూడు అయిన తర్వాత సమ్యక్ మననము.
0: వెన్ వన్స్ దే దీస్ త్రీ ఆర్ దేర్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
1: ఏ గ్రంథమును కూడా నువ్వు చదవలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ గో త్రూ ఎనీ.
1: ఆ గ్రంథముల పైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చేయించింది.
0: హీ వాజ్ డిస్గస్టెడ్ బై గోయింగ్ త్రూ ఆల్ బుక్స్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్, యూత్, ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్, యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకొని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava.
1: ఈ నాటి యువకులే, యువతులే భావి భారతోద్ధారకులు.
0: Youngsters, men and women are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: So youngsters should have this steadiness.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ అప్రోప్రియేట్ కాన్ఫిడెన్స్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ ట్రూత్.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: Mottamota, the confidence in Penchkovali.
0: To begin with, we have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవము.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటిది ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta kodunu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeriki anta sandamlanta kodunu meer gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandamu ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Mottamota foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirthi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: aa self sacrifice
0: manam self sacrifice self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: Kanukane self confidence foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction wall.
0: Self satisfaction the wall.
1: Self sacrifice roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is life.
1: Kanuka mana motta motta self confidence badram chesukovasindi punadile.
0: So we have got to uphold and safeguard the self confidence.
1: Deenini puraskarinchukoni bharatiya samstanyamu satyam bruyat priyam bruyat annaru. Satyam vada dharmam chara.
0: Basing on this, Indian culture emphasized on two principles.
1: Indian culture ye kaadu anni culture kodnu okati.
0: It is not Indian culture, the culture of the world wants you to speak truth and follow righteousness.
1: Idi American culture inko culture anedi okate culture.
0: The culture is beyond time and space, no differences whatsoever.
1: Adi truth.
0: That the culture is truth.
1: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
1: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
0: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
1: కనుకనే విభాగములు చేయకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెన్సెస్.
1: ఈ విభాగముల చేతనే మానవత్వం చుట్టూ చెడిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
1: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
0: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అందరూ ఏకంగానే ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: మానవత్వం ఒకే జాతి.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
1: మానవుడు ఒకే కుటుంబము.
0: Humanity belongs to one family.
1: Rangunandu perlayandu roopamunandu bheda undavachunu.
0: Names and forms may vary.
1: Kani oke daivathavam.
0: But God is one.
1: Pasuvulanniyu veru.
0: Cows are many.
1: Paalu okati.
0: But milk is one in the same.
1: Jeeva jantulu veru.
0: Beings are many.
1: Jeevundu okkade.
0: But the indweller is one.
1: Jati neetulu veru.
0: There may be different codes.
1: Janmam okkade.
0: The life is one.
1: Darshanammulu veru.
0: Paths are many.
1: Daivammu okkade.
0: God is one. Goal is one.
1: Poola jatulu veru.
0: Flowers are many.
1: Poolu okkade.
0: And in fact worship the flower is one. Fragrance.
1: Kanuka మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ
1: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి.
0: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలుగా ఉండాలి.
0: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
1: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతున్నది.
0: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకనే మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
0: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
1: మాటలు చెప్తాం,
0: వీ స్పీక్ నో డౌట్,
1: కానీ క్రియల్లో శూన్యం.
0: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
1: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే,
0: వెన్ దేర్ సీక్రెట్ థాట్,
1: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
0: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
1: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడాను భక్తి.
0: ఆల్ దట్ ఈస్ డన్ విత్ ప్యూర్ హార్ట్ ఈజ్ డివోషన్.
1: కనుకనే ప్రేమ చిత్తంతో మనం పని చేయాలి.
0: డూ ఎనీథింగ్ విత్ లవ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ప్రేమ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే మీరు నేటి నుంచి మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను మీ యొక్క రూపం అంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti ki chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual, samasti universe and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
0: We should know the harmony, the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడాను అశాంతిగానే ఉంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరమునకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటది పోతుంటది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగమున మరగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాతి సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: లైఫ్. సాగర మీద గలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: ఓషన్ ఆఫ్ లైఫ్.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ?
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చిన వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: A child had a swelling.
1: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: The child could not bear the suffering pain.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
0: డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 డేస్.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రాయింగ్.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: డోంట్ క్రై.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
0: When Swami is with you, why do you cry?
1: Ani isi konchi sweet tinipinchanu.
0: And Swami made the child eat sweet.
1: Tarata inga nevu pomannanu.
0: And Swami wanted him to go.
1: Talli teesukoni poyindi.
0: And he followed his mother.
1: Alani nenu teesukunnanu.
0: And Swami received that pain.
1: Idi nijamuga idi దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: But it's not possible to speak even.
1: ఈ రెండిటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: There at the near the jaws at the joint there is swelling.
1: తినడానికి కూడా వీల్లేదు.
0: It's not possible to eat.
1: ఏం కొని తినాలి ఈ దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
0: What is the loss if we don't eat for a couple of days?
1: Then care చేయదు.
0: భగవాన్ డిడ్ మైండ్ అబౌట్ దిస్.
1: దాన్ని ఏమాత్రము పరిహరించకుండా వాడితో చెప్పాను.
0: హీ వాజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ టోల్డ్ హిమ్,
1: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్ట మాట్లాడతారు అన్నారు.
0: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్.
1: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
0: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: ఇది నా దేహం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
1: మీ దేహము.
0: భగవాన్స్ బాడీ ఇస్ యువర్ బాడీ.
1: మీ దేహాలంతా నా బాడీ.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: కనుకనే మీ బాధలంతా నేను తీసుకుంటాను.
0: Therefore, Bhagavan accepts all our suffering.
1: అది నా యొక్క కర్తవ్యము.
0: Bhagavan considers it as his duty.
1: కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్షణం చేయనక్కలేదు.
0: As this body does not belong to him,
1: ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Therefore, whatever Bhagavan tells us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: That's what is contained in this one. My life is my message.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కాని నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there's nothing great in merely teaching.
1: Acharinchi cheptame acharya yokka lakshanam.
0: It is the quality of a true teacher to practice experience and teach later.
1: Kalaka prathi chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnanu.
0: Every matter Bhagavan tells us after experiencing it.
1: Yuvakulara,
0: youngsters,
1: yuvatulara,
0: men and women,
1: andaru kudanu nijamainatundi yokka tattvanni gurtinchandi.
0: You know the true nature, the principle of self.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఇస్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్ సో ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు. నావి కాదు, మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: Therefore, preserve the sanctity in
1: your heart. నిర్మలం చేసుకోండి.
0: Make it pure.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: Then you will experience the truth, your true nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: Is the inauguration of this conference.
1: ఇంకా ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: There are many things to follow now.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అది నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ us to follow our program and schedule, and భగవాన్ has promised us to teach, taking any much of time in future to explain all the details that we expect from him.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly, and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

తరువ తరువ పుట్టు తనువున తత్వంబు వినుడు భారతీయ వీరసుతుడు.

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుందో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద టిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడా ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ ఫైండ్ దే డెల్యూటెడ్, దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్, దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ అండ్ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును,
1: ఫార్మ్స్ మే బి మెనీ,
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును,
1: వి మే ఆల్సో నేమ్ దెమ్,
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును,
1: వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: కానీ అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: విత్తనం నాటాం,
1: యు హావ్ సోన్ ఎ సీడ్,
0: ఒక మామిడి విత్తనం నాటాం,
1: యు హావ్ సోన్ ఎ సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో,
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది,
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ ట్రీ,
0: ఈ వృక్షంలో శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి,
1: ఇట్ బ్రాంచెస్ రిపీటెడ్లీ,
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి,
1: దట్ ట్రీ హ్యాస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్,
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్,
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్,
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్,
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్,
0: వాటి ఫలితములు కూడాను భిన్న భిన్నంగా కూడాను మానవులకు అందిస్తుంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్,
0: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును,
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్,
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును,
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్,
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును,
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ యాజ్ ఫైర్ వుడ్,
0: ఫలములు తీసి భుజించవచ్చును,
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్టెడ్, వీటి ఫలితములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్,
0: బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ఈ విత్తనమే లేకుండా వృక్షమే లేదు.
1: Without the seed there is no tree.
0: వృక్షమే లేకుండా కొమ్మలే లేవు.
1: Without tree there is no branch.
0: కొమ్మలే లేకుండా ఆయకు కాయలు లేవు.
1: Without branches there is no leaves.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి
1: each one depends on the other.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర్ వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father can engage with his permission of the mother, he could become a renunciant and approach Guru by name Govinda, learn Shastras.
0: Govinda yokka guruvu Gaudapadulu.
1: Gaudapada is the preceptor of Govinda.
0: Aa Gaudapadulu anetunte okka atanu aneka vidhamainatunte okka rugvedamu nunchi ee ekattvam anetunte tattvanni rukkulunu veru chesi.
1: It was Gaudapada who separated out rukkus out of Rugveda.
0: Tatvara ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడాను శంకర్ని తరబీదు చేశాడు.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six Shastras,
0: Tarka, Mimamsa.
1: When once one has this steadfastness, time will not come on the
0: way.
1: In fact, the time is the main one and the impedance and the
0: standard. కాల కాలాయ నమః కాల దప్రమాయ నమః కాల అతీతాయ నమః కాల స్వరూపాయ నమః కాల నియమితాయ నమః అంతా టైమే ఇంపార్టెంట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ ఇంపార్టెంట్.
0: పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నొంది వృద్ధుడు కావాలనేటప్పటికి కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది.
1: ఎ చైల్డ్ హూ ఇస్ బోర్న్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఏజ్ అండ్ బికమ్ ఓల్డ్.
0: పుట్టగానే చైల్డ్ అని పేరు పెడుతున్నాం.
1: At the time of birth we call a child.
0: 10 సంవత్సరం ఒక బాయ్ అంటున్నాము.
1: At the age of 10 boy.
0: 30 ఇయర్స్ కు మ్యాన్ అంటున్నాము.
1: At the age of 30 man.
0: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అంటున్నాము.
1: At the age of 75
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకడే కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు.
1: Therefore the child boy man and grandfather are one and the same individual but it's based on the variance of time.
0: కనుక శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ డీప్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెస్నెస్ శంకర కుడ్ ఎక్వైర్ ఆల్ ద నాలెడ్జ్.
0: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him. Meaning, he was prepared to argue with his teacher.
0: అతి వినయ విధేయతలతో కూడినటువంటి వాడు శంకరుడు.
1: శంకర ఇస్ వన్ ఆఫ్ గ్రేట్ హ్యూమిలిటీ.
0: విద్యా వినయ సంపన్నేని. విద్యార్థికి వినయమే చాలా భూషణము.
1: ఫర్ ఎ స్టూడెంట్ హ్యూమిలిటీ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: ఈ వినయమే లేకపోతే విద్యనే మనకు ప్రాప్తించదు.
1: Without humility you cannot learn anything.
0: కనుకనే గురువుతో వాదోపవాదనకు పూనుకుని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: గురువుతో ఆజ్ఞ తీసుకుని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు.
1: With his permission he started to argue with his guru.
0: ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్
0: అవుట్వర్డ్. 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్
0: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
1: దేర్ ఆర్ మెనీ గ్రేట్ స్కాలర్స్.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను ధారపోస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దర్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for money.
0: చాలా పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: Therefore we have to work for food whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి? వీరింత గొప్పవారైనప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pundits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times.
1: What are the reward out of it?
0: Students
1: consider today that education is for money. But it's wrong. Therefore we have to work for food, whereas for education is for

0: to correct them because they were misusing all the knowledge on hand in those
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What are the reward out of it?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై

0: అరవింద దళాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God. I have gone through all books. I read all sacred texts
0: thoroughly.
1: Why do you pride yourself of all this
0: knowledge? పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకము కదా మానవా ధాత్రి నిరర్థకము కదా మానవా.
1: ఓ మ్యాన్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation
0: Ani,
1: to the feet of God.
0: Shankaralu varu kantidaralu kaachadu.
1: Shankara was shedding tears.
0: Ee drushyanu chuchadu Govindudu.
1: Govinda noticed it.
0: Govindani guru ainatundi Gaudapadudu kudanu chaala vicharinchadu.
1: Gaudapada also felt
0: ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee Shankaralo praveshinchatamu chaala adbhutamu.
1: It's rather mysterious that Shankara could have sacred thoughts at that tender age.
0: ఈనాడు ప్రపంచం నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములకు తగినటువంటి ఆధారాన్ని నిరూపించేటువంటి వాడు శంకరులు అని వారిలో వారు నిర్ణయించుకున్నారు.
1: Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood.
0: శంకరుని పిలిచి నాయన ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: They told Shankara you don't need to be here any longer.
0: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: Tomorrow you go over to
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైన దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthule tagina samarthulu anetundi oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teeskoni
1: taking the permission from guru
0: Kashi ki bayaderadu.
1: He went to Kashi.
0: Anadu ఏ ప్లేన్లు, ఏ కార్లు, ఏ బస్సులు, ఏ ట్రైన్స్ ఏది లేదు కాలి నడకతో.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ.
0: 16వ సంవత్సరము
1: ఇట్ వాజ్ ఏజ్ 16.
0: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
1: హీ వెంట్ టు కాశి అలాంగ్ విత్ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్నుం కరణే అని పాణీ వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్.
0: ప్రారంభించాడు భజగోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ హిస్ భజగోవిందం.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి ధనకనక వస్తువాహనాదులు కానీ నీ వెంట రావు.
1: నో రిలేషన్స్, నో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, నో వెల్త్, నో మనీ.
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటిది దైవ చింతన ఒక్కటే, భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name.
0: Akkada atani samadhanam parchi atanito chakkaga idi priyojanam ledu inka bhagavantuni yokka chintana kavali aneetunti margamunu ataniki bodhinchi kashilo praveshinchadu.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: Shankarulu vaari prabodhanalu dinadinabhirudhi vendutu unnai. Shuklavacha chandrudu vale vishkasistuntundadi.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunnu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankadalu dharinchi pedda pedda shalavulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa TV ga vachi kurchunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: Ee aadambaramlo ye vidhamainatundi koratha lekunda untunda aa sabha lopala.
1: There in that congregation there's lot of pomp, show and aggrandizement.
0: Simple ga vachadu.
1: But Shankara came there with all simplicity.
0: Mokala varaku oka chinna panchi kattukunnadu.
1: He wore only one pancha there.
0: Oka chinna towel kappukunnadu.
1: And a small towel.
0: Praveshinchadu.
1: He stepped into that conference.
0: Praveshinchetappudiki ee panditulandarikudunu oka vidhamainatundi haasyaspadanga chustu vachadu.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: Oka rudrakshamala kuda ledu.
1: He has nothing like any rudrakshamala.
0: Idi chucharu.
1: Idi
0: emti? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వాట్ ఈస్ దట్ హీ హాస్ నో రుద్రాక్షమాల, అట్లీస్ట్ వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ద పవర్.
0: అందరూ కోరారు శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్రి ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీ మాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యు ఆర్ నో ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్.
0: స్టేజ్ ఎక్కాడు చిన్నపిల్లవాడు, చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dhana dahamunaruda. Yenduku ee daham meelo prarambham ayipindi? Pandito samadarsanaha. Ee daham meeku enduku vachindi? ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions. Mana koddi labhinchinatundi ee dhanamu.
0: As is the effort, so is the wealth that you acquire.
1: Rekkalaadite dokkalaadtaayi annattuga neevu chetulato pani chesthe nee yokka putta nindaga.
0: If you work with both your hands, you can just fill your stomach.
1: Bhagavantudu enta anugraham palukutu.
0: God is one of grace.
1: Enta karunamayudu.
0: One of compassion.
1: Rendu chetulni ichadu, okka putta ichadu.
0: He has given us two hands and one stomach.
1: ఒక్క పొట్టనింటి నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: ఆర్ నాట్ ది టూ హ్యాండ్స్ ఎనఫ్ టు
1: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ హ్యాండ్స్ కర్మని
1: పొట్ట నిండటం లేదు.
0: దేర్ఫోర్ యువర్ హంగర్ ఇస్ నాట్ ఎ
1: సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ లేజినెస్.
1: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
0: సో డోంట్ హావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ థర్స్ట్ ఫర్ మనీ.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దట్
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: దెన్ హి గేవ్ వండర్ఫుల్ ఎక్సలెంట్ లెక్చర్.
1: ఆ చేరిన పండితులేకాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్ దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ హిస్ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఈజ్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్
1: నీతులే కాదు అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఇల్ దట్ ఈస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంతా మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have this sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ee satyavaku tegnittiga satpravartan kuda cherali.
0: As per the truth stated, this is the action appropriate
1: ani cheptu vacharu vedamulo.
0: This is what is called purity.
1: Ee trikarana shuddhi aa shankarla vayandu pratyakshanga kottavachinattuga kanipinchindi.
0: This purity is spectacular, quite conspicuous in Shankara.
1: Inka aneka mandi lecharu prashnalu vestu vacharu.
0: Many got up and started questioning him.
1: Advaitam ante emiti?
0: What do you mean by non dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతము?
0: దట్ ఈస్ ట్రూ నాన్ డ్యూయలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం. అది ఏ నిజమైన అద్వైతం?
0: ద నాన్ డ్యూయలిజం ఇస్ ద ట్రూ
1: జ్ఞానం. జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: Jyotik gnanama?
0: Or worldly?
1: Prapanchik gnanama?
0: Worldly?
1: Prakritik gnanama?
0: Or that
1: physical? Adhyatik gnanama?
0: Or material?
1: Jyotik gnanama?
0: Spiritual?
1: Ye gnanamu?
0: What sort of wisdom?
1: Vaijnanamu kaadu. Adhyatik gnanam, atma gnanam.
0: It is only the spiritual knowledge, spiritual wisdom.
1: Idi ye mooladharamain puntidi.
0: It is the fundamental principle.
1: Itti mooladharamain punti tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This fundamental principle is not recognized by any scholar.
1: నిన్న చెప్పాను. మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు మట్టి నుండి కుండలు వచ్చాయి.
0: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మట్ ఇన్ ద పాట్ బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: likewise.
1: మూలాధారం ఏర్పడి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms were.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called
1: bracelet. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
0: The ring.
1: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు.
0: The waistband.
1: ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికలీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ ఇదర్ ఇన్ ఫామ్ ఆర్ బిహేవియర్?
1: దీనికి మూలాధారము హృదయమే మూలాధారం.
0: ద హార్ట్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఎవరీ.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పార్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: ఓతరుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావముతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి యందు కూడాను పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: In everyone, the five elements are uniform.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: The nature of these five elements is paratattva.
1: అది అందరి యందు ఉంటున్నది.
0: That is present.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: Therefore, everyone is an embodiment of the divine.
1: మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే.
0: You are all the embodiment of Brahma.
1: అందువల్లనే భగవద్గీత ఎందు కాని లేక ఉపనిషత్తు ఎందుకు కాని తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుంది.
0: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi. I am Brahma.
1: Nene Brahma.
0: I am Brahma.
1: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
0: Who can deny?
1: బ్రహ్మ అంటే ఏమిటి?
0: వాట్ హూ ఇస్ బ్రహ్మ?
1: స్వరూపము.
0: దట్ ఈస్ వాట్
1: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి మానవుడి ఎందుకున్నటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
0: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
0: హియర్ యు ఆర్.
1: కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్ లో బొంబాయి లోపల తిరుగుతూ ఉండాలి.
0: బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
1: ఎంత విశాలమైనటువంటిది.
0: హౌ
1: ఒక క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
0: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఈస్ బ్రహ్మన్.
1: ఆ శక్తి ప్రతి మానవుని ఎందు ఉంటుంది.
0: దట్ పవర్ ఈస్
1: మనం దానిని పోషించుకోవటం లేదు.
0: సో దట్ వే
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశలు కూడాను దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైటు.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుందా? డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ వీ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హీ సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేడ, వడ్డికగనుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగనుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు వద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చి పెట్టుకుంటారు.
0: ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: అండ్ ద ఫార్మర్ లిసన్ టు ఇన్ రాప్ట్ అటెన్షన్.
1: మీరు చెప్పండి తప్పక నేను చేస్తానన్నాడు.
0: ఐ సర్టన్లీ ఫాలో ద నాక్ యూ టెల్ మీ.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్? ఎక్కడింత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
1: దానంత చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నాడు.
0: You start one from one point, go around and come back. That extent I will give you that land.
1: సంతోషించాడు.
0: He was very happy.
1: టిఫిన్ గిఫిన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast, it would be heavy rather
1: than to walk.
0: It's only that desire that make everybody to suffer.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు.
0: హి ర్యాన్ అండ్ ర్యాన్.
1: తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె పట్టింది.
0: అండ్
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: And he died.
1: అప్పుడు కుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
0: ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్ ఓ కింగ్, దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్ బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. నౌ 6 feet ఆర్ ఎనఫ్.
1: నౌ 6 feet అండ్ 4 feet.
0: 6 feet.
1: ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
0: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
1: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్.
1: కనుక మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: సో శంకర్ టాట్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు ధన దాసమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కూడా పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరుతారు.
0: People go for visa and passport.
1: ఏ ఇరానో ఏ ఇరాకో ఏ అమెరికానో ఏ ఇజ్రాయెలో ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: They want to go abroad. Iran, Iraq, America. Students.
1: చక్కగా గుర్తించుకోండి.
0: Know this clearly.
1: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
0: What is not present in Bharat is not present anywhere in the world.
1: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
0: Bharat is a master for the whole world.
1: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
0: మెనీ విజిట్
1: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
0: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్ జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: గొప్ప చదువు కలిగి చిన్న గుణం, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why 10 acres of useless barren land? It is enough if you have small
1: కొంచెమైనా ఉంటే కూడా చాలు మనకు. అదే విధంగా ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
0: By going abroad, we waste lot of time and money.
1: తినేది భారతదేశం తిండి.
0: In fact, we eat.
1: తాగేది భారతదేశం నీరు.
0: And we drink this water.
1: భారత భూమి పైన.
0: And we live here.
1: భారత భూమి.
0: This is
1: భారతీయుడును.
0: You are భారతీయ.
1: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
0: What is that you earn there abroad by leaving this country?
1: ఈ దురాశలు మానండి.
0: Don't have too much of this.
1: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
0: You be here in this country and serve this country.
1: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
0: There are many poor and needy people, serve them.
1: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
0: Along with your own selfish interest, think of the spiritual end also.
1: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
0: Keep in view the social progress and the welfare of the society.
1: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమి లేదు.
0: You may have very high degrees, after all they are useless.
1: బయట దేశాలకు పోతున్నారు.
0: You go abroad.
1: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతున్నారు.
0: There in foreign countries, when they don't get job,
1: ఎవరు ఏం చూసేటువంటి వారు లేరు.
0: బికాస్ నోబడీ విల్ నోటీస్ యూ. యూనిట్
1: మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
0: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
1: ఎందుకు సిగ్గు?
0: వై
1: మన ప్లేట్ మనం కడుక్కోవటం సిగ్గేమిటి?
0: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం క్షీణింపజేస్తున్నాం.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిగ్రేడేషన్.
1: ఇది నాదు మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ఇది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బతికిన పీనుగో కండు వసుదం గలడ.
0: Is there anyone who does not declare
1: that? దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
0: As the attachment body is important, so also attachment.
1: మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
0: Because of the patriotism that you have in you, you cannot criticize any other country.
1: Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
0: The whole world should be happy for that matter.
1: Kani Sri Ramulu cheppadu.
0: Sri Rama said,
1: రావణను చంపిన తర్వాత
0: విభీషణుడు
1: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
0: ప్రిపరేషన్ ఇస్ మేడ్ ఫర్ కార్నేషన్.
1: జాంబవంతుడు వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు విలువతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్ ప్రేడ్.
1: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
1: అన్న,
0: బ్రదర్,
1: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
0: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
1: మనం రాజులు కాము.
0: వి ఆర్ నో లాంగర్ కింగ్స్.
1: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
0: సాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురీపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
0: For the simple reason, my mother is not beautiful and ugly. I cannot call other beautiful woman as my mother.
1: ఎప్పటికీ నా తల్లి నా తల్లి.
0: My mother may be ugly, she continues to be my mother.
1: అలాంటి ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: Students should develop their such strong
1: faith. మన మాతృభూమి,
0: our motherland.
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: We should bring the prestige and the dignity
1: of this country. ఈ దేశానికి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: We should uphold the respect of this country.
1: కనుకని ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: For that reason, Shankara, born there in the Kaladi village of that state of Kerala, brought very good name.
1: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది.
0: Where there is goodness, there is reputation.
1: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
0: This goodness is godness.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
0: When there is no goodness, it will be godlessness.
1: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
0: We are God.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: There is nothing greater than the divine.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: And this love is God.
1: ఇది మానవతా విలువ.
0: This is the human value.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to develop
1: దయ,
0: human value.
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ, ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ స్టెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్, బై ఫార్మ్, నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
2: శంకర
1: 16 సంవత్సరం నుండి
2: నీవోటి
1: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకును తరతరములు ఎందుకును మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
2: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
2: దే షుడ్ బ్రింగ్ ఏ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
2: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
2: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
2: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధన చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్నా భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
2: Others may feel what is this that principle of detachment is taught to the youngsters.
1: అంత సులభంగా విరక్తి లభిస్తుందా?
2: Is it that simple, that easy? No.
1: సంవత్సరాలు కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్తైనా మార్పు లేదు.
2: One might listen to this.
1: ఒక్కతూరి వింటానే మార్పు కలుగుతుందా?
2: One might listen to the discourse.
1: అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది.
2: Only the lucky and meritorious one will be able to develop this detachment.
1: ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుందా?
2: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely lucky.
1: అందువల్లనే చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
2: When once there is the spirit of sacrifice, the progress is ensured.
1: త్యాగం అంటే ఏంటి?
2: What do you mean by sacrifice?
1: త్యాగం మనకు క్షేమాన్ని కోరుతుందని.
2: It is sacrifice that ensures our
1: welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము.
2: We breathe.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
2: దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
2: డోంట్ వి సాక్రిఫైస్?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
2: వి ఈట్ ఫుడ్.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
2: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
2: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
2: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
1: అప్పుడు లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్ దేర్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
2: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, the money and blood must circulate always.
1: Buddhi also.
2: Buddhi, intelligence also.
1: ivanni sancharistunu untundali.
2: They should circulate.
1: ee tyagamulaku evaru arhulu avtaru vaaru nijanga goppa adrushtavantulu.
2: Those who are prepared for this sacrifice, they are lucky ones.
1: daivaniki dooramga undinanta varaku kudunu daivatattu variki em artham kaadu.
2: So long they are far off from God, they cannot understand divinity.
1: daivaniki samipanga poyye kolidi జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతుంది.
2: యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
2: అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్.
1: ఈ వైరాగ్యం పండటమే కాదు, మనసు నిండిపోతుంది.
2: అండ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ అండ్ సాటిస్ఫైడ్.
1: జీవితమే సార్థకమైపోతుంది.
2: అండ్ ద లైఫ్ విల్ బి రిడీమ్డ్.
1: అందువల్లే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
2: దేర్ఫోర్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బోత్ బికమ్ వన్.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి త్యాగబుద్ధులు కలిగి వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది.
2: పరోపకారాయ
1: పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
2: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
1: భజన దినా సుఖ

శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatthulo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikhyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsulukainanu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Dehamu modalukoni desamu varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచములో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ద ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he
0: there is
1: omnipresent,
0: God.
1: Omniscient ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danani artham chesukovatam kani danani darshinchatam kani danani tagina anubhutiki techukovatam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kudanu amrita binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kani kadavala kadavalanta kudanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar, you can experience. There is no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru enta mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru enta mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame palukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు. ఏ అధికార వాంఛన కూడా వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన, పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి వీ ఫైండ్ ది ఈవెన్ ఆస్పిరెంట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ దేర్ ఆఫ్టర్ మనీ ద పొజిషన్ ద అథారిటీ and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే గాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి,
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్ అయినా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్ ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్ యు
1: గాట్? ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు ధర్మములు త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: అట్ వన్ ఎండ్ ఇస్ బర్త్ అనదర్ ఎండ్ ఇస్
1: డెత్. ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు కలతలు అశాంతులు అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కాని ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరం.
0: Without this thread you cannot join the flower.
1: జనన మరణములే లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread of
1: Brahma. ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు నిందలు నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flowers.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగురంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
0: The garland is really beautiful when you have different
1: జీవితం. అందము ఏమిటి? కష్టములు ఒక అందమే.
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖమును ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance of
1: education. కానీ ఈనాటి మానవుడు తన యందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: సరళు యందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సేక్రెడ్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుండాలి.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్.
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: She was crossing this river, she dropped two coins repeating God's name.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: There's present youngster, a భారతీయ.
1: చీ, భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: The youngster said, the faith of Bharata is blind, it's foolish.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: When people are suffering out of poverty, why do you drop coins
1: like that? You vyartham chesinatundi daanam kada ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: Palle paduche kaani aameku telivitetalu adhikanga untunnayi.
0: Though she belongs to a village, she is highly
1: palle variki undinatundi telivitetalu pattanam variki kuda levu.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge pallellone untundadu inka.
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమైనా నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్, ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of.
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ క్యాన్సర్, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యు విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్
1: ఇస్ గుడ్ ఫర్ యు. దైవచింతన.
0: దట్స్ వాట్ యు షుడ్ డూ.
1: అంతేకాని కేవలం పరులను నిందించటము, పరులను దూషించటము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: The divinity in humanity is really no.
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైనా కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No man is making an attempt to understand even a fraction.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు, పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: and he is his brother-in-law.
1: Baba, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వం వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ
1: రాములకు అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్
1: రాములు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్ హి
1: గివింగ్ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఇస్ హి టేకింగ్
1: నీ సంసారం కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఇస్ హి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్.
1: రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్ వెల్త్.
1: శాంతిగా జీవిస్తుంది.
0: యు కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: నేను పోతన్నా సెడ్,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్లా, యువర్
1: రక్షకుడు రాముడే కానీ రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామ బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాతను నమ్ముకుని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామ, దెన్ ఐ రిడీమ్ మై
1: లైఫ్.
0: యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్.
1: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్ వెల్త్.
1: శాంతిగా జీవిస్తుంది.
0: యూ కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.

0: ఆశ్రయించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
1: I rely on the mother earth, full faith in Rama, then I redeem my life.
2: Balarasala sala navapallava komala kavya kanyakan kunalakichi appadupu koodu bhujinchuta kante halikudaina nemi bava nee halikudaina nemi.
0: కేవలము రాజుల చేతిలో పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రెచింగ్ మై హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ అండ్ రిసీవ్ వాట్ గిఫ్ట్స్ హి వుడ్ గివ్ బై ఆఫరింగ్ మై సేక్రెడ్ కంపోజిషన్ బెటర్ ఐ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫార్మర్.
0: ఇది కేవలము సరస్వతి స్వరూపము నా కవిత్వము.
1: My composition is the very embodiment of Saraswati.
0: Saraswati ni Brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
1: Saraswati the god of literature should be offered to Brahma, to none else.
0: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poyi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama.
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: Nenu aa paniki poonukonu annadu.
1: I don't do that.
0: Kani ee vaartha cheta Srinathudiki chaala koopam vachindi.
1: Srinatha was very angry.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హి రిపోర్టెడ్ ది మ్యాటర్ టు ది కింగ్.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
1: ద కింగ్ హూ సెల్ఫిష్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: రాజు అనగా రజోగుణం కలిగినవారు రాజులు అని.
1: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
0: కనుకని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: హి వాజ్ మోర్ ఎమోషనల్.
0: దాని చేత అనేక విధములైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and they set on fire the whole house.
0: Odani illantha kudunu agnito manduthu untundali.
1: The entire house was put into flames.
0: Kani Ramachintana chestu kuchunadu aa Ramayanam keduruga pustakamne keduruga.
1: Odana sat in front of that sacred text thinking of Rama.

0: అని ప్రార్థించాడు.
1: ఈ ప్రేయర్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్త్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించేదానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore, the hands that serve are holier than the lips that pray.
0: అది ఏ హనుమంతుడు కూడాను విభీషణుకు చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది ఏ సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్య నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కాని సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharani endu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shastralu kaadu.
1: Both are not permanent.
0: Dhanamunnadanuchunu ganamuga palikina pudamiyan disumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గాని పుడమి అందిసుమంత శాంతి లేదు.
1: దో యువర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలముగా.

0: The one of character has got a place.
1: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
0: The one of character has a place in this world.
1: అందరూ నివసిస్తున్నారు నిజమే.
0: All live.
1: వారికి స్థలం లేదా ఉంది.
0: They do have.
1: కానీ వారికి ఏ స్థలం ఉంటుందని బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
0: The people have place outward in the world.
1: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
0: But virtuous person finds a place in the heart of God.
1: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
0: Where should we find a place?
1: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్ ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడు దీనికి కూడా పనికిరారు.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
1: గొప్ప మహనీయులు,
0: నోబుల్ సౌల్స్,
1: వారు ఈ తమ విద్యలను అన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
0: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
1: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫర్ మనీ.
1: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
0: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
1: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
0: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
1: ఈనాడు బాహ్యమైనటువంటి ఒక జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
0: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
1: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
0: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
1: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
0: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
1: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
1: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
0: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
1: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
0: గుడ్ ఎగ్జాంపుల్,
1: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
0: వెన్ యు సో ఎ సీడ్,
1: అది మట్టిలో నాటాము,
0: యు హావ్ సోన్ ఇన్ ఎర్త్,
1: కానీ మొక్క అయింది,
0: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్,
1: వృక్షమైంది,
0: ఎ ట్రీ,
1: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది,
0: ఇట్ ఇస్ రిపీటెడ్,
1: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
0: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
1: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
0: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what do they signify?
1: అంతా మట్టిమయమి.
0: That's full of mud only.
1: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
0: It mud that becomes branches.
1: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
0: It has grown into tree.
1: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
0: The very same mud.
1: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
0: The same flower.
1: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
0: But from your point of view they are varied.
1: సర్వం ఏకాత్మ స్వరూపం.
0: Everything is only one.
1: కనుకని బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
0: Therefore భగవద్గీత
1: విత్తనము నేనే.
0: And the seed.
1: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
0: The different forms you find are only my own.
1: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
0: ద వెరీ సేమ్ మట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
1: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం.
0: మట్ ఈస్ సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
1: గోచిరమేకం బహుధేను జాత.
0: Milk is one, cows are many.
1: Suvarnamekam bahubhushanani.
0: Gold is one, jewels are many.
1: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
0: There is only one God who dwells in many of the beings and creatures.
1: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
0: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
1: కానీ దైవము ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
0: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money
1: only. కావలసినదే.
0: Money is needed.
1: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
0: We cannot live for a second of money.
1: దానికి కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: But it should be under certain limits.
1: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: Sacrifice for the world.
1: కేవలం తాను దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
0: If you amass wealth, it is something like precious stones.
1: దాచవద్దు.
0: Never hide it.
1: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి.
0: There are precious stones on earth.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
0: What is the use of them?
1: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
0: You should bring out the precious stones out of the earth and make use of them.
1: కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అది లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
0: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: If you have more money, you'll be more egoistic.
1: Madamechina durgunambu manaka hechun.
0: Out of pride, you'll have many bad qualities.
1: Dhanamudigina madamudugunu.
0: The moment money goes, you'll not be egoistic.
1: Madamudigina durgunambu manunu manishi.
0: When the pride is gone, there'll be no bad qualities.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Ee satyanni neevu gurtinchu.
0: Know this truth.
1: Dhanamu kavalsinadi.
0: Money is necessary.
1: Dana dharmamu lopala. త్యాగభావము లోపల లోకక్షేమం లోపల లోక కళ్యాణమునకై దీన్ని వినియోగించు.
0: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
1: అది ఆనాటి రామరాజ్యమును గావించినటువంటి మహాత్యాగం.
0: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
1: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
0: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
0: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
1: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
0: He sacrificed even his clothing.
1: గోవులంతా దానం చేశాడు.
0: He just offered to everybody.
1: పడకలు కూడా దానం చేశాడు.
0: He offered, distributed
1: everything. సర్వమును త్యాగం చేశాడు.
0: He sacrificed all.
1: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
0: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
1: అన్ని మనకు కావాల్సింది.
0: In fact, we
1: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
0: What is he has taken?
1: ఏమి తీసుకున్నాడు?
0: Nothing.
1: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
0: He didn't wear even chappals.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సర్వసంగ పరిత్యాగములో ఉండేటువంటి వైరాగ్యం ఇదియే.
0: This is the essence of renunciation.
1: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
0: It's not giving up totally.
1: సమత్వాన్ని వహించటమే త్యాగము. అదే ఒక వైరాగ్యము.
0: The spirit of equanimity is renunciation.
1: ఎవరైనా నిందించని,
0: one may blame you.
1: ఎవరైనా భూషించని,
0: one may praise.
1: రెండింటినీ సమత్వంగా తీసుకో.
0: Take them in equal spirit.
1: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
0: వన్ మే హామ్ యూ,
1: మరొకరు ఉపకారం చేయని, రెండింటినీ సమర్థంగా తీసుకో.
0: టేక్ ఇట్ ఇన్ ఈక్వల్.
1: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
0: యు మే సస్టైన్ ఏ లాస్ ఆర్ యు మే గెయిన్.
1: ఈ రెండింటినీ సమర్థంగా తీసుకో.
0: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్.
1: కనుకనే సమత్వం యోగముచ్యతే.
0: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్
1: యోగ. ఈ యోగం సుకర్మ కౌశలం.
0: And it is
1: అదియే సుకర్మ కౌశలం.
0: ఇట్ ఈస్ డూయింగ్ వర్క్.
1: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
0: It only confers joy to our life.
1: సాధ్యమైనంత వరకు నువ్వు,
0: to the extent possible,
1: దీనిలో నువ్వు దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should render service to the needy, poor, needy people.
1: ఇవన్నీ చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే,
0: to develop the spirit of sacrifice,
1: మొట్టమొదట హృదయంలో దైవభావం ప్రారంభించాలి.
0: We should develop divine thoughts.
1: దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
0: Without divine thoughts, all other are useless.
1: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: As the things that you have on hand, you develop the
1: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటాయి.
0: If you have more of money, naturally you
1: sacrifice. ఒకానొక సమయం లోపల రాములతో సీత చెప్పింది.
0: At one time Sita told Rama.
1: Rama. ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
0: The animals in the forest haven't harmed you.
1: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడం ఎంత దోషము.
0: Why do you kill them though they haven't harmed you anyway?
1: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
0: Demons are moving about.
1: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
0: They have not harmed you.
1: వారిని ఎందుకు నీవు సంహరించటం?
0: Why do you kill them?
1: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
0: As you have weapons with you, you develop this idea of
1: killing. వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
0: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
1: నీలో సత్యం ఉన్నది.
0: You have truth.
1: కానీ ధర్మం ఉన్నది.
0: యువర్ ధర్మ.
1: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
0: బట్ దిస్ వయలెన్స్ ఇస్ ఆల్సో,
1: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
0: గివ్ అప్ దిస్ వయలెన్స్ దెన్ ఫాలో నాన్ వయలెన్స్.
1: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
0: సీత నేరేటెడ్ ఎ గుడ్ స్టోరీ హియర్.
1: ఇంద్రుడు,
0: ఇంద్ర
1: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
0: సో ఎ రిషి ఇన్ డిపెండెన్స్,
1: ఈ తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
0: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
1: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
0: హీ బ్రాట్ ద స్వార్డ్.
1: మహర్షి నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
0: ఐఎమ్ గోయింగ్ ఆన్
1: అర్జెంట్. ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
0: దిస్ ఎ వాల్యుబుల్
1: స్వార్డ్. నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
0: ఐఎమ్ కీపింగ్ దిస్ స్వార్డ్ బై యువర్ సైడ్, టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ కలెక్ట్ ఇట్ బ్యాక్ ఆన్ మై రిటర్న్.
1: సరే మంచిదన్నాడు.
0: హి సెడ్ yes.
1: మాట ఇచ్చాడు.
0: ఈ ప్రామిస్.
1: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
0: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్.
1: ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
0: వేర్ ఎవర్ హి వాస్ గోయింగ్ హి వాస్ టేకింగ్ దిస్ వర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హి మేడ్ ఎ ప్రామిస్.
1: ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
0: As he was carrying this sword with him, he entertained the ideas of
1: violence. కడపడి తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
0: He lost all the sense of penance.
1: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
0: All these feelings are gone.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
0: This is the effect of this sword he was carrying.
1: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
0: when you have this weapon,
1: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
0: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
1: నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
0: డెవలప్ ది డివైన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు.
0: వేర్ ఎవర్ యూ గో యూ విల్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ.
1: సత్కీర్తిని ఆర్జిస్తావు.
0: యూ విల్ బి రిప్యూటెడ్.
1: సదాచార సంపన్నుడవుతావు.
0: యూ విల్ ప్రాక్టీస్.
1: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
0: దే ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ యొక్క దమమును సాధించాలి.
0: You should have sense control.
1: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
0: You should develop love.
1: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
0: That is the real value in our life.
1: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
0: Without these values, all your education, its value is a zero.
1: అయితే నేర్చండి విద్యలు.
0: Course learn.
1: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
0: వి స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్
1: అయితే
0: స్టడీ.
1: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: బట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ టు రెండర్
1: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్.
1: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
0: యూ షుడ్ కీప్ యువర్ ఓన్ ఆల్సో.
1: తనం తాను విసర్జించమని కాదు.
0: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్.
1: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి.
0: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
1: కనుకని
0: సో
1: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే దీనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
0: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
1: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
0: Ramayana teaches the truth and righteousness.
1: Ee satya dharmamune kolpothe manavattvamunku viluve ledu.
0: When these two are lost, human has no
1: value. Dahana shaktini kolpothe adi etta bogguga maaripothundo.
0: Just as when the power to burn is lost, it
1: bogguna agni ani evaru chepparu.
0: Nobody will call coal a fire.
1: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
0: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
1: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
0: As the fire has lost its value, it has come down to a level of coal.
1: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
0: Therefore, when human qualities such as truth and righteousness are lost,
1: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
0: You come down to a level of a coal, full dirt.
1: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
0: Our hearts are polluted and dirty because we have lost our natural values.
1: కనుక మానవత్వం అనగా
0: human life,
1: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: Should have the unity of the Trinity.
1: మనస్సు,
0: మైండ్,
1: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
0: The harmony of thought, word and deed.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: అతనే నీవు మనిషి.
0: Then you are a human.
1: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
0: Bereft of these three, you are no human being.
1: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
0: In order to be a true human being, you should develop this harmony.
1: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
0: Not only at home, in society, but in nation by and large.
1: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సత్యం.
1: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ సీక్రెట్ ద ట్రూత్ విల్ ఫాలో యూ.
1: ధర్మాన్ని నీవు వ్యక్తిగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
1: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
0: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ యు ఆర్ వీక్.
1: అదే మనల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
0: That should come in search of you. There lies your
1: దైవమే strength. నిన్ను వెతుక్కుంటూ రావాలి.
0: God should come in search of you.
1: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
0: It is your foolishness if you search for God.
1: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
0: Yes, God is everywhere.
1: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
0: Why do you search?
1: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
0: If God is present at one location, you need
1: సర్వత్రా
0: to search.
1: ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you search?
1: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
0: So అనిబిసెంట్ also said at one time.
1: ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
0: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఇది సరియైన భక్తి కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
1: వేర్ ఇస్ మై డివోటీ తానే వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ హింసెల్ఫ్ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వెర్
1: ఇస్ మై డివోటీ. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
0: దట్ ఇస్ ట్రూ కాన్సిక్వెన్స్.
1: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
1: నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ రామ.
1: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
0: God should say, you are my devotee.
1: Adiye భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
0: A very good ideal is taught in భగవద్గీత.
1: మన్మనా భవమద్భక్తు మజ్జాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమి. అయ్యా, నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
0: You claim that you are a devotee. No, you should get reply from God.
1: నీవు ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
0: You have written a letter to your friend.
1: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెజ్మెంట్ రావాలి.
0: వెన్ యూ రైట్ అ రిజిస్టర్డ్ లెటర్, యూ షుడ్ గెట్ అక్నాలెజ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
1: అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
0: వెన్ యూ ఆర్ డ్యూ రిసీవ్ ద అక్నాలెజ్మెంట్, ఇట్ మీన్స్ ద లెటర్ ఇస్ రిసీవ్డ్.
1: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందింది అని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్, నీ ప్రార్థన
1: లేకపోతే అందినట్టు అవుతుంది.
0: అదర్వైజ్ హౌ డు యూ కాల్?
1: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
0: మోడర్న్ ఎడ్యుకేట్ పీపుల్ డు యూ నో హౌ దే పోస్ట్ లెటర్స్?
1: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
0: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
1: కానీ అడ్రస్ రాయటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ రైట్.
1: ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు.
0: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టూ.
1: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
0: దే పుట్ ఇన్ ద బాక్స్.
1: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
0: వేర్ డస్ ఇట్
1: గో? లెటర్స్ ఆఫీస్ పోతుంది.
0: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
1: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
0: ఎయిదర్ దే షుడ్ బి ఫ్రమ్.
1: టూ అడ్రస్ అయినా ఉండాలి.
0: ఆర్ అట్లీస్ట్ టూ అడ్రస్.
1: టూ అడ్రస్ లేదు, ఫ్రమ్ అడ్రస్ లేదు.
0: నైదర్ ఆఫ్ ది టూ ఆర్ మెన్షన్.
1: లోపల చూస్తే చాలా గుండైనటువంటి అక్షరాలు, మంచి భాషతో ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్, నైస్లీ రిటన్.
1: ఉపయోగమే,
0: ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: చూసారా? అదే విధంగానే నేను ఎక్కడ నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి.
0: నో యువర్ ఫ్రమ్ అడ్రస్, వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్.
1: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ నైనా తెలుసుకోవాలి.
0: ప్లీజ్ యూ షుడ్ నో టూ అడ్రస్, వేర్ డు యూ గో?
1: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
0: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
1: పునరపి మరణము పునరపి జనని జఠరే శయనం.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టటము చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కాని ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు

0: యౌవన గర్వం. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది.
1: All your life will vanish in a fraction of a moment.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు, ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: egoistic. అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా ద గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైనటువంటి వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామములో ఎంత అంతరాత్మంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వీ గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుండాలి.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: తన్ను సత రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరుకనే మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియా స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఈ స్నేహం,
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్. వస్తు మహనాదుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, oh, hello, let's go to cinema.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలోనున్నా,
1: స్కై,
0: పట్టణంలోనున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యు ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one
0: frog. ఇది ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్స్?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: దే లాస్ట్ ఫర్ 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Veshani pinchukokoodu.
1: Don't have any
0: maintri ni kudana abhiruddhi gaavinchukokoodu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent need.
0: Ye pariko aa panike manu viniyoginchukovali.
1: For the job given to you.
0: Mitimi pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితములో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా నువ్వు అతన్ని వదలడు.
1: హి విల్ నెవర్ డ్రాప్ యు ఎనీ టైం.
0: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయని నీ బంధుపాను బాయనటువంటి ఆపద్ బంధువు భగవన్ నామందరా.
1: God is the only refuge you'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్లా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడా ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఎ బ్రదర్
0: లక్ష్మణ. లక్ష్మణ జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్, ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అదే దైవత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈస్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.

0: Sairam, Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 2nd April 2003 in Vrindavan on the holy occasion of Ugadi. In this discourse, Bhagavan Baba stresses on the need to practice the noble quality of gratitude.
1: పరిపాటైపోయను దుష్కృతం విలన్ శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
2: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సెన్ ఈవిల్ డీడ్స్ అండ్ ద క్రూయల్టీ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ రొటీన్ ఎవ్రీవేర్ డివోషన్ హ్యాస్ వ్యానిష్డ్ వి ఆర్ లివింగ్ అమిడ్స్ట్ ఆల్ మిస్ డీడ్స్ టుడే ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు సరెండర్ the feet of the Lord for all comfort, safety and security.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Nitya jeevitamulo mana janana marnalato anubhavinchetuvanti ee prakrutiye nijamainatuvanti okka prana devata.
2: The very nature is the presiding deity of life, full of birth and death in succession repeatedly.
1: Prati manavani mohimpa chesetvanti yokka roopame ee prapancham.
2: In fact, this world is the very form that deludes mankind.
1: Ee prapanchamunaku mooladharam entundi పదార్థమే.
2: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఇస్ ద మెటీరియల్.
1: పదార్థము యొక్క చేరికనే ఈ ప్రపంచము.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ది మెటీరియల్ దట్ కాన్స్టిట్యూట్స్ దిస్ వరల్డ్.
1: ఏతావాత మానవుని వరింపచేయునది పదార్థములే.
2: బీ దట్ యాజ్ ఇట్ మే ఇస్ ద మెటీరియల్ దట్ ఈస్ డ్రాన్ హైలీ అట్రాక్టివ్.
1: ఈ పదార్థములు శాశ్వతమైనటువంటివి కావు, సత్యమైనటువంటివి కావు.
2: దిస్ మెటీరియల్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ సింబలైజ్ ట్రూత్.
1: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
2: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, how do you expect it to confer the eternal truth?
1: Yat drushyam tad nasyam, kantiki kanipinchunadi annayi kudanu maarpu chendunatundi.
2: All that is seen with the naked eye is bound to change.
1: Itvanti maarpu chendeetvanti yokka padarthamulu maarpu chendeetvanti jagattunaku ye vidhamainatundi shashvathamaina aanandanni andinchagalavu?
2: This changing world, this momentary world, how do you expect it to give you the eternal permanent joy?
1: Aham yat tat na, idiye prapanchamuku mooladharamainatundi gnana sutram.
2: The main principle of wisdom for this world is aham tat na.
1: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatundi kaadu.
2: The other fundamental value of life is not simply composed of material.
1: Aham. Aham anetvanti padamulaku vedamulandu atma ani nirvachanam erpiyapparu.
2: In Vedic parlance, aham means atma, the soul.
1: Etat na, adi nenu kaadu.
2: Etat na means I am not that.
1: Ee asthiramaina ashashtamaina asatyamaina దేహతత్వమే నేను.
2: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
1: ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
2: ఇది చాలా
1: పొరపాటు.
2: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
1: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో, అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
2: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్
1: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
2: దిస్ బాడీ విచ్ ద ఫార్మ్ ఈజ్ ఆల్సో టెంపరీ.
1: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం, విశ్వసించటము, ఇది మానవుల యొక్క పొరపాటే.
2: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరీ.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
2: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
1: Bhagavad Gita yandu mamaivamso jeeva loke jeeva bhuta sanatana. Prati padarthamu prati manavudu prati prani na yokka amsame. Mamaivamso jeeva loke jeeva lokamanta kudanu na amsame annadu.
2: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
1: Kanuka prati vyakti kudanu bhagavad amsame, kanuka prati manavudu kudanu bhagavad amsame.
2: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
1: Bhagavad amsame anetvanti manavudu కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధనలు సలుపుతూ వచ్చేవారు.
2: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
2: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
1: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
2: డూ యూ ఫైండ్ ద 3 crores ఆఫ్ డైటీస్ దేవతాస్?
1: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
2: ఇట్స్ నాట్ సో. The population in those times was only 3 crores.
1: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుషః, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
2: Prior to that it was said God has many heads.
1: అనగా ఆనాటి ప్రపంచము లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
2: It only meant the population was in thousands.
1: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
2: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
1: నేడు చూస్తామా అంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
2: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
1: వీరంతా ఎవరు?
2: వర్దే
1: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
2: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
1: మానవుడిని భ్రమించకూడదు.
2: Can't consider him as mortal.
1: ప్రతి జన్మము కూడాను భగవత్ అవతారమే.
2: Every birth is the advent of God.
1: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
2: Man being essentially divine is wasting his life.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
2: So every individual is God.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
2: We should never consider that God is separate from us.
1: ఏకం సత్ విప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
2: God is one, truth is one, that's all.
1: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
2: That very name is అహం అహం.
1: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
2: This అహం ఆత్మ is present in all of the beings.
1: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
2: Therefore, every creature, every form represents God.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
2: A small example.
1: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే,
2: if you put a question, where is God?
1: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
2: He says that he is installed in the altar of my heart.
1: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
2: When you say God is in my heart, then where is he?
1: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
2: Who is God in fact?
1: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
2: Where is this kerchief? It's held in my hand.
1: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
2: My hand is bigger while the kerchief is smaller.
1: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
2: When you say God is in me, it means you're big and God is small.
1: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
2: God is not in you.
1: నీవే భగవంతుడు.
2: You are in God.
1: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
2: In fact, everything is in God. Don't say that God is in you.
1: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నుండి చిత్రింపబడినటువంటిది.
2: And therefore the entire creation is picturized within the heart of man.
1: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
2: God incarnates in human form.
1: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
2: God is in human form.
1: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
2: All forms like Rama and Krishna are human.
1: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
2: God incarnates in human form.
1: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
2: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
1: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
2: For that reason, we are not able to know truth.
1: సత్యం ఒక్కటే.
2: Truth is one.
1: ఏకం సత్య.
2: Truth is only one, not two.
1: ఇదియే దీనిని వేదమునందు రుతం అన్నారు.
2: This in Veda is called rutam.
1: రుతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
2: Rutam means oneness.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
2: That which is changeless in all periods of time and space.
1: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
2: The changeless truth is one.
1: అది సర్వులయందు ఉండినటువంటిది ఒక్కటే.
2: That is present in everyone.
1: ఆత్మ ఒక్కటే.
2: ఆత్మ is one.
1: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
2: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
1: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
2: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
1: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
2: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
1: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
2: విచ్ ఇస్ beyond attributes.
1: దీనికి గుణమే లేదు.
2: It has no attribute.
1: దీనికి ఆకారమే లేదు.
2: It is formless.
1: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
2: It only manifests in different forms.
1: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
2: We are forgetting that unity in diversity.
1: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నారు.
2: Therefore, it is only a clear proof of unity in diversity.
1: కాని ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
2: But in the modern times, we find the unity viewed as diversity.
1: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
2: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
1: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
2: Our endeavor today should be to experience unity in diversity.
1: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
2: The fundamental is only one. In fact, the fundamental one assumes many forms.
1: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
2: There are many bulbs.
1: ప్రతి బల్బు నందు కూడాను ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
2: You have the light in every bulb.
1: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
2: Bulbs may be many, but the current is one.
1: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
2: Likewise, we should experience this oneness in this
1: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
2: At home, we have got bulbs that shed light.
1: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
2: You should put on the main switch so that the bulbs will illumine.
1: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీళ్ళు ఆరిపోతాయి.
2: Then once you put off the main switch, you don't get the light.
1: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
2: So they all depend on the main switch.
1: ఆత్మయక్ సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతముల యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
2: It is this ఆత్మ, the self, present in all creatures.
1: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
2: This ఆత్మ means the power.
1: అది ఏ బ్రహ్మానంద శక్తి.
2: That is super.
1: అది ఏ నిత్యానంద శక్తి.
2: That's eternal.
1: అది ఏ యోగానంద శక్తి.
2: It is one of spirituality.
1: అది ఏ అద్వైతానంద శక్తి.
2: That is the power of non-duality.
1: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
2: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
1: అనేకత్వాన్ని పెంచుకొని,
2: and we go by plurality.
1: అంతకారము అనుభవిస్తున్నాము,
2: and we experience the same till the end.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
2: Understand clearly that the self, ఆత్మ, is one.
1: దేశభేదములు ఏ మాత్రం కూడా పెంచుకొనకండి.
2: Don't have any differences whatsoever.
1: ప్రేమతత్వం ఒక్కటే.
2: The principle of love is
1: ఆనంద తత్వం ఒక్కటే.
2: Bliss is one.
1: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
2: The effect of the bliss will be in the form of effulgence to everybody.
1: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపడి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
2: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
1: Swabhava nama samvatsaram.
2: This year is swabhava nama samvatsaram.
1: Swabhavam mana atmabhavame mana prabhava.
2: Swabhava, the bhava, the feeling of atma.
1: Anusaristu ravali.
2: We should follow this.
1: అది పెరగదు, తరగదు.
2: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
1: సత్య నిత్యమై ఉంటుంటారు.
2: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
1: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
1: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
2: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
1: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
2: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
1: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: This awareness is in you, with you, above you, below you, around you.
1: Sarvatra unnade ee yokka atmatattvame.
2: It's only the self atma everywhere.
1: Ee vibhajinchadaniki ekkada veelavutundi.
2: How is it possible to divide it?
1: Kanuka nam deenini vibhajinchadaniki ee matramu vibhajinchakoddu.
2: Never divide this principle of the self.
1: Annintini okkate aneetvanti satyanni gurtinchukovadam chaala sulabham.
2: It's quite easy to know oneness in this plurality.
1: Oka chinna vishayanni meeru chudandi.
2: Consider a small man.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
2: Where is God? He is in my heart.
1: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
2: God in your heart must be necessarily smaller than you.
1: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
2: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
1: నీ హార్ట్ కూడాను భగవంతుడిలోనే ఉంది.
2: ఇన్ ఫ్యాక్ట్ your heart is in God.
1: Sarvata paanipadam annaru.
2: Yes, God is feet everywhere.
1: Kanuka daivam sarvalo unnadu kani daivam neelo ledu.
2: So we are all in God. Don't consider that God is in you.
1: Neevu nee prema chetanu, nee bhavam chetanu, nee utsaham chetanu bhagavantudu naalo unnadu ani bhramistunnave kani bhagavantudu neelo ledu. Neevu, nenu, vaaru, veeru andaru bhagavantunlone unnaru.
2: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you.
1: అనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడిగా నీవు భావిస్తున్నావు.
2: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
1: నీ హార్ట్ కూడాను భగవంతుడిలోనే ఉంది.
2: ఇన్ ఫ్యాక్ట్

0: నీవు నేను వారు వీరు అందరూ భగవంతుడే ఉన్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నో, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: ఈ పాపభీతిని పెట్టుకుని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాపభీతి లేని పామరత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యూ ఫర్గెట్ ద ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్,
0: మానవత్వం అనేది మానవులందున,
1: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్.
0: దైవం ఒక్కడే, మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God in
0: everyone. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: Truth is only one, truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యంపైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: universe. సత్యమున
1: అడగే
0: సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్యమహిమలేని స్థలవేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వవేదియ చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied truth.
0: ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు సత్యం నుండే పుట్టాది.
1: In fact, the whole creation emanated from
0: truth.
1: It is only in truth we see everything.
0: కడపటికి సత్యం నందే అణిగిపోతుండాలి.
1: All get merged finally in truth.
0: కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము.
1: Therefore, truth is God.
0: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై, యు విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈస్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్
0: ట్రూత్. ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం.
1: దే స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎన్ పాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకని సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈస్ ఆల్వేస్ అక్సెప్టబుల్.
0: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడనుకుంటారు.
1: వీ నో దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు, నిజమే.
1: ఎస్, ఇట్ ఈస్ ట్రూ.
0: కానీ మృదు మధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
0: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
1: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: నప్రూజాత్ సత్యం అప్రియం.
1: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రతి ప్రాణికుడును భగవత్ స్వరూపమే.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: పశు పక్షులను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
1: The birds and animals also want to be blissful, happy.
0: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They to experience joy.
0: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు, పశుపక్ష్యాల మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
0: పశుపక్ష్యాల మృగాదులు,
1: birds and animals,
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: The animals and birds are not elated by joy nor frustrated otherwise.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: They recognize the equanimity in both the situations.
0: మానవుల యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: ఉచ్చమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడ పురుగు.
1: And also we find another pest that destroys.
0: క్రోధము.
1: And there's anger.
0: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
0: ప్రతి మానవునికి ఈనాడు కోపం అధికమైపోతుండాలి.
1: టుడే వి ఫైండ్ మ్యాన్

0: full of afflictions.
1: ఆ క్రోధము చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
0: The afflictions of anger is the cause for difference.
1: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే నభిస్తుంది.
0: We find hatred everywhere, rampant.
1: మీకు తెలుసును, నిత్యము మనం బేపస్సు చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడా ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
0: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
1: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
0: ది యాంగర్ అండ్ హెట్రెడ్ ఆర్ ఎనిమీస్.
1: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
0: And there are many planets.
1: కాని ఇన్ని గ్రహములు, రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
0: ఆఫ్ ఆల్ ది ప్లానెట్స్, టూ ప్లానెట్స్ ఆర్ రియలీ హార్మ్ఫుల్.
1: క్రోధం అనేటువంటి గ్రహము,
0: ద ప్లానెట్ ఆఫ్ యాంగర్,
1: వాంఛ అనేటువంటి గ్రహము,
0: అండ్ ది ప్లానెట్ ఆఫ్
1: డిజైర్. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
0: ద ప్లానెట్ ఆఫ్ యాంగర్ అండ్ ద ప్లానెట్ ఆఫ్ డిజైర్ స్పాయిల్స్ హ్యూమన్ లైఫ్.
1: మానవునికి ఈ డిజైర్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
0: అండ్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ యూ ఇన్ డేంజర్.
1: డిజైర్స్ ఉండవలసిందే.
0: They are necessary indeed.
1: నస్సేయో నియమం వినా, ఒక ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్.
0: బట్ ద డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్, అండర్ సమ్ లిమిట్.
1: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి
1: ఒక క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది.
0: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
0: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ as in a moment.
1: ఈ మానవుని యొక్క ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
0: అండ్ సచ్ టెండెన్సీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్.
1: ప్రతి దానికి కూడా ఒక కాలం నియమించుకోవాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ స్టిప్యులేషన్స్.
1: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
0: Today is the advent of New Year.
1: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
0: We observe festival.
1: అనేక రకాలుగా ఆనందిస్తాము.
0: It's all full of gaiety and festivity.
1: ఎంతవరకు?
0: To what extent?
1: ఒక్క దినం కూడా పూర్తి ఉండదు.
0: It's not even for one full day.
1: ఇది కాదు మన ఆనందము.
0: This is not celebration.
1: ఇది కాదు మన నూతన సంవత్సరము.
0: This is not true celebration.
1: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
0: If it's true bliss, it should remain with you permanently.
1: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
0: The true bliss neither comes nor goes.
1: ఇది కేవలం passing clouds కాదు.
0: The real bliss is not like a passing cloud.
1: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
0: That which comes to you should remain with you.
1: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బోర్న్ విత్ బ్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్స్ నథింగ్ లైక్ ఎ చైన్ రౌండ్ అవర్ నెక్.
1: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
0: దేర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్ అండ్
1: పెయర్. మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో గోల్డెన్ చైన్ ఎయిదర్.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: ద జెమ్స్ అండ్ స్టోన్స్ ఆర్ నాట్ దేర్ ప్రెషస్ స్టోన్.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: దేర్ ఇస్ నో డైమండ్ చైన్ దేర్.
1: మేల్మి పూలు దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
1: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is definitely one chain round your neck.
1: పూర్వ జన్మాల గలపను పొందుపరిచి.
0: With all the consequences of the past
1: life. దేవుడు మీకు ఇచ్చి పంపిన బరువు మాల.
0: God sends you that with the chain which is so
1: heavy. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It is the chain of the results of the past lives.
1: ఏమిటి మనం కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
0: What chain you have now?
1: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మల అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
0: It's all the sins of the past lives accrued in the form of a chain round your neck.
1: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
0: Every action will have a reaction.
1: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
0: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ విదౌట్ రియాక్షన్.
1: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
0: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
1: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
0: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఇట్.
1: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
0: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యూ.
1: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
0: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
1: ఆ క్షణమే వస్తుంది రక్తము.
0: It starts bleeding immediately.
1: ఈనాడు మనం భోజనం చేశాము.
0: Today have partaken food.
1: ఇప్పుడు భోజనం చేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
0: The food you have partaken requires 2 hours time to have it digested.
1: ప్రతిఫలానికి.
0: So the results will come to you in 2 hours time.
1: కొన్ని మనం భూమిలో నాటినాము.
0: You have sown a seed in soil.
1: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
0: In a week's time it sprouts.
1: కావి అని వారం తీసుకుంటుంది.
0: బట్ ఇట్ టేక్స్ ఎ వీక్.
1: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
0: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరింగ్ టైమ్ లైక్ మొమెంట్స్ అవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
1: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
0: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
1: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
0: When we undertake such actions as and when we should do, you don't expect
1: any result. వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
0: Let him be anyone. One is bound to face the consequences of the actions.
1: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
0: So you may think that you can never escape from the bonds of reaction.
1: తప్పుతుంది, తప్పుతుంది.
0: But it's possible to
1: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది.
0: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
1: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
0: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
1: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
0: In fact, all results are based on thoughts.
1: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిదే.
0: As is the thought, so is the result.
1: కర్మ ఎట్టిదో కాయం అట్టిదే.
0: As is the action, so is the
1: result. కాయం ఎట్టిదో ఫలితం అట్టిదే.
0: As is the action, so is the result.
1: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
0: In order to maintain kaya, the body strong, we should undertake good deeds.
1: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమలు మనకు కలుగుతూ ఉండేది.
0: When once you do good deeds, you'll have positive results.
1: దుర్మార్గపు భావంలో లోపల నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
0: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
1: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
0: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
1: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
0: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
1: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
0: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విదిన్ సో యాజ్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్.
1: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
0: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
1: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
0: In fact, we pass through several experiences every day.
1: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు.
0: In fact, good and bad actions, they go on increasing ever and ever.
1: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
0: Every man should do good action.
1: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
0: We should necessarily join satsanga, good company.
1: Satsangam ante emiti?
0: What is satsanga?
1: Sat anaga emi? Trikala bhajyam satyam.
0: Sat means that which is indivisible.
1: Moodu kalamulu yendukudunu maarpu chendinatvante sat.
0: Sat which does not change in all three periods of time.
1: Sat yokka sanghani manam koodali.
0: We should be in the company of such sat.
1: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
0: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
1: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
0: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
1: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచి ఇది విషయంలో కర్మను ఆచరించు.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
1: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
0: This is the message of Manu to humanity.
1: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
0: This is coded in Manu Dharma Shastra.
1: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
0: Man should experience these three mantras.
1: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
0: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్.
1: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
0: వాట్ మోర్ యూ వాంట్?
1: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
0: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యూఆర్ బౌండ్ టు బి గుడ్.
1: మొట్టమొదట మనం మంచిని చూడు.
0: ఫస్ట్ సీ గుడ్.
1: శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః. మంచిని విను.
0: హియర్ గుడ్,
1: మంచిని చేయి.
0: డూ గుడ్,
1: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
0: వెన్ యూ యాక్ట్ లైక్ దట్ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నయో కర్మలు ఆచరిస్తున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ అండర్టేక్స్ మెనీ యాక్షన్స్.
1: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పంలే.
0: ఓన్లీ ది వికెట్ థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫియర్ అండ్ క్రూయల్టీ దట్ వీ ఫైండ్ ఇన్ ద వరల్డ్.
1: ఈ దుర్భావంలో మన నుంచి దూరం కావాలంటే దుస్సంగంలో మనం చేరి కొంచెం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: In fact, you are in bad company and promoting bad evil thoughts in
1: you. ఏనాటి కూడాను చీనించదు.
0: Well, you never be able to be
1: సత్సంగమును డెవలప్ చేసుకో.
0: డెవలప్ సత్సంగం,
1: అభివృద్ధి చేసుకో.
0: డెవలప్ ఇట్ మోర్ అండ్ మోర్.
1: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
0: When you are in satsanga, whatever that you see is good.
1: నీకు గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
0: You face your enemy.
1: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు దుర్మార్గుడు నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడి పైన మనం ఉట్టి పడకూడదు.
0: When once you face your enemy, don't be angry, saying that you are the victim of his cruelty.
1: Plus, plus, plus.
0: It only adds
1: up. ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
0: It will go on adding plus and plus.
1: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
0: దెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యుల్ బి హ్యాపీ.
1: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
0: అండ్ హీ టూ బికమ్స్ యువర్ ఫ్రెండ్.
1: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
0: అండ్ యూ ఆల్సో.
1: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
0: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
1: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలుకించు.
0: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
0: When once you talk to people lovingly, this love would mix with the love.
1: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమధురమైనటువంటి మాటలు రావాలి.
0: In order to pacify hatred and anger, we should talk softly and sweetly.
1: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
1: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
1: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: ఇంక దేశం ఎక్కడుంది?
0: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
1: కాబట్టి నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
0: దెర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ యు డెవలప్ పీస్.
1: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Develop this confidence, faith in God.
1: Prema swarupulara vishwasame manaku nijamaina swasa.
0: Vishwasa faith is swasa breath.
1: Kani ee naati vidyarthulu kudanu bala balikalu kudanu chaala durmargamaina bhavalu abhikruti avutunnayi.
0: Today the students, boys and girls, have got all evil thoughts behind.
1: Evil thought kaadu
0: crooked thoughts. Crooked thoughts.
1: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
1: నీవు ఎంతో అనుభవించావు.
0: యు ఎక్స్పీరియన్స్ అ
1: లాట్. దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
0: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
1: భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
1: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
0: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: బట్ డూ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యూడ్.
1: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
0: ద వన్ విదౌట్ గ్రాట్యూడ్ ద వర్స్ట్ రిచ్.
1: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
0: యూ హ్యావ్ మెనీ.
1: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
0: అండ్ యూ రిసీవ్ మెనీ.
1: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
0: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
1: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: తల్లి నవమాసంలో మోసి కర్చములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
1: అట్టి బాధలపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ గ్రాట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
1: అందువల్ల మాతృదేవో భవ.
0: సో ఇట్ ఈస్ సెడ్
1: ఆమె నీకు దేవత సమానం.
0: Mother is God, truly speaking.
1: Pitrudevo bhava.
0: Father is God.
1: Ayakko tandri enniyo vidhamla chalivinchi abhivruddhi chesi dhanamu sampayinchi thanu kadapaina enda pettukoni pillalni poshistadu.
0: In fact, father has taken care of you, sacrificing his own comfort, earning money.
1: Atti samaku vachinatvanti tandiki nee em krutagnata andistunnavu.
0: What gratitude you are showing to your father.
1: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అది ఏ రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
0: ద కైండ్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కానీ పది మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
0: You speak so nicely in front of people.
1: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
0: There is wickedness and cruelty within.
1: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
0: This is demonic temperament.
1: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
0: In fact, demons are courageous in nights.
1: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
0: In daytime they are powerless.
1: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
0: ద నైట్ ద డార్క్నెస్
1: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
0: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
1: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
0: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
1: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
0: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
1: కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
0: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
1: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
0: If you are cruel, you are not a true man.
1: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
0: You are the son of immortality.
1: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatu.
0: Human life is rarest.
1: Atti dullabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
0: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్
1: లైక్ ఎ డెమన్. ఉంటుండాలి.
0: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
1: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
0: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
1: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
0: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
1: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
0: హీ హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
1: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ అండ్ అవర్ లైఫ్ యాజ్ ఎ
1: మానవుడు. కూడా దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
1: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరినీ మరి ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
1: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
0: జాయిన్ ఫ్రెండ్షిప్.
1: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
0: దిస్ ద డిక్లరేషన్.
1: సహనాభవతు సహనాభవంతు.
0: The Veda says, let's grow together, live
1: kalasi
0: together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let's grow in intelligence
1: kalasi
0: together.
1: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
0: Without any conflict or enmity, let us grow in friendship together.
1: Intati pavitramainatu bodalu vedam andinchinappatikini.
0: Though that has been the sacred teaching of Veda,
1: అలాంటి పవిత్రమైన వేదాలను మర్చిపోతున్నారు.
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దెమ్.
1: దుర్మార్గమైన దుష్టభావంను పెంచుకుంటున్నారు.
0: దే హావ్ బీన్ డెవలపింగ్ ఫాస్టరింగ్ ద బ్యాడ్.
1: ఇది మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
1: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
1: ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
1: ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
0: Bliss is your true
1: nature. స్వభావనామ సంవత్సరము.
0: And this is the year of bliss.
1: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
0: May you all spend your life blissfully this year.
1: అందరూ ప్రేమతో జీవించండి.
0: Lead your life full of love.
1: అందరూ అన్యోన్యంతో కూడి కలిసిమెలిసి ఉండండి.
0: Live together in friendship and coordination.
1: ఈ ఆనందం అక్కడే మనకు లభిస్తుంది.
0: The true bliss you acquire there.
1: కనుక మనం నిత్యానందం,
0: ది ఎటర్నల్ బ్లిస్, సుప్రీమ్ బ్లిస్,
1: జ్ఞానమూర్తిం,
0: ది వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యువల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్, వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం,
0: ప్యూర్,
1: అచలం,
0: అన్మోబల్,
1: సర్వది సాక్షిభూతం,
0: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
1: భావాతీతం, త్రిగుణరహితం.
0: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
1: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
0: When that bliss is true nature. Why are you so wicked?
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It's contrary to human life.
1: కనుకని అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
0: Consider that all of us are deities, devatas divine.
1: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
0: Whosoever you love, consider that you love God.
1: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
0: When you do namaskar, understand it goes to God only.
1: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
0: Offer respects, namaskar everyone. Love all.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
0: The hatred will come back to you as reflection.
1: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషము నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
0: The hatred that comes to you as reflection will make you suffer.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
0: Develop love, foster.
1: ప్రేమని మీరు అనుభవించండి.
0: Experience love,
1: జీర్ణించుకోండి.
0: Digest,
1: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
0: The love digested and assimilated must be shared.
1: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
0: This is the chief and the main message of love for this year. You're not human.
1: మనం మానవులం కాదు.
0: We are not human.
1: దైవ ప్రతిబింబాలు మనము.
0: We are the reflections of God.
1: దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
0: So we should lead a befitting life as a human, being the reflection of God.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
0: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ, విల్ బి
1: జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
0: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక వెలమందగా చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవింద దాచుని విస్మరించి నీవే పెద్ద సుగంబు పొందితివి ప్రీతికి తెలుపు మానవా.
0: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ గెటింగ్ గాడ్. వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
1: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
0: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
1: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము.
0: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
1: కొట్టాడుతోనే లేస్తున్నాము.
0: వీ స్టార్ట్ ఫైటింగ్.
1: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
0: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
1: ఇంట్లో బిడ్డలు లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
0: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
1: ఈ పోటీ
0: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్,
1: కొట్టాడుతూ వస్తారు.
0: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
1: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
1: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర చేయాలి.
0: Therefore, parents should get up peacefully.
1: నవ్వుతూ మాట్లాడాలి.
0: They should talk smilingly.
1: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
0: And that will come back in the form of reflection, children speaking, smiling.
1: పిల్లలకు మంచి విద్యలు నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
0: Therefore, if you want your children to be educated, the parents should be angry.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనలో ద్వేషానికే మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Under any circumstances, don't give scope.
1: కొన్ని కష్టాలు వస్తుంటాయి.
0: We have troubles.
1: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
0: We have misery.
1: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
0: Don't be mindful of
1: them. ఏం చెప్పాను మొట్టమొదట?
0: What did Bhagavan tell us?
1: అహం ఏతత్ నా అన్నాను. అహం ఏతత్ నా. నేను ఈ దేహం కాదు.
0: I am not the body. That's what Bhagavan said.
1: అహం ఆత్మను.
0: I am Atma, the spirit.
1: ఏతత్ నా నా నా. నేను ఈ దేహాన్ని కాదు.
0: I am not the body.
1: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
0: I'm not the body.
1: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
0: The suffering, the trouble of the body.
1: ఆ విధంగా దీన్ని సాధించాలి.
0: So I should identify myself with the spirit. You all know.
1: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
0: Bhagavan does and demonstrates to us.
1: ఇది దేహము.
0: This is the body.
1: కానీ I am not body.
0: Bhagavan is not the body.
1: I am Atma.
0: Bhagavan is supreme.
1: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
0: So no trouble of this body will ever bother him.
1: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
0: So many troubles do come.
1: బాధలకు సంబంధించినటువంటి మరి మనం లెక్క చేయకూడదు.
0: You should never bother yourself.
1: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
0: In fact, the body
1: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
0: And it has
1: కష్టం అనుభవించక తప్పదు.
0: It must face difficulties.
1: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
0: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
1: ఇది దేహం యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
1: యొక్క సహజము.
0: But you are the true self.
1: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
0: Follow the nature of the self, ఆత్మ, not of the body, దేహ.
1: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
0: So don't develop body identification.
1: మనినపు కొంప
0: is full of dirt.
1: రోగమున మ్రగ్గెడు సేవక గంప
0: full of afflictions.
1: జాత సంచలనము పొంతు దుంప
0: permeates life after life.
1: సాగర మీద గలేని కంప
0: it cannot cross across
1: the swamp. అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప
0: is full of bones.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనస.
0: Oh, mind never think it is permanent.
1: హరి చింతన ఆచరించవే.
0: Think of God only.
1: దైవ చింతన చేయి.
0: Think of God fervently.
1: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవు ఎందుకు చేస్తావు?
0: Why do you think of the body which is
1: temporary? వస్తాయి పోతాయి.
0: They come and go.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: They are all like passing
1: clouds. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
0: That's nature.
1: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
0: But the quality of ఆత్మ is permanent.
1: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
0: To develop the spirit of equanimity is the quality of the self.
1: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
0: The troubles of the body come and go.
1: ఎంత నొప్పి అయినా కూడాను నేను నడుస్తూనే ఉంటుంటాను.
0: In spite of the pain.
1: అందరిని చూస్తూనే ఉంటాను.
0: In spite of the pain. అందరితో
1: మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
0: In spite of pain, Bhagavan walks, all of us
1: watch.
0: Bhagavan has no feeling like this mine, my body.
1: ఇది నాది కాదు.
0: This is not mine.
1: ఇది కర్చీఫు.
0: This kerchief.
1: ఇది నాది కాదు. బయటది.
0: Kerchief is outside.
1: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
0: It may be dirty. How are you bothered?
1: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
0: It may be spoiled.
1: ఎన్ని కట్టు కడితే నీకేమి?
0: Well, it may be abandoned.
1: నీవి కాదు వస్త్రంవి.
0: And it all belongs to
1: అదే రీతిగాని ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
0: సో ఆల్ ది ట్రబుల్స్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
1: దేహము పాంచభౌతికము.
0: The body is full of sins.
1: దేహము కూలక తప్ప ఎప్పుడు
0: is bound to fall someday.
1: దేహి నిరామయుండు.
0: But the indweller is permanent.
1: కణదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no beginning nor end. Liberation nor bondage.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller is God.
1: స్వయంపగా ఆత్మ సాక్షి అయి.
0: And he remains as witness.
1: ఆ దేహి దేవుడు ఆత్మనే.
0: And that indweller.
1: దానికి రాని దానికి నీవెందుకు యోచించావు?
0: Then why do you think of the body?
1: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
0: Why are you worried of the body?
1: ఈ చింతపడటం మంచిది కాదు.
0: Don't.
1: ఎవరో నిన్ను తిట్టారు అనుకుంటావు.
0: You think somebody accused
1: you. అది నీవు తెలుసుకొని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
0: Then if you go on worrying about all the accusations and charges, don't suffer like
1: that. తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో కలిసిపోయినాయి.
0: The critic who accuses you may say anything, but it will all go.
1: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
0: If all that praises will stay in you,
1: ఏవి నీకు తగలవు.
0: In fact, nothing will touch.
1: ఏవి నీ దగ్గరికి రావు.
0: Nothing will be near you.
1: ఆ రానటువంటి దాన్ని నీవు ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
0: Then why do you worry yourself?
1: This is not mine.
0: This is not mine.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
0: In this sort, you should reject this.
1: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
0: We should develop this eternal principle of truth, then we'll be true human.
1: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
0: Today is the beginning of a sacred year.
1: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: We should first develop sacred thoughts.
1: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
0: Let us spend throughout this year full of sacred thoughts and sacred actions.
1: మాత్రమే వచ్చినది కాదు.
0: It's not being simply limited here.
1: దానికి సంబంధించినటువంటివి.
0: It's related to the whole life.
1: జీవితం పాంచభౌతికము.
0: And if the body is after all senses.
1: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
0: And this body is bound to suffer.
1: పడుతుంది పోతుంది.
0: And it suffers and let it go.
1: ఇది సంబంధం కాదు.
0: And
1: ఈ సత్యశక్తిని నీవు సంపాదించుకోవాలి. అది నీ సాధన.
0: Understand the message of truth. This is
1: సాధన. నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు సాధన చేస్తున్నాను.
0: You say that you take up spiritual practice.
1: జపమాల తిప్పుతున్నాను సాధన.
0: You go on rotating జపమాల talisman.
1: వేళ్లతో జపమాల తిరుగుతుంటాది మనసు ఊరంతా తిరుగుతుంటాది.
0: Only beads go on moving but the mind is round the market. It cannot be japa.
1: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
0: యు సే యు మెడిటేట్.
1: ధ్యానం చేస్తున్నావు కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
0: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
1: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
0: బాడీ స్టడీ
1: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
0: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
1: అట్ట కాదు. నిశ్చలంగా చేయాలి.
0: డూ ఇట్ విత్ ఆల్ స్టెడీనెస్,
1: స్థిరమైనటువంటి చిత్తము,
0: స్టడీ మైండ్,
1: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
0: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
0: The monkey also will have so many
1: కానీ
0: thoughts.
1: అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
0: But it will be able to transform the thoughts.
1: అది మంకీ కాదది, మ్యాన్కైండ్.
0: But it should not be like, ours should not be like
1: కానీ మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ డెవలప్ చేసుకుంటున్నాడు.
0: But today man is developing monkey mind.
1: మంకీ మైండ్ దగ్గరనే చేర్చకూడదు.
0: You should not have that monkey mind.
1: మ్యాన్కైండ్.
0: You should be kind.
1: Man ante etta undali, jaganga oka vidhamaitundi karunato kudi undali.
0: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
1: Prema mudita manase ko.

0: సమస్య రూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్. తాళ,
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate pitch.
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharata.
1: It has three letters. Bharata. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. The tattoo.
0: Bhagamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat.
0: Bharata. Talamto kudratmati. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కూర్చున్నంత నేర్చుకుంటున్నారు.
1: We learn చంగరాజ
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటో తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognizance.
0: ఈ దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying.
1: People start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: Evaru tayaru chesaru?
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగ్ ఇన్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్.
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు పోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ప్రీతి రామః, రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: ప్రేమించేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ, బట్ గాడ్ ఇస్ వన్.
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: Whatever name you say is God's name.
0: అట్టి ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: Have this feeling of synthesis, harmony and oneness. Develop that spirit.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his Divine Discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastaha Kuru Karmani. ಆತ್ಮಸ್ಥಿತಿ ಎಂದು ನಿಲಕಡ ಕಲಗಿ ಕರ್ಮನಾಚರಿಸುವ ಅರ್ಜುನ.
2: ಅರ್ಜುನ, ಯು ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಇನ್ ದ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆತ್ಮ ಅಂಡ್ ಡೂ ಯುವರ್ ಡ್ಯೂಟೀಸ್.
1: ಸ್ವಸ್ವರೂಪ ಸ್ಮೃತಿ ಕಲಗಿ ಎವಡು ಕರ್ಮನಾಚರಿಸುನು ಅಟ್ಟಿ ಕರ್ಮಲು ಅಮೋಘಮೈನಟುವಂಟಿ.
2: Whoever performs work, being fully aware of his own real identity, the works would be very great.
1: Atti karmalu bandharahitamainatuntivi.
2: Such works are free from bondage.
1: Itti karmalanu acharinchutaku indriya nigrahamu atyavasaramu.
2: To perform such acts, control of sense organs is precondition and essential.
1: Itti nigrahamulanu anubhavinchi aanandinchinatunte vaade sthita pragnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita pragna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: sukhadukkamulanu,
2: joy and sorrow,
1: manabhimanamulanu,
2: honor and dishonor,
1: labha nashtamulanu,
2: profit or loss,
1: samuttamuga bhavinchi,
2: considering them with equal mindedness,
1: samayokka swasvarupanu sandhanamulo tanu nimagnudu kavatame sitapragnuni yokka swabhavam.
2: Establishing oneself in the identity of the reality, that is the characteristic of sthita pragna.
1: Samattvam yoga uchyate. Itti samattvamu bhavinchatame sthita pragna yokka swabhavam.
2: It is the nature of sthita pragna to treat everything equally.
1: Mottamodata indriyamulu yokka gunamulanu swabhavamulanu gurtinchina ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, హీ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థితప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ body consciousness, it is impossible to attain that state.
1: Neevu dehi kani dehamu kaadu.
2: You are the indweller dehi and not deham the body.
1: Neevu dharinchunattu vaadu kani dharimpabadetuvanti vastramu kaadu.
2: You are the one who wears the cloth but not the cloth itself.
1: Neevu nivasinchu vaadu kani నీవు గృహము కాదు.
2: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడి ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
2: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
2: ఎంజాయ్మెంట్ ఆఫ్ all impermanent things will give you only impermanence.
1: Anityamainatunti bhogamulu anni kudanu ashantine chekurustayi.
2: Things, pleasures and enjoyments which are not permanent can give you only sorrow.
1: Chanchalamuto kudinatunti oka phalitamulu chanchalangane untayi.
2: Fickle things will lead you to fickle mindedness alone.
1: Kanuka నీవు స్థిరచిత్తుడవై ఆత్మ. శృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
2: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెలించరాదు.
2: యు వుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
2: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ నార్ డు యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
2: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగుని.
2: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
2: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
2: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
2: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు.
1: మంచుకు చల్లదనము సహజము.
2: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువులకు గిట్టుట సహజము.
2: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకును పోవుట దీనికి సహజము.
2: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
2: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట్ట గుర్తించాలి.
2: యూ షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
2: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
2: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
1: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
2: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక నీయందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
2: దేర్ఫోర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ యూ యూ ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్.
1: ఏదైనా లోకములో తన దగ్గర లేనటువంటి వస్తువును కోరటం సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎనీ పర్సన్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్.
1: కానీ తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
2: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
2: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యమునందుంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
2: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
2: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
2: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీ.
1: అనగా ఆత్మలక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
2: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
2: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
2: A number of rishis right from ancient days have made heroic efforts in getting at the sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
2: Once upon a time, king of Greece, Alexander, came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
2: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
1: ఆనాడు దారులు కేవలము.
2: ఎ నంబర్ ఆఫ్ రిషీస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ హ్యావ్ మేడ్ హీరోయిక్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ అట్ ది స్థిత ప్రజ్ఞ తత్వ.
1: ఒకానొక సమయంలో

0: ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
1: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దే వర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
0: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరంలో.
1: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
0: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకుని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
1: ఆన్ హిస్ వే హి ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ స్ప్రెడింగ్ హిజ్ లెగ్స్ అండ్ ఇన్ ఏ ఫ్రీ మూడ్.
0: అతను పూర్ణ స్థిత ప్రజ్ఞుడు.
1: హీ వాస్ ఏ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థిత ప్రజ్ఞత్వ.
0: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
1: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హీ వాంటెడ్ టు అవేకన్ హిమ్.
0: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
1: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
0: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని, అతను మహా గొప్పవాడని, గొప్ప బలవంతుడని, రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
1: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్.
0: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
1: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హిమ్సెల్ఫ్ కేమ్ దేర్.
0: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
1: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హిమ్సెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్ హీ వాంటెడ్ కట్ హిస్ హెడ్.
0: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
1: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
0: ఆ యోగి యొక్క ముఖం నందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
1: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
0: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
1: హీ వాస్ జాయస్.
0: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
1: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్డ్ హిమ్.
0: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
1: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్ సార్ After listening to the threats held out by this soldier that he would cut your head.
0: Samanya manavudu deeniki bhayapadu leka dasudayyo leka saranagatudayyo ee vidhamainte prarthanalakaina kontha palupadtadu.
1: Why are you so laughing so loud? If it were to be an ordinary person, he would immediately surrender, prostrate, ask excuse or do some such
0: kaani neevu navvutaku kaaranam emitannadu.
1: But then what is the reason for your laughing so loud?
0: Appudu ఈ యోగి చెప్తున్నాడు.
1: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
0: నేను సచ్చిదానంద స్వరూపుడను.
1: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్స్ సెల్ఫ్.
0: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
1: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
0: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
1: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
0: అగ్ని కాల్చలేదు.
1: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
0: నీరు ముంచలేదు.
1: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
0: గాలి తేల్చలేదు.
1: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
0: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
1: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
0: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
0: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి

0: భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించటము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
1: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge, and therefore they are not afraid of death. And such a nation I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
0: Itti mahapurushulu భారతదేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దట్ అండ్ దే హావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
0: ముఖ్యముగా ఇంద్రియములు నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెద్ద మార్గములు పడుతున్నాయి.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
0: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
0: తెలియని వారికి అన్ని కష్టమే.
1: పీపుల్ హూ డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
0: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
1: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
0: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
0: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
0: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
0: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థమును తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైరెక్ట్ ప్రిస్క్రైబ్ దెన్ హీ మే టేక్ ఇట్ టెంపరీ హీ మే బి వెరీ హ్యాపీ దట్ హీ హాస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్.
0: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రము కూడా గుర్తించడం లేదు.
1: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఈ రోగము తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
1: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
0: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
1: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
0: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖ నివాసం చేస్తుంటారు.
1: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
0: Pedda pedda vahanalanta ninminchukoni danilo prayanam salapuchu idi nenu bhogamulu anubhavistunnanani bhavistaru.
1: They will be having luxurious means of transport and be travelling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
0: Rakarakamainatundi bhojamulu cheyinchukoni ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
1: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
0: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
1: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీఈస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
0: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించటం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
1: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీ ఇస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్, వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీ ఇస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
0: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
1: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ద సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ బికమింగ్ వీక్, హీఈస్ బికమింగ్ డిసీజ్, హీఈస్ ఆల్సో గెటింగ్ ఓల్డ్ ఏజ్.
0: భోగములనే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిందా తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు?
1: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
0: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
1: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్,
0: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
1: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
0: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
1: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
0: తన వాయు ఆయు ప్రమాణమును కూడాను అంత్యం చేసుకుంటున్నాడు.
1: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
0: కనుక భోగములు తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
1: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
0: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము, కానీ ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ, బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
1: ఎ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఎ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
0: అతని దగ్గరికి వెళ్లి అస్తము చూపించాడు.
1: హీ షోడ్ హిస్ హ్యాండ్.
0: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
1: ద అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ఈస్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
0: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
1: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
0: మరీ కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
1: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యు విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆనర్.
0: మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం.
1: హీ వాజ్ హీ గాట్ ఎ లిటిల్ మోర్ జాయ్.
0: మరీ కొంతసేపు చూచి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
1: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
0: Anade than prime minister ga inattiga aanandinchadu paapam.
1: He felt so happy as if he became the prime minister that very day itself.
0: Tadupari rishikan chuchi neevu goppa sirisampadalato tulutuvutavu annadu.
1: After a while he just said that you are going to just have a lot of wealth and property.
0: Children
1: and children.
0: Marinta aanandinchadu paapam. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
1: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ జస్ట్ అబ్జర్వ్డ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
0: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
1: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
0: దీని అంతరార్థం ఏమనగా ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ ఎంత భోగభాగ్యము అనుభవించినప్పటికీ ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమిటి?
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యు మే హావ్, వాట్ ఎవర్ చిల్డ్రన్ యు మే హావ్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, వాట్ ఎవర్ ఆనర్ యు మే గెట్, బట్ ఇఫ్ యు డు నాట్ హావ్.
0: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థిరములు ఎట్లవుతాయి మనకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యు?
0: ఎంతమంది రాజులు, ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
1: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
0: నిరత సత్యప్రభు హి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
1: హరిశ్చంద్ర who ruled this particular land, has he, had he not to go?
0: Yella lokamuliyile yesu sri nalaraju tana venta bhoomini konuchuchanana.
1: King Nala, who ruled all over the world, could he take a part of the earth with him?
0: Hrudayamunaku alankriti cheyu madhata sirimoota kattuka janukajanana.
1: Mandata, who was a shining example of Krutayuga, could he take anything with him?
0: Jaladi chetu katti alanaati sriramudi pudugu pai unnavada.
1: King Rama, who constructed, who built the bridge across the ocean. So many kings have gone.
0: ఒక్కరుని వెంటకొని పోవరు ఈ ఉరివి తలము.
1: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హార్స్.
0: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
1: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
0: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
1: If you think and reflect over the past and the history of the mankind, you will be able to just understand how impermanent things
0: are. సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
1: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
0: నీ యందు ఉన్నవి బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
1: Whatever you are having inside you, you see them externally.
0: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
1: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
0: అదే సత్యం శివం సుందరం.
1: That is సత్యం శివం సుందరం, truth, auspiciousness and beauty.
0: కనుక అట్టి సత్యానికై నీవు తగినటువంటి ప్రయత్నము చేయి.
1: Therefore, for attaining such permanent truth, you make an effort.
0: అట్టి నిత్య స్థానమునకై తగిన ప్రయాణము సలుపు.
1: For such permanent place, you make an effort to travel and reach.
0: అట్టి సుందరమనేటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు పొందు.
1: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Discharge your duties.
0: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికీ అర్జును యుద్ధములో దింపాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ ఆల్ దీస్ వేస్ టు అర్జున అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, హీ మేడ్ అర్జున ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను శిరసా వహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Keep all your attention and concentration in me and obey my command. Discharge your duty.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై కాయము నీకు ధరించడం.
1: For the purpose of discharging your duties, body has been given to you.
0: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
1: For making your body and the time sacred, you have to take up your duties.
0: Karma valane janmam labhinchinadu kanuka karma dwarane ni janmam sarthakam chesko.
1: Only on account of action you have got this birth, and by action itself you sanctify this life.
0: Lokamulo arane deepamu okkate unnadi.
1: The only light which does not get extinguished in the world, there is only one.
0: Adi atma,
1: and that is atman.
0: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ఎలక్ట్రిసిటీ, దీస్ బల్బ్స్ బర్న్.
0: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
1: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్, దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
0: ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ యు హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్, ది ల్యాంప్స్ లైట్.
0: తైలము ఖర్చు అవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
1: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్, ది లైట్ సీజెస్ టు. ది
0: టార్చ్ లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
0: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
1: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ పవర్, యుల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బ్యాటరీ.
0: సూర్య చంద్రాదులు అగ్నిలు కూడాను వారికి ఎట్టి కరెంటు అవసరం లేదు, ఎట్టి తైలము అవసరం లేదు, ఎట్టి బ్యాటరీలు అవసరం లేదు. కానీ వారు కూడాను ప్రళయ సమయం లోపల వారు కూడాను చీకటిని అనుభవిస్తారు.
1: సన్, మూన్ అండ్ ఫైర్ విచ్ డు నాట్ నీడ్ ఎనీ సచ్ ఫ్యూయల్ బ్యాటరీస్ ఆర్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ,
0: వారు కూడాను తమ యొక్క ప్రశాంతిని కూడా కోల్పోతారు.
1: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
0: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏ మాత్రం.
1: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
0: మరి పిచ్చివాడా, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
1: ఓ డియర్ చైల్డ్, ఫర్ ఎ పర్సన్ హూ కెన్ పౌండ్ ది మౌంటన్స్ ఇట్సెల్ఫ్, వాట్ టు స్పీక్ ఆఫ్ స్మాల్ పీపుల్.
0: సూర్యచంద్రాదులో ఇట్టి నశ్వరత్వాన్ని పొందే సమయంలో నీ జీవితం ఏమిటి?
1: When sun and moon themselves are likely to
0: నీ భోగములు ఏమిటి?
1: వాట్ టు స్పీక్ ఆఫ్
0: యువర్ దేహాభిమానం ఏమిటి?
1: యువర్ బాడీ కాన్షియస్,
0: నీ బంధుమిత్రుల యొక్క శోకం ఏమిటి?
1: ది గ్రీఫ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
0: ఇది కేవలం అజ్ఞానములో మునిగిపోతున్నావు.
1: యూఆర్ గెటింగ్ డ్రౌన్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
1: యూఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టీయర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
0: లేము,
1: అరైజ్,
0: జాగ్రత్త గలవు, మేలుకొమ్ము,
1: బికమ్ అవేకన్డ్,
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత,
1: అరైజ్, అవేకన్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
0: అని చెప్పారు.
1: దస్ కృష్ణ టాట్ అర్జున.
0: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
1: సన్ అండ్ మూన్ ఆర్ షైనింగ్ ఇన్ ద వరల్డ్.
0: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింప చేయవచ్చును, కానీ భగవంతుని ప్రకాశింప చేయలేవు.
1: సన్ అండ్ మూన్ మేక్ light and provide illumination for the world, but they cannot illumine God.
0: Deepamulu aa inti andunnatvanti yokka padarthamulu prakashimpa cheyavachune, kaani bhagavantunni prakashimpa cheyalevu.
1: Lights inside the house may illuminate the objects inside the house, but not God.
0: Aithe suryudu chandrudu agni prakashistunnaru anekuntadi manaku ye vidhanga telustundadi?
1: How are we understanding the fact the sun, moon and fire are burning?
0: దేని ఆధారంతో మనము ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
1: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
0: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
1: We have been able to recognize this through our eyes.
0: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
1: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
0: Aithe kannulu ee yokka prakashamto ivi prakashistunnayi.
1: These eyes, with the help of what are they shining and able to see?
0: Manamu nidrinchinappudu leka andhulainatunte vaari endo oka vidhamainatunte yokka telivitetalu pragna prakashistu untundadi.
1: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
0: Kanuka kannula kante buddhi maha pragnato kudinatvantadi, prakasamto undinatvantadi.
1: Therefore, more effulgent than the eyes is intelligence.
0: Oka chinna kata,
1: one small story.
0: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
1: One blind man and one lame man, they became friends.
0: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
0: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
1: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
0: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
0: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
1: ద వన్ హూ ఈస్ బ్లైండ్ అండ్ హూ ఈస్ హ్యావింగ్ ఐస్, హీ వాజ్ ఏబుల్ టు జస్ట్ డైరెక్ట్ ది అదర్.
0: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
1: ఇన్ దిస్ వే విత్ ది హెల్ప్ ఆఫ్ ఈచ్ అదర్ దే వర్ ఏబుల్ టు జస్ట్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ఫర్ బెగింగ్.
0: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
1: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ వర్ అవైలబుల్.
0: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
1: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
0: ee kannu leni vaadu cheppadu, anna evaranna kaapala geetla unnaremo jagrataga chusko annadu.
1: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
0: Aa evvaru manushulu kanipinchaledra annadu.
1: He said there is no one in the sight.
0: దానికేమైనా కంచికించి గట్టి ఏమైనా గేటుగీటి పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
1: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
0: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు, కొన్ని తినేసి పోదాము అన్నాడు.
1: దిస్ లేమ్ పర్సన్ సెడ్, దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్
0: డు. గుడ్డివాడు చెప్పాడు, అన్నా ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలు అయితే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
1: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్ దీస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిట్టర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
0: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
1: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
0: Kanuka kannulaku buddhi prakashanni andistundadi,
1: therefore intelligence lends shining and effulgence to the eyes.
0: Aithe buddhi ki ye prakasham nunchi idi buddhi prakashistundadi,
1: then how from which is this intelligence getting its power?
0: Idi aatma yokka prakasham tone buddhi prakashistundadi.
1: Intelligence is shining on account of and from atma.
0: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi,
1: therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
0: kaani manu itu nundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
1: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
0: Suryachandradulu prakashanni anubhavinchadaniki kannulu pradhanamu.
1: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
0: Kannulanu prakashimpa cheseetuvanti buddhi.
1: It is intelligence which is making the eyes see.
0: Buddhini prakashimpa cheseetuvanti atma.
1: It is atman which is making intelligence shine.
0: Kattapadiki atmane gamyamu.
1: Therefore the goal is atman.
0: Atmane main switch.
1: That is the main switch.
0: Kanuka atti atmanu neevu aaradhinchumannadu.
1: Therefore such atma you please worship.
0: Ee atmane lakshyam nandunchukomannadu.
1: Keep atman in your view.
0: ఈ ఆత్మను లక్ష్యం నందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
0: స్థిత ప్రజ్ఞుడు. అనగా మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసేదానికోసమే ఉపయోగపెట్టుంటారు.
1: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
0: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞ అంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
1: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
0: అది ఎట్లనగా
1: ది ఎక్స్ప్లెనేషన్ కింద
0: అందరూ మేలుకున్న సమయంలో స్థిత ప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
1: ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇస్ డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవేక్ స్థిత ప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
0: అందరూ నిద్రించే సమయంలో స్థిత ప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
1: స్థిత ప్రజ్ఞ వుడ్ బి అవేక్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
1: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
1: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే పీపుల్ హు హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
0: ఈ అర్థాన్ని స్థిత ప్రజ్ఞగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మెన్లు వీరందరూ స్థిత ప్రజ్ఞల కిందనే చేరుతారు.
1: ఇఫ్ వీ టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థిత ప్రజ్ఞాస్.
0: అది కాదు సరైనటువంటి అర్థము.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
0: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
1: All those people who base their lives on this impermanent world, they will be fully awake to this world and its objects.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థిత ప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
1: స్థిత ప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
0: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
1: ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి అలైవ్ టు ది బ్యూటీ ఆఫ్ ది ఆత్మా, దే విల్ బి
0: హ్యాపీ. సంబంధమైనటువంటి ఒక జగత్ విషయం లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్, దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ అవేక్.
0: అనగా ఆత్మ లక్ష్యంతో జీవించేటువంటి వాడు జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని.
1: దేర్ఫోర్ స్థితప్రజ్ఞ ఇస్ వన్ హూ ఈజ్ స్లీపింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హూ ఈజ్ ఫుల్లీ అవేర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్.
0: కనుకని స్థితప్రజ్ఞుడనగా సర్వసంగ పరిత్యాగి అన్నిన్నీ త్యజించి ఎక్కడో అరణ్యమును చేరటం కాదు.
1: దేర్ఫోర్ స్థితప్రజ్ఞ డస్ నాట్ మీన్ ద వన్ హూ హాజ్ రినౌన్స్డ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ హాజ్ గాన్ టు ద ఫారెస్ట్.
0: నీవు అన్ని పనులు చేయి,
1: యు డూ ఆల్ ద వర్క్స్,
0: నీ జగత్ సంబంధమైనటువంటి వృత్తుల్లో నీవు ఉండు,
1: యు డూ లివ్ ఇన్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు యువర్ డైలీ,
0: కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యం ఉంచుకో.
1: బట్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ యువర్ అటెన్షన్ ఆన్ ఆత్మన్.
0: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
1: దెన్ ఏ డౌట్ మే అరైజ్, సచ్ పీపుల్, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సచ్ పీపుల్ టు డూ ది డైలీ వర్క్స్.
0: మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానంలో ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
1: ఇఫ్ స్థితప్రజ్ఞ టేక్ టు దట్ యాటిట్యూడ్ అండ్ డూ నాట్ డూ ద వర్క్, దే వుడ్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ ది
0: ఆర్గనైజేషన్ ఉద్ధరించి ప్రకాశములో ప్రవేశింప చేయడానికి స్థితప్రజ్ఞులైనటువంటి జ్ఞానులు వీరు ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి.
1: స్థితప్రజ్ఞ అండ్ దిస్ వైజ్ మెన్ విల్ హావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే విల్ బి ఏబుల్ టు ఫాలో దట్.
0: వారి కర్మలతో ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ, ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
1: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
0: కనుకనే అర్జున, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
1: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
1: యు ఆర్ ఎ క్లోజ్ పర్సన్ టు కృష్ణ.
0: ఆప్తుడవు.
1: యు ఆర్ డియర్ టు
0: బంధువులవు.
1: యు ఆర్ ఎ రిలేటివ్ ఆఫ్
0: బావవు.
1: యు ఆర్ బ్రదర్ ఇన్ లా.
0: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తును నిరూపించాలి.
1: ఐ వాంట్ టు ప్రూవ్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యు ఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటివ్.
0: అంతరాత్మను హృదయం ఉంచుకునే కృష్ణుడు.
1: Keeping all this inner significance in the heart, Krishna
0: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainatunti yokka aatma tattvanni prakatinchadaniki pravesha pettadaniki nenu poonukunnanu annadu.
1: Krishna told Arjuna, I'll only use you as instrument, you will be instrumental in my doing a number of things for the world.
0: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
1: వాట్ ఎవర్ కృష్ణ హాజ్ అటర్డ్ అండ్ టోల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ సెట్టింగ్ ఎన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దట్ ఇన్ యూ హాస్ గివెన్.
0: తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ, కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
1: బై టీచింగ్స్ ఆఫ్
0: ముందు ప్రవేశించుతాడు.
1: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ,
0: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
1: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్
0: అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు,
1: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
0: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున
1: therefore in that particular context only Krishna told Arjuna,
0: edo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raaledu.
1: Arjuna, I have not accepted the charioteership of your chariot because I like it, I am enthusiastic and I love that particular thing. It's not because of that.
0: Arjuna, nee gurrambulu tholunnatte paniki nenetiki naa intilo leve gurrambulu.
1: It is not for the sake of the horses of this chariot that I have come. Don't I have the horses within me?
0: Kanuka naaku aa gurral leka ratham leka edo nee rathanni nee gurralni tolalanani uddeshamto vachinattu ga nu bhavistunnavu. Nenu unnatundi aaradugula vyaktini kaadu.
1: You may be thinking that I don't have the horses or I don't have the chariots of my own and therefore I have taken up this foot.
0: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహములో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
1: Your this body consciousness is saturated with you and it is in your blood.
0: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమే నీ ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
1: I am enacting this entire play in order to see that you are far removed from body consciousness.
0: ఎవరితో కూడా నువ్వు ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు.
1: God doesn't have any liking to be described and praised by anyone.
0: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
1: Arjuna was just addressing Krishna as brother-in-law throughout.
0: ఒకానొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
1: కృష్ణ once told Arjuna on the banks of Yamuna in the sands, Arjuna, I don't like to be called brother-in-law for nothing at all.
0: Without lokamulo bhagavantuni aneka mandi varnistu untaru pogudutu untaru.
1: In the world a number of people will be praising God.
0: కానీ ఈ పొగుడుతలు భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
0: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
1: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
0: కానీ కారణం లేని పొగుడుతలు,
1: praise which does not have sufficient reason,
0: అర్థం లేనిటువంటి పొగడతలు,
1: praise which does not have any reason,
0: కేవలం పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పారు.
1: It is only like the perfumed water.
0: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
1: Perfumed water can be only smelled, but it cannot be taken as drink.
0: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
1: Such praise you may be only hearing, but you will not be able to take it to the heart.
0: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
1: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
0: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
1: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యూ టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
0: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
1: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
0: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
1: Therefore he said, I really want to become your brother-in-law, and offered Subhadra in marriage, and he became brother-in-law to Arjuna.
0: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
1: Offering Subhadra in marriage to Arjuna, Balarama did not like.
0: కట్టకడపటికి ఈ పెళ్లి సమయంలో కూడాను బలరాముడు లేడు.
1: Even during the marriage time, Balarama was not there.
0: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
1: He went to a forest.
0: అప్పటి నుంచి కూడా నువ్వు కృష్ణుని పైన కూడా నువ్వు బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
0: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
1: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
0: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
1: This is true nature of man.
0: ఏది తలస్తాడో అది చెప్పాలి.
1: Whatever you think he you have
0: ఏది చెప్పునో అది చెయ్యాలి.
1: Whatever you say you will have to do it.
0: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
1: Divinity is unity of thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
1: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశము చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
1: హీ టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ విల్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ, అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
0: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై,
0: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
1: I am not this body.
0: నీవు దేహస్వరూపుడు కాదు.
1: యు ఆర్ ఆల్సో నాట్ ద బాడీ.
0: నీవు నేను దేహిని.
1: We are both of us are the indwellers, dehi.
0: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహ భ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
1: Once you recognize this particular fact that you are not deha, you will not be having deha bhranti or body consciousness.
0: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
1: Body is mean and temporary.
0: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: God is permanent and eternal.
0: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
1: You are not the cloth, you are the one who wears that cloth.
0: కనుకని దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవ సనాతన.
1: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
0: అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం.
1: This world is impermanent and this world is full of sorrow.
0: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది, కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
1: As this world is impermanent and not
0: ఎవరిని ఆశ్రయించుకోవడము ప్రయోజనం లేదు.
1: There is no use in taking refuge.
0: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
1: All these people will be
0: changed. ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక దైవం ఒక్కడే.
1: The only sixth quality which an entity is God who does not
0: understand. అతనే ఆరని దీపము. అతనే ఆరని దీపము.
1: He is the one lamp which does not get extinguished.
0: ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
1: You take shelter in it.
0: అదే పరంజ్యోతి.
1: That is paranjyoti.
0: అదే జీవనజ్యోతి.
1: That is jivanajyoti.
0: అదే అఖండ జ్యోతి.
1: This is akhanda jyoti.
0: అదే అద్వైత జ్యోతి.
1: This is also the light of advaita.
0: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధము గావించి ప్రకాశింపచేశాడు.
1: కృష్ణ మేడ్ the heart of Arjuna which was full of impurities, he purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, murti.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the idol meant the one, everyone that's born has a form, murti.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది?
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, murti.
0: Meere murti swaroopulu.
1: They have forms.
0: Aithe itti murtulaku chaitanyamu, daya, prema, karuna, sahanamu, sanubhuti ityadi aacharanayamainatundi sadgunamulu untunnayi.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: Kani idi evaru kodunu kaadani cheppaleru.
1: None can deny this.
0: Konni shila roopamuluga untunnayi.
1: Some forms are idols made up of stone.
0: Indulo chaitanyam leka, sahanam leka, prema leka, kadalika leka, aanandam leka, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches పొడవు 4 inches వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: We have 100 rupee currency note, 6 inches.
0: And 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యాండ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యాండ్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేన్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడా ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు మొట్టమొదటి ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ 6 తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఈజ్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానందాది, ఎటర్నల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హెస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్.

0: ఆత్మానందం.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా, అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: ప్రతి మానవుడి యందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరియస్ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదములకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ
1: ఆ
0: అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందుకును వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూల్స్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధం.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద
0: మాస్టర్. ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోని ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి

0: స్మరిస్తూ ఉంటారు.
1: దేర్ఫోర్ బికాజ్ దే లైక్ ద వెరీ నేమ్ రామ, సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి,
1: శివరాత్రి,
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మా ద సెల్.
0: దీనిని హంస గాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హం అనగా తాను,
1: హం మీన్స్ ఐ,
0: సో దైవము,
1: సో దట్ గాడ్,
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం,
1: సోహం,
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హ్యావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్.
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూచినప్పుడు,
1: when this finger directs you to the flower,
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూచినది చూపించినది వ్రేలు.
1: So that which is shown is the flower, that which shows is the finger.
0: దైవము చూపబడినటువంటిది,
1: God is shown.
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: the idol that directs to God.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించరాదు.
1: So we should not forget these idols.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: We should not consider them as
0: life. జడమందుకున్న చైతన్యం ఉంటుంది.
1: There is awareness there even in this skin.
0: ఈ చైతన్యములైనటువంటి ఒక జడము ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: Without this awareness consciousness there cannot be inert matter.
0: ప్రతి అణువునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: And every atom has got this awareness.
0: సర్వ రూపములందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడమని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్ట్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్,
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమున మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్. సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి,
1: వన్,
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: We are forgetting lakhs and lakhs of mistakes that we commit for ourselves.
0: అది ఒక్కటి.
1: That's one mistake.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: That's the reason why we forget God.
0: పరుల అణుమాత్ర దోషంబు పెద్ద చేయు.
1: In fact, we consider a fraction of a mistake committed by others.
0: పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటాం.
1: A small mistake committed by other man,
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుంది.
1: Pointing to the mistakes, minute mistakes in others.
0: తన యందు ఉన్నటువంటి లక్షల దోషాన్ని కూడాను
1: the innumerable mistakes in you
0: దాచి పెడుతుంటారు.
1: And you hide them.
0: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: Hiding our own mistakes and considering mistakes of others might distance us from God.
0: ఎప్పుడూ పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to be in search of faults in others.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈ నాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ
1: in this world, wherever you see,
0: పరుల దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకని అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us are
0: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: so we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని
1: we have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరుల దోషాన్ని వెతికేటువంటి వాడు ఆ పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వానికి తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదోషం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: having been born a man,
0: మానవత్వాన్ని ధరించి
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being?
0: కర్మలు ఆచరిస్తున్నాను కదా.
1: What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావంను పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities
0: and
1: getting rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sanaga sakaleshwarya swarupam.
1: Sa, a very form of different forms of wealth.
0: Atti sakaleshwarya swarupam ainatvanti aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware.
0: Dananu manam penchukunnappude adhe mana dhanam.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Okku kontamandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarini chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact, your peace is protecting you.
0: Kopamunu tanu champukovali.
1: Therefore, you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relief.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ సో హై అండ్ అదర్ సో లో.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ గాడ్?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there we have.
0: దాన్ని మేటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
1: And if we are after that, we'll be.
0: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాము.
1: You want to catch a bus.
0: అది సకాలానికి రాకపోతే,
1: if it does not come there at
0: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సు రావటం లేదే.
1: Buses are not reaching at the right
0: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values, we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైన పోయినవాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should you?
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకుందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో మనల్ని చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is the life of death. We have to develop love. We have to grow truth. Today we find falsehood. Lie is everywhere.
0: Satyam.
1: Truth.
0: Naluku pranam.
1: And that is the very life of the tongue.
0: Dharmamu.
1: Righteousness.
0: Chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa. Hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose
0: our heart. చంపుకున్న వారం అయిపోతాం.
1: And we'll be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: So we have to know the basic truth that everyone is immanent within us.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
1: the sacred teachings
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: to teach you these things on sacred
0: night. శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణకువ అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్ అణకువ హ్యూమిలిటీ
0: అనగా సి ఇది సి
1: లెటర్స్
0: ఎత్తు ఏకుండాగినపోతే అది అణకువగా కనిపిస్తుంది.
1: The letter C on the top, you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా just raises his ugly head, it is
0: shava. అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయత అనేటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేట్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్, వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు,
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances, follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: నువ్వు క్వైట్ గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time.
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being, I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: వీ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku podalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarudu vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death.
0: అసత్యం అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
1: ఏంటి? Dear, so what for?
0: ఇంతకాలం రత్నం చేసే ప్రయోజనం ఏమిటి?
1: ఐ అడ్హియర్ టు ద ట్రూత్.
0: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: ఆల్ ద ఓత్ ఇన్ ద వావ్ ఐ హావ్ టేకెన్ ఇస్ జస్ట్ గాడ్.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: సో హీ థాట్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: దెన్ ఓ గాడ్ టీచ్ మీ గుడ్ నాక్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: గాడ్ గేవ్ హిమ్ ఏ గుడ్ థాట్.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: హి సెడ్
0: నాయన ఏది చూచెనో అది పలుకదు.
1: ఓ పర్సన్ that which has seen cannot say.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: వాట్ దట్ సేస్ కెన్ హస్ నాట్ సీన్.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి చెప్పేది మరొకటి.
1: Therefore the one sees the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి
1: then Ishwara incarnate.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said this kind of escape is yoga.
0: పౌలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే చెప్పేది నోరు.
1: It's the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue has no eyes. And eyes watch. And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes the very harm will harm
0: you. నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody. Tomorrow you have to face the consequence.
0: Kanukane neevai neevu apakaralu penchukunna vaadu avtavu.
1: You are harming unto yourself only.
0: Apakaram cheyavaddu.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
1: నెవర్ బి ఎ ట్రైటర్ టు ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడా ప్రాకృతమైన జగత్తుది.
1: ది క్రిటిసిజం అక్యుజేషన్ దే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ రిప్రజెంట్ ద వరల్డ్లీ ట్రెండ్ వరల్డ్లీ పాత్.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ నెగటివ్ క్వాలిటీస్.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపకు నువ్వు చేసే పనులు ఇవే.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ వాట్ ఇస్ దిస్
0: సిచువేషన్. చదువులు ఏమి ప్రయోజనము.
1: వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యడు కూడా మందమతుడు.
1: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్
0: మెంటాలిటీ. తన చదువు చదువు తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam kruratvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: to what community race you belong to. I belong to the race of humanity.
0: ఆ జాతిని మంచి మానవ జాతిగా తీర్చిదిద్దుకో.
1: And see that you shape and mold the humanity
0: into perfect.
1: You belong to human society race.
0: కరుకనే అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We have to make every effort to uphold the human value.
0: ఈ మానవ జాతి ఏది ప్రాణములు.
1: What are the life principles?
0: నీతి నిజాయితీలు ప్రాణములు.
1: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
0: నీతి కలుగు జాతి.
1: The race with honesty.
0: నిజమైన జాతిరా.
1: It is a true race.
0: అది మన జాతి.
1: That is our.
0: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునే.
1: Without this నీతి, the morality, you cannot call it jati, that is nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: Ee morality lekapothe emi chesi prayojanam ledu.
1: Without morality, whatever you do, it will be in vain.
0: Manam neethigalanu bratakali.
1: So we should lead an honest life.
0: Adi nijamainatvanti okka eeshwarathvaniki prabodha.
1: That is the main teaching of the divinity.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ భారతీయస్ to express and to experience that the same God dwells in everyone.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: The culture of Bharat is summed up in this word.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat, the main principle is to make you experience unity in diversity.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: ఎక్స్టెండ్ పాసిబుల్,
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకొని,
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ ఎ వే అవుట్,
0: వారిని కూడా క్షమించి,
1: వీ హావ్ టు పార్డన్ దెం,
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: The real divinity lies here in showing them that right direction.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఆధ్యాత్మికం అనగా
1: spirituality means
0: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి,
1: first killing the animal quality,
0: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: Transforming the humanness, the human quality in you into the divine.
0: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
1: There is animality in every
0: man. మొదట ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: First we have to kill the bestial quality.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: it has to be killed.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: And we have to transform the humanness, human quality into the divine.
0: ఆధ్యాత్మికము.
1: This is true spirituality.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: spirituality man
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: Not merely knowing self.
0: మన యందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: we have to distance animality.
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: And becoming one with the divine is true spirituality.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది
0: ఎండ్ అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీ వన్ ఇస్ ఆధ్యాత్మిక
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి
1: అండ్ యూ హావ్ టు గెట్ ఇంటూ దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు
1: think as they like but don't be bothered of it
0: dharmaraju mahasabha lokala kurchunnadu
1: he sat there in his court
0: duryodhanu ishtamochinattuga cheptunnadu
1: duryodhana was speaking as he liked
0: kattagalaku krishnunni nindistu vachadu
1: and he went on blaming even krishna
0: agratamulam ni udavadiki krishnudike
1: and krishna has no authority deserved
0: this krishna agratamulam teeskodaniki arhude kaadu
1: he said krishna is not eligible to receive
0: ani అనేక రకములుగా దూషించాడు
1: అండ్ హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్
0: అప్పుడు ధర్మజ చాలా బాధపడ్డాడు
1: ధర్మజ ఫెల్ట్ సో సాడ్
0: నా ప్రభువును ఇంత గొప్ప సభలోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే
1: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్ హీ ఫెల్ట్ సో సాడ్
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది
1: వాట్ రైట్ హాస్ హి
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే
1: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్
0: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి
1: దేర్ఫోర్ హి షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిసీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు
1: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ
0: కృష్ణ
1: కృష్ణ
0: ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు
1: just blaming you are smiling
0: kaani meeku navvu ostundemo kaani naaku chaala dukhanga undi
1: annaru you may smile but I feel like crying
0: pichivada dharmaja
1: ఓ బ్యాంక్ క్యాప్
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కాని నాకు కాదు
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు లొంగాలి
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యు బీయింగ్ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్ నీకు
0: అపకారం చేసిన వారు కాదు
1: బై క్రిటిసైజింగ్ యు ఆర్ హెల్పింగ్
0: నీకు తోడునీడే నేను వాడాను
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యు
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు
1: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి దేర్ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్
0: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్
0: స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు
1: Krishna, do you deserve the salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoobondato challalaadinnadu harinchinanduka addaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja, chaaluniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: Pogadukona boku chaalinchi mooyi nooru.
1: Don't praise Krishna anymore. Shut up, he said.
0: Shut up annadu.
1: Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు
1: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే
1: అండ్ హీ నోస్ ఆల్
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు
1: దో హీ నోస్ ఆల్
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి
1: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్ వాట్ ఇస్ ది యూజ్
0: నోరు మూయి అన్నాడు
1: సో యూ షట్ అప్
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్
0: ఎక్కువ ఇతరులపైన దూషించకూడదు
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ
0: మౌనం కలహం నాస్తి అన్నారు
1: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్
0: వాడు చేస్తే చేసినాడు
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు
0: నీవు వాడికి చేయవద్దు
1: యు డోంట్ డు ఇట్
0: ఎవరు నీకు అపకారం చేశారో
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యు
0: వారికి ఒక వందనం ఇచ్చేసే
1: యు జస్ట్ పే రెస్పెక్ట్
0: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు
1: అండ్ డోంట్ రిటాలియేట్
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు నీవేమంత గొప్పవాడవుతావు
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు
1: యూ సే దట్ అదర్స్
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్
0: చేయవద్దు వారు చేస్తే చేసుకొని
1: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే
0: నీవెవరికి అపకారం చేయవద్దు
1: డోంట్ హార్మ్ ఎనీబడీ
0: అందరి క్షేమాన్ని నీవు కోరు
1: wish for the well being
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు
1: దట్స్ అవర్ డైలీ ప్రేయర్ లోక సమస్త సుఖినో భవంతు
0: అందరూ సుఖంగా ఉండాలి
1: ఆల్ షుడ్ బి హ్యాపీ
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది
1: when all are happy you can be happy
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వి షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్
0: ఎవరు మనకు
1: దేశం టు హ్యాపెన్ టు ఎనీబడి
0: ఈ లోకంలో దేశమే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్
0: ఈ రోజు దేశులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్
0: విశాలమైనటువంటి యొక్క హృదయము
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్
0: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని
1: and then you do what you like
0: అలాగే అర్పితం చేయి
1: and you offer
0: ye hrudayam nosakitavu yesa naaku magidi danine arpintu magita murti.
1: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
0: Paraga yeremi detti nee paadarchanakunu
1: what else can I offer unto you
0: anjalakintu andukovayya neevu unnadu.
1: Oh God, I join both of my hands.
0: నీకు హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: I give you back the heart that
0: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
1: I don't have anything new.
0: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
1: I got all those that you gave
0: me. నీకు అందిస్తున్నాను.
1: I give you back that you gifted me.
0: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: That is a big gift you have given.
0: అది ప్రేమ ప్రేమ ప్రేమ.
1: That is love and love alone.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: And that love I have to share.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: And to share this love in me with others, I
0: have to ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: ద మ్యాన్ విత్ హేట్రెడ్ జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ ద వైఫ్ అండ్ చిల్డ్రన్
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదట మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సీక్రెట్
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో
0: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యు విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది ఎంత భవ్యమైనటువంటిది ఎంత సున్నితమైనటువంటిది
1: సో సాఫ్ట్
0: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
1: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్
0: నీ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్ క్రిటిసైజ్ అదర్స్ put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are happy.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others
0: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
1: Then only you can find happiness in you.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: Then you can develop this human nature.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు
1: today
0: శివరాత్రి.
1: శివరాత్రి.
0: శంకర రాత్రి.
1: శంకర రాత్రి.
0: శంకర దినము.
1: And this is
0: శంకర అనగా చెప్పినానే శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం ద డివైన్ థాట్
0: చిదానందము
1: ఎటర్నల్ బ్లెస్
0: ఆత్మానందము
1: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని
1: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్
0: ఆత్మానందాన్ని
1: bliss of the self
0: brahmanandanni
1: the supreme bliss
0: nityanandanni paramanandanni advaitanandanni
1: non dual bliss
0: abhirthi panchukundam.
1: We have to develop them more and more.
0: Appude nee manavattvanni poorthi sunithamainatundi manavattvanni gadipina vaadu avtam.
1: Then only the human life becomes sacred and redeemed.
0: మానవుడిగా పుట్టి
1: అండ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్
0: హీనుడిగా నీవు బ్రతకూడదు.
1: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
0: మైండ్ క్రూరత్వము
1: అండ్ దిస్ ఎనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్
0: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: By harming, you become an animal.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: You are an animal, not a cruel animal, wild animal.
0: మానవుడు.
1: You are a human being.
0: కనుక ఇతరులను ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: So don't make anyone to suffer.
0: ఇతరులను ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: Don't suffer anybody.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
1: Then you will be happy, doubly blissful.
0: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: Every time God says, let things happen as per your wish.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తూ దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్
0: ఆ చెడ్డ నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్ not suffer for ourselves, that we should lead a happy blissful life.
0: మనం చదివిన చదువుకు కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: And we should also maintain the quality of an educated
0: మానవత్వానికి కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
1: We should also respect the human nature.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: And we should be respected.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: We should respect everybody.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: Then only you will be respected in turn.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: We should respect and be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: Without respect the others, you will never be respected.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
1: You respect and be respected.
0: అది నిజమైన మానవత్వము.
1: That is the true human life.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
1: You love and be loved.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: All our education is for this purpose, to cultivate virtues.
0: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మనం పాటు పడటం
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
0: డిసిప్లిన్ అంతా కూడాను కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్?
0: ఒకనక్కడ ఎప్పుడు ఏం ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman, is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు
1: బట్ ద వాషర్మన్
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: ఈ గోడపైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వారికి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: earlier time? Kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature, prakruti.
0: Prakrutini aaradhana cheyatam tappu kaade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain,
0: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kodanu andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte
1: kaadu, not on this
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ఫ్యూల్? సర్వ ప్రాణములను
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్. మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
0: ఈ భూమాత గోమాత,
1: అండ్ ఆల్సో ద కౌ వాస్ రివర్డ్ యాజ్ మదర్,
0: వేదమాత,
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
0: కన్నమాత,
1: and physical mother.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
1: These four forms of mother have got to be revered.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: We have to respect and worship the mother, the physical mother, the cow the mother, the scripture mother.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: And worshiping of God is most important. దైవారాధన అనేటువంటి
0: సన్నగిల్లి పోవడం చేతనే,
1: because there is no worship or thinking of the Lord,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: We find the whole world is in chaos.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: We find misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: The self confidence is gone.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: What for is the life without self confidence?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతిని పొందుతారు.
1: You will have peace and prosperity. And there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace, peace, peace, try.
0: దేనికి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం పలుకుతున్నావు?
1: What for?
0: ఆది భౌతికము,
1: physical,
0: ఆది దైవికము,
1: mental,
0: ఆధ్యాత్మికము,
1: and spiritual.
0: ఈ మూడింటి యందు మనకు శాంతి కావాలి.
1: We should have peace in these three realms.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: Physically we should be peaceful.
0: మనస్సురీతిగా శాంతి కావాలి.
1: Mentally we should be peaceful.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: And spiritually we should be peaceful.
0: ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: When there is peace in these three levels, you will be peaceful.
0: Peace, peace, peace, peace. Peace ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer
0: ప్రపంచంలో
1: world?
0: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace, peace, peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి,
1: chant glory of God,
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికి అంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: The sacred energy that you are going to have,
0: అది ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: That is the true sign of the divinity.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: Who is Ishwara?
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: Ishwara, the divine, moves about freely like air.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
1: just as air is all pervasive,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి,
1: so also God is all expansive.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ దెర్ కెనాట్ బి ఎనీ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ లిసన్ టు దిస్ వర్డ్ ద సన్ ఆఫ్ భారత్
0: విద్యార్థులారు
1: స్టూడెంట్స్
0: ప్రేమ అను పదము తెలియని మానవుడు లేడు
1: దేర్ ఇస్ నో హ్యూమన్ హూ డజంట్ నో దిస్ వర్డ్ లవ్
0: విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ లవ్
0: ప్రేమకు ప్రేమయే సాటి
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లే
0: దీనిని వర్ణించుటకు భాష లేదు
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హి వుడ్ నాట్ ఫైండ్
0: వొకాబులరీ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసః మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ
1: Therefore, love is beyond the comprehension of the mind and the description by word.
0: Anirvachaneyam prema annadu Naradudu.
1: Narada said, love is indefinable.
0: Itti vachanamunaku bhavamunaku talampunaku atheetamainatundi prema tattvanni samanyamaina manavudu prakrutamaina jeevitamulo bhautikamaina jagattunandu ee reetiga pondagaladu. ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మేనిఫెస్ట్ ఇన్ ద డివైన్
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది
1: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టు
0: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది
1: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్
0: ఇంతియే కాదు ఆల్జీబ్రా నంబర్ వంటిది
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటుంది
1: యు మే పుట్ ఎనీ నంబర్ అనేది

0: destroyed, but it remained same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Inaadu bhautika jagattunandu praaptamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavulu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kadu.
0: It's not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrula prema gani, talli biddala prema gani, leka bharya bhartala prema gani, ivanni kudunu kevalamu anuragamuniki sambandhinchinave gani, aatma sambandhamaina prema tattvamu kadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kudunu cheppavachchu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchinade kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antastulanu premistunnaru.
0: We love status.
1: Kaani ivanni enta varaku.
0: How long they last.
1: Deham undinanta varaku premistaru.
0: We love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru.
0: We love so long we are in position.
1: Manavattvam anetundi jeevitam undinanta varaku premistaru.
0: So long this human life is sustained.
1: Ivi moodu kudanu anityamu ashashtamu.
0: All the three are temporary.
1: Kanuka ee prema kudanu anityamainatundi.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ అస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: వి టేక్ దిస్ అస్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యూ కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: వై ది హ్యూమన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో దిస్ లవ్ విచ్ ఇస్ పర్వేసివ్ ఎవ్రీవేర్.
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: ది హార్ట్ ఆఫ్ హ్యూమన్ హ్యాస్ బికమ్ బ్యారన్. Barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: It is dirty.
1: కారణమేమిటి?
0: Why?
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: He has filled his heart with worldly thoughts.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: The moment we keep this worldly physical love at a distance, this attachment at a distance, then only you will find this true love originating, which spreads everywhere.
1: Kanuka manavudu ee naadu gurtinchavalsindi emiti?
0: What is it that the human being should know now?
1: Ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
0: The human love today changes every time.
1: Puttinappudu తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ and thinks of his studies and the school later.
1: ee vidya vidhanam nandu aneka vidhamaitmitti uddudukulu tattukoni nettukoni mundu konisagithu vastuntadu.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: Tadupari ee vidyanu vismaristadu.
0: Later he forgets all the
1: gnasthasramulo praveshistadu.
0: Later he becomes a householder.
1: Appudu gnasthasramame నిత్య సత్యమైనట్విధిగా భావించి దానిని లక్ష్యం అందించుకుంటాడు.
0: హీ కన్సిడర్స్ హిస్ ఫ్యామిలీ యాజ్ పర్మనెంట్ అండ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ రెస్ట్.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని ధనమే లక్ష్యమని ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. హీ ఫర్గెట్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ బికాస్ మనీ హిజ్ ఎయిమ్ మనీ హిజ్ హిస్ గోల్.
1: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు కష్టములు దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొకదాని వియోగము ఒకదాని వియోగము మరొకదాని సంయోగము ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ఫినిట్ లవ్.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ వన్ ద చేంజెస్.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించినటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ చేంజ్లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: ద వరల్డ్లీ లవ్ డెల్యూట్స్ యు.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ ఈస్ దేర్ యూ కెనాట్ నో బ్రహ్మన్ ద డివైన్.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: దేర్ఫోర్ ఇఫ్ వై కీప్ అవర్ హార్ట్ ఇన్ ప్రాపర్ పొజిషన్ వీల్ నో దిస్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకనొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ before giving his property to his own son.
1: Kanuka tandriye kumarunaku aasthi ivadaniki enukanchi vestunnappudu indi migitinaatvanti prajalu ichchukune daniki etta siddham avtaru.
0: when father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son,
1: how would he expect others to give property?
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there from top to toe continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: దురదృష్టవశాత్తు ఈ నాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమ రహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో ఏ ఈగలో ఏ దోమలో ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను చదివిన విషయములను గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వి హర్డ్ ఆల్ దట్ వి రీడ్
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: Then only you will have the satisfaction of love.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: దిస్ వాస్ ది ప్రేయర్ ఆఫ్ గోపికస్ ఇన్ దోస్ టైమ్స్.
1: ప్రేమ

శేషముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధల ధారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linki povu.
0: Whereas in a sand,
1: water is absorbed. Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: లైక్ వైజ్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్, ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ అపారెంట్ ట్రాన్సెండ్ యూనివర్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లవ్ అండ్ లవ్ డజన్ సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు దిస్ యూనివర్స్.
1: కానీ లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తత్వములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ అబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The pure love is ఆత్మా.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: Sacred love is ఆత్మా.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Selfless love is ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Egoless love is ఆత్మ.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The love which is
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of its sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: However, if you ask what is the form of this sweetness, you will say it is sweet, and you can say sweet, but you cannot say the form.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటుంది.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్, బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: We have to struggle for such love which is present latent in us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: It is present everywhere all over.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela kolidi sirasulu kalinatunti oka దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: వై వాట్
1: దాన్ని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent, he maintains his peace. Where is Narayana?
1: Sarvula hrudayamu Narayana yokka sthaname.
0: Narayana resides in the altar of the heart of
1: everybody. Kalaku hrudayamanetundi korikalaku ye maatramu avakasam ivatam ledu.
0: So the heart should not entertain any desire.
1: Ee korikalaku avakasam icchetundi emiti?
0: What is the due scope for the desire? It's on the mind.
1: Ide anni vidhamainatundi yokka ee yokka tuntari pannu chestundeetundi.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: Mind is expansive, it is so vast.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్ జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: Prema kudanu ee yokka deeniki lobadi undinatundi kaadu. Manasu jagatruku lobadi undinatundi kaani jagatte premaku lobadi undinatundi.
0: In fact the whole universe is under the control of the mind while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarina aadharanga teeskunnappudu ee chillari devatalanta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command the rest will follow you automatically.
1: Sugrivudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
1: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
1: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
0: హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్
1: విచారణ సలిపాడు. ఎక్స్పెరిమెంటల్ చేశాడు. ఎక్స్పీరియన్స్ పొందాడు.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kani valani champalante valito vijayanni sadhinchalanante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
0: In order to conquer, in order to kill vale, I should have a friend who is mightier, stronger than vale.
1: Appude nenu valani cheyinchadaniki veelavutundi kani valikante shakti takkuvaga undinatuvanti vaanito nenu friendship chesthe prayojanam emiti?
0: Then only vale can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
0: So Rama also examined Hanuman.
1: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchamani koraadu.
0: The strength and the power of Vali are to be seen in Hanuman.
1: Antakante adhikanga nirupinchadu Ramunu.
0: And Hanuman has proved he excelled Vali in every aspect.
1: Appude Ramulu yokka snehanni kori tanakante valikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chesinappude nenu valito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: Okanoka samayam lopala
0: at one time
1: Vali sandhyavandanam aachukunte samayam lopala
0: while he was offering his prayer during twilight
1: aa samayalo ravanasudu vachadu.
0: Ravanasura came.
1: Na sandhyavandanamata emaina vimuktam kalugutundo emo ani vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
0: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
1: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారినందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
1: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతని కంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ,
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుంది విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రం విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నా చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
0: If you wait for a few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు,
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Rama chintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatundi nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవి పడిపోవటానికి కారణమేమిటి?
0: ఇట్స్ ఓకే దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
1: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
1: విభీషణ కొడుకు,
0: హీ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డూ లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హి ఇస్ యువర్
0: ఎనిమీ. తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamenti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undochunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copper ku bangaru ku viluvulu untayi kani bandhanaku maatram viluvu ledu oke bandhane kani naaku aa bandhana kuda akkarledu.
1: I don't want to be chained.
0: Aa sattika bandhana kuda naaku akkarledu.
1: I don't want to be bound to
0: satya mainatundi yokka rama prema tattvam okkati naaku chaalu annadu.
1: I want that pure unsullied pious love for Rama.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: టు ప్రాపగేట్ అండ్ టు షేర్ అండ్ టీచ్ ద పవర్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ విభీషణ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్.
0: కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు.
1: విభీషణ ఇస్ ఎ పాయస్ ఫ్రెండ్.
0: రాములకు సాత్విక మిత్రుడు.
1: ఇస్ ఎ పాయస్ ఫ్రెండ్ టు రామ్.
0: ఇంతకాలం ఉండినప్పటికీ లక్ష్మణుడు కూడా సాత్విక మిత్రుడు కాదు, సాత్విక సోదరుడు మాత్రమే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఎ పాయస్ ఫ్రెండ్, ఇస్ ఎ పాయస్ బ్రదర్.
0: సుగ్రీవుడు కూడాను రజోగుణ మిత్రుడే.
1: సుగ్రీవ ఇస్ వన్ ఆఫ్ ఎమోషన్.
0: జాంబవంతుడు కూడాను తమోగుణ మిత్రుడే.
1: జాంబవాన్ ఇస్ వన్ ఆఫ్ తమోగుణ.
0: సాత్విక మిత్రుడు. రాక్షసుడైనప్పటికీ సాత్వికంగా దైవానికి అతీతం గావించుకున్నటువంటి వాడు విభీషణుడు ఒక్కడే.
1: విభీషణ దో ఎ డెమన్ బట్ హీ రిమైన్ ఎస్ ఎ పాయస్ ఫ్రెండ్ ఆఫ్ రామ.
0: అది కూడాను శుద్ధ సత్వమైనటువంటి యొక్క భావము.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సల్యూట్.
0: ఆ శుద్ధ సత్వం నందే ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Veda.
0: Ide vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Ellabdapuman, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamuga cheptu vachadu. Kaari okati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరతనము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నారు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలము సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని బయలు పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold
0: outside చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: Kanuka, premanu meeru alakshyanga bhavinchi, premanu edo oka samanyamainatiga meeru viswasinchi, itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It's only devotion that gives you power.
0: Itarula maatalu nimpuga nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కో

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a lazy man.
2: చెప్పాడుతారే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: శరణం కీర్తనం

0: నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
1: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
0: ప్రపంచమంతా కూడా ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ వేస్తూ,
1: when all the devotees are singing his glory, where is rest for God?
0: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
1: Thinking so, Narada returned and started teaching.
0: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదు గాని నామరసమైనటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
1: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
0: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
1: While he was talking so, some people felt in a different way and started contradicting him.
0: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
1: These political explanations, the conflicts, have been there then and now.
0: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
1: If anyone says one thing, there are three people to oppose.
0: అప్పుడు నారదుడు చెప్పాడు.
1: Then Narada said,
0: అయ్యా, మీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: Your hand has five fingers.
0: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
0: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
1: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
0: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటాను.
1: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
0: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
1: Likewise, some went to Narada and said,
0: Ayya, మీరు చెప్పినట్టుగా మేము చేస్తూనే ఉన్నాము, కానీ దైవం మాకు కనిపించటం లేదు.
1: We are acting exactly what you are telling us, but yet we could not see God.
0: అప్పుడే ఎంత మాత్రము ఎవరు తలచిన అంత మాత్రమే నేను, ఎంత మాత్రముతో ఎవరు చెప్తున్నారో అంత మాత్రమే నేను.
1: You will be able to experience God depending upon the intensity of your feeling, the way how you visualize Him.
0: వారిని వారికే అప్పచెప్పేది.
1: And He just appears in the way you want Him.
0: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
1: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
0: అప్పుడు తానేం చేసింది, ఏదో భగవంతుని స్మరిస్తూ ఉంటుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
1: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
0: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
1: Likewise, the singing went on.
0: ప్రపంచం లోపల ఒకరు రకము.
1: Each one is of his own type in this world.
0: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలు లేనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
1: Each one follows the method that he relishes, he likes. It is not possible for others to follow. In fact, God, the very same God is present in everyone.
0: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
1: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
0: ఇప్పుడు రాధ నా కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అని కోరుతుండాలి.
1: రాధ ప్రేస్ ఫర్ కృష్ణ, షీ వాంట్స్ హిమ్.
0: కానీ రాధ యొక్క చెల్లెలే ప్రభ ఉన్నాడు.
1: బట్ రాధాస్ సిస్టర్ ప్రభ,
0: ప్రభ అనేటువంటి ఆమె నా కృష్ణుడు వద్దు, నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
1: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
0: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
1: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
0: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
1: Prabha turned opposite to Krishna.
0: Okanadu Radha paadukuntu paadukuntu Vrindavan velutundadi.
1: One day Radha was reaching Vrindavan singing the glory of Krishna.
0: Prabha ane bhakta kudanu vaaru kuda Vrindavan vastunnaru.
1: Prabha and her husband also followed Radha.
0: Ane bhaktaru vadalu petti oka chanamaina ayana undadu.
1: Prabha never stays away from her husband even for a moment.
0: Radha oka chanamaina kudanu Krishnudu vadalipetti undaledu.
1: Radha cannot live away from Krishna even for a moment.
0: Ee vidhanga iruvi bhavam kudanu viruddhamaina margamlo nadustu undali.
1: Therefore the feelings of these two are quite opposed, contradictory to each other.
0: Pogaradu తమాష అడిగింది కృష్ణుడి.
1: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
0: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
1: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
0: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫార్మ్ తరిస్తే మంచిది అన్నారు.
1: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ, షీ ప్రేడ్.
0: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
1: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
0: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నాకు అతి ఏమిటి అనేది ఆమె.
1: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. She started feeling like this, Krishna, you take many forms. If you come in the form of my husband, what will happen to me?
0: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
1: And Radha also reached rather late from the village.
0: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
1: By that time, the husband of Prabha was resting on bed with the blanket over him.
0: Raghu techaru.
1: And they just removed the blanket.
0: Cheppar Prabha, evaru itaru?
1: And then Krishna asked Prabha, who is he?
0: Aame vachi chusindi, ayyo, neenu naa bhartaki ee pichi pettindi. Andariki pettina pichi naa bhartaki kuda pettindi ani.
1: And she was very much surprised. What is it? That my husband is also mad like any other people. Therefore, Prabha said, come on, get up. Then he got up and started replying.
0: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది పొరపడ్డారు స్వామి మిమ్మల్ని చింతగా భర్తని అనుకున్నాను.
1: And he starts telling, I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
0: And she cried.
1: And she cried.
0: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లే.
0: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
1: అండ్ షీ ఫాలోడ్ బై హర్ హస్బెండ్ వెంట్ టు ద పబ్లిక్.
0: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్, సో మెనీ.
0: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
1: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్, హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
0: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
1: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్తనే అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
1: కృష్ణ సెడ్ రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ. And he never said that he is her husband.
0: Anaku chaala talavampulu vachindi.
1: And she was put to shame.
0: Talavanchukoni lopalaku vellindi.
1: She bent down her head and went in.
0: Appudu puravu cheppinatvanti oka maata ilaadu cheptu vachadu.
1: And he started repeating what he said earlier.
0: Radha, neevu naa cheriyalu manasu maarchamani nannu koreyavu kada.
1: Radha, you prayed to me that I should transform the heart of your sister.
0: Brahmavit Brahmaiva Bhavati.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Kalpane atvanti Brahmanu marchali anukuntunte Brahmane ee Brahmanu marchali Brahma swarupam darinchi.
1: Therefore to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
0: Adi vinindi papam Radha.
1: Radha heard this.
0: రూపలికి వెళ్ళింది.
1: She went in.
0: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
0: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
1: But Prabha went on criticizing, accusing.
0: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు?
1: How is that my husband has come this way?
0: అని చాలా దూషించింది.
1: అండ్ షీ అక్యూజ్డ్.
0: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
1: అండ్ దెన్ హీ ఈజ్ దిస్ రిప్లై ఆఫ్ గాడ్, సిన్స్ ఐఎమ్ గాడ్ ఐ హావ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
1: అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ that I am not carried away by the praise or blame.
0: Dushana dvesham tho cheptaru.
1: And one accuses out of hatred.
0: Puja kevalam bhakti tho chestaru.
1: And one praises in the process of worship.
0: Dushana bhushana rendu kudalu okate.
1: In fact the praise and blame are one and the same.
0: Kaga nenu okati gane tarustanu ani cheppi tana aa vidhangane nadustu vachadu.
1: And Krishna considered both alike and has conducted himself that way.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చంద్రికా చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రికా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: ఆన్ ద ఫోర్త్ డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
0: రాజుతో పాటు రావటము,
1: రాజుతో
0: పాటు భజన చేయటము.
1: అండ్ షీ టు దస్ భజన్.
0: ఆ భజన లోపల భగవంతుని తాను నీలం చేసుకోవటం.
1: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్సెల్ఫ్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
0: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
1: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రికా. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మారటం.
1: And the Chandrika could get herself transformed like Radha.
0: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha and as Radha I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి లేని చూపవచ్చు.
1: గాడ్ can play, can will, do any miracle whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
1: But in this Kali age, people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుని చేయడం భగవంతుని.
1: Whether people accept or reject, God's will continue.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: There will be no defects or mistakes in the will of God.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తాడు, కాని దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not be carried away by the magic of words.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
1: As things went on, Prabha could accept like Radha, both are one now.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: both are one now.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: They were praying to Krishna.
0: కృష్ణుడు చాలా లీలామానస విగ్రహుడు.
1: Krishna is the cosmic form of his own, the divine will.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
1: We will not give up, we will not leave Krishna under any circumstance.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: This was declared by Krishna even before.
0: Radha, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
0: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫార్మ్.
0: భగవంతుడు దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి,
1: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: వెన్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ in my hand, in my grip, you may think in any way what it is.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: What I hold is best known to me and not to others.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
0: కృష్ణుడి లీలలు విన్నారు.
1: These are all leelas of Krishna.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ఎనీబడి.
0: కృష్ణుడు వలె వస్తాడు,
1: కమ్స్ యాజ్ కృష్ణ.
0: పాపరు వలె వెళ్తాడు,
1: అండ్ ఈ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
0: పాపరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
1: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్
0: తిరిగి పాపరుడు కాడు,
1: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
0: అసలు కృష్ణుడు కృష్ణుడే.
1: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయడం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: కృష్ణ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్ టు కృష్ణ.
0: కృష్ణుడు ఎట్టి వాంఛలు లేవు.
1: Krishna is desireless.
0: Desires anetvide ledu.
1: He has no desire at all.
0: He kaanchalu athaliki ledu.
1: And he has no ambition whatsoever.
0: అటువంటి కాచర్యం లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: కట్టగలిపటికి రాధ ప్రభు ఇద్దరు కూడా ఒకటే అయ్యారు.
1: ఫైనల్లీ వాట్ హ్యాపెన్డ్ రాధ అండ్ ప్రభా బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభా.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
0: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్ దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభా.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభా.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభా అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభా.
0: బయట ప్రజలంతా పిలిచేది చంద్రిక.
1: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి
1: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
0: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
0: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
1: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
0: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడా భగవంతుని మైండ్ మార్చాలని వాడి మనసు మార్చండి స్వామి ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: God says, I too cannot change.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: Because mind is the mind.
0: మనోమూలం మీద జగత్తు.
1: The whole world, universe depends on the mind.
0: కనుక ఈ యొక్క ప్రపంచం తగుడును మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
1: Therefore the whole universe goes on depending on the mind.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి
1: హావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
0: కృష్ణుడు తన యొక్క కార్యములను తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
1: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిలింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడా కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్ బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
0: కానీ రాయి మార్చరైనా.
1: బట్ కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
0: కానీ మనసు మార్చగలరా?
1: But can they transform the mind and its mentality? It is not possible at all. The nature of the mind remains as it is.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా వాచ్ చేసేస్తున్నాడు, తానే మారి వస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ, బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
0: తానే మారుతాడు కానీ పరులేక మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ for yourself to change your own mind.
0: Kanuka manasu marchutaku margame ledu.
1: There is no path to change the mind.
0: Ilanti paristhitulu endu bhagavantuni yokka vishwasamu manavu endu drudhamuga undali.
1: Under these circumstances one should have strong faith in God.
0: Atuvanti faith drudhamuga undinappude bhagavantudu kuda vaaru help chestuntadu.
1: When our faith is strong, God also will help us.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అది ఒక శక్తి.
1: ఇట్ ఈస్ పవర్.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
0: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైనా చేయవచ్చును.
1: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: ఆ విధంగా రాధా చంద్రకరణ ఇద్దరు కూడా ఏకమైపోయి
1: Radha and Chandrika are one and the same, unified.
0: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
0: వారిద్దరూ కూడా కృష్ణుని కోరారు.
1: Both of them prayed to Krishna.
0: Krishna, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: Krishna, we should reach your Dwaraka.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: Krishna, see that we reach your Dwaraka where you are.
0: Nene vachi teeskonu velthanunnadu.
1: Krishna said, I myself will take you along with me.
0: Ee vidhanga cheppipoyinatvanti Krishnudu.
1: Having said so, Krishna,
0: Pandavulu Kauravulu yokka yuddhamlo gudigudaru.
1: And there was war between Pandavas and Kauravas.
0: Indulo anni cheppina matalanta kuda marchipoyadu ani anukunnaru ee Radha prabhulu.
1: And these people thought that Krishna has forgotten the promise given to them.
0: Unnattu undi oka dinamu ratham vachindi.
1: All of a sudden the chariot reached there.
0: Reached ekkadiki? Dwaraku.
1: And it reached Dwaraka.
0: Dwaraku vellaadu, Krishnudu digaadu.
1: And Krishna got down there.
0: Dwaraka nunchi andaru anni veyi kanulato chustunnaru vacharu.
1: All people were waiting for him with thousands of ears waiting,
0: longing for him.
1: They were very much surprised to watch the chariot there. What has brought him here? Why is he
0: here?
1: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
0: అప్పుడు అనుకున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
0: Prayakrochi varidarni tisukoni Dwaraka vellaru.
1: And then Krishna came, took both of them along with him to Dwaraka.
0: Aa Dwaraka ni enni rakalu aalochinchukunnaru ee Radha Chandrikadu.
1: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
0: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
1: Radha Chandrika only remained there, no one else. All of them have gone there.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: They saw Krishna apart from Radha Chandrika.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: Krishna said, when once I change a person, no one else can bring, can change him.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్, బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: మీ అందరి ఎందుకు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: కిట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
0: Kanuka mano marpulu manavulu valla jarigeyatundi kadu.
1: The changes are not of our making.
0: Kani mantralu valla jarigeyatundi kadu.
1: It is not possible to bring about
0: mantralu valla jarigeyatundi kadu.
1: By mantra or tantra
0: yantramto kodanu butmaradu.
1: It is not possible to bring about change with yantra.
0: Kaduga change ayyinattu kodanu bhagavantulu marchinappude andariki manasu maarutuntadi.
1: The real change possible if only God wills it.
0: Kaduga bhagavantulu emainanu cheyagaladu.
1: God can do anything.
0: Ekkadigainanu vellagaladu.
1: He can reach anywhere.
0: Evarinaina kodanu chesukoni pogaladu.
1: He can know anybody and approach and be him.
0: Kaani evaru tisukoni vellinappudiki అది ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్, హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరూ అట్లది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, none of the names belong to him in reality.
0: Kaani taanu okkade.
1: But God is one. Krishna is
0: ekam eva advitiyam brahma.
1: God is only one and not two.
0: Enduga nenu jeyadu.
1: And he is not two, he is not dual.
0: Okkade gaane unnaru.
1: God is non dual one.
0: Ekkade poyinappudiki ikkade undinappudiki ee desham poyinappudiki God okkade okadu.
1: You may be anywhere, you may go anywhere, you may be whatever you may be, but God is present in you all the time.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీఈస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: సో గాడ్ ఈస్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
0: Aa vidhanga meeru chintinchukoni bhagavantu satyamo nityamo nirmalamu niranjanamu.
1: God is eternal, he is immortal, he is ever effulgent.
0: Itti parmatmanni evvaru kuda maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovatam chaala kashtam.
1: Very difficult to understand the divinity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టా పేర్లు మాత్రం మారినాయి కానీ తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Therefore, Bhagavan says God is only one, not two.
0: రెండుగా లేదు.
1: He's not dual.
0: కానీ కొంతమంది భావించవచ్చును దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: It is all the change in your mind, but God is changeless.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది.
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవద్గీతగా మారుతుంది.
1: And that divine love will make you experience divinity.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: With divinity you can accomplish, you can attain, achieve anything.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమందికి సందేహిస్తుంటారు.
1: You doubt divinity. And you question the divinity. Some people do it.
0: కాని ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: We can never question the will of God.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: And we think that we have changed the mind of God, that God has changed our mind. We think so.
0: కాని భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless. It is uniform. It is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంటూ కంప్లీట్లీ బెండ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బావ్.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ బిల్డ్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్.
0: ఏమైనా చేయగలడు.
1: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి జాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకమైన చేయొచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైం.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యం ఎంత కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: భగవాన్ సేస్ దట్ ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ దిస్ డే.
0: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్స్ అంతా తెలుసుకున్నట్టు.
1: అండ్ వన్స్ యూ నో ది డివినిటీ యూ విల్ బి నోయింగ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
1: This factor you should know.
0: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: Never change like that.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: If you are changeless, you will receive God's grace infinitely.
0: గాడ్ లోపలనే మీరు లీనమైపోతారు.
1: In fact, you will merge in God if you are changeless and steady.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడాను ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: Aneka mandi yogulu bhogulu jogulu viragulu vairagulu andar kudanu maarpu chendu vacharu.
1: We find many people, aspirants, the seekers, the rich, the affluent, the renunciants, who go on changing.
0: Vaari manasu vela undinappude vaariki tappaga akada darshanamistundi.
1: And if they have the changeless mind, they will have the experience of the manifestation
0: of God.
1: When Bhagavan had been to Hrishikesh,
0: Purushottamananda ani oka sanyasi undeyatundi vaadu.
1: There was a celibate renunciant by name Purushottamananda.
0: Purushottamananda ekkada unnadu? Vasishthakevalo untunnadu.
1: Purushottamananda was staying in a cave near Hrishikesh.
0: Vasishthakev.
1: And that cave is Vasishtha cave.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ట కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ ఈ రిమైండ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ కేజీ కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్ యూ యూస్ టు ఆస్క్ వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్.
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునేవాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ యూస్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దాంట్లో కొంచెం నీళ్లు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: యూ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్ట కలిపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ నాట్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయే చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కలిపి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీ వన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూస్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడుపుకునేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్టు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
1: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
0: Darshan Prabhu, Darshan Dev, Darshan Dev.
1: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed. The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there. But Bhagavan went there and he closed his doors. He didn't have enough of strength to get up and open the door. And Kasturi ran behind Swami as Swami was proceeding ahead. Kasturi was relatively quite strong at that time. Kasturi and Bhagavan went there. Purushottamananda was speaking very softly. Now he says, I am Purushottama, the noblest among men.
0: ఉత్తమ పురుషుడైపోయినాను నేను.
1: Now I am a noble man.
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: No one is there to tap the door. Kasturi was there all alone.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి.
1: And he was very happy.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: I am so happy that both of you have come.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ Purushottamananda was inside, called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: And Purushottamananda told Kasturi.
0: Kasturi, మీరంతా లోపల చూడండి. లోపల.
1: He said, Kasturi, you see what all is there inside?
0: అన్నప్పటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: Kasturi, being a journalist, he was quite inquisitive.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపైనే పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైతే నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేల్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పాను.
1: భగవాన్ సెడ్, ఐల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్, ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్, హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద కేవ్, ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagavan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagavan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: And there is also Rajareddy in the company of Bhagavan. He is now there in Bombay.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: Bhagavan told Rajareddy,
0: ఇవో పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: And you keep the slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi all people were waiting for Swami, all dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకొని ఉన్నారు.
1: దే వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: దెన్ దేర్ వాజ్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagavan.
0: స్వామి పురుషోత్తమానంద నిమిత్తమే వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నారు.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని గృహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ను దర్శిస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kulanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kulanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi paddiyanu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ ఫర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తముడే పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andar chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalam nenu rendu dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodamani anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinaratte nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంత సేపు అయినా ఇంకా దేయలేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: But no one should be disturbed.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
0: చీకటి అయిపోయింది.
1: And it was dark.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: And nothing is visible at that time.
0: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
1: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలున్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: Let anyone think as they feel, but
0: Bhagavan
1: is not bothered. I stayed there with
0: Purushottamananda. Evare anukunnaru naake em bayam ledu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: రెండవది నేను పురుషోత్తమ దాసంలో రెండు దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.
0: And
1: Bhagavan gave happiness, bliss to everybody that assembled.
0: Me andari happiness and I am happy. Nanu.
1: Bhagavan said, if you are all happy, I am happy.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసారు.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయేతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట్లా ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్

0: ఎవ్రీబడి టు జాయిన్ భజన.
1: ఈ విధంగా అనేక మంది శిష్యులు చాలా పరితపిస్తున్నారు.
0: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: మనసు కారణమన్నిటికి మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే షడ్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్మలు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: Iviye nyaya vaisheshika sankhya yoga purva mimamsa uttara mimamsa mulani aru.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purvamimamsa and Uttar.
0: Yoga,
1: Purvamimamsa and Uttaramimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamulanu vivarinchavalanannanu vastuvulanu prakatinchavalanannanu deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything, we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu, ityadi konni niyamitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: జ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: There are 4 types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee 4 pramanamulu kuda chetanu manavuni endundinatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu gurtimpajesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopanni nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కాని ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిని వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ డిఫరెంట్

0: in times because of different processes we do
1: nature differently. కాదుని చెప్పడానికి వీలు కాదు.
0: But we cannot negate.
1: ఇది ప్రత్యక్షమే.
0: This is direct.
1: పాలు పెరుగుగా మారింది.
0: Milk has become curd.
1: పెరుగు వెన్నగా మారింది.
0: The curd gave
1: వెన్న నెయ్యిగా మారింది.
0: Butter became ghee.
1: ఇది దేనిలోనా తిరిగి మరి చేరదు.
0: This ghee will not become anything else later.
1: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే
0: the butter that came out of buttermilk
1: ముక్కలు తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
0: The butter will never mix up with the buttermilk.
1: పాలలో వేసినా కలవదు.
0: It will not dissolve even if you keep
1: milk. ఇదే ఉంటుంటాయి.
0: It remains as it is.
1: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
0: Where
1: పాల నుంచి వచ్చింది, పెరుగు నుంచి వచ్చింది, మజ్జిగ నుంచి వచ్చింది, తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
0: This butter came out of milk, came out of curd, came out of buttermilk, but it will never get dissolved. దీనిని
1: న్యాయమీమాంసం అని కూడా చెప్పవచ్చు.
0: This also can be said న్యాయమీమాంస.
1: అనగా మీమాంసం అనగా
0: మీమాంస meant
1: ఏ మాంసమో కాదు.
0: Is no meat anyway.
1: వస్తువు యొక్క చివరి నిష్కర్షణే మీమాంసము.
0: The end that you arrive at in discussion is మీమాంసా.
1: నెయ్యి పూర్తి అయినటువంటిది కట్ట కనపడి అంశము.
0: ఘీ ఇస్ ద ఫైనల్ స్టేజ్.
1: నెయ్యిని మనం ఏమి చేయగలము?
0: What can you do with the ghee? You must partake.
1: మరొక అంత్యము లేదు.
0: It has no further
1: end. పాల యొక్క అంత్యము నెయ్యే.
0: The end of the milk is ghee.
1: అదే చివరి నిష్కర్షణే మీమాంసం అన్నారు.
0: The final stage is మీమాంసా.
1: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
0: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
1: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: The principles of న్యాయ are explained by Gautama.
1: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
0: The one who taught this న్యాయ
1: సూత్రములన్నిటికూడను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడా మరొక పేరు.
0: This is another name గౌతమ శృత.
1: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
0: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
1: ప్రమాణకర్తలు, ఆనాటి పరిశోధన కర్తలు, ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
0: There is no comparison between those people that investigated, experimented and those present.
1: ఆనాటి యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి
0: those that investigated in those times have crossed the mind.
1: దాని తరువాత ఉన్నతమైన మనసును సూపర్ మైండ్ ను దాటి
0: they crossed even super mind.
1: ఆ సూపర్ మైండ్ తరువాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి
0: they crossed even the higher mind.
1: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి
0: ఫ్రమ్ హయ్యర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
1: ఓవర్ మైండ్ ను కూడా దాటి
0: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
1: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
0: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
1: ఈనాటి వైజ్ఞానికులు
0: ద మోడర్న్ సైంటిస్ట్
1: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
0: They remain in the low mind.
1: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
0: not able to understand significant divinity.
1: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
0: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
1: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
0: You have not discovered anything new which you haven't.
1: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
0: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్, దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
1: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్త జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
0: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
1: పదార్థములతో కూడినటువంటివి.
0: That's full of matter.
1: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
0: But the scientists of those days has got the spiritual content.
1: కనుక ఈనాటి వైజ్ఞానికులు
0: so modern scientists
1: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
0: what all that is discovered by science
1: విశ్వసించలేకపోతున్నారు.
0: They're not able to believe.
1: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
0: Whether you believe it or not, they are true perfect truths.
1: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి
0: you pride yourself because of this low wisdom.
1: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
0: You forget even this that self which is the divinity.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
1: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
0: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
1: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
0: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే.
1: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
0: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
1: విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
1: కొంతమంది అల్ప బుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
0: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
1: మిడుగురు పువ్వు ఉంటుంటుంది.
0: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
1: ఇది చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
0: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
1: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
0: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
1: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
0: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్ హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
1: అంటే
0: జస్ట్ లైక్ గ్లో వర్మ్.
1: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
0: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
0: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్
1: పరిశోధన చెయ్యాలి.
0: వి షుడ్ ఎంక్వైర్.
1: కేవలం యంత్ర పరిశోధన కాదు.
0: నాట్ మియర్లీ మెకానికల్.
1: మంత్ర పరిశోధన కాదు.
0: నాట్ ఎంక్వైరీ, మెషిన్
1: పరిశోధన.
0: బట్ ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్.
1: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
0: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్.
1: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
0: The inquiry with the machine is low.
1: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
0: If the machine is spoiled, you lose the result.
1: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
0: Who discovered the machine?
1: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
0: They are just.
1: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
0: Today you know well.
1: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
0: Many scientists have discovered the computer.
1: ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
0: What sort of a thing is computer?
1: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
0: It is rubbish.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్.
1: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
0: ఇఫ్ యూ కీప్ ద డాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్.
1: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
0: యాజ్ యూ కీప్ ద మెటీరియల్ సో యూ గెట్.
1: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
0: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ ఆన్ ద ఫీడింగ్ దట్ యు కంప్యూటర్.
1: ఏమైనా కొంత పొరపాటు జరిగినా
0: if there is any mistake in feeding at the computer
1: pramadame pramanam kaadu
0: everything is danger no result
1: ee computer lo marks anta kuda no results telipetuvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai
0: the results announced by the computer sometimes declared fail those who passed and vice versa
1: kanuka ee yantra pramanamulu anta kuda alpa pramanamule
0: therefore the standard of the machine is low
1: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే. నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
0: దేర్ఫోర్ ది వన్ హూ హాస్ రిటన్ ది ఎగ్జామినేషన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది హార్ట్ ఇస్ ట్రూ వన్.
1: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
0: వీ ఫైండ్ దిస్ ఫూలిష్ స్టాండర్డ్స్ ఆన్ ది రైజ్.
1: దీనన్నిటికీ మనసే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు మనసుకు మనం కారణం.
0: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్.
1: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
0: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
1: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
0: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
0: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
1: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
0: దేర్ఫోర్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హార్ట్.
1: సరైన న్యాయము.
0: దిస్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
1: కానీ ఈనాటి న్యాయము
0: బట్ ద మోడర్న్ నాలెడ్జ్
1: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ రన్స్ ఇన్ ద కాంట్రడిక్టరీ వే.
1: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
0: జస్టిస్ ఇస్ వ్యూడ్ యాజ్ ఇంజస్టిస్, ఇంజస్టిస్ యాజ్ జస్టిస్.
1: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
0: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
1: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
0: కెన్ దట్ జస్టిస్ బి
1: ఇలాంటి న్యాయస్థానంలో న్యాయస్థానంలో అవుతాయా?
0: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
1: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
0: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ ఇట్ ఈస్ వెన్ యూ స్ట్రై స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
1: ఇట్ న్యాయం కాదు. ఆనాటి కాలంలో
0: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్.
1: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద The justice is established in those times.
1: ఏ మతములో కూడాను ఇలాంటి న్యాయము సక్రమమైన మార్గాన్ని అనుసరించింది.
0: Every religion speaks of the justice in this proper direction.
1: హజ్రత్ ముహమ్మద్, ఇది ముహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
0: ముహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
1: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్ష ఇచ్చేటువంటిది ఆనాటి ముహమ్మద్ మతములు.
0: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
1: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్,
0: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
1: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
0: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
0: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
1: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
0: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
1: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
0: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ద వెరీ సన్, he just asked to be 100 lakhs.
1: న్యాయం,
0: this is justice.
1: తన పరా భేదం లేకుండా సర్వులకును సమానమైన శిక్ష.
0: Without any distinction, my people and others, same punishment.
1: కాని 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
0: After 50 whiplashes, the son fell and died.
1: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
0: Then he was cremated.
1: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
0: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
1: ఆ సమాధి పైన కొట్టండి అన్నారు.
0: He said, let this storm receive the whiplash.
1: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
0: What sort of justice, what sort of sanctity there?
1: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని,
0: today we have the feelings, my
1: people another.
0: If others 10 years of imprisonment,
1: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
0: If they are my people, the court will just
1: paper గా చూస్తుంది.
0: That's what we see in the paper.
1: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
0: They will also show you the ways of escape.
1: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
0: The justice is not the one which has got this knack and low feeling of devices.
1: న్యాయము న్యాయమే,
0: justice is justice.
1: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
0: It was Gautama who taught this న్యాయ.
1: ఇది న్యాయ దర్శనము,
0: this is న్యాయ దర్శన.
1: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
0: ఇన్ దిస్ న్యాయ దర్శన, ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
1: రెండవది అనుమాన ప్రమాణము.
0: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
1: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
0: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
1: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
0: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
1: లేదు, కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
0: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
1: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
0: You find the smoke.
1: అగ్ని కనిపించటం లేదు.
0: You don't see the fire.
1: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
0: Basing on the smoke, you believe the fire present there.
1: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
0: You find foul smell.
1: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
1: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
0: Though you don't see the form, you see the nature and decide. That is called the proof based on doubt.
1: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
0: This proof based on doubt is needed.
1: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
0: in this divine nature,
1: కేవలం ఇంద్రియముతో కూడినటువంటి యొక్క దేహముతో,
0: the body with the senses,
1: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
0: ద మైండ్ విత్ ద హార్ట్,
1: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
0: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
1: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
0: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
1: విషయాన్ని ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
1: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
0: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
1: ఇంకా ఉపమాన ప్రమాణము.
0: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
1: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
1: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
0: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
1: సముద్రం ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఓషన్.
1: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
0: యు గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద వాటర్.
1: అలల నుంచి నురుగు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫామ్.
1: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
0: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యు ఫైండ్ ద సీ వాటర్.
1: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి ఒక ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
0: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
1: పారమాత్మికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
0: ప్రాతిభాషికమనగా
1: నురుగు,
0: వ్యావహారికమనగా
1: జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
0: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే
0: out of this paramarthika the ocean water
1: pratibhasikamoneetundi alalu aavirbhavistunnayi.
0: You find the waves pratibhasika
1: aavirbhavinchinatundi pratibhasikamoneetundi alalu ende
0: out of the waves pratibhasika
1: prakrutamaneetundi oka nurugu untundali.
0: You find the form the prakruta
1: kanaka paramarthikamu pratibhasikamu vyavaharikamu vyavaharikame nurugu.
0: Therefore this vyavaharika the physical is form.
1: ee pratibhasikamaneetundide ala.
0: This pratibhasika is wave.
1: పారమార్థికమే సముద్రము.
0: పారమార్థిక ఇస్ ఓషన్.
1: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
0: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టాండ్.
1: కేసు ఏ విధంగా నిర్ణయాలవుతున్నాయి?
0: హౌ డు యూ డిసైడ్ థింగ్స్?
1: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
0: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
1: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
0: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్,
1: సత్యాన్ని గుర్తించడానికి
0: to know the truth
1: ee vidhamainatundi upamanalu chaala avasarame.
0: These examples are very essential.
1: Kanuku nenu amitanga upamanalu cheptuntanu.
0: Swami gives many many examples.
1: Ee upamanala chetane
0: because of the examples
1: satyanni manam gurtinchadaniki veelavutundi,
0: would be able to recognize truth.
1: Akkado chudu chandamama untundadi.
0: There you see the moon.
1: Ee kantiki kanipinchinatundi chandamamanu,
0: the moon you see,
1: andarane chandamamanu,
0: the moon whom you cannot catch,
1: ye vidhinga chupadaniki veel avutundi.
0: How is it possible to see?
1: Adigo akkada undatundi ekkado chustadu kaadu kaadu aa chettu paina untundadi chudu, aa gutta paina untundadi chudu, aa midde paina untundadi chudu ani cheppinappudu appudu chakkaga drishti andulo prasarinchestundi.
0: When you say there is moon, where do you look? You look all around. Therefore look on the top of the tree, look on the top of the staircase.
1: Chandra mamanu vreelito chupinchinattuga
0: just as the moon is directed to the
1: finger
0: with the examples
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
0: Those things which could not be comprehended by the mind could be taught.
1: దీనిని ఉపమానము అన్నారు.
0: This is called upamana or example.
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
0: Then the direct proof.
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
0: This is the proof of the sound.
1: ప్రత్యక్షం,
0: డైరెక్ట్,
1: అనుమానం,
0: డౌట్,
1: ఉపమానం,
0: ఎగ్జాంపుల్,
1: శబ్ద ప్రమాణం,
0: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
0: ది శబ్ద ప్రమాణం,
1: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
1: ఈ సత్య ప్రమాణమును,
0: దిస్ ట్రూత్,
1: ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్,
1: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
0: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad-gita, Upanishad,
1: ee pratyaksha pramanamulu cheta em avutundi, ee pratyaksha pramanam ye reethiga manaku sambhavistundi.
0: How do you experience the direct proof?
1: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
0: We should subdue the nature of the senses.
1: Chuchina kannulaku,
0: the eyes that see,
1: ninna chevulaku,
0: the ears that
1: listen, manasuku,
0: and the mind that
1: thinks, vicharinchinatundi buddhiki,
0: and the intellect that discriminates,
1: atitamaina sthitini povali.
0: We should go beyond.
1: అందువల్లే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: Therefore the intellect is beyond the senses.
1: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the sakala
1: sound. విద్యలు నేర్చి
0: having a point
1: of education,
0: you can be successful in congregation.
1: Sakala vidyalu nerchi sabhajayinchagavachu,
0: having acquired all forms of education,
1: iradamandu poravachu,
0: You can also fight in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: Having been born as a king, you can rule the kingdom.
1: Hema godanamulliyavachu.
0: You can also offer the cow and the gold.
1: Gaganamandunna chukkalu lekkagonavachu.
0: You can count the stars across the sky.
1: Chandramandalamaina cheravachu.
0: You can reach even moon.
1: Ashtanga vidyalu anni nerchagavachu.
0: You can acquire all the 8 forms of knowledge.
1: Kani.
0: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అస్తేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ 8 ఫార్మ్స్ అస్తైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్నేదు. నిత్యం కూడా మనం శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore, of all this, it is singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోట్ ఇస్ సింగ్ ఇన్ గ్లోరీ,
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బాసమ్ భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ proof of sound.
1: Kanuka ee manavattamlo nyaya vicharanaku nalugu vidhamulaitundi pramanamulu bodhisthu kadapadadi shabda pramanamu.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways. The final is
1: pramanamulu endukodanu nyayamu samanamainatundi antarvahiniga pravahisthu vachindi.
0: And this nyaya justice is inner current in all the four.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: manamu shabda swarsha anaitundi dantho మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్ మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్గా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్గా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: That bhuvaha, which is all pervasive.
1: Vibration,
0: that vibration,
1: pranasakti,
0: is the life force.
1: E pranasakti anetunte yokka vibration ekkada nunchi aavirbhavistundadi.
0: Where from the vibration of life force
1: suvaha
0: originated?
1: Pragna nunchi aavirbhavistundadi.
0: It is out of suvaha awareness.
1: Not awareness, radiation.
0: Is not awareness, is radiation.
1: Radiation nunchi vibration, vibration nunchi materialization. Ee vidhanga sambandham erpadutundi.
0: So it is out of radiation, vibration, thereafter materialization.
1: Deenine bhur bhuvasvaha annaru.
0: This is called bhur bhuvasvaha.
1: Ee vedamanandu.
0: In this Veda.
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: We depict by way of chanting mantras, Rugveda, Yajurveda, Samaveda.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఈజ్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈజ్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈజ్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డూ యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్షిప్
1: విధమైనటువంటి స్వరము శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: దిస్ బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఈస్ సామ.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇదికి ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అదే సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్రస్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: కానీ సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్రస్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేట్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింగింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: యజుర్వేదం మంత్ర పూర్వకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్
1: దీనము కా అని బోధించింది
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్ నాట్ అదర్వైజ్
1: చాలా మందికి మీకు తెలుసును
0: మెనీ ఆఫ్ యు నో
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు
0: మెనీ రిసైట్ పోయమ్స్
1: మాటలు చెప్తుంటారు
0: దే స్పీక్
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామ యూ ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామ నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్
1: అదే ఏదైనా కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట్ పట్టిస్తుంది బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయ లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అప్పుడు నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mine.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాది
0: బట్ ఇఫ్ ఎవ్రీవన్ హెస్ గాట్ డిజైర్ దట్ ఐ షుడ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి వన్ కెనాట్ లిసన్
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ అట్రాక్ట్స్ గాడ్ అండ్ మేక్స్
1: శబ్ద ప్రమాణము
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నో ఉంటున్నవి
0: there are lots of things needed for human life
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: making our heart ecstatic
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then lots of
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యు లిజన్ వన్స్ and understand clearly nothing you need to do in human life
1: karukane ee yokka chaddarshanamanta kudanu
0: all these six darshanas
1: srishti yokka rahasyani nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvanti
0: prove publicize teach the secrets of nature
1: kanuka vidyarthulu ee bharatiya vaangmayamunu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

Subramanyam, Subramanyam, Kanmukanatha Subramanyam.

0: సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవన అధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ peace in this universe and dispels all narrow-mindedness, that which develops unity and the spirit of coexistence, and it is only that education which is the true education that confers all this.
0: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
1: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
0: పుస్తకమును చదివినంత మాత్రమున లభించే ఫలితం ఏమీ ఉండదు.
1: Absolutely, by going through a book thoroughly, there will be no result at all.
0: నీవు ఒక బుక్ అవుతావు.
1: You become a book.
0: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
1: ఇట్ షుడ్ టీచ్ యూ ద వే హౌ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ విశ్వ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఐకమత్యము సహజీవనాధికములు.
1: ఇట్ ఈస్ యూనిటీ ఐకమత్య సహజీవనాది కోఎగ్జిస్టెన్స్.
0: శాంతితో సహజీవనం చేయాలి.
1: వన్ హ్యాస్ టు లివ్ టుగెదర్ ఇన్ పీస్.
0: అది ఏ సరస విద్య.
1: దట్ ఈస్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే కేవలము పత్రికలు చదవటము, కేవలము గ్రంథములు చదవటము, చిన్న చిన్న బుక్కులంతా కూడా చదివి పారవేయటము, ఇవంతా చేయటం మాత్రం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ going through periodicals, reading texts, big books and so on.
0: Idi laukika vidya.
1: This is world education, secular education.
0: Chaala mandi ee naadu jagatnandu ittine chadutunnaru.
1: This is the worldly education that one acquires today.
0: Kaani దానిని విద్య అని చెప్పడం వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఉందిగా, ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ మీనింగ్ ఎడ్యుకేషన్.
0: అది కేవలం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ హ్యాస్ టు ఒరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్.
0: అది ఎడ్యుకేర్.
1: Then it is called educare.
0: Baita vachetundi shabdamu education.
1: All that we get from the exterior outside is education.
0: Educare kunu education kunu chaala vyathyasam undi.
1: There is wide difference between education and educare.
0: Educare anetvatidi chaala foundation.
1: Educare is the foundation.
0: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
1: ఆల్ దట్ రెస్ అబౌ దిస్ ఫౌండేషన్ ఎడ్యుకేర్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ యు సీ అవుట్ సైడ్.
0: అది ఆధారము, ఇది ఆధేయము.
1: వన్ ఈస్ ద ఫౌండేషన్, ది అదర్ వన్ దట్ రెస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
1: ఆల్ ద బుక్స్ దట్ వీ గో త్రూ దే గివ్ అస్ ఓన్లీ ఎడ్యుకేషన్.
0: కానీ మనము ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ మనం చేయాలి.
1: Therefore, along with education, we should also acquire educare.
0: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళాశాలకు 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
1: వాల్మీకి pondered over all the thoughts by constant contemplation and meditation, and then he shared with the rest of the humanity, and then only he publicized it.
0: Bhagavatam kudanu Vyasudu adhe vidhangane chesadu.
1: Bhagavata was composed by Vyasa in a similar way.
0: Ee goppa goppa rishulandaru kudanu edi vata vaaru cheppavarannanu anni vidhala anubhavinchi తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
1: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇది సత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
1: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
0: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ చేయటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానుడు.
1: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
0: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటం వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
1: దేర్ఫోర్ స్పీకింగ్ అబౌట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ అబౌట్ ఎ డివోటీ.
0: ఎక్స్పీరియన్స్ తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
1: దేర్ఫోర్ ఎ ట్రూ బుక్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ రిసీవ్డ్ గాడ్స్ గ్రేస్.
0: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
0: Sita adavilo unnapudu bhagavatune guru ga vachi ame anni bodhinchadu.
1: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
0: Kani dalini ame manasulo pettukoni bayata cheppaledu.
1: He kept her in his mind and never revealed to anybody.
0: Avidani sadhanalo petti sadhistu vachindi.
1: He has put it all the teaching into practice and could attain.
0: Ee vidhamuga aneka mandi bhaktulu patti vishayamlu kodanu bhagavantulu cheppinatvanti dani sadhanalo pettu vacharu.
1: Therefore devotees have practiced what all that God said, what all that God taught.
0: Okanadu ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది, తమ గురువు వచ్చి చెప్పాడు.
1: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్.
0: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
1: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
0: కానీ స్వప్నమే కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
0: కానీ అది పగలాలి అంటే అది కాదు.
1: నార్ ఈజ్ ఇట్ ది డే? నో, సర్టన్లీ నాట్.
0: డే అండ్ నైట్ రెండూ కాదు అది.
1: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
0: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
1: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
0: కన్నులు మూసుకొని
1: షీ క్లోజ్ హర్ ఐస్.
0: యోచన చేస్తూ
1: షీ వెంట్ ఆన్ థింకింగ్
0: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
1: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ది డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
0: రామలక్ష్మణులతో మేము ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వారు.
1: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
0: వీరంతా కూడా కేవలం ఏమీ తెలియనటువంటి పిల్లలు.
1: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్.
0: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ for such innocent children to fight with Rama, who is so great and mighty.
0: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
1: He was feeling very sad within.
0: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
1: Rama will ask the children, come close to him and he will caress them, but he will not be prepared to fight with them.
0: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారి తగినటువంటి గుణపాఠం నేర్పడటం, ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
1: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫాండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
0: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
1: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
0: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కట్టి నీరు.
1: హి వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
0: చూచారు రవుడు.
1: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
0: అమ్మా నీవెందుకు కట్టిదారు కాస్తున్నావు?
1: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
0: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నులు కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి
1: హి సెడ్ ఐఎమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. There is some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
0: అప్పుడు సీత చెప్పింది.
1: Then Sita said,
0: నాయన నేను ఊరికి కంటిన్యూ చేయను.
1: I don't cry just like that.
0: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
1: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
0: అప్పుడు చెప్తాడు లవుడు.
1: దెన్ లవా స్టార్ట్స్ టెల్లింగ్,
0: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
1: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్?
0: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
1: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
0: అతను గొప్పవాడు కావచ్చు.
1: Certainly he may be great.
0: కానీ గొప్పవాడు అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయరు.
1: Such a great man would not do these things.
0: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారు మేమిద్దరు.
1: We too are greater than him.
0: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
1: When you have such sons who are greater than Rama, why do you shed tears?
0: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు.
1: And then Valmiki said, don't speak further.
0: పిల్లలు సామాన్యులు కాదు.
1: Boys are not ordinary.
0: వారు చదువుతమే కాదు.
1: They are not only
0: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
1: They are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad.
0: అప్పుడు ఆమె కూడాను తెలిపింది, అవును నాయన అవును.
1: He also said, yes, it is true.
0: వారికి ఏమీ తెలియదు.
1: They do not know anything.
0: అట్టి అమాయకులైనటువంటి యొక్క బొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి,
1: such innocent children are brought here,
0: నీకు అప్పచెప్పారు,
1: and I have handed them over to you.
0: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
1: The boys are intelligent, no doubt.
0: చాలా వివేకం కలిగినటువంటి వారు.
1: They have got discrimination.
0: చాలా విచక్షణతో నడిపేవారు.
1: They have got the sense of discretion and judgment.
0: అని చెప్పి వెళ్ళిపోయాడు.
1: So saying he left.
0: తరువాత
1: లేటర్
0: ఈ పిల్లలు నిన్ను తరపుకోవడను ఏదో ఒకటి రామును, రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారిని తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా వెంట మంచిది కాదు.
1: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children.
0: సరే వారు యుద్ధానికి వచ్చారు.
1: They are prepared to fight.
0: భరత శత్రుఘ్న ఇద్దరు కూడా వచ్చారు.
1: భరత శత్రుఘ్న ఆల్సో అరైవ్డ్.
0: వారిద్దరూ వచ్చి మీరు చాలా బాలు.
1: యువర్ బాయ్స్
0: ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
1: You don't have any difficulties, you have no knowledge of difficulties.
0: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
1: యు హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
0: మీరు యుద్ధం మానండి.
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
0: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
1: ఇఫ్ యు స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
0: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
1: అండ్ బాయ్ సెడ్ ఎస్ యు బి రెడీ.
0: దేనికి నీ పిల్లలు భయపడలేదు.
1: The boys were not afraid of anything.
0: Yuddham chesaru.
1: They fought.
0: Dantlo Shatrughnudu anaga tanu tammudu ainatvanti vaadu.
1: Shatrughna, the brother.
0: Atanu oka ambu vesadu.
1: And he shot an arrow.
0: Adi ee oka tammudiki tagilindi.
1: It had hit the brother.
0: Appudu tammudu mochipoyadu.
1: And the brother fainted.
0: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
1: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ ఆరో.
0: చెల్లెని మా జానకి దేవి సాధ్యం ఏది?
1: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్.
0: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
1: ప్రైజింగ్ ది చేస్టిటీ ఆఫ్ దేర్ మదర్ దే షాట్ ఎన్ ఆరో అండ్ దట్ మేడ్ హిమ్ ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
1: అండ్ దెన్ కుష ఆల్సో ఫెల్ డౌన్.
0: అప్పుడు భరత శత్రుఘ్న పంపించాడు రాముడు.
1: అండ్ రామాస్ అండ్ భరత శత్రుఘ్న
0: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
1: అండ్ హీ హాజ్ కన్విన్స్డ్ దెమ్ బై యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్.
0: ఈ లోపల సీత పరిగెత్తింది.
1: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
0: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
1: దీస్ ఆర్ యంగ్ బాయ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
0: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
1: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్ టు
0: వీరు చదివేటువంటి చదువంతా కూడా కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
1: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
0: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు.
1: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్డ్.
0: ఆంజనేయుడు వచ్చినప్పటికీ ఈ పిల్లలు రామచరిత వచ్చారు.
1: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ద రామచరిత దే వర్ సింగింగ్.
0: ఆ రామనామం చెప్పేటప్పటికీ హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
1: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్.
0: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
1: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
0: అప్పుడు సీతమ్మ చెప్పింది.
1: దెన్ సీత సెడ్
0: ఇప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
1: అండ్ ఎ ప్రామిస్ వాస్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ.
0: అయ్యో నాయన హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
0: గొప్పవాడు.
1: ఈజ్ గ్రేట్ వన్.
0: హనుమంతుడు ఏదో శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు.
1: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ. హీ స్టాండ్స్ ఫర్ పీస్ శాంత అండ్ హీ స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల.
0: బలవంతం ఉండేటువంటి వాడు.
1: అండ్ ఈజ్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
1: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
0: అప్పుడు హనుమంతుడు వెళ్ళి
1: దెన్ హనుమాన్ వెంట్.
0: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
1: సీత సా హిమ్.
0: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
1: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
0: రాముని బిడ్డలే.
1: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
0: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
1: దే హావ్ కమ్ టు నో ద సఫరింగ్ ఐ హావ్ అండర్ గాన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: తను సంతోషపెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
1: టు మేక్ మీ హ్యాపీ ద చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామ.
0: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించిన రక్షించిన సర్వము అతనే చేయాలి కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
1: దెన్ హి సెడ్ బాయ్స్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ ఏదర్ టు రివార్డ్ యు ఆర్ పనిష్ యు. ఓన్లీ హీ కెన్ డూ నో వన్ ఎల్స్.
0: రాముడు ముందుగానే చెప్పాడు.
1: రామ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్
0: నేను బ్రహ్మతత్వము.
1: ఐ రిప్రజెంట్ ద కాస్మిక్ ప్రిన్సిపల్ బ్రహ్మతత్వ.
0: నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యము సామాన్య మానవులుగా ఉన్నారు.
1: అండ్ ద వన్ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ అపియర్స్ టు బి అన్ ఆర్డినరీ వన్.
0: వారందరూ కూడా జీవతత్వంతో కూడినటువంటి వారు.
1: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
0: ఇది బ్రహ్మతత్వము.
1: బ్రహ్మతత్వ ది డివినిటీ.
0: అది జీవతత్వం.
1: ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వం.
0: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
0: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరాడు.
1: దేర్ఫోర్ హీ కాల్డ్ దస్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ కమ్ క్లోజ్ టు హిమ్ అకంపనీడ్ బై జీవతత్వ హీ వెంట్ టు అయోధ్య.
0: తాను యుద్ధం చేస్తుంటే
1: వైల్ హీ వాస్ ఫైటింగ్
0: వీరందరూ కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామం చెప్తూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ వర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ రామ రామ్
0: రామ రామ రామ అని వారు దాన్ని వల్లిస్తూ వచ్చేటప్పటికీ రాముని కూడా చాలా భక్తశత్రువు చాలా మనసు మారింది.
1: అండ్ వెన్ ఆల్ వర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ రామ రామ భరత శత్రుఘ్న దే వర్ వెరీ వెరీ హ్యాపీ.
0: భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలు చూసి ఇవి ఇలాంటి వారు ఎలా పుట్టారే రామునకు అని తాను చింత చేస్తున్నారు.
1: భరత శత్రుఘ్న వర్ థింకింగ్ టైమ్ అండ్ అగైన్ హౌ ఇస్ దట్ రామ హ్యాడ్ సచ్ బాయ్స్
0: చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చారు.
1: హనుమాన్ ఆల్సో టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
0: అయోధ్య వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఆ యొక్క తల్లి యొక్క అవడబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ హ్యావింగ్ బ్రాట్ అప్ బై ద మదర్.
0: అప్పుడు
1: దెన్
0: తల్లి వచ్చి
1: మదర్ కేమ్
0: నాయన ఇది మీకు మంచిది కాదు.
1: Voice is not proper on your part.
0: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
0: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమే అని చెప్పింది.
1: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ విత్.
0: నీవు ఎట్టి పరిస్థితి ఉండేటప్పటికీ
1: you may be in any circumstances
0: tandri eraatki tandri
1: father is a father
0: kal atti father nu neevu vasam cheskovatam ee cheta kaadu.
1: It is impossible for you to fight with your father.
0: Par iddarni kuda nu avasaramaniki teesukellindi.
1: And both of them are taken away by Sita.
0: Appudu Sita vaari muggarini oka room lo petti buddhi cheptu vachindi.
1: And she kept both of them in a room and she taught them.
0: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
1: బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఐ మే బి సఫరింగ్.
0: ఇదంతా నా మంచి కోసమే కానీ మీకేమాత్రం కష్టం కాదు.
1: ఆల్ దిస్ హెడ్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్, నథింగ్ టు డూ విత్ యూ.
0: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు.
1: ద మోర్ యూ హీట్ ఇట్ ది మోర్ యూ బర్న్ ఇట్ ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
0: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
1: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
0: అదేవిధంగానే జీవశక్తిని కూడాను రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
1: యాజ్ రామ ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్ ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
1: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
0: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
1: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
1: అండ్ రామ వాజ్ విక్టోరియస్, హీ వన్ ద బ్యాటిల్.
0: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
1: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
0: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
1: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
0: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
0: సీత గొప్ప గుణవంతురాలు.
1: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
0: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
1: హర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
0: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ సచ్ సీత టోటల్ లెసన్ టు హర్ సన్.
0: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవచ్చు అని ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి తయారం అవుతున్నారు.
1: He told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance. Rama is no blessed. Rama is verily the manifestation of God.
0: అతను కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
1: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ద హోలీయెస్ట్.
0: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
1: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
0: రాములు వస్తున్నాడు తెలిసినప్పటికి
1: ద మూమెంట్ ద న్యూస్ ఈస్ సెంట్ దట్ రామ ఈస్ అరైవింగ్
0: పిల్లలు చాలా భయపడిపోయారు.
1: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్
0: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
1: Rama himself is coming here.
0: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
1: They were totally fear stricken.
0: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
1: I'm coming to know that Rama is present at a closer distance.
0: పరిగెత్తి వచ్చి రాముడి పాదాల పైన పడ్డారు.
1: Running they fell at the feet of Rama.
0: Rama, నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
1: Rama, we do not know your abilities and capacities and expertise.
0: కానీ మా తల్లి చెప్పటం చేత మేమన్నీ గుర్తించాము.
1: Because our mother told us what you are and that we could recognize it.
0: కనుకనే అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృదు నిజమైనటువంటి యొక్క గురువులు.
1: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
0: Anduvalla aanatam chudunu maatru devini nirantaramu smarinchutunnaru.
1: Since that day mother was highly respected in all esteem.
0: Respect cheyatame kaakunda kodanu aamenu poojinchaaru.
1: She was not merely respected, she was also worshipped.
0: Kanuka లవకుశను కూడాను గుర్తించారు.
1: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
0: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
1: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్.
0: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రులపై ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
1: Therefore, we should never develop hatred towards parents.
0: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: In this Kali age, there is more of hatred towards the mother.
0: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి
1: Then Sita called.
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: What a transformation is there among children.
0: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే.
1: This is all the play, the leela, the will of Rama only.
0: అని చెప్పి పిల్లలను లోపలికిచ్చి
1: And then she called them in.
0: నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: You should not be so harsh and be prepared to fight.
0: వారు పరమాత్మ స్వరూపుడు.
1: And he is God himself.
0: అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: If you are prepared to fight with him, I cannot
0: మీరు ఎవరైనా అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పేటప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంది.
1: I really feel ashamed of you if anyone says that you are my sons.
0: కనుక మీరు ఆ విధంగా చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: And she prevented them from their attempt to fight and she told them in every possible way and brought in transformation.
0: ఇదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
1: Slowly as time went on, Rama could know that they are his sons.
0: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
1: And now it's not the time to drive her out.
0: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్తుంటే కూడా చాలా విషమమైపోతుంది.
1: This is not the time for him to meet her because the whole plan would be diverted.
0: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుకపోయాడు అయోధ్యకు.
1: And then he returned from their battlefield back to Ayodhya.
0: అయోధ్యకు పోయేటప్పటికీ అయోధ్యలంతా కూడా రామరామ అయిపోయింది.
1: ద హోల్ అయోధ్య హ్యాస్ బీన్ టోటలీ చేంజ్డ్.
0: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
1: పీపుల్ ఆర్ స్పీకింగ్ దట్ బాయ్స్ వన్ ఓవర్ ద ఫాదర్ ఇన్ బ్యాటిల్.
0: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు హియర్ దిస్.
0: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
1: అండ్ ఇట్ వాస్ లక్ష్మణ, హీ సెడ్ నో, హీ వన్ ఓవర్ దెమ్ అండ్ రిటర్న్.
0: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
1: అండ్ దెన్ హ్యావింగ్ కమ్ టు నో దట్ దీస్ బాయ్స్ ఆర్ ద చిల్డ్రన్, భర్త శత్రుఘ్న వెంట్ దేర్ టు బ్రింగ్ దెమ్ హియర్.
0: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి
1: యాజ్ పర్ ద రెస్పెక్ట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం,
0: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి,
1: అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఆఫ్ వాల్మీకి వాజ్ ఫుల్లీ నేరేటెడ్,
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పటి లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: రాముడు అన్ని కూడా గుర్తించి,
1: రామ హ్యాస్ నోటీస్డ్ ఆల్,
0: ఇదంతా కూడా నేను చేసిన తప్పేను అని ఒప్పుకున్నాడు.
1: హీ హాజ్ యాక్సెప్టెడ్ దట్ వాట్ ఆల్ హీ హాజ్ డన్ ఈజ్ రాంగ్,
0: అది నా తప్పుని మన్నించి,
1: అండ్ హీ వాంటెడ్ దట్ దిస్ మిస్టేక్ ఈజ్ టు బి ఫర్ గివెన్.
0: ఈ పిల్లలు తనపై ద్వేషం మానవని చెప్పాడు.
1: అండ్ హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గివ్ అప్ దిస్ హేట్రేట్ టువర్డ్స్ హిమ్.
0: వాళ్ళిద్దరిని చేతులు పెట్టుకుని
1: he caught hold of the hands of both the boys,
0: ఆశ్రమంలో ప్రవేశించి
1: and he stepped back into the hermitage.
0: అక్కడి నుంచి కూడాను విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరారు.
1: And then they traveled by flight and reached Ayodhya.
0: ప్రసీతం వారు ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: చెప్పేటప్పటికి పిల్లలందరూ గుర్తించారు.
1: Boys have understood.
0: తమ యొక్క వాక్యం ఈ వాల్మీకి రాసినటువంటి విషయం చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
1: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ వాల్మీకి.
0: వాల్మీకి ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
1: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్
0: లెటర్. కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
1: ద పోయిట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
0: సత్యాన్ని పలికేటువంటి వారు.
1: They just shared the truth only.
0: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
1: There's nothing artificial, no falsehood there.
0: అప్పుడు చెప్పేటప్పటికి
1: when it is said so,
0: అందరూ గుర్తించారు.
1: All have noticed.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
1: To notice the divinity, the humanity, the humanness also helps.
0: హెల్ప్ చేసేసి కళాదురికి వాళ్ళందరూ సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
1: అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, సీతారామ లక్ష్మణ్ ఆల్ ఆర్ హ్యాపీ
0: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
1: ద రామాయణ ఈజ్ కంప్లీటెడ్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
1: దేర్ ఫార్ వాట్ ఎవర్ వీ సే స్పీక్ అబౌట్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్.
0: ఆ ఇద్దరు పిల్లలు సత్యస్వరూపుడే.
1: ద టూ బాయ్స్ రిప్రజెంట్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: తిరిగి లోపల వెళ్లి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
1: అండ్ రామ రిపీటెడ్ వన్స్ అగైన్ స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
0: కానీ మాట్లాడమని చెప్పాడు, కానీ సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
1: హీ సెట్ స్పీక్ ట్రూత్, హీ హాజ్ నాట్ సెట్ టు ఆస్ దెమ్ టు యాక్ట్ ట్రూత్.
0: ధర్మం చెర, ధర్మం ఆచరించు గాని ధర్మం ఉచ్చరించద్దు.
1: వన్ హ్యాస్ టు ఫాలో ధర్మ, నాట్ మియర్లీ స్పీక్ అబౌట్ ధర్మ.
0: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
1: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీడే.
0: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
1: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
0: రామాయణ పారాయణము,
1: వీ హ్యావ్ రామాయణ పారాయణ,
0: భాగవత పారాయణము,
1: భాగవత పారాయణ,
0: సప్తశతి పారాయణము, సప్తశతి,
1: సప్తశతి పారాయణ,
0: ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
1: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీడే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
0: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
1: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామ ఇస్ గాడ్ అండ్ దిస్ వాజ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చిందంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
1: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్, విచ్ హెడ్ హ్యాపెన్ టు లవ అండ్ కుశ.
0: దైవం పైన ఫెయిత్ రావాలి, కానీ
1: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
1: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్, యూ లూజ్ యువర్ ఫెయిత్.
0: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
1: దేర్ఫోర్ ఫెయిత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ మానవ?
0: నమ్మకం గలవాడు అని అర్థం.
1: ద వన్ విత్ ఫెయిత్ ఇస్ మానవ.
0: కనుక మానవుడు నమ్మకం గలవాడు.
1: సో మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
0: కానీ ఈనాడు ఆ నమ్మకం పోయింది. కానీ
1: టుడే దట్ ఫెయిత్ ఈస్ లాస్ట్.
0: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
0: కనుకని మానవుడు ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందుకు పోతూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాస్ బీన్ బెస్టోయింగ్ ఆల్ దట్ హీ డిజర్వ్స్.
0: కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూసేటువంటి వాడు, ధర్మాన్ని నడిచేటువంటి వాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణం నందు ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు.
1: దేర్ ఫోర్ ఇన్ భారత భాగవత రామాయణ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్.
0: సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: సత్యం వద స్పీక్ ట్రూత్ ధర్మం చెర ఫాలో ధర్మ.
0: కానీ సత్యం వద
1: బట్ టుడే సత్యం వధ ద ట్రూత్ ఈస్ కిల్డ్.
0: కానీ సత్యాన్ని పోషించే చుట్టువాడు గాని భగవంతుడు, తను రక్షించే చుట్టువాడు గాని భగవంతుడు, కానీ శిక్షించే చుట్టువాడు కాదు.
1: గాడ్ సస్టైన్స్ ప్రొటెక్ట్స్ అప్హోల్డ్స్ ట్రూత్, హీ విల్ నెవర్ కిల్ ఇట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
0: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక
1: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
1: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
0: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హ్యావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
1: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
1: God is truth. He recognizes truth.
0: కాని చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలం ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
1: Many people feel that God has not known the truth, that is punishing many innocent people.
0: అప్పుడు మంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
1: Today we have many many books declaring divinity, godhood.
0: Kani ramayana kochinatvanti yokka jeevitham evariki e vidhanga kuda rahaledu.
1: But nothing is greater than ramayana. Those details mentioned in ramayana are not seen anywhere.
0: Aneka mandi aneka rakamula kodanu vaadistu vacharu.
1: Many people went on arguing in different ways.
0: Kani ramayanani Russians kodanu vaadichu vacharu.
1: Even Russians also dealt in depth this Ramayana.
0: ఇప్పుడు రామాయణం ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
1: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
0: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులైపోయినారు.
1: And all of them are ardent devotees today.
0: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
1: దేర్ఫోర్ రామాయణ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
1: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేస్తున్నాడు రాముడు ఒక్కడే.
1: ఇట్స్ ఓన్లీ రామ, ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్యాయన ధర్మ.
0: వర్షిప్ చేయటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
0: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
1: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ, దే వర్షిప్.
0: ఇట్టి పరమభక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
1: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్ అమాంగ్ ద కమ్యూనిస్ట్ హూ ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
0: కానీ మన భారతీయులకి దీనికి కూడా లేదు.
1: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్చురిటీ ఆఫ్ రామాయణ.
0: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి,
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్,
0: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
0: ద్వేషం చేసేటువంటి వాడు కాదు రాముడు.
1: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
1: హీ సెట్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్ అండ్ హీ మూవ్డ్ విత్ దిస్ థాట్.
0: ఇటువంటి రామాయణము ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు,
1: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్డ్ బై పీపుల్.
0: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
1: రామాయణ ఈజ్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్,
0: జీవుని,
1: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
1: సో రామాయణ ఈజ్ ద స్టోరీ, ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే.
1: దేర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ, షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి.
0: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
1: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
0: ద్వేషం అనేది అతనికి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ హేట్రెడ్ ఈజ్.
0: ద్వేషము, క్రోధము, హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనేటువంటి పదములు.
1: గాడ్ డస్ నాట్ నో ద వర్డ్స్ లైక్ యాంగర్, హేట్రెడ్.
0: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములను విమర్శిస్తూ వచ్చున్నారు.
1: బట్ రామా ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
0: నవకుశుడు ఎంతటిగా గొప్పవారు,
1: నవకుశ రియలీ గ్రేట్,
0: కానీ
1: బట్
0: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికీ వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
1: Then once Rama spoke to both of them, Lava and Kusha, they are completely transformed.
0: Itti buddhulu marchetunte vaadu bhagavantudu.
1: God changes the mind. God brings about transformation in people.
0: Transformation chestunnadu bhagavantudu.
1: It's only God who brings about transformation.
0: Kanukane ee naadu meeru kudanu devanni nirantaram kuda prarthistuntunte mee manasulu kuda transform chestadu.
1: Therefore, if you pray to God, even now from today, God will transform everybody.
0: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
1: One point you should recognize.
0: కొంతకాలం లోపల,
1: for some time,
0: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు.
1: Not very long to come.
0: చాలా తక్కువ కాలం లోపలనే,
1: within a short time,
0: ప్రపంచమంతా కూడా,
1: ద హోల్ వరల్డ్,
0: ఒక్క భావం చేరిపోతుంది.
1: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
0: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏంటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గాలకు రాగలరా.
1: And all people will join the same path as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
0: అది అతి శీఘ్రకాలం నందే సిద్ధిస్తుంది.
1: It is going to happen very soon.
0: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
1: డిఫరెన్సెస్,
0: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
1: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
0: ఒక్కటి కూడా భారతదేశంలో ఉండవు.
1: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నారు, కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెసెన్స్ రైట్ నౌ,
0: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ కిట్టిది ఎట్టిదని ఎవరు చెప్పలేరు.
1: డివైన్ లవ్ నోబడీ కెన్ సే, నోబడీ కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ ఫోర్ బీ లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasera festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కాని దేహేంద్రియములరి

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: వేర్ ఎవర్ దేర్ ఈస్ సచ్ నేచురల్ ట్రూత్,

0: present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా ప్రశ్నించారు.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమే.
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ పుష్ అవే ది ఇంప్యూరిటీస్ ఇన్ దీస్ రిగార్డ్స్ అవే ఫ్రమ్ అస్ విల్ వీ డిజర్వ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది ఫాల్ట్స్ దట్ ఆర్ కంటెయిన్డ్ హియర్?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బునకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus, going to the club, in many ways, drinking, gambling, and many other such bad paths, we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: బట్ దిస్ హ్యాపీనెస్ ఇస్ ఇట్ కంటెయిన్ ఇన్ గ్యాంబ్లింగ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ ఆర్ ఇన్ డ్రింకింగ్? నో.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తలయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: దిస్ న్యాచురల్ హ్యాపీనెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిమ్ బట్ నాట్ అవుట్ సైడ్ హిమ్.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హీ లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetunti oka deha bhranti tho cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandam atmam swaroopam kanuka itti aanandanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam palakinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనము దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: ది ఫాదర్ లుక్డ్ అట్ ది సన్ హూ ఇస్ సఫరింగ్.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When ది ఫాదర్ ఆస్క్డ్ ఫర్ ది రీజన్ ఫర్ హిస్ పెయిన్ ది సన్ క్రైడ్ అండ్ సెడ్ దట్ హి వాస్ స్టంగ్ బై.
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: Ore nayana telu ekkada kuttindi ani prashninchadu.
0: The father asked, where has the scorpion stung you?
1: Nanna aa moola kuttindi ani cheppadu.
0: The son says, the scorpion has stung me in this corner.
1: Kaani buddhimantudainaatvanti tandri aa techinaatvanti mandunu moola petti tikkadu.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: ది పెయిన్ ఈజ్ ఇన్ ది బాడీ, ది మెడిసిన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ది కార్నర్ వేర్.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈజ్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ అవర్ సారో, ఫర్ అవర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫర్ అవర్ ట్రబుల్స్, వాట్ ఈస్ ది రీజన్? వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఆస్క్.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వాట్ ది రీజన్ ఈస్ దెన్ వీ కెన్ ఫైండ్ ది రెమెడీ.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు ఎందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని విప్రములు కాని పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనము జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness, but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: కనుకని దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునియే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya, rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevanma brahmana para anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru jeevude devudu.
0: Who is the Jiva? Jiva is the God.
1: కనుకనే దేహ భ్రాంతి చేత నీవు మానవుడుగా భావిస్తున్నావు.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: జీవ భ్రాంతి చేత నీవు చైతన్యుడిగా విశ్వసిస్తున్నావు.
0: By your illusion of the Jiva, you think you are a living person.
1: ఆత్మభావం చేత నీవే పరమాత్మగా ఉంటున్నావు.
0: But by the aspect of Atma, you regard
1: yourself. దీనిని అనేక పర్యాయం చెప్పాను. You are not one person, but three. The one you think you are. The one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times. That is, that you are not one person, you are three persons. Namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata, jivo, devayivanapara. Jivatvame daivatvamga untunnadani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that Jiva is the God and there is no other separate God.
1: కనుక జీవుడు ఒక విధమైనటువంటి యాత్రగా ప్రారంభమైనాడు.
0: So Jiva commences existence as a pilgrim.
1: దీనిని జీవ యాత్ర అన్నారు.
0: This has also been called the pilgrimage.
1: ఈ యాత్రకు ఒక గమ్యం ఉన్నది.
0: The pilgrimage of the Jiva has got a destination.
1: ఈ యాత్రకు ఒక మార్గం ఉన్నది.
0: For this pilgrimage there is a path.
1: కాని మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతులకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth, what is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్పుతుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు vidya vidya vidya ని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is
1: education. Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికి మానవత్వాన్ని అభివృద్ధి గావించినటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: Whatever other things he may be promoting, today we are not finding out the right type of education which will promote human nature in human beings.
1: Satti padartham kudalo yachata nundi vachindo achataki cheripothundadi.
0: All material in this world has to go back to where from it has come.
1: Manam ee jeeva yatra ekkadiki chestunnam.
0: Our pilgrimage of the jeeva, what
1: manam ekkadi nunchi vacham,
0: where from have we come,
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ వి కమ్, ది ఫ్రమ్ అడ్రస్ ఇస్ నాట్ నోన్ టు us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: వేర్ ఆర్ వి గోయింగ్ టు ఎండ్, దిస్ టూ అడ్రస్ ఇస్ ఆల్సో నాట్ నోన్ టు us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: ఇన్ దిస్ postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: Kalaki ee naadu manamu manavudai puttinanduku from address leka to address indulo edo oka dani manam gurtinchali
0: today
1: pettali.
0: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: Ekkada nunchi vachamo manaku teliyadu.
0: We do not know where from we have
1: come. Kaani ekkadiki potamu aneetundi manaku telusu baaga.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam yachata nundi vachino achatike cheratam aneetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Ade vidhamugane Bhagavad Gita nandu kudanu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka yachati nunchi vachindi achatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vacham.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: మనం గృహం నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
0: After going to the village, we finish our work which is
1: కార్యం పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగా మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం.
0: We have come into this world for the task of fulfilling the purpose
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా నువ్వు లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుకా తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాం.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధంగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi badramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడిపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలం ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయం.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సల్పుతూ ఉండాలి.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach
1: మనలో
0: immortality.
1: మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్
1: కానీ పంచభూతములు కూడాను అస్తమం అందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సైన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: The aspect of Atma, the omnipresent divinity, it should be able...
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము తన అధికారము తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kodano samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each
1: other. ఈ నాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: Man of today accepts only one way traffic.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: He only wants union. He does not want to face separation.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: One who is born has to die.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: తిన్న అన్నము విసర్జించక తప్పదు.
0: The food you take has to be kept out.
1: ఇవన్నీ కూడాను సంయోగ వియోగములతో కూర్చమలేలే మన జీవితము క్షేమంగా అభివృద్ధి అవుతున్నది.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. కేవలము సంయోగమును మాత్రమే మనం ఆశించటము చాలా దుఃఖమునకు హేతు.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ee vidhamainatundi yokka manalo unnatundi manchini satya sai samasthalaku sambandhinatundi yokka pavitra bhavaranu yavat prapanchamuna kudunu manamu prasarinchadaniki prayatnam cheyali.
0: We should recognize this, and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad, wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంత వరకు? కొంత వరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఈస్ రైచువస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: ఇదే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: Karuna anetundi kutumbamuto cherundi.
0: There is a compassion to his own family.
1: Samyamam anetundi asale ledu.
0: The control of senses doesn't exist.
1: Kabatti ee naadu manavudu living death an cheppavachu.
0: Today therefore we can describe man as living death.
1: Kaluku manam ee naadu manavatvanni abhivruddhi gaadinchukoni yavat bharat desham yokka క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టగడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్.
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: margamu ledu ani manam niruchahaniki guri kaakoddu.
0: But we should not be disappointed that there is no way.
1: Daniki kattinatvanti daramu vippi,
0: if we remove the thread with which we have tied up the balloon,
1: aa lopala cherinatvanti galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai peddadai peddadai peddadai lokkatori but ani pagilipothundi.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and it will burst.
1: Katta kadapatiki vishalamaina gaalilo ee gaali kuda ekamaipothundi.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
1: Ee naadu swarthamu aneetvantidi balloon lopala manamu abhimanamu aneetvantidi gaalini oopi daniki mamakaram aneetvanti taadunu katti pettam.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
2: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి త్రాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటి అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
2: Kanukane manavattamu kevalam nenu aneetunte pradesham nunchi nenu ane danike prayanam ayetunte pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
2: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
2: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
2: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
2: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి, దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
2: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
2: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
2: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
2: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
2: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
2: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
2: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, messenger of God గా తయారు కావాలి.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
2: God messenger ye message తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
2: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
2: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
2: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
2: Love is God. Live in love.
0: God is love, love is God. Live in love.
2: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందమో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములైనటువంటి యొక్క సహన భావాన్ని కూడాను పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
2: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
2: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మనం ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా నువ్వు దైవస్థానం నుంచి వచ్చావు.
0: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
2: Bhagavad Gita yandu motta modati shlokamu dharma kshetre kurukshetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma kshetra, dharma anetunti yokka padamu motta modatine akkada onkara roopamai nilchindi.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paktho danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండు చేర్చే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
2: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is sacred service to humanity.
2: Samajame lekapothe chanamaina manam jeevinchalem.
0: If there is no society of human beings, we cannot live for one moment.
2: Manam society valane ee samajam valane mana jeevithani pompondipa chesukuntunnam.
0: It is only with the help of the society that
2: sarva sukhamulu sarvanandamulu kuda nu samajam nunchi andukuntunnam.
0: All happiness and all experience comes to us from the society.
2: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
2: అదే నీ ధర్మం.
0: This is your dharma.
2: కనుకని కృష్ణుడు కూడాను అర్జునికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలములు యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
2: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: But during a battle, how can one think of God?
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
2: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
2: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
2: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
2: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
2: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world. Adhi
2: ekavidhamaina alajala chocha manavattvam chaala alajipothunnadi.
0: As a result of several types of agitation in this world,
2: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika annintiyendukudunu manavattvam chaala alasi solasi nischaramai nilchipothundadi.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
2: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: Even in the spiritual path, this become a confused state.
2: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటున్నది డౌట్స్ చేత.
0: Man's mind is being confused with many doubts.
2: ఎందుకనగా మానవుడు అనేక విధమైన అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
2: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్, వీ డూ ఏ డిఫరెంట్ థింగ్.
2: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: బట్ మ్యాన్ కైండ్, మ్యాన్స్ నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్.
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
2: ఏదది ప్రాపర్ స్టడీ?
0: వాట్ ఈస్ దిస్ ప్రాపర్ స్టడీ?
2: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
2: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
2: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different
2: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
2: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
2: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
2: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
2: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
2: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
2: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
2: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్. కనుక
2: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
2: Ticket teeskunnamu.
0: We have purchased a ticket.
2: Dekhamane rail lo ekkinamu.
0: We have entered the train of our body.
2: మాట్లాడు, ఇంకే విధమైన పాటలు పాడు, బలిన చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
2: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిలుచుకుండాలి.
0: This compartment is going on moving. It's not stopping in any station.
2: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
2: కనుక మన జీవితంలో స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
2: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
2: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
2: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బబ్బబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
2: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
2: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
2: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంక 4 ఇళ్లు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
2: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
2: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
2: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
2: కలను చూచిన మేడలు మిజ్జలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్నదృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
2: ఈ స్వప్నములో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
2: కనుక మనం జగత్తంతా కూడా దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
2: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
2: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
2: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should
2: recognize. అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
2: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పలుకుల చేత మనం పరమను ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
2: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
2: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
2: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
2: Prema swarupulara kannulu matram manakichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
2: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
2: Chudagaladu matram.
0: They can only see.
2: Chevulunu ichadu rendu.
0: They have given two ears.
2: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
2: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
2: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
2: అని నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
2: taste. Taste chudagaladu matalu cheppagalu.
0: It can taste and it can speak.
2: Kanuka idi chaala shaktivantamainatundi kanuka mottamodata manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the
2: tongue. Okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
2: Chudagaladu matram.
0: They can only see.
2: Chevulunu ichadu rendu.
0: They have given two ears.
2: Avi kevalam vinagalavu matrame kani

0: టంగ్ను కంట్రోల్ చేసుకోవాలి.
1: సిన్స్ దిస్ టంగ్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్గన్, వీ షుడ్ కంట్రోల్ ది టంగ్.
0: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
1: This tongue can commit four types of sin.
0: అసత్యం అనటం ఒకటి.
1: To speak untruth is one.
0: చాడీలు చెప్పటం రెండోది.
1: To speak ill of others is another.
0: ఇంకా పరులను దూషించేది మూడోది.
1: To find fault and blame others is the third one.
0: అతిభాష మాట్లాడేది నాలుగోది.
1: To talk too much is the fourth.
0: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
1: By these four methods the tongue is accumulating sins.
0: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీని మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: Therefore we must first recognize this fact and control
0: it. అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
1: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
0: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
0: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
1: By talking too much one's own strength and memory
0: mari yokka atma shakti karigipothundadi.
1: Our strength of the atma melts away.
0: Naralu balahinamaipothundadi.
1: Our nerves become weak.
0: Samajamulo chedda peru ostundadi.
1: In the society we get a bad name.
0: Kanuka manamu quiet ga kontha varaku nishabdam ga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
1: Man lives every day with three types of sadhana.
0: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: జప అండ్ ధ్యాన ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
0: ఇంటిలో ఉండినటువంటి వారినందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
0: Samajamulo poi vyaktigatamainatunti yokka para jeevitamunu kontha varaku sahayakariga cheyetunti ee society sadhana.
1: Entering the society and making others life bearable and happy
0: ee manamu swartham anetunti ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ షుడ్ బి డన్ బై అస్ వితౌట్ వాంటింగ్ టు గెట్ సమ్ సెల్ఫిష్ బెనిఫిట్.
0: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫిష్ డిజైర్ అండ్ సర్వీస్.
0: ఈ విశ్వం అంతా ఇప్పుడు విశ్వస్వరూపం.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
1: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్
0: మానవ సేవ అనే మానవ సేవ.
1: టు సర్వ్ మ్యాన్ ఇస్ టు సర్వ్
0: జన సేవ అనే జనార్దన సేవ.
1: టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టు సర్వ్ జనార్దన.
0: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
0: Ok bharat deshame na desham anetundi swarthamulo kuda manam undakoddu anni deshamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Ok pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
1: In a big mansion each country is like a room in the mansion.
0: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: Kanuka

అడుగు అవని ఎందుకు లేడు అన్ని తెలిసిన వాడు అవని ఎందుకు లేడు.

0: கிஞ்சித்துட உனையா சர்வமிரியின வாடு சாயி ஒக்கடே.
1: The all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little, it is small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
0: Pancha kriyate pancha bhutamulato koodinadi ee prapancham.
1: The world consists of five types of activity and five elements.
0: పంచ జ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు పంచాక్షరములు ప్రాణము వంటి.
1: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: యజుర్వేదమునందు నమకములు నమశివాయచ శివతరాయచ నమశివాయచ శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద ఇన్ నమక the five lettered mantra namah shivaya cha shivataraya cha is the very first one and primarily important one.
0: Mantra managa maranam cheyinatvanti valini kaapadunade mantramu ani.
1: The meaning of mantra is an incantation the repetition of which will save the person who recites it.
0: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
0: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మము.
1: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
0: ఇదే శబ్ద బ్రహ్మము.
1: This itself will be described as Sapta Brahma.
0: Kanukane mantra unnaki inkati mahattaramainatunte shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
0: Mantramulu moodu vidham.
1: There are three types of mantras.
0: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatuntivi.
1: Of the three, the mantra which will be called Vaidika mantra and the second Tantrika mantra are very important ones.
0: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: Between these two also, Vaidika mantra is very sacred.
0: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
0: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
0: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
1: ద వన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
0: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈస్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
0: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ
0: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
0: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
0: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
0: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
0: Aithe aa mangalakaramainatuvanti daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
0: Ade om namah shivaya. Subhankaramainatuvanti omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
0: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషము ఉన్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
0: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరిక ఉన్నది.
1: In this form of Om there are three syllables, akara, ukara and makara, a, u and ma.
0: Akaram vallane mocham manaku praptinchadu leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
0: Akara swarupudu taanai ఉకార మకారములనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ వా అండ్ ఊ అండ్ మా జాయినింగ్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
0: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of the form of a
0: namah shivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
1: Quite a number of people have been giving different names to this mantra namah shivaya.
0: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
0: Aithe anninti endukudanu shastratmula kante aatmatmanaitundi chaala shreshthamainatundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
0: Ikkada aksharatmulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
0: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
0: మా అనగా మందార మాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn mandara mala, a garland of mandara,
0: she anaga shivudu aneetuvanti suryudu udayinchagane
1: she
0: parvati aneetuvanti kamalamu vikasistundi ani,
1: she has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
0: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetuvanti deeni antarartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
0: Aithe ee vidhamai sunte artham anamu క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
0: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారం అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఓయసాల్ టు దిస్ ఓంకార.
0: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
0: చెయ్యికి 5 వేలు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
0: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: దీస్ 5 ఫింగర్స్ హావ్ బీన్ గివెన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది 5 లెటర్స్ ఇన్ ద
0: నామ శివాయ. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: హీస్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ 5 లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ 5 ఫింగర్స్.
0: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడి పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంత అర్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ దట్ ద వన్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ద 5 ఫింగర్స్ ఇన్ వర్షిపింగ్ శివ ఈజ్ వర్షిపింగ్ దిస్ మంత్ర పంచాక్షరి మంత్ర.
0: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: Therefore, in Isharatva, there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
0: Isharudu anaga sakaleshcharya swarupudu.
1: Ishara refers to the one who commands all the types of wealth and treasure.
0: Kanukane atani yokka pratibimbame ganapatiga avatarinchinadanni kudanu konni puranamulu yokka ఆధారం.
1: సర్టన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వ
0: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండే.
1: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
0: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంట అధికారిగా చేశారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
0: ఇతను విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
1: వినాయక్ హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
0: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
0: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
1: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆ కంపేర్
0: గజమునకు తెలివితేటలు అమితం.
1: For an elephant, there are unlimited powers of intelligence and cleverness.
0: కనుకనే అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకనే అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
1: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with a trunk.
0: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
1: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
0: అశ్వం అనగా ఆ ప్రశ్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
1: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆ ప్రశ్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
0: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
0: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
0: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
1: సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
0: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
0: Jantuvulu yokka nivasamu aranyamu.
1: Forest is the dwelling place of animals.
0: Ee aranyamulo anni jantuvulu kudanu swechhaga sancharistuntayi.
1: In forest animals will be conducting themselves very freely.
0: Ee jantuvulo bhari deham kalinatundi jantuvu yeluga.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
0: Enta chevuli yokka parakramavantamainatundi simhamu puli ainappudikini tama yokka nadakala jaada lopala kudanu yelugu jaada yelugu yokka pratibimbam ayina paadam padina takshaname aa bimbam ee maatramu kanipinchadu.
1: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
0: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాదైనటువంటి యొక్క సింహం యొక్క పాదముద్ర కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
1: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
0: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటారు.
1: నాట్ మెర్లీ దిస్ వెన్ ఎ లైఫ్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ గూడ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
0: మృగములు కూడా ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
0: Yelugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sanchanchadaniki veelavutundi.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
0: Kanuka margadarshakamainatundi ee yokka yelugu.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
0: Ade vidhamugane vigneshwaru kudanu సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
0: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
1: It is generally understood by the word that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
0: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: But this is not a correct interpretation or understanding.
0: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించరో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: It only means, actually means, that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
0: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన ఈ యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
0: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్.
0: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: He has been just said unto that Vigneshara is also, he has also taken the form of a star.
0: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
0: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
0: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ స్టార్ అండ్ ది అదర్ స్టార్. దిస్ స్టార్, అన్లైక్ ది అదర్ స్టార్స్, హస్ గాట్ ఎ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఫైండింగ్ ఇట్సెల్ఫ్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ అండ్ ఇన్ ఎ పర్టికులర్ సీజన్.
0: భాద్రపద శుద్ధ చతుర్థి దినం.
1: On the fourth day, Chauti of Bhadrapada, on the 12th fortnight, you get this.
0: ఆనాడు మాత్రమే ఈ నక్షత్రము ఒక ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
1: Only on that particular day, this star can be seen in the form of an elephant.
0: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people, who have observed this particular star have felt happy that this is a very unique type of star.
0: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
0: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
0: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక,
0: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
1: His wisdom is highly refined and very
0: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
0: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: Once upon a time, Vyasa asked Ganapati to write, take down Mahabharata when he was dictating.
0: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఏ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాజ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఏ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
0: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఆ కలము వెలుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
0: కనుక అతనికి ఏకదంతుడు అని కూడా మరొక పేరు.
1: That is why he has got another name, ఏకదంత.
0: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటునే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచాని కంటా కూడాను మానవులకందరి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjithe nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడు అనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్ విల్ డిస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాస్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్ విచ్ ఇస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్. This type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాకాహారం.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక, చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రావి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాస్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnu Priya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki, Buddhi ki, Pratishtha sthanam anetvajaya nirupishtavaccha.
1: Vigneshwaraya is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu Jagannathaka Sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatitamainatuvanti.
1: The play and the conduct of Ishwara is impossible to describe adequately.
0: Itanu Shivatandam aaruchundaga taalam veseetundi vaaru Ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol
0: anaga sangeetha sahityamunandu kudanu Ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing, and he is afraid that he can lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థము.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: Kani manavulu manam aashinchinatundi karyamulu ettivi aneekundi prashnalu vaadu vesukovatale.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: Manchi karyamulaku manam sankalpinchi tadwara vigneshuni praaptinchinappude మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove obstacles, and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనము సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పం ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand, we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ దిస్ హెస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: Vigneshwaraku vicharana shakti chala sutiga untundi.
2: Vigneshwara has the power of discrimination very.
0: Idaniki etti vanchalu lev.
2: He does not have any desires.
0: Sarva vanchalu kudanu taanu tana kinda vesukoni untunnaru.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందుంచుకున్నాడు, అనగా తన స్వాధీనం నందుంచుకున్నాడు.
2: The inner meaning of this is, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara yokka swaroopamunaku kaani swabhaavamunaku kaani annitikini anni antaratmamlo lekapoledu.
2: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: Vigneshwarudu, Hanumantudu, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు, సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
0: సర్వవ్యాపకుడు అని. సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ the single entity in all the living beings.
0: Pashuvula yandu, mrugamula yandu, pakshula yandu, manavula yandu, kramakitikadulu yandu kudanu nanu unnadani cheppin nirupistu vachindi.
2: It also goes to prove that he exists in animals, beasts, birds, worms and men.
0: Vishamayamainatundi oka sattvamula yandu kudanu భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: Proving that Ishvara exists in this poisonous snakes also, to prove that particular thing alone, he has taken poisonous snakes as his ornaments.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
2: Whatever the type of form of living being, when it takes protection and shelter at the lotus feet,
0: కేవలం లక్షణ మాత్రమే కాదు అవి కూడా ఉన్నత స్థాయిలో గౌరవింపబడతాయి.
2: Not merely does it get protection, but it gets worshipped when it takes shelter at the feet of the Lord.
0: Sarpamulu Ishwaruniki aabharanamuluga cherinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sarpamule chuste danni champatamu లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్ either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించటం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
2: But when the same snake takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a snake.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోను పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా నువ్వు పదార్థములు పెట్టి నమస్కరిస్తావు.
2: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటం అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: worthy. Tadvara rakshipabadatam unnata sthayini cherukovatam kudanu jarugutundi.
2: He would get protection and also he would be able to reach higher realms.
0: Kanuka daivatvanni kontavarku manam vismarinchaka daivatvanni viswasinchi అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వమునకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like ఈశ్వరత్వ is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్ట్ బై
0: రాముడు మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ in the form of Rama, we just call him Sri Rama.
0: Karanam enti? Ee dehamulu shashvatamainatuvanti kaadu ani.
2: The reason is the bodies are not permanent.
0: Sri Krishna anaga ee Krishnaku munduga Sri aneetuvanti oka gantanu pettunnaru.
2: Even in case of the name Sri Krishna, prefix of Krishna is there.
0: Anaga avatarinchinatuvanti vanni kuda nu kevalam stree tho maatrame untuntayi gaani ik shashvatanga untundavu ani.
2: That means that all those entities of God who have descended as an avatar will be associated with the Sri.
0: Kani Ishwarudu atti kaadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram paranidhem ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: Kalukuli shashvatamainatuvanti yokka ishwarathvam yokka aatma bimbamai ee vigneshwarudu kanuka itanu shashvatudu.
2: As Vigneshwara is only a reflection in an image, of this particular entity which is permanent of Ishvara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఏ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ది ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటివి.
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
2: చిరంజీవిగా
0: ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హూ హాస్ అ ఫార్మ్ అండ్ హాస్ టేకన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర therefore is a permanent entity.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మరిచో.
0: ఇంతేకాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ ఓన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్నర్ అండ్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలోడ్ దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మే బి ది బర్త్
0: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క తిథులు.
2: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్ డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
0: అవన్నీ పర్వదినములు కాదు.
2: Those are not such extraordinary festivals.
0: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
2: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి నిలిచినటువంటివి ఈ పర్వదినములు.
2: దీస్ డేస్ స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రికొచ్చి అతనికి అందించటం ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ డేస్ ఇస్ దట్ విల్ హావ్ టు నాట్ మెర్లీ ఆఫర్ ఆఫ్ ఎ డే లైక్ దిస్ ది స్వీట్స్ టు విఘ్నేశ్వర ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ టు విఘ్నేశ్వర అండ్ సాటిస్ఫై అదర్స్. నాట్ మెర్లీ దట్ వి హావ్ టు డెవలప్ గ్రేట్ వర్చ్యూస్ విదిన్ us, ఆఫర్ దీస్ వర్చ్యూస్ టు గాడ్ అండ్ త్రూ
0: పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటి

0: పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్, సిక్ ఈజ్ హిందూ, ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆల్సో గురు ద టీచర్.
0: భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వీ సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ and God is indwella, has all got the powers and capacities, so also we find the five elements spreading all over and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములచేనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: Every man must necessarily know the significance and the importance of the elements.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: In fact, he is liberated, redeemed if he knows the value.
0: అతడే పుణ్యుడు.
1: And in fact, he is the meritorious one if he knows.
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: It amounts to knowledge of the objectives of the world.
0: కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించటము ప్రతి మానవునికి కర్తవ్యము.
1: And hence, it is the duty of everyone to know the value and the significance are the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమున కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
1: For growth and death, what is the cause?
0: ఈ పంచభూతములే.
1: The five elements are responsible.
0: ఈ పంచభూతములు ప్రతి మానవునియందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: The five elements are spread right from microcosm to the macrocosm.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరం.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
0: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: In fact, he has total control over his vision, over his looks.
0: ఈ దృష్టిని అరికట్టడానికి కారణం ఏమిటి?
1: Why has he exercised control on his looks?
0: ఈ పంచభూతములు ఎందుకు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ది సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: By casting bad looks, many lakhs of light rays are lost.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: That's the reason why we develop eye defect.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా ఇక్కడను డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ it is cataract, but it is the effect of bad looks.
0: ee chedda drishti yokka prabhavamu tana yokka drishti yandu cheri aneka vidhamuluga tana shaktini kolipoppu chestunnadi.
1: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
0: Kanuka manam drishtini motta mota arikattali.
1: So we have to control our vision.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఎ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్, ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
0: ధ్యానం కాని, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
0: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
1: They do not give you a kind of guarantee.
0: Srushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: Kanukane mana drushtiye mana yokka srushti.
1: Therefore, the vision is the creation.
0: Mana netrame mana nijamainatvanti shastramu.
1: Netra, the eye, is the shastra, the sacred text.
0: కనుక మన ఎందు ఉండేటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టి కోల్పో చేస్తుంది.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది,
1: the second,
0: నాలుక,
1: the tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: There are taste buds.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3 lakhs of taste buds.
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైన పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
1: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్, వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్స్.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మనం బాధింపచేస్తున్నాము.
1: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that's responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించటం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడమే మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, is only out of our look and the good taste and the word you get the power more and more.
0: Manam chaala porabadi pothunnam.
1: We are very often mistaken.
0: Mana nitya jeevithamlo edo chinna padamulu kadani manam upayoga pedutunnam.
1: We use all sorts of words recklessly.
0: Kanukane manamu rasagnata teliginatti vaalam manamu.
1: Therefore we don't have proper taste.
0: Jihvem rasagnem

0: రవేతి, ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: You are not otang, you are not able to understand, recognize the word that hurts others.
0: Edutu vaadu vyakti edutu vaadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru veru ainappudiki aatma iruvuri endu okkate unnadi.
1: Bodies are different, but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain, are one and the same.
0: Kanuka manam edutu vyaktini badinchutiga manam maatadakoodadu.
1: We should not speak in such a way as to hurt others.
0: Kanuka nenu appudappudu cheptuntanu.
1: Bhagavan tells us
0: talkless ani.
1: Bhagavan tells us
0: kaani avanni meeru chaala alichyanga teeskuntunnaru.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యూ డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యు వుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్ ఓన్లీ.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu indriyanna chaala adipulo pettukunnappude mana yokka sadhana yokka phaltamu goppaga abhiruddhi avutundi.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: Inaati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamainatundi yokka ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్, బట్ హీ హస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇల్యూజన్.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి నీ ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: First, you should exercise sense control.
0: Sparsha, roopa, rasa, gandhamulu.
1: The five senses have got to be under check.
0: Ye chadda vishayalu kuda nu vinadaniki prayatninchaddu.
1: Never listen to anything that's bad.
0: Alanti sandarbham emaina kaliginda aa sthanam nunchi nu vellipo.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్, ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ in isolation, exercising control over senses.
0: Kalkune indriyanna arikattukuneetundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense
0: control. Indriyanna arikattukonakunda ye sadhana chesinappudikini avi neekudu nirupayogame.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: Naaluku cheta chedda maatalu maatade danakante Rama Krishna Govinda nara ilanti manchi maatalu nee upayogapettuko.
1: Instead of using all bad words with the tongue, you can repeat God's name, Rama Krishna Govinda.
0: Karukane manamu mana indriyal chetha mana aneka vidhamainatundi paapamunu odigattukuntunnam.
1: In fact, we are committing many sins with these senses.
0: Kani deeni mootalu manaku kanipinchadam ledhu.
1: That you don't see right now.
0: Manaku kanipinchakunda velugu unnatundi daagi manam aneka vidhamga baadha pedutundadi.
1: But there lies, in a hidden way, the consequences which you have to face.
0: కనిపించనిది తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంది, అది కర్మ ఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆఫ్ ది లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ సాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be
0: exemplary.
1: We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: చదివిన వ్రాసిన చూసిన చెప్పిన చేసిన అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: Whatever you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: To the extent possible, see that there would not be any mistake.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవుని ఎందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విచ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: Only one and not two, that is the reality.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: To be in search of the second is a sign of ignorance.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: There is nothing, only one that exists in this world.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one that
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
1: Is only one that manifests into many, our own creation.
0: కనుకనే ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: when once we control ourselves.
0: చాలా మంది భావిస్తుంటారు.
1: Many think,
0: కోరికను నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: That they are happy by the fulfillment of their desires.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: You will never be happy by the fulfillment of your desire.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: A blissful person is enjoys the state of bliss by controlling his desire.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: Fructification of the desire will make you restless.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరికలన్నీ కూడాను ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: యూ ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్. You should make your senses sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: నీవు మంచిని చూడు.
1: See good.
0: చెడ్డను చూడవద్దు.
1: Never see bad.
0: మంచిని మాట్లాడు.
1: Talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: And has given up all the books.
0: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: He stopped listening to their teaching.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతములను నేను సార్థకంగా గావించుకోలేదు.
1: He has decided to make his the elements.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములనే నేను సార్థకంగా గావించుకొనుకున్నా, ఇంక దేన్ని నేను సాధించాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవుతుంది.
1: Whatever you do with this body, which is fleeting and momentary,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: దిన దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: తనను
0: మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందం అను కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: And he hugged Ananda, his cousin.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: He said, Ananda, I could not control this bliss.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: I am reaching the state of nirvana, liberation.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: He said, I am ready for anything now.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, he is his cousin brother.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: He was shedding tears.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యు అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైన విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండవే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తన్ను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించడం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధు రఘాద సనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అమృతా ఈ విధంగా భావించాడు అమరా నిజ రాజేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేషాది ఓంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేద
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగా కామపంచ అన్నాడు ఈ కామమును జయించటం అనేటువంటిది ఎంత గొప్పది
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్
0: మదనో మన్మతో మార పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు
1: హూ కెన్ అచీవ్ దిస్
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం
1: దెన్ వన్స్ యు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkunu mokki, panganavam prajaku pertaraya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్
0: దీన్ని మనం జయించాలి
1: వి షుడ్ విన్
0: దీన్ని మనం సాధించాలి
1: వి షుడ్ అచీవ్
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము
1: వితౌట్ నోయింగ్ దట్ వి డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్
0: మీరు యువకులు
1: యువర్ యంగ్స్టర్స్
0: ఈ వయసులో అప్పుడు దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు
1: హ్యాపీలీ యూ కెన్ ఎక్సెస్
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు
1: యూ కెన్ మేక్ యూజ్ సెన్సెస్ ఇన్
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ మెరిటోరియస్ వే అండ్ రిడీమ్ యువర్ లైఫ్
0: చాలా అదృష్టవంతమైనటువంటిది
1: అండ్ ఇట్స్ రియలీ లక్కీ థింగ్ టు డూ దాట్
0: ఇలాంటి దీంతో మనము సరి అయిన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము
1: ఇఫ్ యు నో ద ప్రాపర్ పాత్ యుల్ నెవర్ గివ్ అప్
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు
1: వై సీక్రెట్ వర్డ్స్ ఆర్ మెన్షన్ దేర్ ఇన్ వేద
0: ఈ పదాలంతా కూడా కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్
0: సదాచారమే ముఖ్యము
1: గుడ్ లైఫ్ గుడ్ బిహేవ్ గుడ్ ప్రాక్టీసెస్
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో అడ్డు తగులుతూ ఉంటాయి
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దేమ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: పూర్ణిమ అంటారు
1: వి సే గురు పూర్ణిమ
0: పూర్ణిమ అనగా ఏమిటి ఫుల్ మూన్ డే
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే
0: ఏ దినము గురు పూర్ణిమ
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు ద
0: గురు అంటే ఎవరు
1: హూ ఇస్ గురు
0: కానీ ఈనాటి గురువులు కాదు
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే
0: చెవులో మంత్రాలు చెప్పటం చేతిలో డబ్బులు తీసుకోవటం ఇదే గురుత్వము
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్
0: ఇది కాదు గురుత్వము
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్
0: గురు గుకారో గుణాతీత టుకారో రూపబజ్జిత రూపబజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్ రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము
1: The preceptor is necessary to experience God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, then you take God as guru.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ.
1: హీఈస్ బ్రహ్మ.
0: అతనే సర్వము.
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
0: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
0: విష్ణు. విష్ణు విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
0: పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లుగా పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరి కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
0: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
1: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
1: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
0: ఎందుకోసం ఈశ్వర సర్వభూతానాం.
1: Why? Because God is indwelling in all. The entire world is divine. The whole universe is divine.
0: కనుకని ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుందని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ ఈస్ ప్రజెంట్. ఇక్కడ, హియర్, అక్కడ, దేర్, ఎక్కడ
0: ఉండేటువంటి ఒక ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఈస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి ఎందు ఉండేటువంటి ఒక విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్టర్ హ్యావ్ అండర్టేకన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులుగా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది.
1: వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
0: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది.
1: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్ యూ
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్.
1: మస్కిటోస్.
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్ప్లిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు.
1: బట్ యూఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్
0: ఆ సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ పార్ట్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వి డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact, the temper is increasing.
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other sense.
0: మంచిది కాదు.
1: That's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొట్ట మన దృష్టిని నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ee kannula valla manam enniyo paapalu chustunnamu.
1: The eyes are responsible for many other bad sins.
0: Enniyo paapalu anubhavistunnamu.
1: We experience the consequence of the sins.
0: Enniyo drushyalanu manam chustunnamu.
1: We see many sins around.
0: Aa drushyamuloku phalithanni manam anubhavistunnamu.
1: And we are experiencing the
0: results. Alanti pillane manaku puttunnaru.
1: And we have children of the same sort.
0: Kalugane manam cheddani eppudu chudakoddu.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు,
1: యూ డూ నాట్ నో,
0: ఆడవారికి తెలుసును,
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: ఇన్ ఎ ఫ్యామిలీ వే, 9 months,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సీ,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
0: వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేడ్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లలకు తప్పక అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjunudu vachi Padma Vyuhanni gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma Vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నాడు.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెడ్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్?
0: ఊకొట్టినది సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmavyuham vesinchenta varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుని తెలియదు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసును.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: ఎస్, యూ ఆర్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్ జాయినింగ్ టుగెదర్,
0: కానీ
1: యూ కెన్
0: కొట్టవద్దు.
1: బట్ నెవర్ బీట్,
0: కొట్టవద్దు.
1: నెవర్ బీట్ పీపుల్, అటాక్ పీపుల్.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా,
1: వెల్ ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్,
0: స్లాప్ వేళ్ళతో కొట్టు.
1: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా, ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్, యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: హి విల్ ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యు వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ హిస్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో,
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము,
1: అనదర్ పాయింట్.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును,
1: యు మే ఫీల్ బ్యాడ్,
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్,
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: Endukatte meeru nenu okkate.
1: Because you and I are one.
0: Karaga meelo meeru namaskaram cheskondi.
1: And you salute yourself.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం తల్లిదండ్రులకు చేయండి.
1: ఎస్, డూ నమస్కార్ టు యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది, కానీ చెవులకు.
1: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి చెవులను ముయ్యవచ్చు, కానీ నోరు ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం

0: to the manifestation of divine.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
1: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు.
0: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would feel.
1: యొక్క భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా.
0: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్ భగవాన్ ఇన్స్ట్రక్ట్స్ అస్ నాట్ టు డూ నమస్కారం. మీరు ఎక్కడ
1: ఉంటున్నా మనసులో చేసుకోండి.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అదే ఆనందము.
0: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: కానీ మొదల నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
0: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
1: నమస్కారాలు చేయటము
0: అండ్ డూయింగ్ నమస్కార్
1: వర్ణన్ను చేయటము,
0: ఎక్స్ట్రోలింగ్
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
0: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణం
1: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
0: డెవలప్ గ్రో మోర్
1: మీరు కూడా పవిత్రులైపోయి
0: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి
0: అండ్ be peaceful and have that eternal divine state.
1: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
1: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
0: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
0: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
1: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
0: The body born out of the food has got the life.
1: ప్రాణమయమైపోయింది.
0: It is full of life.
1: మనోమయమైపోయింది.
0: And there lies the mind thereafter.
1: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
0: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
1: ఈ విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
0: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
0: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally you will also be divine.
1: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటాయి.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
1: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
0: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
1: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
0: టుడే సెన్స్ కంట్రోల్,
1: పాద నమస్కారము
0: అండ్ ది పాద నమస్కారం,
1: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: ప్రేమ ముదిత మనసే కోసం.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 22nd of November 1988 on the occasion of the 7th convocation of the Sri Satya Sai University.
1: విద్యానామనరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశ శుభకరీ

0: విద్యా పరం లోచనం. విద్యా రాజ సుపూజ్యతే నహి ధనం, విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యని కీర్తి, విద్యని సుఖము, విద్యని భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీ యాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is the education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Rajul cheta poojimpabadetundi vidya kaani dhanam kaadu.
1: It is the education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.
0: సత్యామృతం

0: education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones. Embodiments of divine love.
1: Stula jagattuku, jiva lokamunaku, manasika simaku, sanghika jivitaniki, moolamai, aadharamai unna, satyamunaku, pratyaksha swaroopame vidya.
0: Education is an expression of all those things which provide, which express themselves and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: Mana nitya jeevitamulo eduraye samasyalanu savalanu edurkuneetundi manasika dhairya sthayam yokka shaktini chekurchunade vidya.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddinatuvantide vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamunaku sanghamunaku tanalo undinatundi samasta shaktulaku sannita sambandhamaina bandhavyam yerpadutundi.
0: It is possible to establish correct relationship between the mind, the world and every living being only when we understand that education properly.
1: Yavat manava jatini okka kutumbamuga nirupimpa cheyunade divyamaina vidya.
0: Education alone can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi aikamatyamuto anubhavimpa cheyunade vidya.
0: Education enables to bring about unity in the society and makes everyone a life based upon cooperation and unity.
1: Kani ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశము లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ డూ నాట్ ప్రొవైడ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
1: లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ
1: క్లాస్ కలర్
0: ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇట్టి మేధావులను ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెద్ద మార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటెలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ the world is suffering today.
1: Ee vidya vidhanamu indriyamana trupti parche nirtame adiye parama lakshyam ani bhavistu unnaru.
0: Education today is keeping satisfying the sense organs as the supreme goal of education.
1: Ee naati vidya kevalamu telivitetalu maatrame cheekuchutunnadi kaani gunamulanu ee maatram kodanu abhivruddhi cheyatledu.
0: Today's education is helping people only to develop the cleverness, but it is not conferring people the qualities which can help them virtues.
1: Ee vidya vidhanamunu samskarimpa chese nimittamai mana bharata nayakulu aneka vidhamulaitanti prayatnamulu salpitu vacharu.
0: Our leaders of the country have made a number of efforts in order to bring about some change and transformation in the educational method.
1: Enniyo committeelanu kudanu sthapinchinaru.
0: A number of committees were established.
1: Kani ivanni kodanu kevalamu comforti inta matram chotane idi viraminchukunnavu kani vidya vidhanamunu sariyainatundi margamulo teechi diddataniki evvaru kodanu gatti sankalpamu cheyaledu.
0: But all these committees have ended up in coming fertile rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసిన నీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they have not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కాని ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్న్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్ బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
0: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవులు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
0: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining today.
1: Vidya vidhanamulo kavalsinanni marpulu cheyali.
0: There is a need for making a number of changes in the educational policy.
1: Ee vidya vidhanamulaku tegineatvanti viveka vidyanamulu kudanu abhivruddhi parchukovali.
0: It is necessary to develop wisdom and discrimination along with this education.
1: Kani duradrishtavashattu vijnanam periginadi kani daniki tagina vivekamu peragaledu.
0: But unfortunately there is a growth in science, but there is no proportionate growth in discrimination.
1: Vinayamulani vijnanamu kevalamu nirupayogamu.
0: Science without having the power of discrimination
1: no vinayamu pradhanamaina pranamu.
0: Humility is essential life force of education.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము.
0: Today we do not get that humility in the educated people.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యమునందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: That is why the wisdom and such powers which are helpful and constructive are not obtained in man today.
1: Kani ee naati bharatiyulu yokka bhavamu vidya viriviga periginadani prati pallayentukunu vidya samasthalu sthapimpabadinavani vidya chala progress sariyinaatundi abhivruddhilo unnadani nu bhavistunnaru paapam verivaru.
0: Unfortunately today quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta matramuna vidya perigindani bhavinchukovatam veritarame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlu kharchu pettunnaru. Kani vidya nidhanamulu gurtinchukonaka kevalam vidya samasthalanu abhivruddhi parustunnaru.
0: Crores of rupees are spent on education without realizing what is essential for proper and good education.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతులందుకు విచారించిన.
0: If you make an in-depth analysis of what is important in education.
1: మేలు చేసిన వానినే గెలిసేయు కూడు పెట్టిన దానే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ పీపుల్ హూ హావ్ ఫెడ్ అస్ అండ్ హూ హావ్ బ్రాట్ అస్ అప్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో రిడిక్యూలింగ్ the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samskaramantayu gangagalase గంగ సంస్కారమంతయు గంగ గలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో క్షీణమించే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: all the cultural culture and tradition of the society which has been established over a long period of time is thrown overboard and thrown into winds and there is absolutely lack of satisfaction and contentment character and integrity also are ignored today this is all the progress that we have achieved in education
1: bhavya bhavalu erigina bharatiya సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి
0: పీపుల్ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద గ్రేట్ ఐడియల్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్
1: భారతీయుల యత్నింప నేరకున్నా
0: And the Indian culture, which is based upon great values and great traditions, is not properly understood. What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today?
1: Sarva samskruti endukudanu aariteerinatunti oka Bharat deshamu ee naadu aa samskrutini gurtinchadaniki prayatninchadam ledu.
0: Bharatiya culture, which has attained the atom of excellence is not being realized today
1: samskrutini gurtinchinatundi yokka bharatiyini deenini acharanendu pettutaku yatninchatam ledu
0: those people who have recognized the greatness of indian culture are not making any efforts to practice
1: asalu samskruti enti emito ee naati vidyarthulike artham kaadu
0: today students have not understood what really culture means
1: divyamaina manavatvanni పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడే సంస్కృతి
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్
1: జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక
0: నాట్ టేకింగ్ నోట్ ఆఫ్ ఎనీ
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయడే సంస్కృతి
0: superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone that is culture
1: anekatvamloni ekatvanni kuda nirupimpa cheyaledi sanskruti
0: culture is one which can prove the unity in multiplicity and diversity
1: itti pavitramaina sanskrutini enta varaku vandinchinappatikini tanivi teeradu
0: it is impossible to describe all the aspects of culture which
1: అతిదివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయలేదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: Papa bhiti daiva pritini kudamu samskrimpa cheyudhi samskruti.
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజన ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణములు ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatvanti yokka neeti neemalu kudanu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అనే కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: Morality and integrity are obtained in the rural people where you do not have education institutions, courts and such other offices.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by this kind of progress in education?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాం.
1: We are forgetting the real human feelings and human qualities and developing the beastly and
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: Licentious behavior is loved by us.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటుపడుతున్నాము.
1: We are making efforts only for satisfying this.
0: మానసిక శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: We are becoming distant to mental peace.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలో కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చుకున్నటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: ఇంతే కాదు, ఇంకను ఇంకను ఇంకను ఎన్నో విధములైనటువంటి యొక్క అవినీతి మార్గమునందు ఇది ప్రవేశపెడుతున్నది ఈ విద్య.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ కావలసినంత పెరిగిపోతుండాలి.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In educational field, especially in this field of science, is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుండాలి.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్డ్ బై సైన్స్ హాజ్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ద హెల్ప్ దట్ ఇట్ హాస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతను మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ నంబర్ ఆఫ్ విజన్స్ ఇంక్లూడింగ్ టెలివిజన్స్ హావ్ ఆల్సో గ్రోన్.
0: డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఇస్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనతగా ఉంచుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితీలను నేలిమట్టము గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా ఆవిస్తున్నది.
1: ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోస్, రేడియో,
1: యూ టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంట్లో ఎందుకు అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఎ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: దే కన్సిడర్ దట్ యాజ్ ఎన్ అన్సివిలైజ్డ్ హోమ్, అన్కల్చర్.
0: మధ్యతరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇంటూ the lives of middle class officers and people who are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధములా బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they go in for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: ఇంకా తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుందని.
1: యూ టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్, దట్ ఈస్ అనదర్ వెరీ.
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000 or 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్ డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: ఈ మధ్యతరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of expenditure?
0: కనుకనే వీరు పెద్ద మార్గం పట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితం లోపల గొప్ప అశాంతిని కలిగింపచేస్తున్నది.
1: That the so-called science is making man lose peace of mind in daily life.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు మే హావ్ ఇన్ అవర్ హోమ్స్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వార్తే,
0: కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమిది పోతూ ఉండాలి.
1: Even if you do not have minimum things, but outside you want to indulge in all
0: things. ఈ ఆడంబరం చేత కూడను అహంకారం చేత కూడను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుంది.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి లేక లాయర్స్ అనుకోండి ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడా బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs.
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
0: ఆరంభం చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు లాయర్ దగ్గర క్లైంట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy ostentatious life, doctor will not get patients and lawyers will not get
0: clients. ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: These are the problems which are faced naturally by people in day-to-day living.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై
1: in order to free themselves from these kind
0: వీటిని సాధించే నిమిత్తమై
1: in order to achieve and provide for these things
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: They are entering into the path of immorality.
0: ఏతామాతా దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: The sum and substance of all this is it is science which is responsible for.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: Science itself is not bad.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: But it is the defect lies the way that you use this science.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: But today what we need is education which can make us use the science properly.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: True education is a complete knowledge of ఆత్మ, total knowledge of ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అట్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆవిగించేంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ హిజ్ ఈగో హాస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టి ఉండాలి.
1: Such students naturally develop hatred for Indian culture.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: This type of education is not a correct education at all.
0: విద్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize what real education means.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: We should not believe that education is for making out a living and getting a
0: job. సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజములో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటిది ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our lives.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అవిద్యనే చెప్పవచ్చు కానీ విద్యను కానేరం.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో దానితో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ బి ఎంటైర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఈస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very life blood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it.
0: మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: Star of Sandarshyam Nandu Matrami Manavudu Garu Nirupishtu Unnadu.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనం విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్య ఎందు వివేకమును వివేకమందు విద్యత్తునూకును కొంతవరకును అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనం సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వి కెనాట్ కాల్ అవర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: వీ మస్ట్ కన్సిడర్ సొసైటీ అస్
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైన జీవించలేము.
1: వీ కాంట్ లివ్ లైఫ్ అవే ఫ్రమ్ ది సొసైటీ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హీ ఈస్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువ నిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షో అండ్ ఆస్టెంటేషన్ ఆర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తి.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విజయ ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు.
1: దే డు నాట్ నో వాట్ రియలీ
0: బిహేవియర్ అంటే వాళ్ళకి ఏమిటి అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్ బిహేవియర్ మీన్స్.
0: డిసిప్లిన్ అంటే అసలే అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్
0: ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్ని మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి?
1: వీ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: కనుక మనం ఈనాడు మన సమాజము లోపల గౌరవంగా బ్రతికి సమాజంలో సరి అయినటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆల్స్ ఇంటూ పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
0: కేవలం ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫాలో ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ నేచర్ టు స్పిరిట్, ఫ్రమ్ స్పిరిచువల్ టు న్యాచురల్ లైఫ్. దాట్ షుడ్ బి ది ట్రాన్స్ఫర్మేషన్.
0: కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షుడుగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ నేచర్ అండ్ రూల్ ద నేచర్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆర్ సఫరింగ్ అండర్ ది
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous
0: path. Satya jeevitam anetundi vikara bhajyamto kudinetundi. Satya jeevitam vikara bhajyam.
1: The life based upon truth transcends all the three times.
0: Bhuta bhavishyat vartamanam kalam kudunu samanamayam gavinchinetundi.
1: It reconciles the past, the present and future and makes everything. విస్మరించినారు.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈజ్ ది రైట్ కాండక్ట్.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ లైఫ్ బేస్డ్ అపాన్ మ్యూచువాలిటీ అండ్ అఫెక్షన్ దట్ దే వుడ్ నాట్ లైక్ టు పాస్.
0: కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కానీ శిష్యులకు కేవలము పితృభావం కానీ గురుభావం కానీ కనిపించటం లేదు.
1: బట్ యూ డు నాట్ కమ్ అక్రాస్ సచ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ సచ్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు.
1: దట్ ఈస్ వై ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ఆల్వేస్ ఆఫరింగ్ వెన్ వుడ్ దీస్ పీపుల్ ది స్టూడెంట్స్ గెట్.
0: ఈనాడు విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: టుడేస్ వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ టీచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ టీచర్
0: ఇలాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది?
1: హౌ కెన్ సచ్ స్టూడెంట్స్ గెట్ ట్రూ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్?
0: కోంగా గురుయోగి హితోపదేష్ట హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా, గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మ చిత్తావహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ ఈస్ టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్.
0: ఈనాడు రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఒబ్టైన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఇన్ టుడేస్ వరల్డ్.
0: ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ వాస్ వెరీ స్మాల్.
0: విద్యా విధానం చాలా ఘనంగా ఉండేటువంటిది.
1: బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద వెరీ హై.
0: కానీ ఈనాడు విద్యార్థుల సంఖ్య పెరిగే కొనది విద్యా విధానం తరుగుతూ వస్తుండాలి.
1: బట్ టుడే ది ట్రెండ్ ఈజ్ రివర్స్. విత్ గ్రోత్ ఇన్ ద నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హాస్ డిక్లైన్.
0: ఈ విధంగా గుణవత పెరగటం సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాస్ లో 5 మంది 6 మంది మాత్రమే.
1: ఇన్ దోస్ డేస్ ఇన్ ఈచ్ క్లాస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఐదర్ 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 sections పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేస్తున్నారు.
1: టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 sections. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 students.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తులకు ఏమి మేలు చేకూరుతుందనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది, చేరడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ దే ఆర్ నాట్ కేరింగ్ టు నో ఈ
0: విద్యా విధానంలో ప్రభుత్వం తగినంత శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in educational policy.
0: వారు వారి కుడును సమయం విజయమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్

0: Government is not showing enough interest in the educational policy.
1: వారు వారి కుడును సమయం చిక్కటం లేదు.
0: They are not getting sufficient time for this either.
1: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కాలం.
0: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
1: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
0: Therefore, there is a need for bringing about great change.
1: సరియైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి.
0: Would make efforts to give proper education, good education.
1: ఆ విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
0: Country can attain progress only when there is good education. Otherwise, the reverse would be the trend.
1: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒక్కొక్కటి గౌరవించండి.
0: Dear students, respect your parents in the very first instance.
1: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
0: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
1: దేశమే మన దేహముగా మనం భావించాలి.
0: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
1: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించగానే ఊహించాలి.
0: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
1: మీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
0: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
1: డెడికేటెడ్ యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
0: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
1: కనుక ఇది నాదు మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాదు మాతృభాషని.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీలుంగొక్కడు వసదలగలడా?
0: యూ హావ్ డిక్లేర్ ఆల్
1: దేశాభిమానం ఉండాలి.
0: యూ హావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
1: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
0: యూ హావ్ టు ఆల్ ఓవర్ ఫ్రమ్ ద సొసైటీ.
1: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
0: యూ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
0: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్?
1: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనా కొన్ని శాంతి భద్రత చేకూర్చవచ్చు.
0: బట్ ఇన్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ఎట్ ఎడ్యుకేషన్ ఈజ్.
1: విద్య కేవలము చదువు నేర్చినట్టు మాత్రం విద్యార్థులు కాదు.
0: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: కెన్ యూ కాల్ ఎవ్రీవన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
1: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
0: బై అక్వైరింగ్ మియర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ క్వాలిఫై?
1: సుజ్ఞానము సుకృతి లేక విద్యను ఎదురు విద్యలగున?
0: Without having wisdom and knowledge, can you call education as education?
1: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపచ్చులు బ్రతుకులేదే.
0: If education is meant for living, are not animals and birds living?
1: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్డ్ బై యూ.
1: చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
0: బై మియర్లీ రీడింగ్ అండ్ రైటింగ్ యూ కెనాట్
1: రాయొచ్చు చదవచ్చు.
0: యూ మే రీడ్ అండ్ యూ మే రైట్.
1: ఇది విద్యకు సంబంధం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: ఎసెన్షియల్. ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
0: దిస్ కెన్ బి అక్వైర్డ్ బై మియర్ ప్రాక్టీస్.
1: విద్య హృదయంతో చేరాలి.
0: ఎడ్యుకేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్.
1: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
0: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ రీచ్ ద హార్ట్.
1: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మవిద్య అన్నారు.
0: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్ అండ్ విచ్ ఇస్ ప్రాక్టీస్
1: ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య.
0: ఆత్మవిద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్య నాం ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య.
0: అమంగ్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఆధ్యాత్మిక విద్య.
1: లౌకికమైనటువంటి విద్యలు అన్ని ఇప్పుడు చిన్న చిన్న కాలువలు వంటివి.
0: ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ కాల్ డిస్క్రైబ్ యాజ్ స్మాల్.
1: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువల్ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
0: నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ కంప్లీట్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: The knowledge of Atma and spiritual knowledge.
1: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోసినది.
0: ఆల్ దీస్ స్ట్రీమ్స్ విల్ మిక్స్
1: నది నామ సాగరోగతి. కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించడం అత్యవసరం.
0: ఆల్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ యూ మస్ట్ అక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
0: హ్యుమానిటీ కెనాట్ షైన్ వితౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
0: వి గో ఆన్ క్రైయింగ్.

0: అండ్ వీపింగ్ ఫర్ ఎవరీ స్మాల్ లిటిల్ థింగ్
1: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
0: We are not caring to acquire what we should acquire.
1: పుట్టినప్పుడు ఏడ్చినాం.
0: When we are born, we cry.
1: వచ్చినప్పుడు ఏడ్చినాం.
0: When a person dies, we cry.
1: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినాం.
0: Throughout the life we go.
1: ఎంతకాలం ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
0: If there is decline of dharma, have we been able to cry and weep?
1: దేనికోసం ఏడ్చినారు?
0: Why have you cried?
1: ఏడుపు కోసం ఏడ్చినారా?
0: Have you cried for the sake of crying?
1: ఇదే నా మీ ఏడుపులు.
0: All this. నిత్యమైన
1: అనిత్యమైన యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు కానీ నిత్య సత్య నిర్మలమైన యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం వికాసించదు.
0: By merely learning this kind of education, your heart, it does not blossom.
1: Putta paina madhyanchina paavu maranam unduna.
0: If you go on hitting on the
1: tanumta dandinchina vishayabhogamulu anukuna.
0: If you
1: tanumunu ta dandinchina vishayabhogamulu anukuna.
0: By merely placing the physical body, can you just overcome?
1: Aganita vakkunu maranantha aatmagani taraguna.
0: By merely overcoming the thirst and the hunger, can you be called?
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
0: If you do not know who you really are,
1: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making any effort.
1: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
0: We are trying to know everything else about the world.
1: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
0: What are news you hear? If you do not know how nuisance comes from you, what is the use of all
1: that? You useless అయిపోతున్నావు.
0: That is how you are becoming useless.
1: మొట్టమొదటి నిన్ను నీవు తెలుసుకునేప్పుడు చేసేటువంటిదే విద్య.
0: In the very first instance, education must teach you who you really are.
1: ఈ విద్యను మనం అభ్యసించాలి.
0: You should learn that type of education.
1: నేను మానవుడను మానవుడనే మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరు.
0: By merely declaring that you are a human being, you cannot be called a human being.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
0: ఆల్ ది గ్రీన్ రిపీట్ లైక్ ప్యారెట్స్.
1: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగునా.
0: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
1: పురిచర్మము కప్పినట్టు ఏనికి తా పురియ గాడిది తా పురియగునా.
0: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger?
1: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: However that a pit may grow, can you ever call it an elephant?
1: కనుక మనం మానవుల వరకున్నందుకు మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం వరించాలి.
0: Just by having a human form, you cannot be called human being. You would have the human qualities, then only you can call human.
1: కనుకని మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
0: Students should come forward to develop human values in them.
1: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
0: By merely this tricks and trickery, you should not get intoxicated.
1: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
0: Broaden your feelings.
1: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింప
0: చేసుకోవాలి.
1: ప్రేమ తత్వాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
0: Consider the society as your home.
1: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: Then only
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
0: Then only you can get a vision of unity in diversity.
1: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అద్భుతం గావించుకున్నప్పుడే ఇదే సరైనటువంటి విద్య.
0: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
1: ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
1: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
0: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
1: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
0: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: హ్యాపీ, happy, happy, be happy. Happy, happy, make others happy. All will be happy, God will be happy.

0: అట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ and the creation.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: This whole world is nothing but the combination of the cause and the effect.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: This universe all over shows the divinity alone and nothing else.
0: చరాచర ప్రపంచమంతయుకుడును దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వి ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: Chedda pani chesi manchini chendabodu.
1: By doing bad you'll never get good.
0: Manchi pani chesi keedunu kaanchaledu.
1: Having done good you'll never be put to harm.
0: Sudamunu naati mega phalammukanna.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulu neeku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bear.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mi yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet If he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets, ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హీ డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము
1: The physical body
0: మానసికమైన దేహము
1: and the psychological
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను
1: Man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను
1: a great scholar,
0: కవులు కూడాను
1: poets,
0: మేధావులు కూడాను
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ
1: This is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామా, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టున
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎమోటా?
0: లక్ష్మీదేవి వలచున
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్
0: యు? కొలచున
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచి చూచి మృకున
1: ఆఫ్ ఆల్ waiting for long will that intelligent bharata serve you?
0: శక్తి ఎంతో గొప్పర.
1: The power of Rama is infinite beyond all measure.
0: ఓ రామ, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: Rama, I could not know your power.
0: నేను మానవుడను,
1: I am man,
0: అజ్ఞానిని,
1: I am ignorant
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: He blamed himself.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ ఈవెన్
0: గాడ్. కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
1: Without difficulty the pleasure has no value.
0: Nasuka labhyate sukham, sukham nunchi sukham manaku praaptinchadu.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: విదౌట్ డార్క్నెస్ దేర్ ఇస్ నో లైట్ ఐదర్.
0: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
0: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైన భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: ఇట్స్ ఓన్లీ ద డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్
0: లైఫ్. ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
1: అండ్ దిస్ ప్లేస్ పాండ్య ఇస్ వెరీ ఫేమస్ వన్.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: దిస్ పాండ్య కింగ్,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఆర్మమెంట్స్.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ ఎన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలు అన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద
0: నోబుల్ సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: minister is an youngster.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Youngsters in those days had devotion.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: He sat there in full devotion and sincerity.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: Even soldiers were there.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: And in fact, all expenses are to meet this.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
1: There is Shiva's temple by the side.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: This Shiva's temple is totally left uncared.
0: దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ ది పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri velladu.
1: Minister went.
0: Aanandamga velladu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaniki vicharam untadi kaani భగవతిని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్,
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: Basing on this, he went on chanting the glory of God unceasingly.
0: అతనే మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండానే దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో
0: రైట్నెస్. అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటినీ వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హయ్యర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ విడవద్దు. ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: the country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం తూచా నడుచుకున్నప్పుడు.
1: And when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టు లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ లవ్. దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatvanti manchi cheddare mana baadalaku moola kaaranamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else.
1: మంచి
0: చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మన ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుందా
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్ వాట్ ఇస్ దిస్ బాడీ
0: ఇంత కేవలం మెటీరియలైజేషన్
1: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువ సువః
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువ సువః
0: భూర్
1: భూర్
0: దేహము మెటీరియలైజేషన్ బాడీ
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు
1: This radiation is prajnana, that is divine.
0: Constant integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటుండాలి.
1: This Brahma, prajnana,
0: మనందరికీ ఉన్న బ్రహ్మ స్వరూపులే.
1: So all are embodiments of Brahma.
0: వేదమును విభజించి
1: we divide and
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాసు who has propagated principles of
0: putra vatsalyamulu vidaleka
1: he could not give up attachments
0: sarva sanga parityagai velutunnatvanti vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant
0: kumara kumara nilchu nilchu okka thuri na maata vinu unnadu
1: he went on asking my dear son stand still for a moment
0: kaani ye maatramu lekka cheyaledu
1: but son didn't bother
0: kattagadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu
1: he thought that he should teach truth Nilchi. To father he stood there
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు
1: నాయన
0: నీవు నా కుమారుడవు
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు నీవు తండ్రి కాదు
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్
0: నీవు బ్రహ్మవే నేను బ్రహ్మనే
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు
1: ద హోల్ The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు
1: ది సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: A A seeker asks a
0: question. స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్ ఇజంట్ ఇట్.
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యు డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యు హావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్.
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu Sadguna Ganyulavu Sabhyularam.
1: Oh, sacred Sadhu
0: Moon. Sadhu Sadguna Sanyulavu Sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble August Sacred Assembly?
0: Bulbs are ప్రత్యేకంగా ఉండినంత మాత్రమే కరెంటు ప్రత్యేకంగా ఉండదు.
1: Though bulbs are many and different, current is separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చును.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్ దేర్?
0: ఎందుకు కరెంట్ ఒకటే?
1: కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావమును పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా నా గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: లెట్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్స్.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్శక్తి కానీ మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ హ్యావ్ బిగ్ అండ్ బిగర్ కంటైనర్స్ వీ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: టు అటైన్ గాడ్ ఇస్ నాట్ ది శ్లోక వర్స్.
0: లేదు సాధన చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కింగ్
0: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: నాట్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
0: హృదయవాసి భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీ.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
0: ఏకం సత్ విప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many,
1: stars are many,
0: but sky is one,
1: but sky is one,
0: nations are many,
1: nations are
0: but
1: many,
0: but earth is one,
1: but earth is one,
0: cows are many,
1: cows are many,
0: milk is one,
1: milk is one,
0: gold is one,
1: gold is one,
0: but jewels are many,
1: jewels are many.
0: Chusara aa vidhamainatundi yokka ekatvamlo manamu divyatvanni pondali.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఇలాంటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: in spite of spiritual endeavors
0: స్మరణ చేసినప్పటికీ
1: in spite of practices
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social political worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత. జరుపు చింత. కష్టములన్నీ చింత. కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I'm treading along
0: the right path. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I'm following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I'm not putting anybody.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: డోంట్ ఫాలో ద
0: మైండ్. ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ద
0: మైండ్. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్
0: లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: ఫాలో ది బాడీ అండ్ మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ అండ్ మైండ్.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
1: యువర్ కాన్షియస్ ఇస్
0: డివైన్. నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ఇన్ యూ.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్
0: యాక్షన్. దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not ordinary.
0: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇట్స్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్.
0: భవ్యమైన టెంపుల్.
1: నోవెల్.
0: నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we be disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lane?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్,
0: దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్స్.
0: సత్కర్మలు, దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees, no.
0: సత్, being, ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
0: అవేర్నెస్,
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము, అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్ ఇస్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాల.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది ఏ అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్.
0: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ బాడీ.
0: రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: Ardhanarishwaram.
1: This is androgynous nature.
0: Deham prakriti.
1: Body is nature.
0: Ee prakriti e parvati.
1: And this nature prakriti is parvati.
0: Atma idi e shivudu.
1: Atma is Shiva.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వం ఈ మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్స్.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, ఇవన్నీ తీసిపారవే.
1: You do not know, but when once you give up the maneuvering, manipulation, wicked thoughts,
0: sadbhavamulu aavirbhavistayi.
1: When once you give up, naturally noble thoughts arise.
0: Appudu anni pavitramainatvanti karyamulu gaane untuntayi.
1: Then all activity would be sacred.
0: Hrudayam anetvanti oka tank lopala.
1: In the tank of heart.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వం ఈ మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు

0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపింది అంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్డ్స్.
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ ది వెరీ నేమ్.
1: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
1: కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్నెస్.
1: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కైండ్నెస్ మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness will commit a sin.
1: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర ఇది మూడు పదములతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార పర ఉపకర
1: పర ఆత్మతత్వము
0: పర ఆత్మ
1: ఉప సమీపత్వము
0: ఉప ప్రకారం
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
1: ఎవరికో ఇంటి దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పర?
1: ఏకత్వము
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఈజ్ పీడా.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ
1: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: దిస్ ఈజ్ ద సిన్.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: ద మెరిట్ లైజ్ ఇన్ వ్యూయింగ్ ద వన్నెస్ యాజ్ దట్.
1: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ వ్యూ లైక్ దట్ ఇస్ ద సిన్.
1: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ డోంట్ హార్మ్ ఎనీబడి అట్లీస్ట్.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతకుడు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ
1: భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్.
0: Truth is one.
1: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
0: Speakers declare in a varied way.
1: Indi ee cup lo water undi.
0: Here there's water in this cup.
1: English vaadu ostadu idi water antadu.
0: Englishman calls it
1: water. Hindi vaadu ostadu thanni antadu paani antadu.
0: And Hindi person calls
1: it paani. Tamil vaadu ostadu thanni antaru.
0: Tamilian calls it paani.
1: Sanskrit vaadu vaari antadu.
0: Sanskrit person calls
1: it water. Telugu vaadu neeru antadu.
0: Telugu man calls it neeru.
1: Ee perlantha kudunu oka padarthamku pettinatuntivi kaani aa bhashala yokka marpe.
0: All the names relate to the same sub matter here, basically on the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవటం చాలా ఉత్తమమైన కర్మ.

0: Simplest thing is to undertake sacred activities when we find time. We don't need to give up our duties. You don't need to give up anything. Do all your practices. Let all our duties be an offering to God. Whatever you may do, it offer to God. Then everything would be divine. There's no place where there's no God. Everything is God.
1: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్.
1: కానీ మనకు కనిపించదు,
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు,
0: యూ కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే,
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దాట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమున,
0: యాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్.
1: చూడకపోయినంత మాత్రమున,
0: యాజ్ యూ కాంట్ సీ.
1: ఎంత వెర్రితనము.
0: కెన్ యూ డినై ది ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్?
1: అది లేకపోతే మనమే లేము.
0: Can we live without it?
1: కాబట్టి ఉన్నది పంచభూతమంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కాబట్టి ఏ భూతమును కూడా మనం వ్యర్థం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీని లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: The whole world is divine.
1: Your mind అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపు తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపు తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ది వరల్డ్.
1: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్
1: దైవ ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి
1: రీడీమ్డ్. సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, గర్వమును తిండి పొందరే, వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
1: నిరుత సత్య ప్రభుడి ధరణే నిన్ను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్ ద హరిశ్చంద్ర హూ స్టూడ్
1: బై ద లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డు యు ఫైండ్ ద నల కింగ్
1: ఆన్ జనది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడ?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడీ విల్ టేక్
1: ఇట్. అన్ని వదిలిపెట్టిపోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
0: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్
1: పోయేటప్పుడు అడ్రస్ అనే ఇచ్చిపోడు
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్
1: కట్టుకుని మనం ఏం అనుభవించేది
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి పవిత్రతను పొందాలి
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి
0: వీ షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్ ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము
0: ది ఐడియల్ లైఫ్ ఈజ్ ట్రూ హ్యూమన్ లైఫ్
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే
0: హ్యూమన్ బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్ సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈజ్ టు టేక్ వన్ నియర్ గాడ్ పర ఉపకార
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనూ మనం బోధించుకోవచ్చు
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్
1: గమ్యం ఒక్కటే
0: బట్ గోల్ ఈజ్ వన్
1: ధన్యం ఒక్కటే
0: గోల్ ఈజ్ వన్
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు అక్కడ వాడు కొడుతుంటాడు ఇక్కడ వాడు కొడుతుంటాడు
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్
1: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పించాలి కాదు
0: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్
1: ఎంతవరకు దీనికి తప్పది ఇది
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు వీడు కొడతాడు
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఈస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్
1: అక్కడ ఆరు మంది ఉంటారు ఇక్కడ ఆరు మంది ఉంటారు
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్
1: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు సన్మార్గులోకి తట్టుంటారు
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్
1: అయితే ఈ ఆరు ఎవరు
0: హూ ఆర్ ది సిక్స్
1: కామ క్రోధ లోభ మోహ మద వాత్సల్యములు
0: ద లస్ట్ గ్రీడ్
1: ఎవర్ ఆరు మంది ఒకవైపున
0: ఆల్ ద సిక్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్ ద
1: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్ ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు
0: ద టూ పోల్
1: ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది కానీ బయట పోతే అవుట్ అవుతుంది
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్
1: హిమనసుకింప హేమతారక విద్య పరమనసుకింప బ్రహ్మ విద్య ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి
0: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్
1: అవి ఏ మనకు లిమిట్
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్
1: మన దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది
0: దీస్ ఆర్ ది టూ గోల్స్ వెన్ యూ హిట్ ఇట్ యుల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్
1: అప్పుడు ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం
0: దెన్ వాట్ హ్యాపన్స్ విల్ బి బోర్న్ అగైన్
1: మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే
0: When once you hit at the goal, you will not be born again.
1: No life. No.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది
0: వేర్ దేర్ ఇస్ బర్త్
1: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్ మనకు
1: విచారంగా ఉండదు అది
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం అని మనం గుర్తించాలి
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరందరూ ప్రేమమయులే
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఆనంద పిపాసులే
0: యు ఎస్పైర్ బ్లిస్
1: ఆత్మస్వరూపులే
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్
1: ఐఎమ్ గాడ్
0: లెట్స్ స్టార్ట్ రిపీటింగ్ ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్
1: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు
0: దిస్ మ్యాన్ హుడ్ అప్లైస్ టు ద బాడీ నాట్ టు మీ
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు
0: ద హ్యూమన్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ అండ్ హారిబుల్ యూరిన్ ఇట్స్ డర్టీ ప్లేస్
1: రోగముల ముగ్గెడు గంప
0: అఫ్లిక్టెడ్ బై డిసీజెస్
1: జాతకం చలనము బొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైక్
1: సాగరమేగలేని కంప
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్
1: మూల మన మప్పు దలంప
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్ నిశ్చలమని
1: నమ్మబోకు మనసా
0: డోంట్ థింక్ ఓ మైండ్ ద బాడీ ఇస్ పర్మనెంట్
1: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి
0: బాడీ ఇస్ ఎ వెస్చర్
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము
0: దేర్ లైస్ ది అవేర్నెస్ అవర్ ట్రూ ఫామ్
1: నీవు నాశరహితుడు కాదు నాశం ఉన్నటువంటి వాడు కాదు
0: యు ఆర్ నాట్ పెరిషబుల్
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: principle.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhule.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopala undi anni nadipistuntundadu.
0: And it's the positive behind that makes this negatives work.
1: Nee positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude nee dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi, anithyamainatundi, asashtamainatundi పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్ కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quiet, peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింట కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ది బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatundi sthanamane uttara disha untaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, himachalam.
1: Meaning combination of two words, hima chalam, himachalam.
0: Anaga hima plus achalam, himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: హిమా మీన్స్ ఆల్ ప్యూర్.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: హిమా మీన్స్ దాట్ విచ్ ఇస్ టోటలీ వైట్.
0: అచలం అనగా సుస్థిరము.
1: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది ప్యూర్ వైట్ బ్రైట్నెస్ బికమ్స్ క్వైట్ స్టెడీ.
0: ఏమిటి ఆ స్థానము?
1: వాట్ ఇస్ దట్ పొజిషన్?
0: అది ఏ హృదయ స్థానము.
1: దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హార్ట్.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatundi bhautikamainatundi prayanamulu cheyanakkarledu.
1: We don't need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directing intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు.
1: That which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నార్త్ వర్డ్ మూవ్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగ కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జుడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: January 13th, 14th తేదీ యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
1: It gives physical and mental rest also.
0: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
1: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: The farmers, they find enough of leisure to enjoy and certainly enjoy the grain that he collected.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క దిన నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: Truly speaking, farmers are busy all round the year excepting this month.
0: సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు.
1: They will have all forms of wealth and grain at home by this time.
0: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: They will fill their houses with all 9 types of grain.
0: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: With all their grain they will have mental satisfaction.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
0: ఈ సంక్రాంతి అనేటువంటి ఒక పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యూ ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
0: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక,
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: ద ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
1: ద ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
1: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సర్చ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఇస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమ్మోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
1: దేర్ఫోర్ ద బ్లిస్
0: ఏ ప్రదేశమునందో లేదు.
1: The bliss we want is not present in a foreign land.
0: Tarayende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudu anetundi vaadu ye deshamulando ledu.
1: God is not present.
0: Ye parvathamulu endo ledu.
1: Not in a mountain.
0: Ye vaikuntha kailasa swargamulando ledu.
1: Not in vaikuntha kailasa.
0: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
1: A pure heart is the temple of God.
0: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ye manavudu prayatninchino vaade dhanyudavutadu.
1: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
0: దన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then, man cannot be free from attachment.
0: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment, you cannot have liberation.
0: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవవిధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన యందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, he is present in within himself, which he forgets.
0: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you will be happy.
0: Bhajanalu mugiyagane తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
0: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్. వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
0: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ యోగా. దే ఆర్ ఓన్లీ
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనస్సు ద్వారానే చేస్తున్నాడు.
1: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
0: మనసు స్థిరమైనది కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ స్టెడీ.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఈజ్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
0: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నింటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు?
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ followed by mind, how does it take you to the heart?
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వంద.

0: నివేదనం
1: సరెండర్.
0: అది కట్ట గణపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు
0: ఆత్మ నివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: The moment you surrender, nothing you have with you
0: remains. సర్వం అందులోనే మిలితమై ఉంటుంది.
1: Everything is there only.
0: కనుకని అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
1: In order to give that teaching which is in word, which is inner, సంక్రాంతి is meant.
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: Subbarao said that Sankranti is a family affair, festival.
0: నిజమే, ఇది ఫ్యామిలీ నే.
1: Yes, truly it is
0: family. వసుదైక కుటుంబము యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: The whole world is a family.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: It's related to the entire world.
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యు టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్ లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్
0: గావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom, it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and nature.
0: ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనస్సు ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనస్సు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనఃప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However, either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipati ye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: అటువంటి ఇంద్రుణ్ణి మనయంతే ఉంచుకుని ఎక్కడో బయట ఉండేటువంటి ఇంద్రుని పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఈస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేయగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇల్ ఫీలింగ్స్ బ్యాడ్ బిహేవియర్ అమంగ్ యూత్ టుడే.
0: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
0: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ దుఃఖములకు
0: ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్
0: ఎవరు కారణము?
1: ఫర్ మెనోవర్
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: బ్యాడ్ యాక్షన్స్.
0: చక్కగా మీరు విచారించి లోను తిరిగి ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునుపు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మునుపు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒకరో కోటికొకరో జరుపుతుండేటువంటి వారు,
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రౌడ్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్ దే ఈట్,
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్
0: అంతా ఇప్పుడు దానిపై పడి ఉంది.
1: All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుండాలి.
1: Because of that the whole thing will be achieved.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యూఆర్ ఎజిటేటెడ్, యూఆర్ డిస్టర్బ్.
0: అది నీకు తెలియదు,
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేనేనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ అ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజంలే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ది పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ ది టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: Oka udregakaramainaatti vishayalu kuda manam chintinchakoodadu.
1: We should never think of agitated matters.
0: Manam bonchestu okarikokaru vaadopavadam cheyakoodadu.
1: As we dine, we should not argue with each other.
0: Bonchesey lopala silent, kevalam nishabdanga boncheyali.
1: We should eat observing silence.
0: Ee maatalu yokka తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విజ్ఞాన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain, receive them.
0: TV lanta vachai.
1: then we have starvation.
0: ఈ మనిషిని పూర్తి కూడా నువ్వు మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like
0: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది అది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness.
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలు నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
1: Later as these things get into you, to which direction you go, you don't know.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుంది.
1: It is something like a knife smear.
0: తేనె దాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసివేసేస్తుంది.
1: As you start go on licking the sword, the tongue will be cut.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు యువతులు యందు ప్రవేశించటం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్ టీవీ,
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్,
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్,
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్,
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం,
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి ఇస్ ఎంకరేజ్,
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు. లోపల బాధలుగా ఉంటుంది.
1: ఈనాటి
0: మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఎలాంటిది, ఒక దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో, ఎవ్రీథింగ్
0: అన్ని చింతామయంగా ఉంటుంది.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ ఫుల్ ఆఫ్ స్పైన్స్,
0: పులుపుతో కూడినటువంటి చెట్టు,
1: ఇట్స్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
0: చింతలతో కూడినటువంటి బగ్గములు,
1: ఇట్స్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్
0: ప్రాబ్లమ్స్. ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: వీలే కాదు,
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వాట్ షుడ్ వి చేంజ్ టుడే? వీ షుడ్ ప్రాపర్లీ డైరెక్ట్ ఆల్ అవర్ విజన్ లిసనింగ్ అండ్ వర్డ్స్.
0: సంక్రమణకు సరైన అర్థం,
1: దట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: విదౌట్ సేక్రెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఫెస్టివల్?
0: సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed. Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: It is not the happiness that you get out of arisha.
0: పరమానాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: rapa. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హాస్ ఇన్నర్ మీనింగ్.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్, వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్
0: ఉండకూడదు.
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్లీ?
0: యువకులు ఎందు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి.
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే,
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే,
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ,
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే,
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ,
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే,
1: అనిమల్స్ మూవ్ ఫ్రీ,
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించడము ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being. Do not experience
0: it as an animal. ప్రమాదము.
1: ది అనిమల్ ఇండిపెండెన్స్
0: ఏదో మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: ఇఫ్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
0: కనుకనే మన స్వతంత్రము, మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: మ్యాన్ హ్యాస్ సర్టెన్ లిమిట్స్.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: ఇస్ టు గో అలాంగ్ ద పాత్.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: ఫాలో రైట్స్.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: శాంతితో జీవించాలి.
1: లివ్ ఇన్ పీస్.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: అండ్ యు షుడ్ అబ్జర్వ్ నాన్ వైలెన్స్.
0: ఈ ఐడెంటిటీతోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
0: ఇది నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్.
0: దేనిని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కాష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: ఎర్త్ ఇస్
0: దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ ఇస్
0: ఫ్లెష్. ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్.
0: కానీ మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: mana ananda nimittamai,
1: for our joy,
0: karanu door gaanu, windows gaanu, table gaanu, benchulu gaanu mana maarchukuntunnam.
1: You may make this wood as a table or a window or like that.
0: Idi table, idi kurchi, idi door, idi window, ee peru roopamlo vere ayipoyindi kaani adi kaashtave.
1: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
0: Inka paravathamlo endunnatundi okka sila.
1: Then the rock on the mountain,
0: idi kevalamu అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఓన్లీ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్పు.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యూ ఓబెసాన్, ద వన్ యూ మోల్డ్ ఈస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్,
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్
0: ఐడల్. రాయి చచ్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this stone.
0: You anni cheyina gaani idi kevalam silamayame.
1: Everything, all of them is nothing but the stone.
0: Ivanni mana anukoola nimittame maarchukuneetvanti oka parikaramale.
1: These are all the changes as per your convenience.
0: Kanuka prapanchamulo undanantha kodunu panchabhootamule.
1: So in this world five elements are present.
0: Ee panchabhootamulakante maroka bhootam ekkada kanipinchatam ledu.
1: Beyond the five you don't find.
0: Oka vela maroka bhootam emanna undani nee vaadinchukunte aa unnadi okkate.
1: If you say there is sixth element, there is only one existence
0: anyway.
1: Adhe
0: antakarana.
1: That is inner senses.
0: ఇవన్నీ బహిర్కరణములు.
1: Everything is outer.
0: ఆ అంతఃకరణము యొక్క స్వరూపమే ఆత్మతత్వము.
1: The inner sense is the nature of spirit.
0: కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐడెంటిటీని మించి మనం పోకూడదు.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he will be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he will have happiness.
0: Kanuka manavudu edo okati chestunnaru kada ani dani swatantranni manam anubhavinchalani imitation ga pokundu.
1: Therefore, because simply act, don't imitate.
0: Ee naadi aadhunika yugamunandu,
1: the modern age,
0: ee naati vidya prabhavamulandu,
1: because the effect of education,
0: anukarana anetundi okati pedda chedda vyadhi praveshinchindi.
1: There is a deadly disease of imitation.
0: Ayedo oka pipe veskunnadu, pipe anaga emiti drainage pipe type veskunnadu oka pant.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same time.
0: Okadu oka retta erupu, oka retta nalupu.
1: One fellow will have the shirt on one side, red on the other side.
0: This is Kali Yuga fashion.
1: That is the fashion.
0: Idi enta imitation.
1: It's just imitation.
0: You are man, you manushivi.
1: You are man.
0: You blind ga annitini anusarinchavaddu.
1: Never imitate blindly.
0: ఈ నాటి విద్యా ప్రభావములందు,
1: బికాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: దేర్ ఇస్ ఎ డెడ్లీ డిసీజ్ ఆఫ్ ఇమిటేషన్.
0: ఆయన ఏదో ఒక

0: కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్ వీక్.
0: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము
1: హెస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and radio.
0: పవిత్రత అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: All the sacred qualities latent within him are polluted.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: Therefore the divine power within has become weak.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: Supposing an ant just stepped on your nose.
0: Mosquito.
1: A mosquito on the nose.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం.
1: First you just brush it aside.
0: మరి వచ్చి అదే వాలుతుంది.
1: Again mosquito falls.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
1: Next time you wave it, you just brush it aside.
0: మూడవ తూరు వచ్చినప్పటికి యుద్ధం చేస్తాము.
1: Third time you start fighting with it.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You become so weak.
0: కేవలము నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
1: You are not able to fight with the mosquito that has come there to test you.
0: ఇంత బలహీనుడా నీవు కావటము.
1: Should you become so weak?
0: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: Our ancients, it's
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around. There you find all kinds.
0: మృగములంత సంచరించాయి.
1: Animals moved around.
0: మృగములంత ప్రవేశించాయి.
1: The snakes there.
0: కానీ ఏ మాత్రము చలించలేదు.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: ఇంత దృఢ శక్తితో ఉండినటువంటి మానవత్వము.
1: That human ఎంత బలహీనమైపోయింది. Today he has become weak.
0: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
1: If anyone says,
0: నేర్చుకోలేము.
1: If anyone says anything, you can't bear.
0: శాంతం నీకు లేకపోతుందని.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
1: If we don't have that much of patience, what is this?
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరము.
1: A youth need patience today.
0: నీవు భరించుకోవాలి.
1: You should be able to
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: You should be peaceful.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: Without peace you cannot be happy.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: Therefore preserve peace.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: How do you get peace?
0: కేవలము దివ్య భావము చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Because of divine feelings you will have peace.
0: నీవు అదానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడు నన్ను దూషించాడు?
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడి పైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించి నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్టు అవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకొని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడక వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
1: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: Someone said something, reprimanded you, develop hatred, you'll have
0: conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడా ఒక పార్టీ.
1: Today, right from the village to city, you find parties.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: It is a big disease of weakness.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ద డిజీజ్ యువర్ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if it says, why should I bother? I am not related to
0: that. Our self-confidence pain manam nichali.
1: We should have that spirit of self-confidence.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naaku nene cheppukuntanu.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటుంది, ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: Let them be anybody, their village or a city, if he says, సాయిబాబా, I have a mop of hair, it will come to me.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: Because I have it.
0: అది ఎక్కడ అనుకున్నా నాదే.
1: Doesn't matter if it is said
0: anywhere. కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
1: If anyone stands in front of me and says, you are bald headed Sai Baba, well, I don't care.
0: నాకు బాల్డ్ హెడ్ లేదు.
1: Because I am not
0: bald. ఎందుకు నేను వాటిపైన జీవనం ఇవ్వాలి?
1: Then why should I fight with
0: him? సత్యమైన మార్గం.
1: This is true path.
0: నీలో ఏదైనా

0: దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
0: అవుట్, దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హావింగ్ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: Such self-confidence is lost.
0: Ah, self-confidence penchukunnappude self-satisfaction.
1: When you develop self-confidence, you'll have self-satisfaction.
0: Prapanchamanta kuda dushinchani neeve matram veravanakkarledu.
1: Let the whole world criticize, don't fear.
0: Endukante neelo leni doshaniki neeve enduku bhayapadali.
1: Why should you be afraid when that pointed out which is not in you? People talk like crows.
0: Kanukane మనము ఏ ఒక్క దానికి కూడా నువ్వు ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ
0: థింగ్. శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: వై షుడ్ వీ సే థ్రైస్?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే థ్రైస్?
0: నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
0: ఎందుకు మూడు పర్యాయములే మనం అనాలి?
1: వై త్రీ టైమ్స్?
0: అనగా
1: What's the meaning?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతికము.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము.
1: దెన్ ఆధ్యాత్మిక.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఈస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
0: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఈస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వి సే త్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: anger. చేశాడు భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనలో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూచే దృష్టి యొక్క దోషము.
1: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: లిసనింగ్.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: అండ్ అవర్ టాక్.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
0: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి యొక్క టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
0: ఆ భోజనం కూడా ఏమవుతుంది, అది ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్.
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మరల్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: ద వన్ హూ డస్ కెనాట్ టాక్.
0: కనుకనే మనము ప్రతి పని ఎందుకు ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: సో దట్స్ మెయిన్ లైట్.
0: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
0: క్షణములు కుటుంబంలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది.
1: యు నో మ్యూజిక్.
0: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్స్ ద వర్డ్స్ యూజ్డ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇదే మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava, raga, taala, sammilitam, bharatam annaru.
1: Bharata has got these three bhava, the feeling, raga, the tune,
0: bhava,
1: the beat.
0: Bhavamu.
1: Bhava, feeling.
0: Ta, ragamu.
1: Tune.
0: Ta, taalamu.
1: The beat.
0: Idhe Bharata.
1: This is Bharata.
0: Anaga yemiti, manasu, vaku, కాయము. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి.
1: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
1: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
0: ఈ పదముల్లో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ యూజ్ బై త్యాగరాజు.
0: తెలుగు తెలుసు వాళ్ళకి.
1: Because they know Telugu language.
0: Telugu తెలియని తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
1: But the Tamilians who don't know the language Telugu, but they're experts.
0: అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్
1: ఆంధ్రస్ though they know the meaning but they don't know music.
0: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్ళకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
1: Tamilians though they don't know the music they are experts in Carnatic music.
0: రెండు తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
1: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
0: త్యాగరాజు చెప్పాడు ఒక సమయంలో.
1: త్యాగరాజు said at one time.

0: Tyagaraja has said, "Oh Rama, if I don't extol you, praise you, what is it that you run short of?
1: Nenu pogadakunte neekemi korata annadu.
0: What is it there's a dearth if I don't extol you?
1: Ninnu pogadetuntu vaaru prapanchamlo kotali kottu untunnaru.
0: There are crores of people that praise
1: you. Nenu ninnu pogadakapothe neeku takkipoyedi emi ledu.
0: If I don't praise you, nothing you
1: lose. Kanukane nenu pogadakunte neekemi korata annadu.
0: So he said, if I don't praise you, you don't lose anything.
1: Ee Tamil vallo kakaramu gakaramu takaramu dakaramu dakaramu takaramu anta okkate.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one and same. Kaadu.
0: It's not their mistake.
1: Vaal paadu ne pakoda tinte neekemi kor ne pakoda tinte neekem korta ne pogada kunte ane daniki ne pakoda tinte ane daniki enta vyathasam untundi.
0: Instead of saying pogada the praise, they say pakoda the eatable there.
1: Pogada kunte enti varninchukunta neekem takku ne pogoda tinte
0: pogada means extol praise you. Pakoda is that which you
1: eat. Kanukani భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony, the unity.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
0: You are students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతే కాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అదే సంస్కృతి.
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, ద డే వెన్ టీవీ అండ్ రేడియోస్ ఆర్ ఇంట్రొడ్యూస్ హియర్, ఐటీ వాటిలో తప్పు లేదు, బికమ్ బ్యాడ్.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దే.
1: ఆ ప్రోగ్రాములు వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: బట్ ది మిస్టేక్ లైస్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: ద గవర్నమెంట్ ఆల్సో డోంట్ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుడి యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ ది యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనం నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: ఇది పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే,
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే,
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలు గౌరవం ఇచ్చి,
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: గివ్ యు. పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యువర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్ళంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇట్స్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్గా లభిస్తుంది.
0: Then you will have external satisfaction automatically.
1: నీవు బాహ్యమైన జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని నీవు పొందాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఎక్స్టర్నలీ,
1: జగత్తులో ఎన్నో జరుగుతుంటున్నాయి, మనం వినరానివి చూడరానివి.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ థింగ్స్ హ్యాపెన్ విచ్ వీ కెనాట్ స్పీక్ అవుట్ నాట్ లిసన్.
1: కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాము.
0: బట్ వీ సే ఎవ్రీథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: నీవు అది చెడ్డది అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
0: When you say bad, see that it does not be there in you.
1: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: You have got the discrimination between good and bad.
1: ఆ నిర్ణయశక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలవు?
0: Without the exercise of discretion, how do you decide that is bad and good?
1: Discrimination power నీలో ఉంటుండాలి.
0: You have that discrimination power.
1: కానీ అన్నిటినీ discrimination చేస్తున్నావు.
0: But you discriminate.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి,
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము,
0: దట్ ఈస్ ది స్పిరిచువల్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకో నాయన.
0: ఇఫ్ యూ గో టు ఎనీ నోబుల్ సోల్,
1: నీవెవరో నీవు తెలుసుకో.
0: నో యువర్ సెల్ఫ్.
1: అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: నీవెవరో నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్
1: ఐ, ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: One was reciting grammar.
1: Duknum karane, duknum karane, duknum karane. Nundi Pani grammar chadutunnadu.
0: It's Pani's grammar, dukrum karane principle there.
1: Akkadiki vellaadu.
0: He went there.
1: Babu, em chadutunnavu neevu?
0: He said, boy, what are you reading?
1: Nenu Pani grammar chadutunnanu.
0: He's saying, I'm going through Pani grammar.
1: Ee grammar valla neeku labhinchetundi phaltam emti?
0: What is it that you get out of this
1: reading?
0: Nenu
1: goppa vyakarana sutradaru aipothanu.
0: I'll be an expert in grammar.
1: Vyakarana master aipothanu.
0: I'll be master.
1: Ee master kavatam valla vachina phaltam emti?
0: Then what is it you get out of it?
1: Raja sabhalo cherutanu.
0: I'll be in the court.
1: Sammanalu pondutanu.
0: I'll be
1: bahumanalu andukuntanu.
0: I'll receive gifts.
1: అందుకుంటా ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.
0: ఎవ్రీబడీ ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: సో లాంగ్ వి లివ్.
1: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: సెడ్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్ సో లాంగ్ ఇస్ అలైవ్. దెన్

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చుకొని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యు డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్ మస్ట్
0: బి ప్రయోజనం ఏంటి?
1: వాట్స్ ది యూస్ దెన్?
0: మూసి పెట్టి పాసిపోయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యుడు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్ ఎ
0: గ్రేట్ బాబు. వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: హైడ్రోజన్. నీ జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: it. నీవు ఆక్సిజన్ హైడ్రోజన్ కలుపుకుంటున్నావా?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: వాటర్ నీకు కావాలి.
1: You want water?
0: అదే చదువు అంటే ఏమిటి, సంస్కారం అంటే ఏమిటి, ఇందులో భేదం ఉంటుండాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ది ఎడ్యుకేషన్ అండ్
0: హైడ్రోజన్ ఆక్సిజన్ తో వాటర్ చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ వాటర్.
0: కొద్ది వాటర్ ను పది మందికి నీవు ఏ విధంగా పంచాలో దాన్ని తెలుసుకోవటమే ఈ యొక్క సంస్కృతి.
1: Therefore, the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is greatness.
0: So we should know the method to make
1: proper use. Proper use is
0: culture. Manufacture.
1: So along with education, culture is needed. So
0: students, in
1: this world you listen to many of the things
0: and you want. ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ rectify this pollution
0: world. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
1: That is the duty of students
0: today. భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్డ్ యువర్ స్టూడెంట్స్
0: పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: ఇంటిలోనే నీకు శాంతి లేదు.
1: You have no peace at home.
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: Then how can you?
0: కరెక్ట్. మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు.
1: యూ రీడ్ న్యూస్.
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్.
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్.
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot accomplish.
0: ఐదు వేళ్ళు కూడా చేరితే ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
1: A father has five sons.
0: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to this.
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్కడు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హి వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: ఒక్కొక్క కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేశాడు.
1: ఎవరి వన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సెడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడి విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి, ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములన్నీ చేరటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
0: మేక్ ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్
0: లౌడ్. విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత. బలము.
1: That is the nationality.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: This my motherland.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: I should protect my
0: ఇది నాదు మాతృదేశము.
1: This my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This my mother
0: tongue. ఇది నా మతమంచు.
1: This my religion.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడం గలడా.
1: Don't you find anybody at
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉండాలి.
1: People of all countries should stand united.
0: వస్తే కుటుంబంగా మారిపోవాలి.
1: It's all a family of the world.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్, ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్. సో
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: నీ ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: If you are disturbed, see that you will control it.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: But see that you will have a
0: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దానివల్లనే జాగ్రత్త. శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్స్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ద పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్స్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు, సహనాగుణక్తు, సహ విజయం కరవావి. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్ అస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
0: కలిసి ఏక చర్యమితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్
0: ఫైట్. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైట్. ఇది
0: వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
0: అన్న తమ్ముడు ఎందైనా ద్వేషం రావచ్చును.
1: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
0: విద్యార్థులు ఏమాత్రమూ ద్వేషం రాకూడదు.
1: అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ నాట్ బి హేట్రెడ్.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: ఈనాడు
0: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిట భాషను పెంచుకోండి.
1: డెవలప్ ది లిమిటెడ్ టాక్.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: నెవర్ టాక్ ఎక్సెసివ్.
0: అతి భాష మతిహాని.
1: ఇఫ్ యు టాక్ మోర్
0: మిట భాష అతిహాయి.
1: ఇఫ్ యు టాక్
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: ఈట్ లెస్. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికి కడుపు నిండుకు ఎంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: ఇఫ్ యు eat too much you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి ఒక భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతిని పెంచుకోవాలి.
1: Let there be peace within
0: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ